0: calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me rakhara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B exceeded special tari, bisbelava, cheese dosa, onion dosa, ani chili garlic lotus, amki pani tikka, which amika parata.
2: Huh? Hindi bro, gani cheppino? Na specials maatrame adina.
1: Inka unnai, chappan tara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: Isti namma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటిటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: నేనొచ్చేసా. ఎవరు, ఏంటి, రెండు వారాల తర్వాత మళ్ళీ మైక్ ముందు కూర్చుంటుంటే నిజం చెప్పాలంటే మొదట మైక్ నన్ను చూసి ఎవరండి మీరు అని అడిగింది అనమాట. అహే, నన్ను మర్చిపోయావా అని నేను పరిచయం చేసుకున్నా. రెండు వారాల షోకి రాకపోతే ఇంత గ్యాప్ అయిపోతుందా అనుకుంటున్నాను, కానీ మీ దగ్గర కబుర్లు చెప్పడానికి మాత్రం అసలు ఎన్ని ఎన్ని టాపిక్స్ ఉన్నాయి తెలుసా. ఒక్కటా రెండా, ఆషాఢ మాసం వెళ్లిపోయింది ఆల్రెడీ, శ్రావణ మాసం వచ్చేసింది, గోరింటాకులు టాపిక్లు అయిపోయి ఉంటాయి, గాజులు, పూజలు, పూజలు పూజలు ఇంకా అవలేదేమో, కంటిన్యూషన్ కదా, పండగలు అన్ని అన్ని రెడీగా అయిపోతూ ఈ మన హ్యాపీ అవర్ కూడా రెడీ అయిపోయింది అనమాట. అలా ఫ్రైడే వచ్చేసింది. ఎవరు నేను? నేను మీ ఆర్జే శ్రీకాంతి. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఒక రెండు గంటలు అన్ని పక్కన పెట్టేసి మనం కలిసి నవ్వుకుందాం, మాట్లాడుకుందాం, మంచి పాటలు విందాం. ఎందుకంటే దిస్ ఇస్ హ్యాపీ అవర్ అండ్ ఎస్, ఐ మిస్డ్ యూ గైస్, ఐ మిస్డ్ యూ సో మచ్. ఏమైపోయావమ్మా, ఎక్కడున్నావమ్మా అంటే అలా ఒక వీకేమో హాయిగా సరదాగా ఒక వెకేషన్కి వెళ్ళొచ్చాను. వెకేషన్కి వెళ్ళిన తర్వాత ఎర్త్ క్వేక్ వచ్చిన తర్వాత దాన్ని రిపర్కషన్స్ ఉంటాయి కదా, ఆ సార్ట్ ఆఫ్ లాగా నాకు వెకేషన్కి వెళ్ళొచ్చాక సివియర్ ఫ్లూ వచ్చింది. దాంతో అలా బ్రేక్ తీసుకుని ఇప్పటికి వచ్చేసరికి నాకు ఇంకా చాలా కొత్తగా ఉంది. గైస్, మీకెలా ఉంది? మీరు అలానే ఫీల్ అవుతున్నారా? ఏంటి గొంతు కొత్త గొంతు? అసలు కాదు, నేను పాతమ్మాయిని, మీ శ్రీకాంతిని వచ్చేసాం. సో ఖచ్చితంగా ముందుగా ఆషాఢ మాసం మీద టాపిక్ మాట్లాడుకుందామా, లేకపోతే వచ్చేసిన శ్రావణ మాసం గురించి మాట్లాడుకుందామా? అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యమైనది, అది పక్కన పెట్టు, ఇది పక్కన పెట్టు, అసలు ఇంపార్టెంట్ టాపిక్, స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి. అండ్ ఏం టైమింగ్, స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి, ఆగస్ట్ 15 వచ్చింది, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, సూపర్ టైమింగ్ కదా ఈసారి. సో ఎస్, ఇలాంటి చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకోవడానికి మీ శ్రీకాంత్ వచ్చేసింది. ట్యూన్ అయ్యే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, 7 to 9.

అది అలా ఒక వండర్ఫుల్ సాంగ్ విని వచ్చేసిన తర్వాత ఇంకా ఇంకా బోల్డ్ పాటలు విందాము. మనకి చాలా టైం ఉంది, ఇప్పుడే స్టార్ట్ చేసాం షో. కానీ ట్రివియా క్వశ్చన్స్, సో ఎవరు మర్చిపోలేదు కదా, స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి. నా యూజువల్ ఇంతకు ముందు కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రిఫ్రెషర్, సమ్మర్ బ్రేక్ అయిపోయింది, పిల్లలు కాల్ చేయండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరికి. సో రేపు ఇండియాలో మనకి ఈ పాటకు వచ్చేసింది August 15th, కానీ మనకి ఇంకా రేపు కాబట్టి కొంచెం మీ అందరి మెమరీని కొంచెం ఫ్రెష్ చేయడం కోసం కొన్ని పేట్రియాటిక్ క్వశ్చన్స్ అడుగుదామని ఫిక్స్ అయ్యా. సో ఇది పిల్లలు ఆడతారో, పెద్దవాళ్ళు పిల్లల చేత ఆడిస్తారో, పెద్దవాళ్ళు ఆడతారో, మీ ఇష్టం. క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ఫస్ట్ ఈజీ క్వశ్చన్ అడుగుదాం, పాపం మీరే కదా, మన లిజనర్స్ ఏ కదా. ఓకే, సో ఈజీ ఒక వార్మ్ అప్ క్వశ్చన్ అనమాట. ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ ఇన్ విచ్ ఇయర్ కదా, అది ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ ఇన్ విచ్ ఇయర్. ఇది మీరు ఆలోచించుకుని మీరే చేస్తారో పిల్లలు చేపిస్తారో చేసేసి స్టూడియో కాల్ చేసేసేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. అయితే కాంతమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మా, 2 weeks ఏమైపోయావు అంటే చెప్పాను కదా ఒక వెకేషన్ కి వెళ్ళాను. మంచిగా ఎక్కడికి అంటే కెనడా. అసలు ఆ కెనడాలో ఆ అద్భుతం ఏంటో, ఆ చెట్లేంటో, ఆ గ్రీనరీ ఏంటో, అబ్బాబా అసలు

0: అన్నిటికంటే మనకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా ఫుడ్ హిట్ అయితే ఫంక్షన్ లా హిట్ అవుతుందో మాట్లాడుకుందాం. ఫుడ్ గురించే కదా, బా మాట్లాడుకుందాం. హలో అండి, మీరు రేడియో సర్బీ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో, వాట్ ఇస్
1: మై నేమ్? ఇస్ కృతి.
0: ఏ కృతి, హౌ ఆర్ యూ? గుడ్. స్కూల్ స్టార్ట్ అయిపోయిందా? ఓకే, ఎంజాయ్ చేసేస్తున్నావు? ఏ గ్రేడ్కి వెళ్ళావు ఇప్పుడు? ఫోర్త్. అమ్మో, పెద్ద బిగ్ కిడ్ నువ్వు. ఇంకొక వన్ ఇయర్ అయిపోతే మిడిల్ స్కూల్కి వెళ్ళిపోతావు కృతి, రైట్? ఇంకొక వన్ ఇయర్ అయిపోతే మిడిల్ స్కూల్కి వెళ్ళిపోతావు కదా. ఫిఫ్త్ గ్రేడ్ అయిపోతే ఇంక ఎలిమెంటరీ అయిపోతుంది, మిడిల్ స్కూల్కి వెళ్ళిపోతావు. యా, అమ్మో, కృతి ఈజ్ నాట్ అ స్మాల్ బేబీ ఎనీ మోర్, బిగ్ కిడ్. సో కృతి, ఆన్సర్ ఏంటి?
1: 1947.
0: అబ్బాబ్బాబ్బాబ్బా. ఓకే కృతి, ఇప్పుడు ఫింగర్స్ క్రాస్. సో కృతి, ఆన్సర్ ఏంటి?
1: 1947.
0: అబ్బాబ్బాబ్బాబ్బా. ఓకే కృతి, ఇప్పుడు ఫింగర్స్ క్రాస్, ఖచ్చితంగా నిజాలు మాట్లాడుకుందాం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నీకు తెలుసా? మమ్మీ ఆర్ పప్పా హింట్ ఇచ్చారు, అంటే నీకు హెల్ప్ చేశారా? ఏదో ఏంటమ్మా? నో హింట్స్. నీకు తెలుసు, సూపర్, వెరీ వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏ మంత్ ఏమైంది గుర్తుందా నీకు? ఏ మంత్ లో వచ్చింది 1947?
1: ఆగస్ట్
0: కదా. నైస్, థ్యాంక్ యూ సో మచ్ కృతి, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, బాయ్. ఎస్, మనకి కృతి ఆన్సర్ చెప్పింది, కానీ ఇంకొంచెం ఇంకొంతమందికి ఎవరికైనా తెలుసా లేదా అనేది ఆలోచిద్దాం మనము. ఏ ఇయర్ వచ్చింది అనేది ఈజీ క్వశ్చన్, ఏ మంత్ వచ్చింది. ఇండియన్ ఇండిపెండెన్స్ అఫీషియల్ గా ఎప్పుడు డిక్లేర్ చేశారు, మనకి ఎప్పుడు వచ్చింది? సో ఈ వివరాలు తెలిస్తే స్టూడియో కాల్ చేసేయండి. సో దీనికంటే ముందు మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఫుడ్ హైలైట్ అయితే ఎలాగా ప్రోగ్రామ్ అంతా హైలైట్ అవుతుందో అలా. కెనడాలో అద్భుతం ఏంటంటే వ్యూస్ లొకేషన్ తో పాటు ఫుడ్ అండి, అసలు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతోంది, ఎందుకులే, మాటలు లేవు, ఇంకా మాట్లాడడానికి లేవు. ఈ నెక్స్ట్ పార్ట్ వినేసి వచ్చేసేయండి, ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం అలాగే మనము. అండ్ ఈ పాట వింటూ మీరందరూ కూడా ఫోన్ చేసి చెప్పేసేయండి, ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, ఏ మంత్ వచ్చింది, ఇది తెలిస్తే స్టూడియో కాల్ చేసేయండి. ఓకే.

0: అలా మంచి పాటలన్నీ అలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతాయేంటో ఇదే క్వశ్చన్, ఇదే డౌట్ నాకు ఇంతకు ముందు కూడా వచ్చింది. భలే ఉందే ఈ పాట అనుకుంటే, అంటే చిన్న లిరిక్ రిలీజ్ చేస్తారేమో, వాడు కొంచెం వాడు కాంతమ్మా బుర్రా. ఓకే ఫైన్, ఓకే మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోయి తర్వాత ఇంకా బోల్డ్ కబుల్ మాడుకుందాం. నేను ఆ ట్రిప్ గురించి మొత్తం చెప్పేస్తాను మీకు. ఓకే ఇండిపెండెన్స్, ఓకే థింక్ బ్యాక్, హూ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత? ఓకే దీనికి సింప్లిఫై చేద్దాము అని నాకుంది కొంచెము. ఆప్షన్స్ ఇస్తా, ఏ మహాత్మా గాంధీ, బి జవహర్ లాల్ నెహ్రూ, సి సర్దార్ వల్లభాయ్ పటేల్. దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. క్వశ్చన్ ఏంటంటే, హూ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇఫ్ యు నో ద ఆన్సర్ డూ కాల్ ద స్టూడియో 9726361966 ఈజ్ అవర్ నెంబర్. ఓకే ఇప్పుడు వెకేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే క్యాల్గరీ వెళ్ళాం మేము కెనడాలో. ఇంతకు ముందు వ్యాంకూవర్ సైడ్ వెళ్లాం, అప్పుడు విజిలర్ అవి వెళ్లాం అనమాట. అసలు ఆ విజిలర్ వ్యాంకూవర్ నుంచి విజిలర్కి వెళ్లే డ్రైవ్ అయితే స్వర్గానికి వెళ్ళిపోతున్నామేమో అని డౌట్ వస్తుంది మనకి, అలా అంత బాగుంటుంది అనమాట ఆ డ్రైవ్ అంతా. ఎవ్రీ ప్లేస్ ఇన్ కెనడా ఇస్ సో సీనిక్ సమ్హౌ, అది ఎట్లా తయారు చేశారో తెలియదు కానీ దేవుడు, ఎవ్రీ ప్లేస్ ఇన్ కెనడా ఇస్ సో సీనిక్. తర్వాత ఈసారి మేము క్యాల్గరీ వెళ్లాం బ్యాన్ఫ్ అనమాట. ఆ బ్యాన్ఫ్ అయితే చెప్పలేము ఎంత బ్యూటిఫుల్ ఉందో ఆ మౌంటైన్స్ కానీ ఇది కానీ. కానీ ఈసారి గుర్తుందా మన అందరికీ, స్మోక్ అది ఎక్కువ వచ్చింది, వైల్డ్ ఫైర్ వచ్చింది కదా, అందుకని ఆ స్మోక్ అంతా ఇంకా ఉండిపోయింది తెలుసా కొండల్లో. ఆ కొండలంతా మబ్బు మబ్బుగా స్మోకీ స్మోకీగా, మధ్య మధ్యలో మనం ఎత్తైన ప్లేసెస్ కి ఎప్పుడైనా గండోలా రైడ్ కి వాటికి వెళ్తే వీఆర్ ఏబుల్ టు స్మెల్ దాట్ స్మోక్ ఇన్ ద ఎయిర్, ఇట్స్ స్టిల్ దేర్. ఓకే కాలర్ వచ్చేస్తున్నారు చూద్దాం ఎవరు. హలో అండి, మీరు రేడియో సర్వీస్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు.
0: మీ పేరేంటండి? మీ పేరేంటో ఒకసారి చెప్తారా?
1: హలో సార్, అదే సర్దార్ వల్లభాయ్ పటేల్.
0: అవునా, అలా అనిపించిందా మీకు? అలా ఎందుకు అనిపించింది?
1: అదే కరెక్ట్ ఆన్సర్, అదే కరెక్ట్ ఆన్సర్.
0: సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదు, మహాత్మా గాంధీ వదిలేసి జవహర్ లాల్ నెహ్రూ వదిలేసి, అంటే రెండు అక్కడ మనకు తెలిసిన పేర్లు ఉన్నాయి కాబట్టి ఓ తెలియని పేరు చెప్దాం అనుకున్నారు మీరు, అంతేనా?
1: లేదండి, ఆయన ట్రై చేశాడు నెహ్రూ, అవలేదు
0: అయ్యాడు. నా ప్రకారం ఆన్సర్ అయితే ఆయనే అని ఘోషిస్తున్నాయి గూగుల్.
1: కాదే పటేల్,
0: మీరు మార్చేమంటే సోషల్ బుక్ మార్చేద్దామండి, మనం మార్చేద్దాం. మీరు అనుకోవాలే గాని మార్చేద్దాం మనం. ఇండియాకి ఫస్ట్ నేను చాలా ఇంటెలిజెంట్ అనుకుని మహాత్మా గాంధీ ఆన్సర్ చూడకుండానే అనేసుకున్నా, అది కాదు జవహర్ గాంధీ కాదు, అంటే మనకు తెలిసిన పేరు గాంధీనే కదా, సోషల్ లో మనం చాలా స్ట్రాంగ్ కాబట్టి గాంధీ గారి పేరు ఒక్కటే తెలుసు కాబట్టి ఆయనే అనుకున్నా నేను. ఆయన కాదు, నాకంటే తెలివైన వారు మీరు, సర్దార్ వల్లభాయ్ పటేల్. అసలు పొంపు ఆన్సర్ కి బాగుంది, చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాను కానీ ఈసారి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ చెప్తారేమో చూద్దాం. ఓకే మీరు ట్యూన్ అయ్యి ఉండండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఎస్, దిస్ క్వశ్చన్ స్టిల్ రిమైన్స్ ఓపెన్. ఇంకెవరైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా అంటే నేను ఆన్సర్ చెప్పేసాను, చాలా చీప్ గా ఉంటుంది కదా, కానీ ఎవరైనా ఆన్సర్ వినకుండా ఇప్పుడే కనుక ట్యూనింగ్ అయి ఉంటే, మే అందరము పేట్రియాటిజం పొంగి పొర్లి దేశం గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట నేను. హూ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. దిస్ ఇస్ ద క్వశ్చన్ అండ్ ఇఫ్ యు నో ద ఆన్సర్ డూ కాల్ ద స్టూడియో. ప్రస్తుతానికైతే బాస్ రావాలి కదా, మరి వచ్చేస్తున్నారు బాస్. సో బాస్ వచ్చాక ఇంకా అసలు ఏమి మాటలు లేవు, మాట్లాడలేవు, పాట విన్నమే కామ్గా.

0: Viraya.
1: Yes, that is DJ V Raya for us. And Friday vachesaka, happy vachesaka, DJ V Raya rakunda, boss party modal pettakunda asalu mana party ela start avutundi, ela start avutundi, how okay, ee gap lo meerandra wonderful part vintundiga manaki Kriti phone chesesindi, answer cheppesindi. Next Srikanth gar call chesaru, answer cheppadanto paatu mee next question kosam nenu wait chestanandi, tondaraga adagandi antunnaru. Mee andarki GK question tho paatu inkoka GK question untundi, naa peru enti అనేది ఒక పెద్ద జీకే క్వశ్చన్, అది గుర్తు పెట్టుకోండి. ఓకే, ఎనీవేస్ నేను క్వశ్చన్ అడిగాక సోది పెడతాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండిపెండెన్స్ డే ట్రెడిషన్ గురించి, హూ ట్రెడిషనల్లీ హోస్ట్స్ ఆర్ హాయిస్ట్స్ ద నేషనల్ ఫ్లాగ్ అట్ ద రెడ్ ఫోర్ట్ ఆన్ ఇండిపెండెన్స్ డే? హూ ట్రెడిషనల్లీ హాయిస్ట్స్ ద నేషనల్ ఫ్లాగ్ ఆన్ ద రెడ్ ఫోర్ట్ ఆన్ ఇండిపెండెన్స్ డే అట్ ద రెడ్ ఫోర్ట్? So president, option A is president, option B is prime minister, option C is chief justice of India. Malli cheptunanu, who traditionally hoists the national flag at the red fort on the independence day? Option A, president, option B, prime minister, option C, chief justice of India. Deentlo meeku answer telisthe studio call chesi cheppesandi, 972-636-1966 is our number. Aithe శ్రీకాంత్ గారు అండ్ కృతి వాళ్ళ ఫాదర్ ఇద్దరు ఫోన్ చేసి చెప్తున్నారు దట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ఉప ప్రధాని అంట. ఆయన ఉప ప్రధాని, మీరు మిస్డ్ కాల్ ఇస్తే ఆ జనరేషన్ అయిపోయిందండి, మిస్డ్ కాల్ ఇస్తే తిరిగి చేసే ఆ జనరేషన్ 90s లో చేస్తున్నారు. ఓకే చూద్దాం. హలో, ప్రొడ్యూసర్ బిగ్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో
1: హలో, ఎవరు
2: మాట్లాడుతున్నారు?
1: లక్ష్మి గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నాను. ఫ్యామిలీ అంతా ఇంత మంచిగా ఫ్యామిలీ గేమ్ ఆడుతున్నారు చూసారా, సూపర్. అసలు
2: మా ఫ్రైడే ఫ్యామిలీ పార్టీ విత్ శ్రీకాంతి గారు.
1: హ్యాపీ అవర్ విత్ శ్రీకాంతి, వాట్ ఎ టైటిల్. చెప్పండి ఆన్సర్ ఏంటి?
2: ఆన్సర్ అంటే ఇండిపెండెన్స్ డే కి ప్రైమ్ మినిస్టర్, రిపబ్లిక్ డే కి ప్రెసిడెంట్.
1: మళ్ళీ చెప్పండి, ఇండిపెండెన్స్ డేకి ఎవరు?
2: ప్రైమ్ మినిస్టర్,
1: రిపబ్లిక్ డే. ఉన్న క్వశ్చన్ కన్ఫ్యూజన్ ఏ చాలా మందికి ఉంది నా లాంటి వాళ్ళకి. మీరు రిపబ్లిక్ డే తీసుకొచ్చారంటే ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. మేము కొంచెం బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అనమాట. మీ ఆన్సర్ అయితే ప్రైమ్ మినిస్టర్. ఓకే చూద్దాం ఈ ఆన్సర్ కరెక్ట్ కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో అండి, మీరు రేడియో షోకి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఏంటమ్మా నువ్వేదో చెప్తున్నావు నాకు, ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. బట్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్?
2: ద ఆన్సర్ ఇస్ ప్రైమ్ మినిస్టర్.
1: హౌ డు యూ నో? చాట్ జీపీటీ టోల్డ్ యూ? గూగుల్ టోల్డ్ యూ? మామీ టోల్డ్ యూ? డాడీ టోల్డ్ యూ? భయపెట్టాను అబ్బాయిని, పెట్టేశాడు తెలుసా ఫోన్, దారుణం. చిచ్చి కాంతి ఇచ్చి అలా భయపెట్టకూడదు, ఆన్సర్ చెప్పినప్పుడు విని అలాగా బాబు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అని చెప్పి పెట్టేసేయాలి. అది పద్ధతి అంటే, రెండు రోజులు షో చేయకపోతే ఇట్లానే ఉంటుందండి. బట్ బాబు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ ఆన్సరింగ్ దట్ క్వశ్చన్. ఎస్, దట్ ఈస్ రైట్ ఆన్సర్, ప్రైమ్ మినిస్టర్ ఇట్ ఈస్. అండ్ ఇంత మంచిగా ఆన్సర్స్ మీరు అందరు చెప్పేస్తున్నారు. ఇంకో క్వశ్చన్ అడిగేసి నేను పాట వేసేస్తాను, దట్ వే ఐ కెన్ టేక్ ద కాలర్స్ ఆఫ్ ఎయిర్ వెన్ యూఆర్ ఆల్ లిస్నింగ్ టు ద సాంగ్. From where does the Prime Minister traditionally address the nation on Independence Day? Independence Day lo Prime Minister ekkadi nunchi address chestaru about the Independence Day? From where does the Prime Minister traditionally address the nation on Independence Day? Option A, India Gate. Option B, Red Fort. Option C, Rashtrapati Bhavan. ఎక్కడి నుంచి ఆయన అడ్రస్ చేస్తారు నేషన్ ని ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ గారు? ఇండియా గేట్ నుంచా, రెడ్ ఫోర్ట్ నుంచా, రాష్ట్రపతి భవన్ నుంచా? ఓకే, నేను మళ్లీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైనా పిల్లలకి అర్థమవుతుందని ఇంగ్లీష్ లో తెలుగులో రెండిట్లో చెప్పాల్సి వస్తుంది. బట్ మీరు ఈ నెక్స్ట్ సాంగ్ వింటూ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసేసేయండి. ఈలోగా నేను మీరు ఎవరైనా మంచిగా చెప్తే ఐ విల్ టేక్ ద కాలర్స్ ఆఫ్ ఎయిర్. అండ్ దిస్ వండర్ఫుల్ హాట్ టాప్ సాంగ్స్ ఈస్ ఫర్ జస్ట్ the Radio Surabhi listeners.

0: Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna. But koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
4: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
6: Chappan sir, what you'd like to order?
7: Baya, in the specials me lagara?
6: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, bisbella va, cheese dosa, paneer dosa, honey chili garlic lotus ham, hamki paneer tikka, vichami kava parata kuda.
7: In the rogue, and yepino, and specials matrame adina.
6: Inka unnai, chappantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
8: Tatra khalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan chaptondi. Ante ahara vanedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani padniche vidhanam. Ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF AgTech INC. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
9: Shalini, Austin లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీవత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్స్.
11: హలో హలో హలో, మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతి పోతా ప్రగడతో హ్యాపీ అవర్ షో ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం అండ్ Now it sounds like home. So yes, నా పేరు శ్రీకాంతి, మర్చిపోకండి. ఈ జీకే క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతాను. అందరూ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నారు, కానీ నా పేరు ఏంటంటే ఆన్సర్ చేయరేంటి? అది ముఖ్యమైన జీకే క్వశ్చన్ అసలు. ఓకే, సో ఎనీవేస్ నాకు కొన్ని ఫీడ్బ్యాక్ వచ్చినాయి అండ్ మీరందరూ అద్భుతమైన పాట వింటుండగా శ్రీకాంత్ గారు, లక్ష్మి గారు, శరత్ చంద్ర గారు, ఆఫ్టర్ 3 months హీ ఈస్ బ్యాక్ ఇన్ ఫ్రిస్కో అగైన్. హీస్ అవుట్ ఆఫ్ కంట్రీ అండ్ ఆయన హీ యూస్ టు బి regular listener of Radio Surabhi and I am so glad he is back and is back on listening to Radio Surabhi. Hemant garu andaru kuda phone chesi correct answers cheppesaru. Aithe feedback kuda vachindandoi, entandi inta simple questions adugutunnaru, koncham motadu penchandi annaru. Meer anale gaani hint isthe chelaregipoye batch nenu. Okay, mee mata mee muchita nenendu kadanali penchesa. Question ready na? Bharat desam republic అయినప్పుడు మొదటి రాష్ట్రపతి ఎవరు? భారతదేశం రిపబ్లిక్ అయినప్పుడు మొదటి రాష్ట్రపతి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి ఎస్ రాధాకృష్ణన్. సో ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ టైం నుంచి నేనేం చేస్తానంటే క్వశ్చన్ అడుగుతాను, ఆప్షన్స్ ఇవ్వను, మీ మెదడుకి మేత మీరే చెప్పాలి. ఓకే, నేను యూజువల్ గా హాఫ్ అన్ అవరే ప్లే చేస్తాను ప్రివియస్ సెషన్, కానీ మీరు అందరు పార్టిసిపేషన్ చూసి నాకు చాలా ముచ్చటేసింది అనమాట. సరే, మీ దేశభక్తి మీరు ప్రూవ్ చేసుకుంటున్నప్పుడు ఆడడానికి నాకేం పోయింది అని చెప్పి అడుగుతున్నాను. మోతాదు పెంచమన్న వాళ్ళు ఎవరో కాల్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఓకే, భారతదేశం రిపబ్లిక్ అయినప్పుడు మొదటి రాష్ట్రపతి ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ గారా, రాజేంద్ర ప్రసాద్ గారా, ఆర్ రాధాకృష్ణన్? ఎస్, రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారా. సో మీరందరూ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచించేలోగా టకటక ప్రకటనలు చూసేసుకుందాము, ఎందుకంటే మన స్పాన్సర్స్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి. తిండి గురించి మొదలు పెడదామా? చక్కగా మంచిగా. ఇండియా టుడే జస్ట్ గాట్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్. దే హ్యావ్ సంథింగ్ న్యూ కమింగ్ అప్ ఆన్ ద మెనూ దిస్ శ్రావణ మాసం, దిస్ వీక్, అండ్ దే ఆర్ ప్లెంటీ ఆఫ్ రీజన్స్ టు స్టాప్ బై. నేను ఈ యాడ్ చదువుతానండి, జస్ట్ సెకండ్, హోల్డ్ ఆన్. హలో అండి, మీరు రేడియో సురభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఆన్సర్ చెప్పడానికి కాల్ చేశారా? ఏంటి మీ పేరేంటి ఫస్ట్?
1: ప్రదీప్ అండి.
11: ప్రదీప్ గారు, ఎస్, చెప్పేసేయండి ఆన్సర్.
1: మాయలోడండి.
11: ఏం క్వశ్చన్, ఏం ఆన్సర్? ఓకే, మాయలోడ్. ఓ మై గాడ్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూద్దాం ఇంకెవరైనా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారేమో. మీ సంగతి మాయలోడ్ అంటే నేనే ఈ క్వశ్చన్ అడిగానా, నాకు డౌట్ వచ్చింది. బాగుంది బాగుంది, నాకు నచ్చింది. బట్ థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ వెయిట్ ఫర్ ద అదర్స్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, మనకి ప్రదీప్ గారు అయితే చెప్పారు, కొన్ని కాల్స్ అయితే మిస్ అయ్యాను. ఓకే, చూద్దాం. హలో అండి, మీరు రేడియో సురభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో అండి, హేమంత్ అండి, రాజేంద్ర ప్రసాద్.
11: ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు. ఏం ఆన్సర్ కన్ఫ్యూజ్ అయ్యారు? ఎగ్జాక్ట్లీ, నేనైతే నేను అడిగిన క్వశ్చన్ కరెక్టేనా అని నేను ఫీల్ అయ్యాను. బట్ థ్యాంక్స్ టు ప్రదీప్ గారు, ఆయన అలా చేసుండకపోతే నేను అలర్ట్ అయి ఉండేదని కాదు, అలర్ట్ చేసినందుకు ప్రదీప్ గారు. ప్రదీప్ గారు, నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగడం మర్చిపోయానండి, బట్ థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు, థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్. ప్రదీప్ గారు, ఈసారి మీరు కనుక కాల్ చేస్తే క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి, నా పేరేంటి అని ఖచ్చితంగా అడుగుతాను, ఆ క్వశ్చన్ కి అయితే ప్రిపేర్డ్ గా ఉండండి. సో ఈ క్వశ్చన్ కి అయితే మనకి ఆన్సర్ చెప్తున్నారు, భారతదేశం రిపబ్లిక్ అయినప్పుడు మొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అని అందరూ అనుకుంటున్నారు. మీరు ఏమనుకుంటున్నారో నాకు ఫోన్ చేసి చెప్పండి. ఇందాకలు ఎవరో చాలా ధీమాగా తప్పాన్సర్ చెప్పినట్టు, ఇంకెవరైనా తప్పాన్సర్ చెప్తారేమో చాలా ధీమాగా చూస్తారు. సో మనము కాలర్ లోకి వెళ్లే ముందు ఇండియా టుడే యాడ్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఈ నా షో హ్యాపీ అవర్ లాగే ఇక్కడ కూడా హ్యాపీ అవర్ ఉంది, ఎవ్రీ డే ఫ్రమ్ 4 to 7 PM విత్ $1 బార్ స్నాక్ అండ్ $2.99 డ్రాఫ్ట్ బియర్. Thursday chat night from 5 to 9 PM for just $6.99 per person. And this Independence Day weekend, enjoy their special buffet on August 14, 15, 16th and... See, మూడు రోజులే, అది 14th, 15th and 16th, ఫ్రమ్ 12 noon. సో సెలబ్రేట్ విత్ డెలిషియస్ ఫుడ్ అండ్ గ్రేట్ డీల్స్ అట్ ఇండియా టుడే, 151 North Nolan Drive, సౌత్ లేక్, టెక్సస్. సో ఖచ్చితంగా ఇండియా టుడేకి ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే కనుక వెళ్ళండి, ఫుడ్ అద్భుతంగా ఉంటుంది, ఆఫర్స్ అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి, పైగా హ్యాపీ అవర్ అంటున్నారు. హ్యాపీ అవర్ ఎట్లా మిస్ అవుతాం చెప్పండి. మీరందరూ ఈ వండర్ఫుల్ సాంగ్ విని వచ్చేలోగా నేను ఇంకా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకుంటాను. భారతదేశం రిపబ్లిక్ అయినప్పుడు మొదటి రాష్ట్రపతి ఎవరు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే వెంటనే ఫోన్ చేసి చెప్పేసేయండి. ఈ పాట విని చాలా రోజులైనట్టు నాకు అనిపించింది, మీకు కూడా అనిపిస్తే కనుక ఎంజాయ్ చేసేసేయండి.

0: అలా పుష్ప నుంచి ఒక మంచి పాట వినేశాం కదండి, ఆ పాట వినైతే చాలా రోజులేంటి అనిపించింది నాకు. చూడంగానే ఇది ఖచ్చితంగా ప్లే చేయాలి ఈ ఫ్రైడే ఈవినింగ్ అనుకున్నాను. కానీ మీరందరూ కాల్ చేసినప్పుడు మీకెవరికైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే ఖచ్చితంగా మాకు చెప్పచ్చు. మీ సాంగ్ రిక్వెస్ట్ ని హ్యాపీ అవర్ కదా, కొంచెం సరదా సరదా జింజిక్ జింజిక్ పాటలు లాంటివి కోరితే ఆనందం ఆనందంగా వేసేస్తాం అనమాట. అయితే మీరందరూ వింటున్నారు రేడియో సురభి, మీ ఫేవరెట్ ఆర్జే ఆర్ శ్రీకాంత్ పోతా ప్రగడతో హ్యాపీ అవర్ ఓన్లీ ఆన్ ఫ్రైడే 7 to 9 PM విత్ రేడియో సురభి 107.9 FM HD3. ఈ క్వశ్చన్ కి ఎవరైతే ఆన్సర్ చేస్తారో అసలు మీరు సోషల్ స్టడీస్ లో టాప్, అసలు నెక్స్ట్ టాప్ అని చెప్పాలి. చూద్దాం హేమంత్ గారు అండ్ ఫ్యామిలీ, ఇంకెవరైనా ప్రదీప్ గారు, హూ ఎవర్ ఇస్ రెడీ, శరత్ చంద్ర గారు, కృతి, శ్రీకాంత్ గారు, లక్ష్మి గారు, మీరందరూ గనక ఎవరు చూద్దాం ఈ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేస్తారు. దీనికి మీనింగ్ కూడా చూసాను తెలుసా, నేను చెప్తాను ఒకటి. జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్య రాత్రి చేసిన ప్రసిద్ధ ప్రసంగం పేరు ఏంటి? జవహర్ లాల్ నెహ్రూ గారు స్వాతంత్ర్య రాత్రి చేసిన ప్రసిద్ధ ప్రసంగం పేరు ఏమిటి? ఆప్షన్స్ ఇచ్చేస్తాను. ఆప్షన్ ఏ క్విట్ ఇండియా, ఆప్షన్ బి ట్రిస్ట్ విత్ డెస్టినీ, ట్రిస్ట్ విత్ డెస్టినీ, ఆప్షన్ సి జై హింద్. ఈ మూడిట్లో ఆన్సర్ కనుక మీకు తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి 9726361966. ఈసారి సోషల్ స్టడీస్ టాప్ స్టూడెంట్ ఎవరో, పేట్రియాటిక్ స్టూడెంట్ ఎవరో ఈ క్వశ్చన్ తో మనకు తెలిసిపోతుంది అనమాట. నేనైతే అస్సలు కాదు, సోషల్ అంటే నాకు చాలా భయం తెలుసా, ఎంత కానీ ఎంత వెరైటీ తెలుసా ఈ కంట్రీకి, మన కంట్రీకి, ఇక్కడ పిల్లలందరికీ సంభవం. మరి అది ఏవైనా ఒక కరికులం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారో, ఆ ఇంట్రెస్ట్ తీసుకొస్తారో. మా పిల్లలు చిన్నప్పుడు ఎలిమెంటరీలో అక్కడ ఉన్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ గురించి కానీ, లేకపోతే ఈ శాన్ ఆంటోనియోలో ఉన్న అలమో గురించి కానీ ఎంత బాగా చాలా ఇంట్రెస్టెడ్ గా చెప్తూ ఉండేవారు. నాకు చిన్నప్పుడు సోషల్ నేను అంత అద్భుతంగా నేర్చుకున్నది లేదు. ఎంతసేపు మనకి యుద్దాలు, పానీపట్టి యుద్దము, ఆ యుద్దము, ఈ యుద్దం, ఈ సంవత్సరం ఈ ఏడీ నుంచి ఆ ఏడీ దాకా జరిగింది అంటే అది గుర్తుపెట్టుకోవడానికే జ్వరం వచ్చేది నాకైతే సోషల్ స్టడీస్ చూడంగానే. మరి సంథింగ్ ఈజ్ డిఫరెంట్ హియర్. ఐ విష్ వీ హ్యావ్ ద సేమ్ థింగ్ ఇన్ ఇండియా ఆల్సో, అండ్ ఎవ్రీ వన్ విల్ నో మోర్ అబౌట్ ఆల్ దిస్. ఓకే, ఎవరో టాప్ స్టూడెంట్ కాల్ చేస్తున్నారు, చూద్దాం. హలో అండి, మీరు రేడియో సురభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హేమంత్ అండి.
0: టాప్ స్టూడెంట్ చెప్పండి, చెప్పండి. ఇంకొకసారి క్లియర్ గా చెప్పండి, వాయిస్ క్లియర్ గా లేదు, మళ్ళీ చెప్పండి.
1: ట్విస్ట్ విత్ డెస్టినీ పార్లమెంట్ లో చేస్తారు, నైట్
0: చేశారా?
1: ఓకే,
0: చూద్దాం ఇంకెవరైనా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారేమో చూద్దాము. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ లెటింగ్ అస్ నో. ఎలా ఉంది మోతాదు, పెంచానా? ఓకే, కొంచెమా? ఓ, నెక్స్ట్ లెవెలా మీరు. మే మా లాంటి బ్యాక్ బెంచర్స్, మిడిల్ బెంచర్స్ కూడా ఉంటారన్నది మీరు గమనించవలసిందిగా ప్రార్థన. పెంచండి పెంచండి అని ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఇంత కోఆపరేషన్ ఇస్తే కష్టం అవుతుంది టీచర్ కి. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు, నైస్ టాకింగ్ టు యూ. బాగుంది. సో హేమంత్ గారు అండ్ ఫ్యామిలీ థింగ్స్ ద క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే ట్రస్ట్ విత్ డెస్టినీ ఇస్ ద ఆన్సర్. కానీ ఈ క్వశ్చన్ ఇంకా ఓపెన్ లోనే ఉంచుతున్నాను, ఇంకెవరైనా ఆన్సర్ చేసినా, ఒకవేళ ట్రస్ట్ విత్ డెస్టినీ గురించి ఏమైనా తెలిసినా, అంటే ఏంటో తెలిసినా కూడా కాల్ చేసి మా కాలర్స్ అందరికీ చెప్పచ్చు. అయితే నేను నెక్స్ట్ సాంగ్ వేసేస్తున్నాను. ఈ సాంగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్.

0: శ్యామ్ బాబు, స్టాప్ ఇట్.
1: శ్యామ్ బాబు,
2: ఏంటి సార్?
1: వస్తున్న టెంపో ఇంటర్ చేసిన స్టెప్లు ఏంటి? తగిడి తగిడి థా
2: 6-8
1: 2-4
2: హాయ్.
1: ఒక్కో స్టెప్ కు ఒక్కొక్క భావం ఉంటుందయ్యా.
2: ఎలా?
1: జాజ్, స్వింగ్, హిప్ మిక్స్. సెంటర్ చూసుకోండి సార్, జీవితం రోజు అదే పని కాదయ్యా. నీలాగ అందరికి అయినా కళలు, లలిత కళలు, అలాంటి కళాకారులు వదిలేయండి అమ్మా. మీరు దయచేసి ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. తాగు తప్పు లేదు, తూగు తట్టుకుంటాం. అయినా ట్రెండింగ్ కి ట్రోలింగ్ కి తేడా లేకుండా బిహేవ్ చేయకుండా ప్లీజ్.
2: ఏం చెప్పావు బ్రో?
1: ఓకే గైస్.

ని హ్యాపీ హ్యాపీగా ఇలానే కొనసాగించేద్దాం. యాజ్ ఐ సెడ్ బిఫోర్, నా యూజువల్ ట్రివియా క్వశ్చన్స్ హాఫ్ అన్ అవర్ నడుస్తాయి, కానీ మీ అందరి ఉత్సాహం ఉల్లాటం చూస్తుంటే నాకే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉందన్నమాట. సో ఈ క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తూ క్వశ్చన్ అడిగేశాక ఇంకా ఎక్కువ మాట్లాడతాను. అండ్ ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్, హేమంత్ గారు ట్రై చేశారు అండ్ ఇట్ ఇస్ రైట్. జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్య రాత్రి చేసిన ప్రసిద్ధ ప్రసంగం పేరు ట్రస్ట్ విత్ డెస్టినీ. అంటే ఏంటి అంటే, డెస్టినీతో ఒక నిర్ణయాత్మకమైన కలయిక, ఆర్ ఇంకా నేచురల్ గా చెప్పాలి అంటే విధితో మనకు జరిగిన ఒక గొప్ప కలయిక. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ట్రస్ట్ విత్ డెస్టినీ అన్నమాట. సో దాట్ ఈస్, దానికంటే అంతకంటే ఎక్కువ వెళ్ళాం అనుకో చాలా కష్టం. ఈ విషయం గుర్తుపెట్టుకోవడమే చాలా పెద్ద విషయం, దాని మీనింగ్ గుర్తుపెట్టుకోవాలంటే అబ్బే అంత మెమరీ కష్టం కొంచెం మనకి. ఇంతవరకు చాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేసి నేను మీతోటి మంచి ముచ్చట పెడతాను. ప్రస్తుత భారత జాతీయ పతాక రూపకల్పనకు సంబంధించి ఎక్కువగా గుర్తించబడే వ్యక్తి ఎవరు? ప్రస్తుత భారత జాతీయ పతాక రూపకల్పనకు సంబంధించి ఎక్కువగా గుర్తించబడే వ్యక్తి ఎవరు? ఆప్షన్ పింగళి వెంకయ్య గారు, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్ గారు. ఆన్సర్ ఏంటో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అయితే ఆగస్ట్ 15 గురించి, పేట్రియాటిజం గురించి మాట్లాడుకుంటుంటే నాకు ఇంకొక విషయం నాస్టాల్జియా, అఫ్ కోర్స్ విచ్ ఇస్ నాట్ మై టాపిక్ బట్ ఐ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఖచ్చితంగా మన జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అప్పట్లో మనకి ఆగస్ట్ 15 వస్తుంది అంటే ఒక నెల రోజుల ముందు నుంచి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరిగేవి, రకరకాల స్పోర్ట్స్ పెట్టేవారు. అండ్ ఏదో ఒక నాకు ఇంకా చిన్నప్పుడు అంటే ఒక థర్డ్ ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అయితే కొన్ని జాతీయ గీతాలకు సంబంధించి ఆర్ పేట్రియాటిక్ సాంగ్స్ కి సంబంధించి డాన్సెస్ వేసేవాళ్ళం అనమాట స్టేజ్ మీద స్కూల్స్ లో. టీచర్స్ కదా ఒక యాక్టివిటీలా ఉండేది. అండ్ ముఖ్యంగా పెరేడ్ గ్రౌండ్స్ కి వెళ్లి ఒక పెద్ద ఇదిలాగా చేయడము ఇస్ అ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎంత మందికి మీలో పెరేడ్ గ్రౌండ్స్ కి వెళ్లి, నేను ఒంగోలు నుంచి, సో ఒంగోల్లో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ అని ఒకటి పెద్ద గ్రౌండ్ ఉండేదన్నమాట. సో ఆగస్ట్ 15th కానీ, రిపబ్లిక్ డే 26th జనవరి కానీ ఏమయ్యేదంటే అక్కడికి వెళ్లి కలెక్టర్ ముందో ఎవరి ముందో మార్చ్ పాస్ట్ చేసేవాళ్ళం. అండ్ నాకు ముఖ్యంగా నా మెమరీ ఏంటంటే బాగా కొంచెం మంచి హైట్ తోటి పర్సనాలిటీ తోటి ఉండేదాన్ని. సో నన్ను జెండా పట్టుకోవడానికి ముందు నుంచో పెట్టేవారు అనమాట. అండ్ ఐ యూస్ టు ఫీల్ సో ప్రౌడ్ టు హోల్డ్ ద ఫ్లాగ్. అప్పట్లో మనకి ఏం తెలియదు, దేశభక్తి ఇవంతా ఏం తెలియదు, కానీ ఏంటో అది తెలియదు. వి ఆల్ హ్యావ్ దట్ ఫీల్ ఇన్ సైడ్ అస్, ఐ థింక్ మన జీన్స్ లోనో మన దేంట్లోనో ఉంటుందేమో. అలా ఫ్లాగ్ పట్టుకుని ముందు మార్చ్ ఫాస్ట్ లో నేను ముందుకెళ్తుంటుంటే వెనకాతలు అందరూ నన్ను ఫాలో అవుతుంటే that was a wonderful memory. As soon as నేను తలుచుకోగానే నాకు వచ్చిన మెమరీ అది. ఇంకా చిన్నప్పుడు అయితే చూడటానికి తీసుకెళ్లేవాళ్ళు కొంతమంది పిల్లల్ని వెనకట్లు కూర్చోబెడతారు, ఈ జిమ్నాస్టిక్స్ కానీ ఇట్లాంటివి చేసేవాళ్ళని, మార్చ్ ఫాస్ట్ ఉన్న వాళ్ళని ముందుకు తీసుకొచ్చేవాళ్ళు కదా. ఆ వెనక కూర్చోబెట్టి ఎండలో మనకి అప్పుడు ఎండ ఏం ఉండేవి కాదు, ఏంటో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా మనందరము. చాక్లెట్లు ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళము. సో ఇలాంటి మంచి మంచి మెమరీస్ ఎన్నో ఉన్నాయి. ఏంటి క్వశ్చన్ కాదు తెలీదా, ఫోన్ మోగట్లేదేంటి, అవమానం. సరే హేమంత్ గారు ఫ్యామిలీ ఖచ్చితంగా ఆన్సర్ తెలిసి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కి మనమే ఆన్సర్ చేస్తే బాగోదు అనుకుంటున్నారేమో, ఏం పర్లేదు. పార్టిసిపేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుత భారతీయ జాతీయ పతాక రూపకల్పనకు సంబంధించి ఎక్కువగా మనం గుర్తించబడే వ్యక్తి ఎవరు? పింగళి వెంకయ్య గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, ఈ ముగ్గురు ఎవరని మీకు అనుకుంటున్నారు? తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. సో ఇన్ని అమ్మా మిస్డ్ కాల్, నాకు మిస్డ్ కాల్ ఇవ్వగానే నాకు పాత రోజులు గుర్తొస్తాయి తెలుసా, అలా ఇంటికి ఇలా వచ్చేవి. చీ అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే ఏంటో సిగ్గేస్తుంది బాబు. మీరు ఈ పాట విని వచ్చేసేయండి, నేను ఇలాగా మిస్డ్ కాల్ సంగతి అయితే చూస్తాను. ఓకే, యెస్ దిస్ ఈస్ ద సాంగ్ అండ్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్ ఫర్ ష్యూర్.

0: అది మన షో అంటే ఆ మాత్రం పైసా వసూలు ఉండాలి కదా. మీరందరూ వింటున్నారు హ్యాపీ అవర్ విత్ మీ ఆర్జే శ్రీకాంతి పోతా ప్రగడతో ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3. అండ్ మనం బ్రేక్ కి చాలా చాలా దగ్గరలో ఉన్నాము. నాకైతే టకటక అందరూ ఫోన్ చేసి ఆన్సర్స్ చెప్పేశారు. మన హేమంత్ గారు ఎస్ ఫ్యామిలీ ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తారండి, పేట్రియాటిజం అంటే అసలు మీరంటే పేట్రియాటిజం. హేమంత్ గారు ఫ్యామిలీకి ఒక పెద్ద ఓ. అండ్ నెక్స్ట్ గణేష్ గారు కూడా కాల్ చేసి చెప్పేశారు. సో ఈ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఒక మంచి సాంగ్ వేసుకుని ఇంకా కంటిన్యూ చేసేద్దాం. వింటూనే ఉండండి రేడియో సురభి.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.

0: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
1: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: అమ్మా, సాటర్డే మూవీ?
0: మనబడి క్లాస్.
2: అమ్మా,
0: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
2: ఉప్పు కప్పు రంబు ఒక్క
0: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30 కి పైగా స్కూల్స్ లో 3000 కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org. వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
1: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్ అందరికి, పునః స్వాగతం మీ హ్యాపీ అవర్ షోలో విత్ యువర్ ఆర్జే శ్రీకాంత్ పోతా ప్రగడాతో, ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. అయితే ఇంకా జీకే క్వశ్చన్, పేట్రియాటిజం ఒక 1 hour ఫుల్ గా ఆడాం కదా. సో కొంచెం కొద్దిగా ఒక టర్న్ ఒక పక్కకు తీసుకుని కొంచెం సరదా టాపిక్ లోకి వస్తే, నేను షో చేయలేకపోయాను ఆషాఢ మాసంలో. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ ని ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసిన వాళ్ళకి ఏంటో క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత చెప్తాను. ముందు చెప్పను, అబ్బా ముందు వింటే దాన్ని బట్టి కాల్ చేద్దాం వద్దండి సార్, మీ తెలియదు అంటే నాకు తెలుసు, అందుకని ముందు చెప్పను కదా, తర్వాత చెప్తా. సో మన హ్యాపీ అవర్ లిజినెస్ ఒక విషయం నాకు చెప్పండి, ఆషాఢ మాసం కొంచెం వెనక్కి వెళ్ళిపోదాం, మన పెళ్లైన కొత్తల్లో టైప్ లో అనమాట. ఒక ఆషాఢ మాసం వస్తుంది, అందరూ పెళ్లైన కొత్తలో అయితే దూర మొగుడు, పెళ్ళము, అత్తగారు, అత్తగారు కోడలు కలిసి ఉండకూడదు అన్న రూల్ ఉంటుంది కదా. నేను ఎవరైనా తప్పుగా చెప్తే దాన్ని పట్టుకుని సాగదీయకుండా ఏదో పిచ్చిది తెలియక మాట్లాడింది అనుకుని వదిలేసి అసలు టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, ఆషాఢ మాసంలో ఒక నెల ఎవరు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు? ఓకే, ఆర్ పాస్ట్ లోకి వెళ్దాం, ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేసి ఉండుంటారు మన గురించి మాట్లాడుకుంటే, ప్రెసెంట్ పెళ్లైన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, ప్రెసెంట్, పాస్ట్, పాస్ట్. ఏ ఆప్షన్, ఏ కోడలు ఎక్కువ సుఖపడుతుందా, ఎంజాయ్ చేస్తుందా, అత్తగారు ఎక్కువ సుఖపడుతుందా, ఎంజాయ్ చేస్తారా, భర్త ఎక్కువ సుఖపడి ఎంజాయ్ చేస్తారా? కోడలు పుట్టింట్లో ఉండొచ్చు, అమ్మయ్య బ్యాక్ టు నార్మల్ అని వెళ్ళిపోవడానికి కోడలు హ్యాపీ ఫీల్ అవుతుందా, అత్తగారు ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంది లైక్ మెడిటేషన్ అని ఆవిడ అనుకుంటున్నా, భర్త రెండిళ్ల మధ్య తిరగలేకపోతున్నాను రా బాబు అని వాళ్ళు అనుకుంటారా, లేక మన అమ్మ ఆహా కూతురు ఇంటికి వచ్చేసింది ఒక నెల రోజులు మనతో ఉంటుంది అని అమ్మ అనుకుంటుందా? ఈ ఈ క్వశ్చన్, ఈ పోల్ కి ఎవరెవరు ఆన్సర్ చేసి ఎవరెవరు ఆన్సర్స్ ఇస్తారో చూద్దాం, ఓకే? అండ్ మీ ఆన్సర్స్ అన్ని చాలా గుప్తంగా కాదు గోప్యంగా ఉంచుతాను, ఎందుకంటే ఆఫర్ తీసుకుంటాను, మీరేం మొహమాట పడకుండా ఆన్సర్ చేసేయండి. సో

ఈ అందరూ ఈ బ్రేక్ వెళ్లే ముందు మనకి హేమంత్ గారు గణేష్ గారు చేసేశారు. గణేష్ గారు కాల్ చేసి నా పేరు గణేష్ అనగానే నాకు అలా ఒక పాట వేసేయాలనిపిస్తుంది. ఈ పాట విని చాలా మందికి చాలా చాలా రోజులై ఉంటుంది. ఎవరెవరికి ఈ పాట వినగానే పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయో కూడా చెప్పచ్చు కాల్ చేసి. అయితే క్వశ్చన్ ఇస్ స్టిల్ యాక్టివ్ అండ్ ద పోల్ దట్ ఇస్ అ పోల్ క్వశ్చన్, ఎవరెవరు ఆన్సర్ చేసి చెప్తారో చూద్దాం. ఈ పాట వినేస్తూ మీరు కాల్ చేసి చెప్పేసేయండి నాకు, అండ్ ఈ మూవీ పేరు తెలిస్తే కూడా కాల్ చేసి చెప్పచ్చు.

Yes, Vaipoto. Adi, that is a super dhammakedar song in that ఏజ్ అని చెప్పచ్చు. ఆ జనరేషన్ లో ఈ పాట అసలు ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కూడా పెద్ద సౌండ్ పెట్టి మైక్ సెట్ లో పెట్టేవాళ్ళు. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ సిలీ క్వశ్చన్, నాట్ సో సిలీ దో, బట్ జనాలు హే నేను ఆన్సర్ చేయి నీ క్వశ్చన్, నువ్వే ఆన్సర్ చేసుకో, అసలు ఎంత కంట్రోల్ లో పెట్టారండి. ఆహాహా సూపర్. సో నాకైతే అందరూ లేడీసే కాల్ చేసి చెప్తున్నారు, ఎందుకు జెంట్స్ కాల్ చేసి చెప్పట్లేదు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. నీ సంగతి నువ్వు చూసుకుంటారా? అలా కాదు అంటే

0: ఏ అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందేమో కదా అని ఒక చిన్న క్వశ్చన్. సరే ఆషాఢ మాసం అసలు ఆ రూల్ ఎందుకు వచ్చింది ఎవరికైనా తెలుసా? ఎవరైనా కనుక ఇప్పుడు షో వింటూ మీకు అసలు ఆషాఢ మాసము కోడలు అత్తగారు విడివిడిగా ఉండాలి అన్న రూల్ అసలు సాంప్రదాయం ఎందుకు వచ్చిందో తెలిస్తే క్విక్ గా ఎవరైనా చెప్పగలరు అని అనుకుంటే గనక కాల్ చేసి చెప్పేసేయండి. అయితే నాది ప్రస్తుతం ఆషాఢ మాసం అయిపోయింది, వరలక్ష్మీ వ్రతం గురించి వచ్చేద్దాం కాబట్టి వరలక్ష్మీ వ్రతం గురించి ఒక క్వశ్చన్. వరలక్ష్మీ వ్రతం అనగానే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, అంటే ఇండియాలో ఉన్న వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ యుఎస్ లో మనకి ఏదైనా పండుగ వస్తుందంటే ముందు టెన్షన్ వస్తుంది. ఎందుకంటారు? వయసు పిచ్చి పీనగా వయసు చూసుకుంటారా? అబ్బాయి వయసు కాదండి, వయసు కాదు గానీ సంథింగ్ ఎందుకో మన ముందు పండుగ అనగానే మనకి అందరూ అది వర్కింగ్ డే అంటే సమ్ సార్ట్ ఆఫ్ ప్రెషర్ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ బిల్డ్స్ అప్ కదా. ఎందుకు? వై ఇస్ దాట్? సే ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతము ఫ్రైడే, అది కంపల్సరీ ఫ్రైడేనే వస్తుంది, మనకు ఆఫీస్ ఉంటుంది, హాఫ్ డే లీవ్ పెట్టుకోవచ్చు, కానీ ఏదో టెన్షన్ ఉంటుంది మనకి. ఆ టెన్షన్ దేని వల్ల ఈజ్ మై క్వశ్చన్. ఆప్షన్స్ ఇచ్చేస్తా, మిమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ చేయను నేను. పూజ సామాన్లు కడుక్కోవాలి అనా, డెకరేషన్ చేసుకోవాలి అంతా అనా, లేకపోతే ఇంటికి అందరూ వచ్చేస్తారు అన్ని కరెక్ట్ గా ఎలా జరుగుతాయా జరగవా అనా, చీర నగలు వచ్చే వాళ్ళకంటే మందే హైలైట్ అవ్వాలి అనే ఫీలింగ్ వల్ల, లేకపోతే అందరూ వచ్చేలోగా నేను రెడీ అవ్వాలి, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎప్పుడు ఒక టైం చెప్తాం అనమాట, 7 o'clock కి రండి అందరు తాంబూలాలకి అని అంటాం కదా. ఆ టైం కంటే కొంతమంది స్ట్రిక్ట్ స్టూడెంట్స్ ఉంటారు, గుడ్ స్టూడెంట్స్ అనమాట, స్ట్రిక్ట్ కాదు గుడ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి చాలా ఇల్లుంటాయి, వాళ్ళు 5 o'clock మొదలు పెడితే తప్పితే రాత్రి 12 o'clock అవన్నీ కవర్ చేయలేరు. దాంతో వాళ్ళు 5 o'clock వచ్చేస్తారనమాట. నువ్వు ఎలా అయినా ఉండు, నాకు సంబంధం లేదు, ముందు అదేంటంటే ఇస్తున్నమ్మా వాయన పుచ్చుకుంటున్నమ్మా వాయన, అదొక రిచువల్ ఏంటంటే కమాన్ గివ్ ఇట్ బాయ్ టైప్ లో. ఎందుకు అలా, అసలు మనకు ఆ స్ట్రెస్ ఎందుకు ఉంటుంది, వై కాంట్ వి ఎంజాయ్ పీస్ఫుల్లీ, ఎందుకు ఇలా జరుగుతుంది అనే టాపిక్ ఎవరైనా డిస్కస్ చేయాలి అనుకుంటే కనుక స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. ఆఫర్ అయినా ఆన్ ఎయిర్ అయినా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అయితే పండుగ సీజన్ అనగానే అందరి దగ్గరికి వెళ్ళిపోతాము, తాంబూలాలు తీసుకోవడానికి అందరి ఇళ్ళకి వెళ్తాము, బాగా మాట్లాడతాము. మన 32 పళ్ళు బయటే ఉంటాయి, పళ్ళు బయట ఉన్నప్పుడు మూత అంత పెద్దదిగా ఓపెన్ చేసినప్పుడు మంచి నవ్వు బాగుండాలి కదా, నవ్వు బాగుండాలంటే పళ్ళు బాగుండాలి, పళ్ళు బాగుండాలంటే నవ్వు బాగుండాలి, ఈ రెండు కలిసి ఉంటాయి కాబట్టి డల స్మైల్స్ అండ్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు మీ అందం గురించి ఎంతగానో ఆలోచించి, మీ డెంటల్ హెల్త్ గురించి బాగా ఆలోచించి, ఇప్పుడు ఒక కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేని $29 కి మాత్రమే ఆఫర్ చేస్తున్నారనమాట. ఈ స్పెషల్ ఆఫర్ ని అస్సలు మీరు మిస్ అవ్వకండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ దిస్ డెంటల్ ఎగ్జామినేషన్స్ అండ్ స్టాఫ్, యూ కెన్ కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ యూ కెన్ ఆల్సో విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. ఇది మన డాలస్ స్మైల్స్ అండ్ డెంటల్ వాళ్ళ గురించి అనమాట. ఓరల్ హెల్త్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పళ్ళు బాగైపోయినాయి, పూజలకు వెళ్ళిపోతున్నాము, పూజ సామాన్లు ఎక్కడ తెచ్చుకోవాలి? ఇండియా బజార్, ఇంకెక్కడ? వరలక్ష్మీ వ్రతం ఇస్ అరౌండ్ ద కార్నర్, వచ్చి కొంతమంది ఈ రోజు కూడా చేసేస్తున్నారు, నెక్స్ట్ వీక్ కూడా చేసుకుంటారు, అండ్ 4 వారాలు ఉంది కాబట్టి ఎప్పుడప్పుడు చేసుకోవాలి. అయితే ఇండియా బజార్ వాళ్ళు మీ అందరికీ ఈ శ్రావణ మాసం అంతా కూడా ఆథెంటిక్ పూజ సామాన్లు, ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, పువ్వులు, కుంకుమ, పసుపు, తమలపాకులు, ఈ డెకరేషన్ ఐటమ్ కు సంబంధించినవి, అండ్ మీ కష్టం మాకు తెలుసు కాబట్టి ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్, ఇవన్నీ కూడా అలాంగ్ విత్ ద ఫెస్టివ్ గ్రోసరీ, ఇవన్నీ కూడా ఇండియా బజార్ లో ఆల్ అండర్ వన్ రూఫ్ దొరుకుతున్నాయండి. ప్లీజ్ డూ మేక్ యువర్ వరలక్ష్మీ వ్రతం ప్రిపరేషన్స్ ఈజీ విత్ ద వైడెస్ట్ సెలెక్షన్స్ అట్ అన్బీటబుల్ ప్రైజెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో,
0: మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు కిరణ్. కిరణ్ గారు చెప్పండి. కిరణ్ గారు

0: ఎస్, మీరందరూ ఆ అద్భుతమైన పాట వింటూ వింటూ ఎంజాయ్ చేస్తుంటే కిరణ్ గారు అయితే మనకి ఆన్ ఎయిర్ లో ఉన్నారు ప్రస్తుతానికి. ఉన్నారా, వెళ్ళిపోయారా కిరణ్ గారు?
1: ఉన్నానండి.
0: ఉన్నారా, ఓకే. సో కిరణ్ గారిని ఎందుకు ఉంచాల్సి వచ్చిందంటే ఆన్ ఎయిర్ లో ఆయన ఇస్తున్న ఆన్సర్స్, ఆఫ్ ఎయిర్ లో సారీ ఆఫ్ ఎయిర్ లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందంటే ఆయన ఇస్తున్న ఆన్సర్స్ చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. సో నేను క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను, మనం ఇందాక చేసిందే మళ్ళీ ప్రాక్టీస్ చేద్దామండి. కిరణ్ గారు, శ్రావణ మాసంలో ఏదైనా పండగ అంటే జనరల్ గా ఇంట్లో ఆడవాళ్ళకి ఆ స్ట్రెస్ ఆర్ ఆ కంగారు ఎందుకు ఉంటుంది ఇస్ మై క్వశ్చన్. దానికి మీ ఆన్సర్ ఏంటి? చెప్పండి ఆన్సర్ ఏంటో, మళ్ళీ ఆలోచిస్తారేంటి?
1: హలో,
0: నాకు వినిపిస్తుందండి, మీరు మాట్లాడితే మా శ్రోతలకు కూడా వినిపిస్తుంది.

0: కన్ని వెళ్ళ చెప్పాలి అంటే.
1: ఓ ఎక్కువ వస్తుందా? ఓకే ఓకే ఫైన్. అయితే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నేను చెప్తాను మీ ఆన్సర్. చెప్పండి. ఓకే కిరణ్ గారికి ఐ థింక్ ఏదో ఇష్యూ ఉన్నట్టుందండి, వాయిస్ ఎక్కువ అవుతుంది. ఇందాక కూడా చెప్పారు ఏంటండి ఆన్ ఎయిర్ మాట్లాడలేదు మీరు అంటే ఎక్కువ వస్తుందండి నాకు, సంహౌ ఐ కుడెంట్ టాక్ అని. ఆయన ఏమంటున్నారంటే ఆడవాళ్లు పండగలో ఎందుకంత కంగారుగా ఉంటారని అలా అడిగారేంటండి, వాళ్ళు ఎప్పుడు కంగారుగానే ఉంటారు కదా అంట. గర్ల్స్ లేడీస్ వింటున్నారా, కిరణ్ గారు కాల్ చేసి మనం ఎప్పుడు కంగారుగానే ఉంటాం కదా, పూజలు చేసే వాళ్ళకేమో చేస్తున్నాం అని కంగారు ఉంటుందట, చెయ్యని వాళ్ళకేమో అయ్యో ఎప్పుడు చేయలేదే ఈసారి ఎలా చేస్తామో అని కంగారు ఉంటుంట. బేసిక్ గా కంగారు అయితే మన జన్మ హక్కు అన్నట్టుగా చెప్పారు ఆయన. దీన్ని ఎవరెవరు ఖండించాలనుకుంటున్నారో వెంటనే స్టూడియో కాల్ చేసి ఖండించేయండి. మీరు ఖండిస్తే మీ అందరికీ నా సపోర్టు, నా మద్దతు, నా ఓటు మీకే మీకే, కిరణ్ గారికి కాదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు ఫర్ కాలింగ్ అండ్ యునో పార్టిసిపేటింగ్ ఇన్ దాట్. ఇంకా ఎవరెవరు కాల్ చేస్తారో చూద్దాం. సో వరలక్ష్మి వ్రతం గురించి మా ఇంటింటా సురభి కార్యక్రమం కనుక మీరు ఎవరైనా ఫాలో అవుతూ ఉండుంటే కనుక ఇన్స్టాగ్రామ్ రేడియో సురభి సోషల్ మీడియాలో, మేమందరినీ అడుగుతున్న ఒకటే క్వశ్చన్ ఏంటంటే అప్పట్లో మీరు వచ్చిన కొత్తల్లో ఇందాక రాజేశ్వరి గారి షో ఎవరైనా వినుంటే 23 ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను యుఎస్కి అంటున్నారు, అలా చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్లకి అప్పుడు మీరు చేసుకున్న వరలక్ష్మితానికి ఇప్పుడు మీరు చేసుకుంటున్న వరలక్ష్మితానికి ఏంటి డిఫరెన్స్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ విచ్ వీఆర్ ఆస్కింగ్ ఎవ్రీ వన్. ఒకవేళ ఎవరైనా ఆడవాళ్లు గనక లాంగ్ టైం బ్యాక్ వచ్చి అప్పటికి ఇప్పటికీ మీరు హెవెన్ అండ్ ఎర్త్ డిఫరెన్స్ చూస్తున్నారు అనుకుంటే గనక ఖచ్చితంగా స్టూడియో కాల్ చేసి మాకు చెప్పండి అండ్ మీ విషయాలు వినడానికి మేమైతే రెడీగా ఉన్నాం. అలాగా ఆడుతూ ఆడుతూ ఒక మెయిన్ సెగ్మెంట్ మర్చిపోయాం మనం, విచ్ ఇస్ నేను ఒక వీడియో క్లిప్ ఒక ఆడియో ప్లే చేస్తాను, ఆ దాంట్లో క్వశ్చన్స్ మెదడికి మేత కార్యక్రమం గురించి మనం కంప్లీట్ గా మర్చిపోయాం ఈరోజు, కానీ ఆ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందు ఈ పాట వినేసి వచ్చేసేయండి, ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం మనం. అండ్ నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, వరలక్ష్మి వ్రతం మీరు వచ్చిన కొత్తల్లో యుఎస్ కి వచ్చిన కొత్తల్లో ఎలా చేసుకున్నారు వర్సెస్ నౌ, ఇఫ్ సమ్వన్ హ్యాస్ కమ్ హియర్ ఆర్ వుడ్ హ్యావ్ లైక్ if you are here for more than 10 years, how was it then and how is it now? You can call the studio 972-636-1966 and do let us know. నేను ఏదో ఒక పాట ప్లే చేద్దాము అని తీసి పెట్టుకున్నాను, ఎటో వెళ్ళిపోయింది పాట. ఓకే కనిపించింది. లిజన్ టు దిస్ వండర్ఫుల్ సాంగ్ అండ్ బీ బ్యాక్ అగైన్. మనం బోల్డ్ కబుర్లు చెప్పేసుకుందాం నా మెయిన్ సెగ్మెంట్ మెదటికి మెదలోకి వెళ్ళిపోతాం.

0: ಗಟ್ಟು ಗಟ್ಟು ಬೆಟ್ಟೆ ಒಂಟೆ ಮುರುಗೋನು ಬೆಟ್ಟೆ ಕಟ್ಟಿ ಉಕ್ಕೆ ಕೊಟ್ಟಿ ಚೀರ ತನಕ.
1: అలా పాత హలో బ్రదర్ మూవీలో నుంచి ఆ పాత హలో బ్రదర్ అయితే హలో బ్రదర్ ఒకటే సినిమా ఉంది, పాతకి వదిలేదు, పాట రీమిక్స్ చేశారు కాదు. సో హలో బ్రదర్ సినిమాలో నుంచి ఆ ఒరిజినల్ ట్రాక్ ని విన్నారు అండ్ హోప్ యు ఆల్ ఆర్ ఎంజాయింగ్ ద సాంగ్. ఆల్సో నా క్వశ్చన్ కి ఏంటో, ఎవరు ఆంధ్రజనానికి భయపడుతున్నారా? కమ్మాన్ నిజంగా. ఓకే ఎనీవేస్, మీది ఎలాంటి ఫీలింగ్ అయినా, భయమైనా, భక్తైనా, ప్రేమైనా, ఏమైనా, ఐ రెస్పెక్ట్ ఆల్ దట్ ఫీలింగ్ అండ్ ఐ యామ్ విత్ యూ ఆల్. నేనైతే వరలక్ష్మతము అప్పట్లో ఇప్పట్లో అంటే నేను వచ్చి 10 ఇయర్స్ అవుతుంది, నేను పెద్ద డిఫరెన్స్ అయితే ఏం చూడలేదు, కానీ చిన్న చిన్న చేంజెస్ ఏవో చూశాను, విచ్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్ వన్స్ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. ఎందుకంటే బ్రేక్ కి మనం చాలా చాలా చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ డోంట్ గో ఎనీవేర్, డోంట్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HT3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవడానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ అస్ట్రా.

0: mix.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
4: Yes sir.
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Oh, hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: Every time, okate question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
10: వెల్కమ్ బ్యాక్. మీ అందరికి పునఃస్వాగతం. 107.9 FM HD3 లో మీతో మీ ఆర్జే శ్రీకాంతి పోత బ్రగడ ఆన్ ఎయిర్ ఉంది. మన షో పేరు హ్యాపీ అవర్. అలాగే హ్యాపీ హ్యాపీగా కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఏం చేస్తాం, కొన్ని కొన్నిసార్లు అలా వస్తుందన్నమాట. అయితే పార్టిసిపేషన్ కి మట్టుకు ఏ లోటు లేదంటూ ఝామ్ ఝామ్ అని కాల్స్ వస్తున్నాయి. అలాగే ఒక కాలర్ ఆల్రెడీ ఆన్ ఎయిర్ లో మీ అందరి కోసం స్టాండ్ వే లో పెట్టారనమాట. హలో
11: శ్రీకాంతి గారు.
10: ఏంటండి ఆన్ ఎయిర్ లో రాగానే గొంతు లాగా నిలబడిపోయింది. ఇందాక ఉన్న ఉత్సాహం వేరే.
11: మీరు కాంట్రవర్సీ అన్నారు కదా.
10: ఓకే, సో ఓకే, కాంట్రవర్సీ వదిలేండి, జనరల్ క్వశ్చన్స్ ఏ మాట్లాడుకుందాము. ఐ డోంట్ వాంట్ యూ టు ఫీల్ అన్కంఫర్టబుల్. మీరు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి లక్ష్మి గారు?
11: అప్పటికి మా చిన్నప్పుడు ఆ రోజుల్లో అని చెప్పాలి.
10: అప్పుడు అక్కడ వరకు వెళ్ళద్దు, జస్ట్ అమెరికాకి, అమెరికా వచ్చిన కొత్తలో వర్సెస్ నౌ.
11: యాక్చువల్లీ మేము 2009 నుంచి డాలస్ అండి.
10: వావ్, వెరీ నైస్.
11: సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చాలా కాంప్లికేటెడ్ గా పొద్దున అమ్మవారిని తయారు చేసుకుని ప్రసాదాలు చేసుకుని మడి తర్వాత అన్ని నైవేద్యం పెట్టి అలంకరణ చేసి అన్ని చేసినప్పటికీ అయిపోయేది. సాయంత్రం 6:30 అసలు అయిపోయేది అంట, ఉపిక కూడా అయిపోయేది. లేట్ గా అయిపోయింది అన్నమాట నా పూజ. అప్పటికి ఆల్రెడీ పేరెంట్ వాళ్ళు వచ్చేసారు ఫస్ట్ అపార్ట్మెంట్స్ లో ఉండేటప్పుడు. తర్వాత కొంచెం కొంచెం ఇంప్రూవైజ్ చేసుకొని ఎలా అంటే ముందు రోజు అలంకారం చేసుకోవటం, తర్వాత ఇప్పుడు ఒకటే రైస్ ఉండేసి దాన్నే దద్దోజనం లాగా, పులిహోర లాగా, అట్లా కొంచెం అన్నం పాయసం లాగా, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవడం, ఫాస్ట్ ట్రాక్ లో చేసుకోవడం, అట్లా అలవాటైంది.
10: కరెక్ట్ కరెక్ట్. సో ఎప్పుడైనా కూడా పూజ మనం ఎంత హ్యాపీగా చేసుకుంటున్నాము అనేది మెయిన్. ఇవన్నీ కూడా అంటే ప్రాసెస్ ఫాలో అవ్వాలని అందరికీ ఉంటుంది, కానీ మనం ఎంత ప్రశాంతంగా చేసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం అనిపిస్తుంది నాకు. నాకు అది ఇప్పుడు అనిపిస్తుంది, అప్పట్లో అలా అనిపించేది కాదు.
11: అదే, కానీ నేను ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ ఓరియంటెడ్ ఉండేదాన్ని అనమాట. ఇది వరకు చాలా ఎక్కువ డీటెయిల్డ్ గా చేసి అది పొద్దున్న మొదలు పెడితే రాత్రి అయ్యేది.
10: యా, వెరీ ట్రూ, వెరీ ట్రూ. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ లక్ష్మి గారు, అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద డే. అండ్ శ్రావణ లక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి.
11: థ్యాంక్ యూ అండి. మీకు కూడా మీరు బోల్డ్ అన్ని అమ్మవారి ఆశస్సులు మీకు మీ కుటుంబానికి అందాలని నేను కోరుకుంటున్నాను.
10: థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు.
11: బాయ్ అండి. బాయ్.
10: సో అదండి, అలాగే మనకి లక్ష్మి గారు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, ఇంకెవరైనా ఎక్స్పీరియన్సెస్ మీరు చెప్పాలి అనుకుంటే కనుక డూ కాల్ ద స్టూడియో. 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్. అయితే నేను మీ అందరి కోసం ఒక అద్భుతమైన అద్భుతమైన పాట లైన్ అప్ చేశాను. అది అద్భుతం అని నువ్వు అనుకుంటే కాదు కాంతమ్మ, మేమనాలంటారా?

అంటారు అని తీరుతారు. ఎందుకంటే అది అలాంటి పాట కాబట్టి. వల్లక్ష్మీత గురించి మాట్లాడుతూ ఏంటిది అంటారా, ఇది హ్యాపీ అవర్ అండి, ఏం చేసావు, మిమ్మల్ని అందరినీ హ్యాపీగా ఉంచడం నా కర్తవ్యం. వినేసేయండి, వచ్చేసేయండి, బోల్ మాట్లాడేసుకుందాం.

ఎస్, మెగాస్టార్ ముద్దు ఎవరు కొద్ది చెప్పండి. లక్కీ ఫెలో సిమరన్ గారు. బట్ దాట్ ఈస్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ అన్నయ్య మూవీ. సిమరన్ అప్పట్లో ఎంత అందంగా ఉండేది కదా. ఇప్పుడు కొంచెం మళ్ళీ షీస్, ఐ థింక్ మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా సిమరన్ గారిని చూసుంటే ఆర్ తమిళ వీడియోస్ అని ఆడియో ఫంక్షన్స్ అక్కడ చూస్తే, షీఈస్ బ్యాక్ ఇన్ షేప్, మంచిగా రెడీ అవుతున్నారు, అంతా సూపర్ ఉంది తెలుసా. నైస్ నైస్, గుడ్ టు సీ హర్ లైక్ దాట్. బట్ ఎనీవేస్, మనం అయితే మాట్లాడుకుంటున్నాం ఈ రోజు శ్రావణ శుక్రవారాల గురించి, అప్పట్లో ఇప్పట్లో నాడు నేడు టైప్ లో అనమాట మాట్లాడుకుంటున్నాం. అలాగా ఒక విషయం నేను గమనించింది ఏంటంటే, ఇంతకు ముందు మనం ప్రాసెస్ చాలా డీటెయిల్డ్ గా చేసేవాళ్ళము, ఎందుకంటే అప్పట్లో యూట్యూబ్ గానీ దాంట్లో ఎవరో ఒకళ్ళు చెప్తుంటే మనం దాన్ని ఫాలో అవడం లాంటివి చాలా తక్కువ ఉండేవి. చాలా మందికి మనం ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు చదవడం వచ్చేది కాదు. సో

లో చదవడానికి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. దాంతో కూడా స్లో అయ్యేది. అండ్ పూజలు ఇవన్నీ మనకి యూజువల్ గా పెళ్ళయ్యాకే స్టార్ట్ అవుతాయి కాబట్టి అవన్నీ చదవడము అవంతా కొంచెం డిలే అయ్యేది. అలా ప్రాసెస్ అంతా డిలే అవడంతో కొంచెం స్ట్రెస్ కింద ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ యాజ్ వీ గ్రో వైజర్, ఐ డోంట్ వాంట్ సే ఓల్డర్, మనకి సులువులు తెలుస్తాయి, దాంట్లో మెలకలు తెలుస్తాయి, ఇలా చేసుకుని సులువుగా చేసుకుందాము, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అని అనుకునేవంతా కూడా వచ్చేస్తాయి. అయితే నేను ఒక 2-3 ఇయర్స్ నేను ఐ డోంట్ వాంట్ స్పీక్ అబౌట్ ఎవ్రీ వన్, నాకు ఒకప్పుడు ఉండేదన్నమాట అసలు ఫుల్ డెకరేట్ చేసేసి అలా చేసేసి ఇలా చేసేసి అసలు లక్ష్మీదేవి కమాన్ కాంతం మీ ఇన్ఫ్లుయెన్స్ అసలు లేక అనే టైప్ లో డెకరేట్ చేద్దాం అనిపోయాన్ని. కానీ ఇప్పుడిప్పుడు ఎట్లా అయిపోయిందంటే ద మోర్ సింప్లర్ లైక్ హౌ ఐ సా వాట్ మై మదర్ డిడ్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ టు మీ దాన్ ఐ స్పెండింగ్ అ లాట్ ఆన్ డెకరేటింగ్ అండ్ ఆన్ ద అదర్ స్టఫ్. దిస్ ఇస్ మై రియలైజేషన్. అది ఇప్పుడు వచ్చింది. అప్పట్లో నేను ఇప్పుడు అందరూ ఎలా డెకరేట్ చేసుకుంటున్నారో అలాగే డెకరేట్ చేశాను. సో అది తప్పు అని అస్సలు నేను అనట్లేదు. ఇట్ కమ్స్ విత్ యూనో అవన్నీ జరుగుతూ ఉంటే స్లోగా అనిపిస్తున్నమాట. ఒక చిన్న కలశం పెట్టుకుని హ్యాపీగా పూజ చేసుకుని కరెక్ట్ గా 3 or 5 ముత్తైదులను పిలుచుకుని తాంబూలం ఇద్దాము. దట్ ఈస్ ద పీస్ఫుల్ మోస్ట్ హ్యాపీయెస్ట్ రిలేషన్ అయితే అకార్డింగ్ టు మీ అట్ దిస్ ఏజ్ రైట్ నౌ అట్ వేర్ ఐ యామ్. ఇంతకుముందు ఇలా లేదు. సో మీరందరూ కూడా అలానే బ్రహ్మాండంగా మీ రేంజ్ల్లో చక్కగా జరిపేసుకోండి వరలక్ష్మీవ్రతాలు. ఇందాక లక్ష్మి గారితో అన్నట్టు అమ్మవారి ఆశీస్సులు మీ అందరితో ఉండాలి అని కోరుకుంటూ ఈ నెక్స్ట్ వండర్ఫుల్ ధూమ్ ధమాకా సాంగ్ మీ అందరి కోసం. అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో అండ్ లెట్ అస్ నో హౌ యు ఆర్ సెలబ్రేటింగ్ యువర్ వరలక్ష్మీవ్రతం. మీరందరూ మా యాడ్స్ గనక వింటూ ఉండుంటే మా ఈ జాక్ టైమ్ సాంగ్స్ మధ్యలో ఇంటింట సురభి కార్యక్రమంలో భాగంగా సురభి లక్ష్ములకి ఐదర్ యూ కెన్ ఇన్వైట్ అస్, మేం మీ ఇంటికి వచ్చి మీ వాయనం తీసుకోవడంతో పాటు మా వాయనం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ డూ గో టు ద సోషల్ మీడియా అండ్ లుక్ అట్ ద ఇన్ఫర్మేషన్. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్నిటిలో ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్టూడియోకి కూడా కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. నేను బోల్డ్ ఇన్ఫర్మేషన్ చేస్తాను. ఈ వండర్ఫుల్ పాట వినేసేయండి, స్టూడియోకి కాల్ చేసేయండి, బోల్డ్ మాట్లాడుకుందాం.

అది అలా ఒక అద్దిరిపోయే సాంగ్ విన్న తర్వాత అసలు ఏముంటుంది చెప్పండి, ఇంకా బ్రహ్మాండం బద్దలే అనమాట. దాట్ ఈస్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ సింహాద్రి మూవీ. హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. అయితే జూనియర్ ఎన్టీఆర్ చూస్తుంటే నాకు అనిపించింది, అడగాలనిపించింది క్వశ్చన్ క్విక్ గా, అప్పుడు అలా బొద్దుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ is good or ippudu sannaga aipoyina ante sannaga anakodademo fittiga aipoyina junior NTR ishtama meeku evaru ekkuva rachutaru appatlo alaga koncham bodduga unna aina or now the fit person ante fitness freaks evaro phone chesi fittiga untene baa untaru anante nenu em cheyalen kani general question vachindi aithe manamu inkoka paata vese mundu oka chinna prakatana chusukovali anukunte idi mukhyanga telugu literature and music lovers kosam oka very very special event andi legendary lyricist Veturi Sundararamamurthy garu memorial celebration august 16th okka nimisham undandi సో వేటూరి సుందరరామమూర్తి గారి మెమోరియల్ సెలబ్రేషన్స్ ఆగస్ట్ 16th న అంటే సండే ఆఫ్టర్నూన్ 3:30 మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం లో జరుగుతున్నాయి. మెమోరియల్ హై స్కూల్ ఇస్ ఇన్ ఫ్రిస్కోలో జరుగుతుందండి. వేటూరి గారు మనకి తెలుగు సినిమా పాటలకు ఇచ్చిన అన్ఫర్గెటబుల్ కాంట్రిబ్యూషన్ ని సెలబ్రేట్ చేస్తూ రినౌండ్ సింగర్స్ డాన్సర్స్ మ్యూజిషియన్స్ అండ్ ఆర్టిస్ట్ తో ఒక స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటున్నాయి. సో ఈ బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ ని మిస్ అవ్వకూడదు అని అనుకుంటే గనక August 16th, 3:30 PM, Memorial High School Auditorium, Frisco lo andaru tappakunda attend avandi. This is for the literature and music lovers. Naakaithe special ga Sundararamamurthy gari vetu Sundararamamurthy gari ante appatlo antaga telikapoyina konni paatalu chaala meaningful ga chaala sweet ga aa lyrics avi nenu ekku lyrics ki ekku importance isthanu. So aa lyrics chaala sweet ga untayi. Tarvata mana Sirivennela Sitarama Shastri gari lyrics aithe asalu చెప్పక్కర్లేదు. సో నా ఫేవరెట్ లిరిసిస్ట్ వీళ్ళిద్దరు అనమాట. అండ్ అలాగా ఎవరైనా ఉంటే లిటరేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మెమోరియల్ హై స్కూల్ కి వెళ్ళిపోండి. అయితే నెక్స్ట్ సాంగ్ వేసే ముందు ఈ రోజు మన యూజువల్ సెగ్మెంట్ వచ్చేసి మెదడిక మీద సెగ్మెంట్ ఉంటుంది ట్రివియా తర్వాత, వేర్ ఐ ప్లే సమ్ జోక్స్ అండ్ ఐల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. కానీ మీ అందరితోటి మాట్లాడి చాలా రోజులు అయిపోయినట్టు అనిపించింది, అంటే 2 weeks తర్వాత వచ్చానేమో మీతో కబుర్లు చెప్పాలి నారాటంతో బోల్డ్ క్వశ్చన్స్ అడగడము బోల్డ్ మాట్లాడుకోవడం జరిగింది. అండ్ మీ అందరూ కూడా ఎంతో బాగా కాల్స్ చేసి ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ చేసిన అనుకున్నా నేను గుర్తుంటానా ఎవరికైనా మర్చిపోయి ఉంటారు నన్ను కాంతమ్మ కాలం చేసింది అనుకుంటున్నారేమో లేదు ఉన్నాను అని ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ లవ్ అండ్ దిస్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ రియలీ రియలీ అప్రిషియేట్ దాట్. Appreciate, thank every single caller who called today and made this show a very, very memorable one. Aithe inka koncham samayam undi manaki, inkoka 10 minutes undi, so dantlo next song ready chesanu, adi line up chese mundu oka chinna

అనుకుంటున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గురించి అడిగిన క్వశ్చన్ కి ఎవరైనా ఆన్సర్ చేయాలి అనుకుంటే డూ కాల్ ద స్టూడియో. అలాగే ఎవరో యా మీ వరలక్ష్మితం గురించి మాట్లాడుకోవాలంటే కూడా కాల్ చేసి చెప్పండి, ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను. సో వీ కెన్ టాక్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, దిస్ సాంగ్ ఈజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు వేస్తున్న పాట ఏ మూవీ లేదో తెలిస్తే ఖచ్చితంగా స్టూడియో కాల్ చేసి చెప్పండి, చూద్దాం మీ మెదడికి మేత. ఈ ఇప్పుడు నేను వేయబోయే పాట ఏ సినిమాలోది?

అలా ఒక వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చల్ మోహన్ రంగా. ఎస్, యూ ఆల్ గెస్ట్ ఇట్ రైట్, చల్ మోహన్ రంగా సినిమాలో నుంచి ఆ వండర్ఫుల్ పాట వినేసాం. చాలా రోజులైంది కదా ఆ పాట విని అని అనిపించింది నాకు. మీరందరూ ఏ ప్రతి పాట చాలా రోజులైందంటో, నువ్వు విని చాలా రోజులైంది, మేము వింటూనే ఉంటా ఉంటారా? అయ్యుండొచ్చు అయ్యుండొచ్చు. బట్ స్టూడియోలో టైం 8:56 అయింది, ఇంకొక 4 మినిట్స్ ఏ ఉంది. అండ్ ఇలా మన ఈ రోజు హ్యాపీ అవర్ కూడా ఒక అందమైన జ్ఞాపకంగా ముగింపు దశకు వచ్చేసింది. సో 2 గంటలు ఎలా గడిచిపోయాయో తెలియలేదు కదా. అసలు పాటలు పాడుకున్న రోజు హ్యాపీ అవర్ కూడా ఒక అందమైన జ్ఞాపకంగా ముగింపు దశకు వచ్చేసింది. సో 2

0: గంటలు ఎలా గడిచిపోయాయో తెలియలేదు కదా. అసలు పాటలు పాడుకున్నాం, నవ్వులు నవ్వుకున్నాం, చిన్న చిన్న సరదా కబుర్లు చెప్పుకున్నాం. ఇవన్నీ మీతో పంచుకోవడం నాకు ఎప్పుడు చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. జీవితం ఎంత బిజీగా ఉన్నా కూడా మనకు నచ్చిన పాటల కోసం మనసారా నవ్వుకోవడానికి, మన వాళ్లతో కొన్ని మంచి క్షణాలు గడపడానికి మాత్రం సమయం కేటాయించుకుని తీరాల్సిందే. ఎందుకంటే మనం సంపాదించేది డబ్బు మాత్రమే కాదు, జ్ఞాపకాలు కూడా. అందుకే నాస్టాల్జియా అంత హిట్ అవుతుంది. ఎందుకంటే మన పాత జ్ఞాపకాలు మనకి చాలా మధుర స్మృతుల్లాగా మిగిలిపోతాయి కాబట్టి. సో నేను మీ శ్రీకాంత్, వచ్చే వారం ఇదే సమయానికి ఇదే హ్యాపీ అవర్ లో మరిన్ని మంచి మాటలతో, మరిన్ని నవ్వులతో మళ్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మీ వాళ్లను ప్రేమించండి, రేడియో సురభి వింటూనే ఉండండి. గుడ్ నైట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. లోకా సంస్థ సుఖినోభవంతు, సర్వేజన సుఖినోభవంతు. సో ఈ నెక్స్ట్ పాట అయిపోతూ మనం బ్రేక్ లోకి వెళ్లిపోతాము. బట్ దిస్ ఈస్ అ నెవర్ ఎండింగ్ హ్యాపీ అవర్ ఫ్రైడే అండ్ ద వీక్ జస్ట్ స్టార్టెడ్. సో రెచ్చి పోండి, దేనికి తగ్గద్దు అసలు.
1: కేర్ఫుల్ ఉన్నది కదా, బేబీ ఉన్నది.
2: నువ్వు వాడితే ఎవడు పట్టుకుంటాడు రా,
3: అక్షక్న పక్షి మళ్ళొచ్చినవా.

0: నేను ఏ అబ్బాయితో మాట్లాడుతున్నాను చూస్తున్నావా?
1: నేను అట్లా సీరియస్ గా చూడలేదు, క్యూరియస్ గా చూస్తాను. ఓకే, నో ప్రాబ్లం. దండం మీద ఆరేశుడు కాదురా, బండకేశ్వర అక్కుతాది నేను.
2: Radio Surabhi Time Check. Studio Lo Time, 9 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్.

Bazaar franchisee. Your business, your future, starting today. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam, puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: skills, calibration knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Koti rupayal kosam mee aakhari prasna. Ready?
4: Yes sir.
3: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
3: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: కవింతలకి, కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
7: You're listening to Radio Surabhi 107.9 FM.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజా.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya me asalaina aishwaryam. Your daily dose of goodness. Mee aarogyanni kaapaadukune sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరలీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ of all, it avoids complaints.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా

0: ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తుంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: హాయ్, రామ్గోపాల్ వర్మ.
3: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: features in the radio space. You know, DR Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
5: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చార్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలేమారి ఫార్మ్స్. Visit vvfactech.com or call 848-244-0213.
5: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్.

0: నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐ ఎం రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam, your daily dose of goodness. Mee Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Isinama Vainam Putsukundi Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలేమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
10: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
11: నేను మీ ఆర్జే భార్గవి.
12: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
13: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
14: దిస్ ఇస్ కోటి.
15: దిస్ ఇస్ హరిశంకర్.
16: కీప్ లిజనింగ్ మీ నేస్తం
17: రేడియో సురభి.
18: రేడియో సురభి.
19: రేడియో సురభి.
20: రేడియో సురభి.
21: రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: మీ శ్రీనివాస
3: అవసరాలా.
2: రేడియో సురభి 107.9 FM HD3.

కోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకనే చెప్పనే లేదు. జూలియట్,

0: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుడిపించేసినావు కదా జూలియట్.
1: ఐ యామ్ రామ్ గోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.

0: నేను మీ చంద్రబోసు తప్పకుండా వినండి.
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: రేడియో సురభి,
0: మీ తెలుగునేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: నకర నకర నక్క.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: ఐ యామ్ రాము పాల్ వర్మా.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VDF యాక్టెక్ ఐఎన్సీ. మలేమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VDF యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: రేడియో సురభి,
7: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

0: Calibration knowledge though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ you're calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: He got flow, we got style. Making move with a smile.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శైలిల.
1: హాయ్, నేను మీ తేజ సజా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. శ్రీనివాస్ అవసరాలా.
1: రేడియో సురభి 107.9 FM HD3.

0: Alice, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లేడీస్ కో
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి at 214-868-7538.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge, though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahar vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani pandinche vidhanam, ivanni kuda chudutayi. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: IPL మ్యాచెస్ అయినా కొత్త మూవీ రిలీజ్ అయినా న్యూస్ ఏదైనా టైమేదైనా ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు చేస్తాం.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రంగు పల్వర్ణ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణుమంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: హాయ్, ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
5: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
6: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
7: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD.

0: industry leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరీ ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలేమరీ ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ or call 848-244-0213.
4: Kodi rupayal kosam mee akhari prasna readya?
5: Yes sir.
4: Rajdas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
4: You're absolutely right. Rajdas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
8: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosam aina, weekly newsletters kosam aina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: అందరికి నమస్కారం, నేను విచిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: మోసంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తాం తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనీలేదు, అందుకనే చెప్పనే లేదు. జూలియట్,
1: రిటర్న్
0: గిఫ్ట్.

0: ఏదైనా జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
2: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగునిస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ కోటి, దిస్ హరిశంకర్. ప్లీజ్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాల మన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge, though, Niko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: ఐ ఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిసనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
12: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
11: హాయ్, నేను మీ తేజ సజ్జ.
12: టు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3,
10: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
11: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: ఐఎమ్ రాము పాల్గొన్నా.
1: అందరికీ నమస్కారం, నేను దివ్యాన ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సైలెంట్ మార్కెట్.
3: నేను మీ చంద్రబోసు. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భాగవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: స్కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: ఐ ఎం రాముపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సినిమా సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.

0: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తారంటే ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారెంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. అల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. అల్లెమారి ఫార్మ్స్, visit vvfactech.com or call 848-244-0213.
0: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
0: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తారంటే ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారెంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. అల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. అల్లెమారి ఫార్మ్స్, visit vvfactech.com or call 848-244-0213.
0: Akattukuntam,

0: வணக்கம். ரேடியோ சுரபி, ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
3: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly newsletters కోసమైనా, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వేరే చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్
7: చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వేరే చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి. Rajula's Kitchen to free delivery options and guaranteed best in class taste. For bookings call 972-879-7999.
10: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta pulalo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
11: Akattukuntam o pattu padtam.
0: Radio Surabhi,
4: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas America lo telugu nestam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
3: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly newsletters కోసమైనా, full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM.

0: ఈరోజు ఎక్కడికి వచ్చాం అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
1: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Akattukuntam, oh pattu padtam. Radio Surabhi.
2: Radio Surabhi. KDXX 107.9 FM HD3. Louisville, Texas. America lo telugunestam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
5: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
0: ఈ రోజు ఎక్కడికి వచ్చాం అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
1: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Akattukuntam, oh pattu padtam. Radio Surabhi.
2: Radio Surabhi. KDXX 107.9 FM HD3. Louisville, Texas. America lo telugunestam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
5: Radio Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Aa kattukuntam, oo pattu padtam. Radio Surabhi.
7: Radio Surabhi. KDXX 107.9 FM HD3. Louisville, Texas. America lo telugu nestam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
5: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ

0: శాంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
1: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi dhanam indhanam. Effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday, starting July 11th. Only on Radio Surabhi 107.9 FM HD3.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
9: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావు ఏంటి? ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
0: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Pallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Aakattukuntam, oh pattu padatam. Radio Surabhi.
0: Radio Surabhi. KDXX 107.9 FM HD3. Louisville, Texas. America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9.

0: 93. Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi, dhanam indhanam, effective wealth management strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu, dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday, starting July 11th, only on Radio Surabhi, 107.9 FM HD3.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
1: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Akattukuntam, opattu padtam. Radio Surabhi.
6: Radio Surabhi. KDXX 107.9 FM HD3. Louisville, Texas. America lo Telugu nestam.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
9: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi, dhanam indhanam, effective wealth management strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu, dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday, starting July 11th, only on Radio Surabhi, 107.9 FM HD3.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
1: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్.
3: Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: ஆகட்டுகுண்டாம் ஓ பட்டு படுதாம் ரேடியோ சுரபி.
6: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 Louisville, Texas. அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
8: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: Tick, tick. Radio Surabhi time check. Studio lo time, 5 a.m.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్
1: 214-868-7538.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్సైటెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీకా పరాటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
7: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటిండా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉండే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద

0: skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway, or full service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyani Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీవే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: Koti rupayala kosam mee aakhari prashna. Radio?
4: Yes sir.
3: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
3: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anipisthe. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: ఆకట్టుకుంటాం, పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: India vellalemora nenu.
10: Ippudu India endukura?
9: Munnattu nunchi okate panti noppira. India kelli treatment cheyinchukovalsinde.
0: Mana Telugu dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 9724845400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
6: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
11: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
6: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
11: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
6: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ and industrial catering. So, ఏ టెన్షన్ పడకుండా, జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను విచిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ಬರ್ಬಾದೆ ಐನೋಣ ನನ್ನ ಬೇಕುತ್ತವೇ
1: ಟೈಮ್ ಚೆಕ್ ಸ್ಟುಡಿಯೋ ಲೋ ಟೈಮ್ 8 AM

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthilamma Vayanam, Putsukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ప్లేస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ప్లేస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
5: నేను మీ ఆర్జే భార్గవి.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
7: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
8: దిస్ ఇస్ కోటి.
9: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిసనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నేను మీ శ్రీనివాస అవసరాలా.
1: కోటి హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
2: రేడియో సురభి.
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
4: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajdas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tally and catering.
4: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit RKUSA.com.
7: Boring long drives ki, tiring workouts ki, workout solution. Radio Surabhi, America lo Telugu nestam.
8: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, కాజన్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
9: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
10: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
11: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: Every time, okate question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets kata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
12: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
13: నీ కల నిజం అవబోతోంది.
12: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
13: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
12: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా today at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.

0: హాయ్ అండ్ రామో పల్ వర్మా.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: Amma, Saturday movie?
5: Mm-mm, manabadi class.
4: Amma, old McDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu. Okka polika.
5: Routine Telugu tuition anukuntunara? Absolutely not. Idi Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
6: Naaku inka gurtundi 20 years ago mem US move ainappudu evaina pandagalu వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు ఏవైనా.
1: ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యువర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స్. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్బోర్డ్, వన్ clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: Hello and Namaskaram. Zoho and Radio Surabhi team up by this special collaboration to meet you. So, get ready DFW and beyond. This collaboration, it is everything we dreamed of. Energetic, empowering, purposeful and built on a shared vision of what a modern, mindful community can pick up. Zoho అనేది ఒక global powerhouse in technology, మనందరికీ తెలిసిన విషయమే. A human-centered innovation. And Radio Surabhi, Telugu diaspora-కి ఒక voice, the OG platform for Telugu people. మన తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి, తెలుగు కళలకి అన్నిటికీ. And we are stepping into a partnership which celebrates progress with heart and growth with integrity. What makes this collaboration powerful? Both brands believe that real transformation happens when people live with awareness, intention, and

enjoy. Zoho anedi kevalam software company kadu. It's a philosophy. It's a belief that businesses grow when people grow. ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్ లో పనిచేస్తున్న మనుషులతో పాటు గ్రో అవ్వాల్సిందే. ఆ బిలీఫ్, ఆ ఎథిక్స్ మీద వాడుకున్న నమ్మకం, లాంగ్ టర్మ్ థింకింగ్, సస్టైనబిలిటీ, ఇవన్నీ ఆ కంపెనీని ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబెట్టాయి. అ బిలీఫ్ దట్ టాలెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై డిగ్రీ బట్ బై మైండ్ సెట్, వాల్యూస్, క్యూరియాసిటీ అండ్ గ్రిట్. At Zoho, skills matter, not the degree. ఎవరైనా హైర్ చేసుకోవడానికి ఆ మనిషిలో ఉన్న వాల్యూస్ ఏంటి, ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, క్యూరియాసిటీ ఏంటి, వాళ్ళకి ఇంపార్టెంట్, నాట్ దే క్వాలిఫికేషన్. Zoho encourages every employee to stretch, experiment and even pitch their own business ideas. With its flat structure, even pitch their own business ideas. With its flat structure, there's no hierarchy for them and people first culture. Zoho fuels creativity, ownership and purpose-driven innovation. A perfect foundation for a community-centric partnership. ఈ కొలాబరేషన్ లో రేడియో సర్వీ చాలా చాలా ఎక్సైటింగ్ గా లాంచ్ చేస్తున్న పవరింగ్ పాసిబిలిటీస్ సెగ్మెంట్ మేము చాలా ఆనందిస్తున్నాం ఇది మీతో షేర్ చేసుకోవడానికి. ఆ డైనామిక్ 30-minute టాక్ షో, ఇది రకరకాల బిజినెసెస్ లో సక్సెస్ సాధించిన ఆంటర్ప్రెన్యూర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద స్పాట్ లైట్ వేస్తుంది. థాట్ లీడర్స్ ని, క్రియేటర్స్ ని, పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్ ఎథికలీ, కాన్షియస్లీ అండ్ విత్ అ విజన్ ఫర్ ఇంపాక్ట్. స్టోరీస్ దట్ స్పార్క్ అంబిషన్, జర్నీస్ దట్ ఇన్స్పైర్ యాక్షన్, ఐడియాస్ దట్ కనెక్ట్ కాంటినెంట్స్. అండ్ ఎస్, దే డోంట్ నీడ్ టు లివ్ ఓన్లీ హియర్ ఇన్ డాలస్. ఎక్కడున్నా వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. సో పవరింగ్ పాసిబిలిటీస్ లో వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? యూ షుడ్ ఎక్స్పెక్ట్ కాన్వర్సేషన్స్ దాట్ మూవ్ యూ. త్రూ దిస్ పార్ట్నర్షిప్ యూ విల్ హియర్ రియల్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ బిల్డింగ్ విత్ ఇంటెన్షన్, బిజినెసెస్ థ్రైవింగ్ విత్ ఎథిక్స్ అండ్ సస్టైనబిలిటీ, మైండ్ఫుల్ ప్రాక్టీసెస్ ఫర్ ఎవ్రీడే లివింగ్, థాట్ ప్రొవోకింగ్ పర్స్పెక్టివ్స్ దట్ షిఫ్ట్ హౌ వి థింక్, వర్క్ అండ్ గ్రో. This is more than a show. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. ఇట్స్ మోర్ లైక్ ఎ మూవ్మెంట్, ఎ షేర్డ్ మిషన్ వేర్ టెక్నాలజీ మీట్స్ కల్చర్, వేర్ కమ్యూనిటీ మీట్స్ కాన్షియస్నెస్, వేర్ ఎవ్రీ లిసనర్ ఇస్ ఇన్వైటెడ్ టు రైజ్ హైయర్, థింక్ డీప్. ఇట్స్ మోర్ లైక్ ఎ మూవ్మెంట, ఎ షేర్డ్ మిషన్ వేర్ టెక్నాలజీ మీట్స్ కల్చర్, వేర్ కమ్యూనిటీ మీట్స్ కాన్షియస్నెస్, వేర్ ఎవ్రీ లిసనర్ ఇస్ ఇన్వైటెడ్ టు రైజ్ హైయర్, think deeper and live fuller. Welcome to a partnership built for the future and for you. Powering possibilities powered by Zoho. Only on Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nistam. And of course we are also very happy to share with you that chala chala popular demand meeda conscious living segment ni mee munduku malli teeskostunnam. Refreshed, re-energized and ready to inspire listeners to make intentional, mindful choices prati rozu kuda.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek and distondi, dhanam indhanam, effective wealth management strategies. Me personal key industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday, starting July 11th, only on Radio Surabhi, 107.9 FM HD3.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ పాకెట్లీ ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలి, బిస్వేలవా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా విత్ చమికావా పరాటా.
5: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు.
9: సో గుడ్ మార్నింగ్ రేడియో సిరబీ శ్రోతలందరికి హార్దిక స్వాగతం. నేను వచ్చేసాను మరొక ఎపిసోడ్ ఆఫ్ పవర్ ఇంపాసిబిలిటీస్ పవర్డ్ బై జో. ఇవాళ మన కార్యక్రమం guest over a day, we have Rishika Vanam. She is a creative strategist of Vershika. So Vershika enti, our journey enti, asal how did Vershika evolve avanni manam Rishika ni adigi telusukundam. Good morning Rishika, ela unnaru?
10: Good morning Venu garu, I'm good. How are you doing today?
9: Doing fantastic. Another weekend is here, so excited for what it's about to bring. So Rishika, where are you located right now? Ikkada unnaru?
10: Nenu currently New Jersey lo unnanu.
9: Awesome.
10: Yep.
9: So tell me Rishika, meer eppudu vachesaru? Eppudu vacharu New Jersey ki? Asalu actually US eppudu vacharu?
10: So nen US ki almost like 10 years ayindi vachi. So I came on a master's degree andarlaga andar immigrants laga, like India lo chadukoni bachelor's and then master's degree kochan and university. 2017 lo San Francisco lo nanna master's chesanu in fashion merchandising and marketing. So my undergrad has been in designing. So నేను పుట్టిన పెరిగిందంతా హైదరాబాద్, ప్రాపర్ అంతా హైదరాబాద్, అండ్ నిఫ్ట్ హైదరాబాద్ లో చదువుకున్నా నేను యాక్సెసరీ డిజైనింగ్. ఐ గ్రాడ్యుయేటెడ్ అండ్ దెన్ ఇమ్మీడియట్లీ ఐ మూవ్ టు ది స్టేట్స్ మాస్టర్స్ కి, అండ్ దెన్ ఆఫ్టర్ మై మాస్టర్స్ ఇమ్మీడియట్ గా నాకు జాబ్స్ అలా వచ్చేసాయి. అండ్ దెన్ ఐ మూవ్ టు లైక్ జాబ్స్ అండ్ అలా అ లాట్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్ తో వర్క్ చేశాను నేను డైరెక్ట్లీ అండర్ ద సిఈఓ. సో ఐ గాట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైక్ wearing different hats on a daily basis and CEOs ki, you know, just support gala. So not just in merchandising kani in different areas lo work chesa, like website design, like, you know, store setup, like physical store setup, vegan fashion, sustainable fashion lo I worked in bigger company like a Gap
9: operation. Okay.
10: So a lot of different roles like I've played throughout my career since I've moved to the States. Yeah.
9: ఫెంటాస్టిక్. సో నీకు ఏమైనా ప్రాబ్లం అయిందా పేరెంట్స్ ని కన్విన్స్ చేయడానికి నిఫ్ట్ లో జాయిన్ అవ్వడానికి? అదంతా ఐఎమ్ ష్యూర్ దేర్ ఇస్ సమ్ స్టోరీ దేర్.
10: ఓ యా, డెఫినెట్లీ దేర్ ఇస్ అ బిగ్ స్టోరీ. అంటే ఆబ్వియస్లీ లైక్ పేరెంట్స్ like they wanted me to be an engineer or a doctor, like andari parents lagane. But I don't know, like school lo unnappudu nunchi I have always had interest in like fashion styling or even Indian clothes kuda, like newest trends or western outfits to pair cheyadam. I used to enjoy it so much. So I thought, okay, the skill baundi. In school I wasn't good at studies at all. I was not good at it.
9: Worked out well for you.
10: Yeah, exactly. But growing up, so appu decide ayya that something in fashion ala chetam, something in creative field like I want to go and jeppi. And then appudu like I have decided that I want to have my own business, I want to start my own brand. And then appude like I think 7th grade lo decide ayya that I want to start my own company when I grow up. And
9: you know what, you'll be great friends with my daughter who is currently 7th grade. Dani fashion అదంతా అసలు వేరే లెవెల్ లో ఉంటుంది. సో ఐ కెన్ సీ హర్ ఇన్ యూ రైట్ నౌ యాస్ యు ఆర్ స్పీకింగ్. కూల్ కూల్. అండ్ ఇక్కడికి వచ్చి శాన్ ఫ్రాన్సిస్కోలో యూనివర్సిటీలో కూడా వాట్ వాస్ యువర్ మేజర్ అగైన్?
10: ఇట్ వాస్ ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ మార్కెటింగ్. సో లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్, మర్చండైజింగ్, ఆన్లైన్ వెబ్సైట్ లైక్ ఫిజికల్ స్టోర్, విజువల్ మర్చండైజింగ్, అండ్ దెన్ ఆంటర్ప్రినర్షిప్ ఉండే కొంచెం దాంట్లో క్లాస్. సో ఇట్ వాస్ లైక్ ఆల్ రౌండర్ కైండ్ ఆఫ్ course unde adi. So I learned like everything in fashion and US business, like fashion business I learned in the Ajapi.
9: So obviously niku masters avangane chala manchi manchi opportunities vachayi, immediate ga vachayi ani cheppavu kada. Inke idantha kaadu, and maamulaga aithe ఎవరైనా అయితే ఓకే ఐఎమ్ సెట్, యూనో మాస్టర్స్ చేశాను, జాబ్ వచ్చేసింది, ఐఎమ్ డూయింగ్ వెల్ అని అక్కడతో ఆగిపోతారు. What made you think that, you know what, this is good but there is more to it, I want to pursue there? Adi, what triggered that thought in your head?
10: So like I got that kind of jobs, like a sustainable fashion brand lo cheyali and jeppi startups lo cheyali, bigger brands lo cheyali. So I've like took up opportunities like the way like I wanted it. But when I first came to US, ikkada Indian clothing anedi dorakadam chala kashtam ayindi naaku. In that it was very expensive, not very much in trend, like pata designs ala unde. And then California lo aithe I have to travel to San Jose or somewhere. I was living in San Francisco downtown and I have to travel all the way to go purchase. And okokka lehenga or even kurta was like $50. And as a student or like a new, you know, job lo join and tarvata kuda you are still like settling, right? So I wouldn't want to spend like $100 on a kurta. So nenu mummy ki India nunchi teppichukunnanu. I felt like that was more affordable and cheaper. Yeah, India. And then ala oka idea vachindi. And then in ikkada naaku chaala mandi family unnaru and vaalla kids who are kind of like in teenage years now. సో వాళ్ళతో అంటుండే లైక్ డోంట్ యూ లైక్ ఇండియన్ కల్చర్, మీరు ఎందుకు ఇలా ఎప్పుడు వేసుకోరు లైక్ ఇండియన్ బట్టలు, దర్ సో బ్యూటిఫుల్ యునో. అండ్ దెన్ దే ఆర్ లైక్ ఓ దర్ సో అన్కంఫర్టబుల్, ద నాట్ ఇన్ ట్రెండ్,
9: రిలేట్ టు దట్ అగైన్.
10: ఎగ్జాక్ట్లీ. సో ద యంగర్ జనరేషన్ హియర్, ఎస్పెషలీ ఫస్ట్ జన్ ఇండియన్ అమెరికన్, దే రియలీ వాంట్ ఎక్స్పీరియన్స్ కల్చర్ బట్ ఆల్సో బీ కంఫర్టబుల్, ఆల్సో కైండ్ ఆఫ్ అంటే ఒక కాంబినేషన్ కావాలి వాళ్ళకి, లైక్ ఒక మోడర్న్ ట్విస్ట్ బట్ ఆల్సో ట్రెడిషనల్ ట్విస్ట్ లాగా. ఐ థాట్ ఆఫ్ దిస్ ఐడియా, ఓకే లైక్ నాలాంటి ఎన్ఆర్ఎస్ చాలా మంది ఉంటుంటారు హూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఫైండింగ్ ఇన్ గుడ్ ఇండియన్ క్లోదింగ్ ఫర్ అఫోర్డబుల్ ప్రైసింగ్, అట్ ద సేమ్ టైమ్ యంగర్ జనరేషన్ కి కూడా కావాలి అని చెప్పి. దట్స్ హౌ లైక్ దిస్ ఐడియా స్టార్టెడ్, లైక్ వర్షికా అనే ఐడియా.
9: స్పెల్ చేస్తాను మన ఆడియన్స్ కోసం, ఇట్స్ WEAR SHIKA, రిషికాలో షిక, వేర్ షిక. ట్రెండింగ్ నేమ్ నువ్వే కనిపెట్టావా?
10: సో నేను నా బిజినెస్ పార్ట్నర్ ఇద్దరం కలిసి కనిపెట్టాము. సో ద ఐడియా వాజ్ దాట్ like to start something here. So India lo Hyderabad lo specific ga numaish jarugutundi. I don't know if you have an idea about it. It's really big and my family lineage, they have been members of like exhibition society in India.
9: Oh, nice.
10: Yeah. And I am actually also a board member there right now. So ala ఒక కాంబినేషన్ అనమాట అది. దట్ వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ దేర్ ఐ థాట్ టు గివ్ దెమ్ లైక్ అ ప్లాట్ఫామ్, ఒక వెబ్సైట్ ప్లాట్ఫామ్ లాగా, బికాస్ ఇట్ ఓన్లీ రన్స్ ఫర్ 45 days, రైట్? ప్లాట్ఫామ్ ఇస్తే దే కెన్ సెల్ elsewhere to not just physically there. Ala maatlaartu like I got this idea that okay, ikkada US lo why don't we solve the problem, like ikkada ala ledu, you know, like something like Numaish, and then Numaish lo you can find anything from like 50 rupees to like 50 lakhs, like you can find everything there. So
9: 50 lakhs I don't know, but 50 rupees I can
10: oh yeah, definitely 50 lakhs yeah. So that's amazing, like oka place lo ala dorakadam. I mean I can't do that definitely, but I thought let me start with like, you know, Indian community, like someone like me, someone like, you know, my nieces and nephews vallaki ala cater chestam ani cheppi ala started anamata ee brand. Yeah, I think 1 year avutundi we set it up, and it's been going pretty amazing. So
9: I'm going to ask, when did you set it up? And so it's been 1 year.
10: It's been
9: awesome, awesome. Yeah, I mean the problem is very, very true, Rishika. Endukante ippudu edana general parties kellalante, you know, my kids, you know, my daughter, she is 12. Yesestunna chestaru, but edana temple kellalanna lethe edana pooja ki vellalanna ఇంట్లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అనమాట వాళ్ళ మధ్య, దానికి మధ్యలో ఏం వేసుకోవాలని. So that is a true problem, and I completely relate to that. Now question for you, who is your primary audience? Ante niku edana age, oka specific age group ni target chestunnava, lekapothe it doesn't matter in anybody?
10: The specific age group target entante gen alpha nunchi start avutundi, so I would say someone from 18 years to about like 45-50 ala end ala em ledu, anyone who is passion forward.
9: Well, barely fit in aithe.
10: I mean if it's your daughter she can.
9: No, I'm talking about myself.
10: Oh men's wear, we are still starting, and
9: when you started let me know. Awesome. Okay, cool. So is it the motto behind starting Wear Shika? ఆ ఫ్యాషన్ వి ఉన్నాయి కానీ అండ్ దే ఆర్ టూ ప్రైసీ అనా, లేకపోతే అసలు లేవు వి యు నీడ్ టు ఇంట్రడ్యూస్ అనా, లైక్ వాట్ వాస్ యువర్ ద మెయిన్ బిజినెస్ ప్రాబ్లమ్ యువర్ ట్రైన్ టు సాల్వ్?
10: So definitely the business problem we're trying to solve is affordability, convenience, and trend too. So trendy pieces affordable ga levu, and also convenience, that ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ రైట్ నా ఇన్ ద మార్కెట్, రైట్? ఏదైనా ఆన్లైన్ దొరుకుతుంది అండ్ ఆర్డర్ చేస్తే యూ విల్ హ్యావ్ ఇట్ లైక్ ఇన్ అ వీక్ ఆర్ టూ అలా, అండ్ దెన్ ఎవ్రీథింగ్ ట్రెండ్స్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి, లైక్ యునో వన్స్ ఇట్ కమ్స్ లైక్ ఇట్ విల్ మూవ్ ఫాస్ట్. సో స్పెసిఫిక్లీ అఫోర్డబిలిటీ పైన మేము ఎక్కువ ఫోకస్ చేసాము, ఎందుకంటే like usually fashion anagane andaru like labels like Sabyasachi, like petta designers ala alochistaru,
9: naaku avu kuda teliyadile cheppu,
10: they are like very big designers in India full. So andaru fashion anagane ila mottham fashion shows ala alochistaru, but that is only catering to specific like high income, you know, audience. But high income audiences are mostly like 30% to like 20% in the whole market, right? 70% never ala target cheyar anamata, who are like, you know, who have like affordable income, like spendable income, decent income ala. So my idea was to target them specifically, especially younger people, and kind of younger kids, like if they want to afford like Indian, like trendy Indian clothing, they can't be expensive, and kind of vaalla budgets anta undavu kada college student, like school, right. All newly working people ki kuda anta undo. So that is the reason like my price points are, I would say, like $50 dresses, like 3-piece set dresses nunchi. Lehengas, like heavy lehengas, are like 120, 150, but we are aiming to put it under like 150, and especially with the inflation, like it's much more.
9: Tell me about it. Don't get me started. Marami, malaka 30 minutes interview saripodadanta maatladadaniki. So, Veshika ఎస్టాబ్లిష్ చేసాము, 1 year అయింది. ఐడియా రావడం ఒక ఎత్తు కదా, తర్వాత దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడంలో వాట్ ప్రాబ్లమ్స్ డిడ్ యూ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ like many things, but I'll let you speak.
10: I think coordination, India, so we run on a model called drop shipping. So,
9: okay.
10: Yeah, so we have the clothing or the pieces in India. So when a customer places an order online, appudu a product customer direct ga eltundi anamata from the manufacturer. So okay. this eliminates like some warehouse issues maaku personal ga, and then you know middlemen in between, and like a cost cuttings avanni undav anamata. But in that, like, the major problem has been coordinating with the, you know, manufacturers in India, time differences and the country US law, India law, thing. And then, you know, like, customers ki immediate order better and they want it like immediately, but coming,
9: yeah, they want it yesterday, right?
10: yeah. So, and then in between all of this, like, tariffs chala in a, like, it,
9: oh yeah.
10: So that these have been like challenges on the business side. Like on the back end side, I would say, you know, creating that trust for the customers and the content. First Instagram lo website chudagane andaru enti idi nijamena enta takku ela istunaru like idi mana scam a ani cheppi all
9: of this to be true. I mean, can you blame them for that? No, right?
10: Definitely, yeah, yeah. I mean, as a brand, it is our duty to create that trust, right? So
9: okay.
10: అది కొంచెం ఇంకా వి ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ యాక్చువల్లీ ఆ ట్రస్ట్ అది బిల్డ్ చేయడానికి. బట్ వన్ యా లైక్ అ లాట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అయింది త్రూ ఫ్యామిలీ, త్రూ ఫ్రెండ్స్, త్రూ కాంటాక్ట్స్, కనెక్షన్స్ అలా. అండ్ ఎవ్రీ వన్ థాట్ లైక్ వావ్ ఇట్ ఇస్ సచ్ అ గుడ్ ఐడియా, లైక్ డిఫరెంట్ గా ఉంది, నేమ్ కూడా చాలా బాగుంది. బట్ స్టార్టింగ్ లో ఆర్డర్స్ రావడం కొంచెం ఇట్ వాజ్ అ ఛాలెంజ్ డెఫినెట్లీ. దట్ లైక్
9: అదేం ఉండదు, ఎందుకంటే యు ఆర్ టాకింగ్ టు ఫోక్స్ ఇన్ డాలస్, ఇంకా ఓకే డాలస్, ఇంకా యుఎస్ లో డిఫరెంట్ పార్ట్స్ అందరూ మన ఇంటర్వ్యూ వింటున్నారు. అండ్ సో బీ బ్రేస్ యువర్ సెల్ఫ్.
10: Yes,
9: yes. మనం సో మనం వింటున్నాము పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. ఇవాళ మన ఇంటర్వ్యూలో వెరీ యంగ్ డైనామిక్ ఆంటర్ప్రినర్ రిషికా. షీ ఈస్ ద క్రియేటివ్ స్ట్రాటజిస్ట్ ఆఫ్ బ్రాండ్ వేర్ షికా, WEARSHIKA. సో అవి ఆ డిజైన్స్ అవన్నీ నువ్వే చేస్తావా? డూ యూ హ్యావ్ ఎ టీమ్ దట్ వర్క్స్ విత్ యూ? హౌ డస్ దట్ వర్క్?
10: So currently we have a manufacturer who wholesales us. So while the catalog nunchi picchesi, we do it, we put it on the website. But we are actually launching our new collection now, which is going to come out in September, hopefully by September. Mm. So avi meme design chesam own ga, like me and my team. So I just love my team. I think my team members andaru, we all like have similar ideas, like same brain, like ivala, like this interview is happening is also because of them. So I want to take a moment to really appreciate them a lot.
9: You are a good boss.
10: Sorry?
9: You are a good boss, Antana.
10: No. So yeah, they have been working on it as well, and then ideas koncham kuda cheppanu vallaki. Like mostly like they handle like everything, only I give them like certain inputs ala.
9: Right. So peru nuvu ni business partner kalsi create chesana. So what's behind that name, Wear Shika?
10: So Wear Shika is like a business name, I would say, but actual logo ala chuste it is Shika, SHIKA. And actually andaru anukuntaru na perlo half ani cheppi, actually that's not the story behind it.
9: I know
10: ala undi, kani we wanted to give it a name like which is very easy to pronounce, andar mind lo easy undalani, like kind of like the brand called Shein or Zara, like enta easy ga, like four letter, like simple, easy ala undi kada. So we wanted something which represents like Indians, like an Indian name also, because it's an Indian brand, right? So ala anjeppi we came up with she like for women specifically, right? Like she annattu. And then my business partner was like, why don't we go with Shika, you know? And I said like, but it looks like it's my name. And he's like, so what, like it's okay. Shika is good. I think a lot of people will resonate with Shika.
9: With that, yeah.
10: Yeah, yeah. So I thought, okay, let's just do that. So my logo, if you see, like it has a combination of like serif font and like a regular font. And my logo, majalo ka I aneri stylized ga untundi specifically. So the reason behind that is that two types, so adokati font, kani two different స్టైల్స్ ఉన్నాయి అన్నమాట ఫాంట్ లో. అండ్ ఐ పిక్ ఇట్ స్పెసిఫిక్లీ లైక్ దట్ టు రిప్రజెంట్ ద కాంబినేషన్ ఆఫ్ ఇండియన్ అండ్ అమెరికన్ కల్చర్ టుగెదర్. సో అండ్ దెన్ ద ఐ

0: later.
1: Yeah. So in the country, a lot of people now want to be fashion forward. They want to, fashion is like vocal for them. They want to present, represent themselves like through fashion. It's like communicating. So Allah, you have to like think in a way wala ki cater jaisela, because your customer is your God, you know, so you have to cater to them. So wala ki nachna tu wala ki fitai tu, like you have to make the product idea or like delivering anta wala ki anma.
0: Right. Awesome. మనం మాట్లాడుతున్నాము రిషిక వనం తోటి, వెరీ యంగ్ ఎంటర్ప్రినర్, ఐ వుడ్ సే అంబిషియస్ ఎంటర్ప్రినర్, అండ్ దట్ వాజ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్. అండ్ అగైన్ నిర్మించున్నారు కవరింగ్ పాసిబిలిటీస్ కవర్ బైజ్ ఇవాళ కార్యక్రమానికి. మీ హోస్ట్ నేను వేణు చెరుకుపల్లి, నాతో పాటు రిషిక వనం ఉన్నారు. సో రిషిక, next, so one response that you gave me, it really blew my mind. Your response was, I should have started sooner. And he says, chaala mandi, you know, nenu ilanti interviews chaala chestuntanu, and that's a common response I get. Entante, go with your instinct, launch it, learn along the way, fix things as we go. Of course koncham preparation aithe undali, atla adagoluga vellalani kaadu, but I love that answer. So right now you're based in New Jersey, so tell on the market, where do you get most response from within US, or where do you want to grow more? Hint, Dallas.
1: Dallas is a very tough market to enter, because chala, you know, there's a lot of competition in Dallas already. అలా ఏం లేదు, లైక్ స్పెసిఫిక్ స్టేట్ అని అలా ఏం లేదు. సిన్స్ వీఆర్ మోస్ట్లీ ఆన్లైన్ లైక్ వెబ్సైట్ కాబట్టి, ఐ జస్ట్ హోప్ లైక్ ఈవెన్ స్మాలర్ స్టేట్స్, అంటే ఎక్కువ ఇండియన్ పాపులేషన్ లేని స్టేట్స్ లో కూడా లైక్ వేర్షిక షుడ్ బి రీచబుల్. ఇప్పుడు ఎందుకంటే మనకంటే ఇలా స్టోర్స్ ఉంటాయి, దర్ ఇస్ లైక్ ఇండియన్ ఏరియా ఆర్ సంథింగ్ లైక్ ఇన్ డిఫరెంట్ లొకేషన్, వాళ్ళకి అసలు యాక్సెస్
0: లేదు.
1: They should be able to, you know, enjoy Indian clothing and live with their culture too. Andaru US ki move ayin tarvata chala miss avutaru culture ni, home ni ala. So like giving a part of your home is like, you know, that makes me feel good. Like when you wear something part of Vaishika and feel home, that makes me full like that.
0: Do you plan to open like actually a physical store at some point? Is that something that you want to consider some point?
1: I don't know. And I've previously, with my fashion experiences, I did set up a store, like a whole store from scratch, na full-time workload with a startup company.
0: US lo, na?
1: US.
0: Okay.
1: So I do know like pros and cons of setting up like a store online and like a brick and mortar store also. Kani, I mean, currently in the cards adha aithe ledu for sure. Maybe in the future, but I don't see. Endukante the whole point of the brand ekko ethos em undante brand the affordability, convenience. So convenience is the biggest part of our brand. So andike that's the whole point online website anedi start chesamu. But I don't know, like if the customers ask for it, we might do it. I don't know.
0: Fantastic. మనకి అబ్బా కొంచెం ఈ వీడు గాని ఈ అమ్మాయి గాని మన అమ్మాయి గాని కొంచెం ఇండియన్ డ్రెస్ వేసుకుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. అది మనం సెల్ఫిష్ గా ఆలోచించినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే దే ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దోస్ క్లోత్స్, దే కెనాట్ రిలేట్ టు దాట్. యూ రియలీ టుక్ ఆన్ ఎ వెరీ యూనిక్ ఛాలెంజ్ ద మోస్ట్ ఆఫ్ అస్ పేరెంట్స్ ఫేస్, అండ్ యూఆర్ సాల్వింగ్ ఇట్. కూడోస్ టు యూ, కూడోస్ టు యూ. ఐ డెఫినెట్లీ చెక్ అవుట్. Any last thoughts you would want to share with our audience, Rishika?
1: I would just say, oka idea vaste ela enti ani aalochinchakunda, just like go for it. My motto, like the whole time I have built this brand, is that there is no perfect plan, just the next best move. Ante, so
0: well said. Well said. Manam matademo Rishika Vanan toti. So she is the creative strategist of Vaishika. Go check her website out. It's WEARSHIKA. I'm assuming you are on social media, Instagram and all that. So how do they find you there?
1: Yes, anywhere. If you type @Vaishika, #Vaishika, we would show up. It's just Vaishika without any space, like everywhere.
0: Awesome. Rishika, it's been an absolute pleasure having you on our show. Thank you so much. Wish you all the very best. I can guarantee that you will see an immediate increase on your website. మా డాలస్ వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు.
1: Thank you so much. Thank you again for Radio Sirabi and for you for taking time to talk and know about where

0: దర్శిక అండ్ డాలస్ వాసులకి కొంచెం మా గురించి చెప్పారు ఇక్కడ. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ కొలాబరేషన్స్ విత్ రేడియో సురభి. అండ్ ఐ హర్డ్ అబౌట్ రేడియో సురభి టు యూ గైస్ షుడ్ కమ్ టు న్యూజెర్సీ. ఇక్కడ కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు.
1: ఫింగర్స్ క్రాస్డ్. ఆమేన్. ఆసమ్. థాంక్ యూ రిషిక. టేక్ కేర్.
0: థాంక్ యూ సో మచ్. బాయ్
1: బాయ్.
2: Radio Surabhi time check. Studio time 10 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ of all, it avoids complaints.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. 100 inch vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
5: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్.
8: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
8: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.

రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలియనిస్తాం. రేడియో సురభి 107.9 సౌండ్స్ లైక్ హోమ్. యుఎస్ లో ది నంబర్ వన్ తెలుగు రేడియో ఛానల్, డాలస్ లో ది నంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, ఆత్మీయ స్వాగతం. మళ్ళీ సరికొత్త వారాంతం శనివారం చక్కగా ఈరోజు మళ్లీ మీ అందరితో ముచ్చటించడానికి 3 గంటల పాటు మళ్లీ మీ ముందుకు వచ్చాను రవి తూప్రాణి. ఈరోజు సిగ్నేచర్ కార్యక్రమంలో ఎప్పటిలాగే నేను చేసే ప్రతి సిగ్నేచర్ కార్యక్రమంలో ఆటలు మాటలు పాటలు వినోద విజ్ఞాన విశేష సమాచారాలు ఎలా ఉంటాయో ఈరోజు కూడా ఇంచుమించుగా అలాగే ఉండబోతుంది. కాకపోతే మనం మొదటి 1-2 గంటలు మనం ఒక ప్రత్యేకమైన సెగ్మెంట్ నడుపుతున్నాం. ఈరోజు అందరికీ తెలిసిందే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజునే. ఇంతవరకు మన సాధారణంగా ఒక పాపులర్ యాక్టర్, ఒక నటుడు నటి, లేకపోతే ఒక సాంకేతిక నిపుణుడు, ఎవరో ఒకళ్ళు ఒక ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అలా పుట్టినరోజులు పడుతుంటే దానికి తగ్గట్టుగా మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజు నేను మాట్లాడబోయే అంశం ఇది ఒకరికి ఇద్దరికి చెందింది కాదు, యావత్ దేశానికి సంబంధించిన అంశం. అందుకే ఈరోజు ప్రత్యేకమైన రోజు, అదే మన భారతదేశం స్వతంత్ర దినోత్సవం. ఈరోజు ఆగస్టు 15, ఆగస్టు 15 అంటే వెంటనే గుర్తొచ్చేది ఇండిపెండెన్స్ డే, ఇంకా వేరే ఇంకేది గుర్తు రాదు. ఆగస్టు 15 అంటే అంతలాగా మన బుర్రలోనే రిజిస్టర్ అయిపోయింది అని ఆగస్టు 15. సో అటువంటి ఆగస్టు 15 ఈ రోజు కావడం, అది అందున ఈ రోజు సిగ్నేచర్ కావడం, సిగ్నేచర్ షో కావడం, ఇట్స్ ఎ గ్రేట్ కోయిన్సిడెన్స్. అండ్ ఆ సందర్భంగా మనం మొదటి 2 గంటలు మన భారతదేశ చరిత్రలోకి ఒక్కసారి పొంగి చూసి అప్పటి పరిస్థితుల గురించి, అప్పటి మనుషుల గురించి, వారు పడ్డ వారు చేసిన ఎన్నో త్యాగాలు వీటన్నిటి గురించి కూడా కాసేపు నెమరు వేసుకుందాం. ఎందుకంటే ఈ రోజు కన్నా గొప్ప అవకాశం మనకి ఎప్పుడు మళ్ళీ దొరకదు కాబట్టి, ప్రత్యేకమైన అవకాశం. ఆల్ రైట్, రంజనీ గాయత్రి ఆలపించిన వందే మాత్రంతో ఈ రోజు మన కార్యక్రమం చక్కగా

ఈరోజు మొదటి 2 గంటలు నేను చెప్పినట్టుగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అంశాన్ని మనం నడుపుకుంటూ చక్కటి పాటలన్నీ వింటూ మనం ముందుకెళ్దాం. అలాగే మీ మనసుల్లో ఆలోచనలు గాని భావాలు గాని ఆ స్వతంత్ర దినోత్సవం అంటే మీకు తట్టేదేంటి, మీరు చేసేదేంటి, మీ చిన్నప్పుడు మీరు చూసిందేంటి, ఇప్పటికి మీ ఆలోచనలో వచ్చిన పరిణితి, ఆలోచనలో వచ్చిన మార్పులు, స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటి, సో ఇవన్నీ మీరు మాట్లాడాలనుకుంటే మా స్టూడియో కాల్ చేయండి 972-636-1966. ఈ పాటమెంటు

భారత ఖండంగా హిందూ దేశంగా భారతదేశంగా ఖ్యాతిగాంచింది మన దేశం. మానవ నాగరికతకు పుట్టినిల్లు, ప్రాచీన సంస్కృతికి పెట్టిందే పేరు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పనిముట్లను కనిపెట్టింది. అలాగే వ్యవసాయం చేపట్టి భాషను సృష్టించి లిపికి రూపకల్పన చేసి విద్య విజ్ఞానాన్ని ప్రపంచ నలు దిశలకు వ్యాపింపచేసి వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఇక్కడే వెలిశాయి. రామాయణ మహాభారతం ఇంకా ఎన్నో ఇతిహాసాలు ఇక్కడే పుట్టాయి. హరప్ప మొహంజిదారో వేల వేల సంవత్సరాల సంస్కృతి శిల్ప సంపదకు ఇక్కడ నిదర్శనంగా భారతదేశంలో నిలిచాయి. అలాగే గణిత ఖగోళ వైద్య విద్య వ్యాకరణ శిల్పకళ ఇలాంటి ఎన్నో శాస్త్రాలకి శ్రీకారం చుట్టింది ఇక్కడ భారతదేశంలో. బుద్ధ జైన మతాలను ప్రబోధించింది ఇక్కడ. వివిధ మతాల భాషల సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం నిలయమైంది. అదే కాదు, ఇంకా ఉత్తరాన చూస్తే ఎత్తైన హిమాలయ శిఖరాలు, దక్షిణాన భారతదేశం నిలయమైంది. సముద్ర తరంగాలు, వజ్ర వైఢూర్య రత్నాల గనిగ, ఇనుము ఉక్కు బొగ్గు బంగారం ఒకటేమిటి, సకల ఖనిజ సంపదకి ఒక నిలయం భారతదేశం. సారవంతమైన భూములు, సస్యశ్యామలమైన పంట పొలాలు, ప్రకృతి శోభతో గంగా, గోదావరి, యమున, బ్రహ్మపుత్ర, కృష్ణ, కావేరి, నర్మదా ఇలా జీవనదులు తన కంఠాహారాలుగా కలిగి ఉన్న దేశం భారతదేశం. అజంతా ఎల్లోరా శిల్ప సంపద, తాజ్మహల్ సౌందర్యం, భారతదేశ ఔన్నత్యానికి ఇవన్నీ కేవలం మచ్చు తునుకులు మాత్రమే. సో ఇటువంటి భారతదేశాన్ని మీద కన్ను వేసిన వాళ్లు ఎంతో మంది, చాలా మంది ఉన్నారు. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది వాస్కోడి గామ. వాస్కోడి గామ 1498లో కేరళ తీరాన్ని సమీపించి అక్కడ కాలికట్ లో మొట్టమొదటిసారిగా తన కాలు మోపాడు భారతదేశంలో. అక్కడి నుంచి చాలా చాలా చాలా చాలా మార్పులు చరిత్రలో వచ్చాయి. అది ఏంటి అనేది మనం ముందు ముందు చూద్దాం. ఎందుకంటే మనకి చరిత్ర కొంచెం కూడా తెలియకపోతే చరిత్ర మనం ఏ మైలురాయి దగ్గర ఉన్నాం, ఎంత అభివృద్ది పురోభివృద్ది సాధించాం ఇవన్నీ కూడా మనకి తెలియకుండాపోతే. సో మనం ఉన్నది ఇక్కడ ఉన్నాము అంటే మన చరిత్ర తెలియకపోతే ఎక్కడున్నాం అనేది క్లారిటీ ఉండదు. సో దానికోసం ఖచ్చితంగా ఈరోజు సందర్భాన్ని పురస్కరించుకుంటూ మనం చరిత్రలోకి తొంగి చూసే ప్రయత్నం చేద్దాం. చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అలాగే దేశానికి వన తెచ్చిన మహనీయులతో పాటు దేశ ద్రోహులు, రాజద్రోహులు ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ టుడే. సో డోంట్ మిస్ అవుట్, స్టే ట్యూన్డ్. అండ్ మీరు మీ భావాలను ఏమైనా తెలియపరచాలనుకుంటే కాల్ ద స్టూడియో 9726361966. ఐ వుడ్ సజెస్ట్ యూ పుట్ ఇట్ ఇన్ యువర్ స్పీడ్ డయల్, సో యూ కెన్ just reach out to in just a flash of a second.

ఇండియన్స్ మన భారతీయులను చాలా సహృదయులం కదా సార్, ఎవరన్నా మన మన ఇంటికి కానీ మన దేశంలో కానీ అడుగు పెడితే అతిథి దేవో భవ అంటాం కదా ముందు. సో అక్కడ జమోరిస్ అనే ఒక పాలకుడు వాస్కో డి గామాను చూడగానే, ఆ నమస్కారం సార్, మా ఇంటికి వచ్చిన మహానుభావులు అతిథులు మా దేవుడితో సమానం అని చెప్పేసి అక్కడ తనకు స్వాగతం పలికాడు. పలికిన తర్వాత వాస్కో డి గామా, నాకు కొంచెం స్థలం కావాలి, చిన్న వ్యాపారం మొదలు పెట్టుకుంటాను అన్నాడు. సరే స్థలం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాస్కో డి గామా వడుడింతాయి ఇంతింతాయి వడుడింతాయి అన్నట్టుగా చాలా శక్తివంతుడిగా ఎదిగాడు. అక్కడి నుంచి ఎదిగిన తర్వాత జమోరిస్ ఎవరైతే స్థలం ఇచ్చాడు వాస్కో డి గామాకి, జమోరిస్ నే హత్య చేశాడు. ఇందా నేను చెప్పినట్టుగా దేశంలో ఉన్న మహనీయుల గురించే కాదు దేశ ద్రోహుల గురించి రాజద్రోహుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో మొట్టమొదటిసారిగా వాస్కో డి గామా తనకి స్థలం ఇచ్చిన జమోరిస్ ని కేరళలో కాలికట్ లో సో చాలా దారుణంగా హత్య చేయించాడు. చేసిన తర్వాత తన శక్తి సంపన్నలు మొత్తం అంతా ఉపయోగించి అతిశక్తివంతమైన ఒక వ్యక్తిగా తయారయ్యి అక్కడ మన దేశం అప్పట్లో అరబ్ దేశాలకి అలాగే మిగతా ఆసియా దేశాలకి అన్నిటికీ కూడా ఓడల ద్వారా మనం సరుకులను అన్ని పంపించడం ఇలా ఇలా చేస్తుండేవాళ్ళు. సో ఆ ఓడల మీద పన్నులు అనేవి విధించడం వాస్కో డి గామా మొదలెట్టాడు. మొదలెట్టిన తర్వాత ఎవరైతే ఇవ్వలేదో ఆ ఓడలు అన్నిటి నుంచి అన్నిటినీ మొత్తం ధ్వంసం చేయడం, అన్నిటినీ సముద్ర గర్భాన ముంచేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మనకి ఇరాన్ యుఎస్ మధ్యన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో జరుగుతున్న యుద్దాలు చూస్తున్నాము, అక్కడ ది రూల్స్ అండ్ పర్మిట్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఏవైతే మార్పులు అటు ఇటు చూస్తున్నామో, సో ఈ రకంగానే ఆ రోజుల్లో కూడా ఆ టైంలో కూడా కొనసాగింది. సరే వాట్ ఎవర్ ఇదంతా ఈ కథ అంతా నడుస్తుండగా వాస్కో డి గామా తన 7 పడవల్లో పెద్ద పెద్ద పడవల్లో 7 పడవల్లో ధనరాశుల్ని పోగేసి మొత్తం ఒక కుప్పల కుప్పలుగా డబ్బుని పోగేసి తను పోర్చుగీస్ వెనకెళ్లాడు. అక్కడ మొత్తం ఈ ధనరాశులంతా అక్కడ వాళ్ళ ప్రజలకు చూపించిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగిన తర్వాత ఓహో ఇక్కడ ఇండియా నుంచి వచ్చిందా అని చెప్పేసి అందరు తెలుసుకుని అక్కడి నుంచి ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు అలాగే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరికీ మొత్తం దేశమంతా మొత్తం యూరోప్ దేశం మొత్తం అంతా పాకి వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి రావడం ఈ ధనరాశులను వెతుక్కుంటూ ఇంత మరి ఆబ్వియస్లీ కదా మరి బెల్లం ఎక్కడుంటే అక్కడే కదా జీవనం వచ్చేవి. సో ఇలా 14-15 శతాబ్దాల్లో అక్కడ మొత్తం యూరోప్ దేశం మొత్తం కాంటినెంట్ అంతా కూడా దరిద్రంతో తాండవిస్తుంటే సో ఆ దరిద్రం నుంచి వచ్చినవే ఈ నౌకలు అన్నమాట. సో వీళ్ళందరూ కూడా వాస్కో డి గామా కేరళలో కాలికట్ లో అడుగు పెడితే వీళ్ళందరూ కూడా గుజరాత్ లో ఉన్న సూరత్ ద్వారా అడుగుపెట్టి భారతదేశంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది అది మళ్ళీ విల్ కంటిన్యూ. మనం ఇంకొక 2 మినిట్స్ లో కమర్షియల్ బ్రేక్ లకు ఎంటర్ అవుతున్నాం. బ్రేక్ లోకి ఎంటర్ అయ్యే ముందు క్విక్ గా ఒకసారి వ్యాపార ప్రకటన చూసేద్దాం. రేడియో సురభి మీరందరూ కూడా మీ ఐఫోన్ ఆండ్రాయిడ్ డివైస్ లోకి మా రేడియో సురభి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉంటారనుకుంటున్నాను. నేను డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక డెఫినెట్లీ డూ దాట్ బికాస్ వీ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మోస్ట్ అట్రాక్టింగ్ ప్రోగ్రామ్స్ దాట్ జస్ట్ కీప్స్ ఆన్ గోయింగ్ ఆల్ త్రూ ద డే త్రూ ద వీక్. So you don't want to miss on anything. So please do download and also hassle free sign up untundi cheskun tarvata meeku bold anni updates andulo labhistu untayi alage nel rojul paatu jarige maa karyakramalanni kuda meeru chakkaga app lo maa repository untundi so dantlo chakkaga vinavachchu alage meeru download cheskodam maatrame kaadu mammalni mee circles lo ki groups lo ga andariki share cheyandi akkada chinna follow up link untundi aa link teeskuni mee groups lo vaatlo ki pedithe even others can download and start listening to us. Also follow us on Instagram, Facebook, YouTube, so ila rakrakala social media lo unnam mem, please do follow there endukante akkada chaala chaala impactful updates videos bold ani eppudukapudu mem update chestunnam anta pedutunnam anta mee andar kosam, so you can just follow us there. Also India Today just got even more interesting. They have something new coming up on the menu this week and there are plenty of reasons to stop by there. So happy hour every day from 4 to 7 with $1 bar snacks and $2.99 a draft beer soda unnai. Thursday chat night from 5 to 9 p.m. just for $6.99
per person. And this Independence Day weekend, enjoy their special buffet on August 14th, 15th and 16th from 12 p.m. to 3 p.m. Celebrate with delicious food and great deals at India Today 151.

0: నార్త్ నియోలిన్ డ్రైవ్ సౌత్ లేక్. ఆల్ రైట్ శ్రోతలందరూ కూడా రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ వెరీ వెరీ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: Oi lunch ke kadkana veldama?
4: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta malli spices ki vere grocery store vellali.
3: No groceries kondaniki inni places ki velthunava silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. From fresh veggies to fresh halal meats, spices to snacks, everything under one roof.
5: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: Radhika, next week my office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
6: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
7: Idi office party a leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
8: కొన్ని కాన్వర్జేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్జేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్జేషన్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
9: ఓయ్ బిర్యానీ తింటావా?
10: మర్చిపోయావా? ఐ యామ్ ఆన్ ఎ డైట్. సలాడ్
9: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
10: ఏంటి రెండు ఆర్డర్ చేస్తున్నావా?
9: అంత వరి అవకు. ఎమ్ఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్ చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 and $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM to 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైవ్ హండీ బిర్యానీతో డబుల్ కమీటా ఫ్రీ.
10: షేరింగ్ ఈస్ కేరింగ్ తెలుసా?
9: ఎమ్ఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, ఇర్వింగ్.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 సిగ్నేచర్ షో. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. సో ఈ రోజు కార్యక్రమం 3 గంటల కార్యక్రమం చక్కటి ప్రత్యేకమైన అంశంతో మనం ముందు తీసుకెళ్తున్నాం. అదే భారతదేశపు స్వతంత్ర దినోత్సవం. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుంటూ మనం భారతదేశం చరిత్రలోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తున్నాం. సో మనం మొట్టమొదట మనం చక్కటి వందే మాత్రం గీతంతో మనం మొదలెట్టి దేశభక్తి గీతాలని ఈరోజు మనం వింటూ వెళ్తున్నాం. సో మీకేమైనా దేశభక్తి గీతాలు వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో, ఐ విల్ డెఫినెట్లీ లైట్ అప్ ఫర్ యూ. ఓకే, ఎక్కడదాకా వచ్చాం మనం? సో ఈస్ట్ ఇండియా కంపెనీ నా డచ్ పోర్చుగీస్ నుంచి వచ్చిన వాస్కోడిగామ కేరళలో ఉన్న కాలికట్ ద్వారా మన దేశంలోకి చొరబడి దాడి చేయడం మొదలెడితే, దోపిడీ చేయడం మొదలెడితే, బ్రిటిష్ వాళ్ళు సూరత్, గుజరాత్ లో ఉన్న సూరత్ లో అడుగుపెట్టి అక్కడి నుంచి వాళ్ళ దోపిడీ వాళ్ళు మొదలెట్టారు. అడుగుపెట్టిన తర్వాత అక్కడ సూరత్ నవాబ్ ఒకడు ఉన్నాడు. సూరత్ నవాబ్ కి బ్రిటిష్ తరఫున జేమ్స్ కూపర్ అనే వ్యక్తి ఇంకొక ఆరుగురు అధికారులు మొత్తం అందరూ అర్జీ పెట్టుకున్నారు వ్యాపారం చేస్తామని చెప్పి. ఒకసారి అప్రూవల్స్ అనేవి వచ్చిన తర్వాత వాళ్ళు కొంత స్థలాన్ని తీసుకుని అక్కడి నుంచి వ్యాపారం మొదలెట్టి నెమ్మదిగా కొంతకాలానికి ఆ సూరత్ నవాబ్ ని హత్య చేయించారు. చూసారా, మళ్ళీ రెండో రాజద్రోహం ఇది. ఇంకా మొదలయ్యే ఇంకా ఇప్పుడు ఈ పరంపర ఇంకా కొనసాగుతుంది, ఇంకా చూస్తారు మీరు. సో ఇలాగ అటు నార్త్ ఇండియాని వాళ్ల చేతుల్లోకి లాక్కున్న తర్వాత, అక్కడ విస్తరించుకున్న తర్వాత నెమ్మదిగా మద్రాసు, ఇంకా తర్వాత మిగతా కలకత్తా, ఢిల్లీ, ఆగ్రా, ఇవన్నీ కూడా ఈ ప్రముఖ స్థలాలు, ప్రదేశాలు ఇవన్నీ అన్ని కూడా వాళ్ల చేతుల్లోకి, వాళ్ల ఆధీనంలోకి తీసుకు

తీసుకుని రాగలిగారు బ్రిటిష్ వాళ్ళు. సరే ఇంకా అప్పటికే పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. మరి పోటా పోటీ చాలా ఉంటుంది. వీళ్ళలో వీళ్ళు కుక్కల్లాగా కొట్టుకుని చివరికి అందులో ఆధిపత్యం బ్రిటిష్ వాళ్ళు సాధించిన తర్వాత మిగతా ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మొత్తం 1750 కల్లా మొత్తం దాదాపుగా ఒక అధిక శాతం భూభాగం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి, స్వాధీనంలోకి వచ్చేసింది. సరే ఇక్కడ సిరాజుద్దుల్లా అనే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే బ్రిటిష్ వాళ్లతో, ఎందుకంటే మనం మాట్లాడుకోవాలి, ప్లాసీ యుద్దం మొదలైందే అక్కడి నుంచి అనమాట. సిరాజుద్దుల్లా అనే పాలకుడు, అతని రాజ్యంలో ఆల్మోస్ట్ 18,000 సైన్యం అతనికి ఉంది. బ్రిటిష్ వాళ్ళు చూస్తే అప్పుడు కేవలం 300 మాత్రమే వాళ్ళ సైన్యం. కానీ ఈ 300 సైన్యం చేతిలో సిరాజుద్దుల్లా, అతని సైన్యం మొత్తం అంతా ఓడిపోయారు. ఎలా ఓడిపోయారు అనేది చాలా ఆసక్తికరమైన విషయం ఇది. ఒక పాట తర్వాత మళ్ళీ మనం చూద్దాం. ఈరోజు అదే చెప్తున్నా, ఈరోజు మన చరిత్ర చూస్తున్నా గానీ చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు రాబోతున్నాయి. అలాగే సుభాష్ చంద్రబోస్ గురించి, భగత్ సింగ్ గురించి కూడా చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సో స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. ఈ పాటని వింటూ, ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేసి స్టూడియో 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో రవి సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈరోజు కార్యక్రమ వ్యాఖ్యాతగా రవి తుల్ప్రాణి.

ఆల్రైట్. ఉత్తరాన ఎత్తైన హిమాలయ శిఖరాలు, దక్షిణాన సముద్ర తరంగాలు, వజ్ర వైఢూర్య రత్నాలు గనిగ ఇనుము, ఉక్కు, బొగ్గు, బంగారం ఒకటేమిటి, సకల ఖనిజ సంపద కలిగిన దేశం భారతదేశం. 500-600 సంవత్సరాల క్రితం చూసుకుంటే రాజ్యాలు, రాజ్యరేఖ వ్యవస్థ ఏర్పడింది. మగధ మౌర్య రాజ్యాలు ఏర్పడ్డాయి, రాజ్య విస్తరణ జరిగింది, యుద్దాలు జరిగాయి. రాజులు తమ శౌర్య పరాక్రమాలని చూపించారు. అసలు దేశంలో చొరబడే వీరులతోటి పోరాడారు, వీర మరణాలు సంభవించాయి, అలాగే రాజ్యాలు కోల్పోయాం, అలాగే స్వతంత్రం కూడా కోల్పోయాం. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా ఎలా జరిగాయి చూడండి. సో ఇందాక మనం మాట్లాడుకుంటుంది ప్లాసీ యుద్దం గురించి. ఎందుకంటే ప్లాసీ యుద్దం గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే అక్కడి నుంచి మొదలైందే చరిత్ర, అసలు చరిత్ర కూడా అక్కడి నుంచి పార్టిషన్ వరకు, విభజన వరకు మొత్తం అంతా కూడా ఒక కథగా నడుస్తుంది. సరే, మన ఇందాక సిరాజుద్దుల్లా అనే ఒక పాలకుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అతని సైన్యం 18,000 సైన్యం, కానీ బ్రిటిష్ వారి సైన్యం కేవలం 300 మాత్రమే. సరే, 300 చాలా తక్కువ ఉంది. ఇక్కడ సిరాజుద్దుల్లా అతని సైన్యంతో తలపడాలి అంటే మనకి చాలా సైన్యం కావాలని బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఇంగ్లాండ్ వాళ్ళకు ఫోన్ చేసి, లేదా టెలిగ్రామ్ ఒకటే ఆ రోజుల్లో లేఖలు పంపించి, మాకు ఇక్కడ సైన్యాన్ని కావాలంటే సమస్య లేదు, ఎందుకంటే యూరోప్ లోనే అక్కడ మేము మిగతా కంట్రీస్ మిగతా దేశాలతో యుద్దం చేస్తున్నాం, ఇక్కడ మాకు ఇక్కడ సైన్యం కావాలి, మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము సైన్యాన్ని పంపించలేమని వాళ్ళు కళాఖండికి చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళేం చేయాలి, 300 మందితోటి మిగతా 18,000 మందిని పోరాడాలి. ఏది మగధీర టైప్ రామ్ చరణ్ ఒక్కడి కా షేర్ ఖాన్ 100 మందిని పంపించే టైప్ లో. సరే, ఏదో ఒక మరి కుట్ర చేసో, మాయ చేసో, మసి చేసో, మసి పూసి ఏదో ఒకటి చేయాలి. సో వీళ్ళు ఏం చేశారంటే అక్కడ చాలా లాజిక్ ని ఉపయోగించారు, తర్కాన్ని. 18,000 మంది సైన్యంలో ఎవడో ఒకడు ఉంటాడు, వాడు అధికారానికి కాని డబ్బుకు కాని వేరే ఇతరత్ర బలహీనతలు ఏవో ఉంటాయి. సో వాటిని కనుక్కోండి, వాటిని కనుక్కున్న తర్వాత దాంతో కొడదామని ప్లాన్ గీశారు. ప్లాన్ గీసిన తర్వాత సరే అక్కడ కనుక్కుంటే అక్కడ మీర్ జాఫర్ అనే ఒక సైన్యాధిపతి వాడు దొరికాడు అప్పణంగా వీళ్ళకి. సరే, వాడికి అధికార మోహాన్ని విసిరి దానికి వాడు పడిపోయి వీళ్ళని ఏం చేశాడంటే 18,000 సైన్యంలో కొంత సైన్యాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పాడు. అది కూడా చాలా కుట్రపూరితంగా అప్పచెప్పాడు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఆ మొత్తం సైన్యాన్ని అందరినీ కూడా వీళ్ళు తీసుకుని వాళ్ళని ఒక ఆల్మోస్ట్ ఒక 10-15 రోజుల పాటు అన్నం లేదు, తిండి లేదు, నీరు లేవు, ఏమీ లేదు, ఎండబెట్టారు మొత్తం అంతా. వాళ్ళని అలాగా మార్చి మిగతా 11వ రోజున ఆ సైన్యం మొత్తాన్ని అందరినీ కూడా చాలా దారుణంగా హత్య చేయించారు. అది పెద్ద ఉదంతం అది. సో తర్వాత మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయ్యాడు. ఒక అంటే ఒక అవినీతి, ఒక అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న ఒక ఒక సైన్యాధిపతి. సో దేశాన్ని పణంగా పెట్టి ఎలాగ అధికారం సంపాదించాడు అన్నదానికి చరిత్రలో ఇది ఒక మైలురాయి లాంటిది తెలుసుకోవాలి. ఎందుకంటే దేశాన్ని వంచించి దేశ ద్రోహిగా రాజద్రోహానికి గురిపడి పాల్పడి ఇలాంటి వాళ్ళు చాలా చాలా మంది తర్వాత వెలిసారు మనకి, ఎక్కడ పెడితే అక్కడ తర్వాత జరిగే మన స్వతంత్ర ఉద్యమాల్లోని పోరాటాలని ఎక్కడికక్కడే ఇలా బ్రిటిష్ వారికి అండగా నిలిచి మన భారతీయులకి, భారతీయ నేతలకి వెన్నుపోట్లు పొడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడి నుంచి ఇది ఆరంభం. ఎందుకంటే ప్లాసీ నుంచి మొదలై తర్వాత పెద్ద ఎత్తున భారత స్వతంత్ర పోరాటాలు, ఉద్యమాలు పెద్ద ఎత్తులో సాగి తర్వాత విభజన వరకు ఎలా వెళ్ళిందనేది చాలా మందికి చరిత్ర తెలిసే ఉంటుంది. కానీ ఈరోజు మనం కీలకమైన అంశాలు మనం చర్చించుకుంటున్నాం ఈరోజు. అలాగే సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, వీళ్ళ గురించి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు మనం మాట్లాడుకుందాం. ఆల్రైట్, శ్రోతలందరూ కూడా రేడియో సురభి సిగ్నేచర్ షో ఉంటున్నారు. ఈరోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. స్వతంత్ర భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని ముఖ్యమైన సంఘటనలు గురించి మన వ్యక్తులు, అలాగే నాయకులు, వారు త్యాగ నిరతులు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరందరూ కూడా స్టూడియో కాల్ చేయండి, మీ భావాలు పంచుకోండి. 9726316696.

0: 5000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన దేశం భారతదేశం. ఇలా ఎన్నో కులాలేంటి, మతాలేంటి, ప్రాంతాలేంటి, భాషలు కలిగిన అవిచ్ఛిన్నమైన చరిత్ర కలిగిన దేశం భారతదేశం. నిజంగా ఇది దేశం ఇన్ని కులాలు గాని, ఇన్ని భాషలు గాని, ఇన్ని భాషలు అంటే రకరకాల ప్రాంతాల్లో రకరకాల భాషలు మాట్లాడుతూ ఇలా కలిసిమెలిసి ఉండడం, అలాగే అంటే దేశం విడిపోకుండా ఎక్కడ పెద్ద పెద్దగా గొడవలు రాకుండా ఎవరికి వాళ్లే ఎక్కడెక్కడే. రవి గారు మీరు ఆన్ ఉన్నారు.
1: హలో అండి రవి గారు,
0: శుభోదయం.
1: మీకు మన శ్రోతలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
0: మీకు కూడా.
1: యా, మీ టాపిక్ మీద నాకు జనరల్ గా డౌట్ ఉందండి. ఐ నో దిస్ ఐ కుడ్ ఫైండ్ మైసెల్ఫ్ టు, బట్ మీరు కొంచెం ఈసారి చిక్కు చేస్తారు కదా ఈ క్వశ్చన్ అడగడానికి. మామూలుగా మన జనరల్ గా మన వేదంలో కానీ శాస్త్రంలో కానీ మాటలు కానీ మంత్రంలో కానీ అన్నిట్లో ఏం చెప్తారంటే భరత భూమి అంటారు కదా, రైట్? భరత భూమి యాక్చువల్ గా బేసిస్ తీసుకుంటారు. కానీ తర్వాత వచ్చిన లౌక్యమైన చదువులు వాటిలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో అసలు సివిలైజేషన్ స్టార్ట్ అయింది అంటారు. ఏది కరెక్ట్ యాక్చువల్ గా
0: అంటే మన నాగరికత మొదలైంది కరెక్టే, మన సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడి నుంచి మొదలైందని చెప్తారు. అటు చూసుకుంటే యూరోప్ లో చూసుకుంటే మెసపటోనియన్ సివిలైజేషన్, అటు చైనా అటువైపు తీసుకుంటే అక్కడ వేరే నాగరికత, ఇలా ఎక్కడికక్కడ రకరకాల నాగరికత మొదలైనా కూడా మంది ఇండస్ వ్యాలీ అక్కడి నుంచి చాలా వరకు వచ్చింది. ఎందుకంటే చక్కటి పంట పొలాలు, నీరు, గాలి, వెలుతురు అన్ని చక్కగా అక్కడ ఉండడం, అక్కడి నుంచి జనాలు అంటే పంటల్ని తర్వాత అక్కడే మొత్తం ఇంటెలిజెన్స్ అంటే హౌ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి మొదలైందని చెప్తారు.
1: అంటే తెలిసి నా క్వశ్చన్ ఏంటంటే బేసిక్ గా ఓకే కరెక్టే, కానీ మామూలుగా మనం పౌరాడికంగా చూసుకున్నా లేకపోతే మనం మంత్రంలో చూసుకున్నా భరత భూమి భరత ఖండం సుఖంగా ఉండాలి అంటారు. సర్వే జన సుఖిన భవంతు ఇలాంటివన్నీ ఉంటాయి కదా మన ఊళ్ళో. అంటే భరత భూమి ఉండేదా ఒక పెద్ద ఖండం కింద, ఆ ఖండాల తర్వాత ఖండా ఖండంగా మారిన తర్వాత ఆధునిక యుగంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో అక్కడి నుంచి మొదలైంది ఇప్పుడు మనం చూస్తున్న నాగరికత అంటారా?
0: నాకు తెలిసి అదే అవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడ తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా ఇవన్నీ కూడా మొత్తం అంతా ఒకటే కదా.
1: తర్వాత ఆఫ్ఘనిస్తాన్, టర్కీ ఇవన్నీ కూడా ఒకటే కింద ఉంది, అలా స్టార్ట్ అయింది అని చెప్పి డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ ఇది ఉండొచ్చు, మతాలు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంతాలు ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారంగా బ్రిటిషర్స్ వచ్చారు, వాళ్ళ వల్ల క్రిస్టియానిటీ, కొంతమంది వల్ల ముస్లిమ్స్, ఇలా అవడం అలాంటి. కానీ ఒరిజినల్ భారతఖండంలో హిందూ దేశం ఇది కంప్లీట్ గా
0: కరెక్ట్. నాకు తెలిసి మీరు భరతఖండం అంటున్నారు, కానీ ఆ భారతదేశం అనే పేరు రావడానికి కూడా భరతుడు అంటే మనకి రామాయణంలో భరతుడు అనుకుంటారు చాలా మంది, కానీ ఆ భరతుడు
1: శకుంతల శకుంతల కొడుకు అయిన దుష్యంతుల కొడుకు అయిన భరతుడు ఉన్నాడు, అతని పేరు మీద వచ్చింది
0: జడ భరతుడు అని. అదొక పాత్ర మళ్ళీ పురాణాల్లో, అక్కడి నుంచి వచ్చిందే ఈ భారతదేశం అనే పేరు.
1: డిస్కనెక్ట్ వస్తుందండి ఇప్పుడు నాకే ఇంత డిస్కనెక్ట్ ఉందంటే, ఇప్పుడు కొత్తగా ఇలాంటి చదువుతున్న వాళ్ళు వింటున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, యంగ్స్టర్స్, వాళ్ళకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఇది భరత భూమి అంటే? మన శాస్త్రంలోనో భరత భూమి అంటాయి, భారతదేశం అంటాయి, అంటే అది అంతకంటే వేరే దేశాల గురించి మాట్లాడదు ఏమి, ఒకే ఖండం గురించి మాట్లాడుతుంది. మరి ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళందరేమో

0: అదే అదే చరిత్ర మనకి చాలా ఉంటుందండి. అసలు ఇట్స్ వెరీ హార్డ్ టు కొన్ని కొన్ని పాయింట్స్ కనెక్ట్ చేయడం కష్టమే. నాకు కూడా చాలా తక్కువ తెలిసిన దాంట్లో నేను చెప్పగలుగుతున్నాను గానీ, బట్ తెలియదు చాలా ఉంది. దానికి రకరకాల తిరగేస్తే గానీ మనం ఈ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకోలేం. ఇట్స్ వెరీ టఫ్, కాంప్లికేటెడ్.
1: థ్యాంక్ యూ.
0: చెప్పండి.
1: పంతం అని మూవీ ఉంది గోపిచంద్, దాంట్లో దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని అది పాట అనమాట.
0: కమింగ్ అప్.
1: థ్యాంక్ యూ రవి గారు.
0: బాయ్ బాయ్. ఆల్ రైట్, ఇంతసేపు మనం మాట్లాడాం కాబట్టి లెట్స్ గో ఫర్ ఏ సాంగ్. ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి స్టూడియోకి 972-636-1966.

All right. భారతదేశ స్వాతంత్ర్య సందర్భంగా ఈరోజు సిగ్నేచర్ కార్యక్రమంలో మనం భారత స్వాతంత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో మీరు కూడా చాలా ఆసక్తిగా మీరు అనుకునే మీ ఆలోచనల్ని మీ భావాలని తెలుపుతున్నారు. దట్స్ సో నైస్. ప్లీజ్ డూ కాల్ మా స్టూడియో నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి. 972-636-1966 స్పీడ్ అయిలో పెట్టుకోండి అది. ఓకే, ఒకసారి క్విక్ గా వ్యాపార ప్రకటన చూసి దెన్ విల్ గెట్ ఇన్ టు అవర్ ఫ్లో. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? దెన్ ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కేవలం $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని యూ డెఫినెట్లీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు మిస్ ఇట్. యూ కెన్ కాల్ టుడే 972-484-5400 ఆర్ యూ కెన్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. అలాగే ఫర్ శ్రావణ మాసం ఆథెంటిక్ పూజ స్పెషల్స్ టు ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, బీటల్ లీవ్స్, డెకరేటివ్ పూజ ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్ అండ్ ఫెస్టివ్ గ్రోసరీస్ ఆల్ అండర్ వన్ రూఫ్. మేక్ యువర్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఈజీ విత్ ది వైడెస్ట్ సెలెక్షన్ అట్ అన్బీటబుల్ ప్రైసెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. సో విజిట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే అండ్ సెలబ్రేట్ దిస్ ఆస్పిషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్, క్వాలిటీ అండ్ సేవింగ్స్. ఓకే, ఇంకా కొన్ని ప్రకటనలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం జస్ట్ కాసేపట్లో చూద్దాం. ఇందాక విన్న పాటకి సంగీత దర్శకుడు కోదండపాణి. ఓకే, సో మనం ఇందాక ప్లాసీ యుద్దం ఎలా మొదలైంది, అక్కడ సిరోజుద్దుల్లాని ఎలాగ మట్టుపెట్టి బ్రిటిష్ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. సో ఆ తర్వాత చరిత్ర చూసుకుంటే చాలా ముందుకెళ్ళింది. భారతదేశ గౌరవం గాని, సార్వభౌమత్వం గాని, ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి కొంతమంది అధికారాన్ని సంపాదించారు. ఇందాక మనం చూసిన మీర్ జాఫర్ సైన్యాధిపతి ఏ రకంగా అధికారాన్ని సంపాదించాడు అన్నది. సో బ్రిటిష్ వాళ్ళు ఇలాగ కుటిల నీతి, అవినీతిని అన్నిటిని తీసుకొచ్చి మభ్యపెట్టి ఏ రకంగా చేసినా అధికారాన్ని సంపాదించడమే కాదు, అధికారాన్ని విస్తరించాలి, కొనసాగించాలి సో దేశం అంతటా. సో ఈ రకంగా ఎంతో మంది వీరులు పుట్టుకొచ్చారు. భగత్ సింగ్, నేతాజీ, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చి వాళ్ళు చక్కగా ఎంతో హాయిగా, నిజంగా చెప్పాలంటే చావుని ఆహ్వానించారు. సో అంత గొప్ప వీరులు వీళ్ళందరూ కూడా. సో ఆ రకంగా మాట్లాడుకుంటే భగత్ సింగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా 1920 దాదాపు ఆ సమయంలో సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చింది. సైమన్ కమిషన్ అంటే చాలా మందికి ఇది ఒక సైమన్ కమిషన్ అంటే అలా రిజిస్టర్ అయిన పేరు, ఎందుకంటే మనం పుస్తకాలు చిన్నప్పుడు చదివినప్పుడు ఈ పేరు చాలా వరకు మనకు గుర్తుండే పేరు, ఎందుకంటే పెద్ద ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది సైమన్ కమిషన్ వచ్చినప్పుడు. 1928లో వాళ్ళు దేశంలో అడుగు పెట్టారు. ఎందుకు అడుగు పెట్టారు అంటే భారతదేశపు చట్టంలో సమీక్షించి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ name to go Hareli bringing the taste of home closer to you
3: Radio Surabhi Civic Signal LP is here in Texas okko sari manam life lo tough city
1: Hareli bringing the taste of home closer to you
3: Radio Surabhi Civic Signal LP is here in Texas okko sari manam life lo tough situations face chestam And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు మీకు వాయనం ఇవ్వడానికి మీ వాయనం పుచ్చుకోవడానికి బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటింటా సురభి మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా ఐ హావ్ మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్ ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్ టాప్ నాచ్ టేస్ట్ బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది నాకు దాని ఆన్సర్ తెలుసు మై ట్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్ విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి మీ దగ్గరలో ఉన్న అర్వింగ్ సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి
5: Welcome back to Radio Surabhi Signature Show. Radio Surabhi 107.9 FM HD3. America la telugunistan Radio Surabhi sounds like home. డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి మీరు నిజంగా మా యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలండి ఎందుకంటే మా ఆర్జీలందరూ కూడా ఎప్పటికప్పుడు రకరకాల కార్యక్రమాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు సో యూ డోంట్ వాంట్ టు మిస్ ఎందుకంటే మీరు పనిలో ఉన్నా వర్క్ లో ఉన్నా వెకేషన్ లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ భూమి మీద మీ ఇంటర్నెట్ అనేది ఉన్నంత వరకు ఉన్నంత ఎంత మేర వరకు ఉంటే అంత అక్కడ వరకు మేము ఉంటాం సో మీ నేస్తాలుగా సో యూ డెఫినెట్లీ వాంట్ టు Download the app. It is available in both iOS and Android devices. అలాగే కార్లో వెళ్లే వాళ్ళందరూ కూడా రేడియో సురభి 107.9 FM HD3 కి ట్యూన్ ఇన్ చేసుకోండి ఓకే భారతదేశ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మనం భారతదేశ చరిత్రని స్వతంత్ర పోరాట చరిత్రని మనం ఒకసారి తిరగేస్తున్నాం మరగేస్తున్నాం ఓకే ఎక్కడ వచ్చాం మనం సైమన్ కమిషన్ దగ్గరకు వచ్చాం సైమన్ కమిషన్ లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఎందుకంటే చరిత్ర చాలా చాలా విస్తీర్ణమైనది విస్తృతమైనది సో దాని మొత్తం మనం అన్ని తెలుసుకోవడం అంతా మాట్లాడుకోవడం సాధ్యం అలాగే మనకున్న ఈ కొద్దిపాటి సమయం భావనలో మొత్తం ఇన్ని మాట్లాడుకోవడం చాలా కష్టం అందుకే చాలా అతి కొద్ది విషయాలు చాలా కీలకమైన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం సరే 1928లో సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చింది సో తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తాయి అందరూ కూడా సైమన్ కమిషన్ దిగగానే అడుగు పెట్టగానే భారతదేశంలో నల్ల జెండాలు పట్టుకుని అందరూ నిరసన తెలుపుతూ ఒక ఊరేగింపుగా మొత్తం ఒక జన సముద్రం అన్నమాట జన సముద్రం మొత్తం అంత కదిలొచ్చింది సో దానికి అధ్యక్షత వహించింది పంజాబ్ కేసరి లాలాజీ అంటే లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరిగా ఆయన పిలుస్తారు అలాగే

0: పండిత్ మదన్ మోహన్ మాలవ్య. మదన్ మోహన్ మాలవ్య గురించి నేను ఇంతకు ముందు ఒక గత కొద్ది ఎపిసోడ్ల క్రితం ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రస్తావించాను మదన్ మోహన్ మాలవ్య గురించి. దాని గురించి మళ్ళీ మాట్లాడతానండి. బట్ ఈ రోజు పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్, పంజాబ్ కేసరిగా లాలా లజపత్ రాయ్ మనం పిలుచుకుంటాం, ఆంధ్ర కేసరిగా ఎవరు పిలుస్తాం? ఇది ప్రశ్న మీకు. ఆంధ్ర కేసరిగా ఎవరిని పిలుస్తాం? సో ఆ వ్యక్తి పేరేంటి? సో అది ప్రశ్న మీకు. కాల్ చేసిన స్టూడియోకి 972-636-1966. ఆంధ్ర కేసరిగా ఎవరిని పిలుస్తాం మనం? ఆ వ్యక్తి ఎవరు? సో ఇలాగా సైమన్ కమిషన్ కి ఎదురెళ్లిన మొత్తం జనాలందరూ కూడా నల్ల జెండాలతోటి లాలా లజపత్ రాయ్, లాల్ బాల్ పాల్ అంటాం, మీకు అందరికి చాలా మంది తెలిసే ఉంటుంది. లాల్ బాల్ పాల్ అంటే లాల్ అంటే లాలా లజపత్ రాయ్, వెల్ నోన్ యాజ్ పంజాబ్ కేసరి. ఎన్నో ఉద్యమాలని ఎంతో ధీరత్వంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. అలాగే బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్ మహారాష్ట నుంచి స్వరాజ్యానికి సాధించడం కోసం ఒక వచ్చిన ఒక గొప్ప నాయకుడు. అలాగే పాల్ అంటే బిపిన్ చంద్రపాల్, దాంట్లో ఈ ముగ్గురిని చాలా ఫేమస్ లీడర్స్, అందుకే వాళ్ళు లాల్ బాల్ పాల్ అని పిలుస్తారు, బిపిన్ చంద్రపాల్. సో రచయిత, కవి, వక్త, సంస్కర్త, చాలా ఎన్నో పాత్రలు ఉన్నాయి అతనిలో. సో వీళ్ళు లాల్ బాల్ పాల్ గా దే పాపులర్ నోన్ యాజ్ దట్. సరే, ఈ గొడవ మొత్తం నల్ల జెండాలు పట్టుకుని ఎదురెళ్ళిన వీళ్ళందరినీ కూడా స్కాట్స్ అండ్ సాండర్స్, వీళ్ళు ఇద్దరు తెల్లదొరలు. వీళ్ళు ఏం చేశారంటే ఇలా కాదని చెప్పేసి ఈ జనం ఎంత చెప్పినా కూడా మన మాట వినట్లేదని చెప్పేసి మొత్తం పిచ్చి కుక్కల్లాగా వాళ్ళకి వాళ్ళ మీద పడి మొత్తం అందరినీ ఎక్కడ దొరికిన వాళ్ళు దొరికినట్టుగా. All right, let's see, someone is trying to... Radio Surabhi, meer on air nar evaru maatladedi?
1: Hello, Adina. It's Supriya.
0: Supriya gar, cheppandi.
1: Andhra Kesari vachi Tanguturi Prakasam Panthulu andi.
0: Are you sure?
1: Yeah, andi. Tanguturi Prakasam garu.
0: Okay. Chuddam aithe meedha vallu emantaru. Thank you, Supriya gar.
1: Okay, thank you, andi.
0: Radio Surabhi, meer on air nar evaru maatladedi? All right, call got disconnected. Radio Surabhi, meer on air unnaru evaru maatladaru? Hello. Okay, malli got disconnected. Okay, malli getting connected. Already game down undi. Evaru maatladaru? Meer on air unnaru? Hello.
2: Hello.
0: Yeah. What's your name?
2: Hello.
0: Yeah.
2: Cheppandi.
0: Mee peru?
2: హలో అండి.
0: మీ పేరండి?
2: నా పేరు కృష్ణ అండి.
0: కృష్ణ గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
2: మీరు అడిగారు కదా ఆంధ్రకేశ
0: ఎవరు?
2: టంగుటూరి ప్రకాశం పంతులు.
0: ఓకే, ఇందాక సుప్రియ గారు ఇన్ఫర్మేషన్ ని మీరు కన్ఫర్మ్ చేశారు. సో థ్యాంక్ యూ, సూపర్ వండర్ఫుల్ అండి.
2: ఇది ఆన్లైన్ సరిగా పనిచేయట్లేదు, చాలా ఎక్కువ వస్తాం.
0: ఓకే, థ్యాంక్ యూ కృష్ణ గారు ఫర్ ది కాల్. ఎస్, సుప్రియ గారు అండ్ కృష్ణ గారు, సరైన సమాధానం అది. ఆంధ్ర కేసరిగా మనం టంగుటూరి ప్రకాశం పంతులు గారిని పిలుచుకుంటామా? తర్వాత ఆయన మీద నేను ఆ కాలంలో జరిగిన ఒక సన్నివేశం, ఒక సరదాగా ఒక జోక్ ని చెప్పేది. అంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారికి ఆంధ్ర కేసరిగా, తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ అవడం, తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సరదా సంఘటన నేను ఇంతకుముందు చెప్పా, బట్ తర్వాత మళ్ళీ చెప్తానండి. సరే, లాలా లజపత్ రాయ్, ఈ బ్రిటిష్ వాళ్ళు అందులో స్కాట్స్ అండ్ సాండర్స్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే తెల్లదొరలు మొత్తం జనాల మీద విరుచుకుపడ్డారు. విరుచుకుపడిన తర్వాత ఏమైంది అనేది చాలా ఇక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. అదేంటన్నది ఈ పాట తర్వాత చూద్దాం. ఈ పాట వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో కాల్ చేయండి 972-636-1966.

0: నరసింహం గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
1: గుడ్ మార్నింగ్ అండి,
0: శుభోదయం
1: అందరికి, హ్యాపీ ఇండిపెండెన్స్
0: డే. చెప్పండి. హలో
1: హలో, వినిపిస్తుందండి?
0: వినపడుతుంది, చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది.
1: సారీ అండి.
0: చెప్పండి, చూసుకోండి ఒకసారి, చెప్పండి, మాట్లాడండి.
1: అదే బ్రేక్ అవుతుందండి మీ ప్లే.
0: మాకు మాట బ్రేక్ అయిపోతుంది, మళ్ళీ కాల్ చేయగలరా? హలో
1: హలో అండి, ఇప్పుడు బాగానే
0: ఉందా? యా చెప్పండి.
1: సారీ అండి, అదే అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్లే చేసిన పాట నేను కోరుదా అంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.
0: మీ మనసులో మాట మాకు తెలుసండి, రేడియో సురభికి. అది అలా అలా శ్రోతలు ఏమనుకుంటారో అది తెలుసుకుని అలా పాటలు వినిపించడమే మా స్పెషాలిటీ. ఓకే, సో విరుచుకు పాడ స్కాట్స్ అండ్ శాండర్స్, ఈ తెల్లదొరలు ఇద్దరు వచ్చిన వేలాది మంది, వందలాది మంది, వేలాది మంది జనాల మీదకి మొత్తం విరుచుకుపడి దొరికింది, దొరికినట్టుగా లాఠీలు గాని, రాళ్లు గాని, తుపాకీలు గాని అన్ని తీసుకుని విరుచుకుపడ్డారు. కాళ్లు చేతులు విరిగాయి, తలలు పగిలాయి, కానీ ఎక్కడా ఎవరూ తగ్గలేదు. సో లాలా లజపత్ రాయ్ మీద పోలీసులు చాలా అమానుషంగా దాడి చేసి చాలా రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
2: నేను సిరి అండి.
0: సిరి చెప్పండి.
2: సిరి, అల్లూరి సీతారాం గారు సాంగ్ అయిపోయినాయా?
0: అవలేదండి, మీకోసం అటే పెట్టాను, వస్తుంది అది.
2: థ్యాంక్ యూ సో మచ్. 1 అవర్ ఒక 40 మినిట్స్ లో వేయగలుగుతారు కదా?
0: ఈజీగా.
2: ఓకే, నాకు అందులో తెలుగు వీరలేవరా,
0: అదే మీరు అదే అడుగుతారని అదే పెట్టాను.
2: అండ్ ఇదంతా అన్ని ఇష్టం.
0: యా, అన్ని బాగుంటాయి, చాలా చక్కటి పాటలు.
2: యా,
0: అబ్సల్యూట్.
2: అసలు మా ఏజ్ వాళ్ళకి ఇండిపెండెన్స్ డే ఇట్లా ఫైటింగ్ ఎట్లా కృష్ణ
0: మీకు ఆ సినిమా వల్ల ఏమన్నారు?
2: ఫ్రీడమ్ ఫైటర్.
0: మీరు బ్రేక్ అయిపోయింది వాయిస్. ఆ సినిమా వల్ల ఏమన్నారు? ఓకే, సమ్హౌ మీ వాయిస్ చాలా బ్రేక్ అయిపోయింది, సో ఐ కుడ్ నాట్ గెట్ ఇట్, బట్ థ్యాంక్స్ ఫర్ ది కాల్ సిరి. యువర్ సాంగ్, యువర్ రిక్వెస్ట్ ఇస్ కమింగ్ అప్. ఓకే, సో మనం సార్ అలాగా లాలా లజపత్ రాయ్ని చాలా తీవ్రంగా గాయపరిచిన తర్వాత కొద్ది రోజులకి లాలా లజపత్ రాయ్ కన్నుమూశాడు. పంజాబ్ కేసరి ఆయన. సో అటువంటి పంజాబ్ కేసరి కనుమూతతోటి జనాలు చాలా చాలా ఒక ఉద్రిక్తమైన ఒక భావానికి లోనయ్యారు. ఆ మరణ వార్త విని చాలా మంది ఎలాగైనా తెల్లవాళ్ల మీద పగ తీర్చుకోవాలి అనే ఒక పగ, ఒక ఒక పగతో రగిలిపోయారు. సో దానికి, దానికోసం అని చెప్పేసి ఒక నలుగురిని, భగత్ సింగ్ ని, ఆజాద్ ని, రాజ్గురు అండ్ జైపాల్, వీళ్ళ నలుగురిని ఎలా లేదన్నా కూడా ఆ తెల్లదొరల మీదకి కక్ష సాధించుకునే చర్య కోసం వీళ్ళని దానిమంటారు, వీళ్ళని ఒక గ్రూప్ లీడర్స్ గా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత దాన్ని వీళ్ళు నలుగురు స్కెచ్ చేశారు ఎలాగా వాళ్ళని చంపాలి అనేది. సో వీళ్ళ ఒక్క మొత్తం స్కెచ్ అంతా వేసిన తర్వాత దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఇన్ ఎ కార్నర్. ఎక్కడ స్కాట్స్ వస్తాడేమో బయటికి, వచ్చిన తర్వాత వెంటనే పట్టుకుని మట్టు పెడదామని చెప్పేసి వీళ్ళు రెడీగా అక్కడ కాచుకుని ఉన్నప్పుడు స్కాట్స్ రాలేదు. చాలాసేపటికి శాండర్స్ వచ్చాడు బయటికి. శాండర్స్ ఒక బుల్లెట్ మీద వస్తుంటే సరే ఎవడో ఒకటి దొరికాడు కదా మనకని చెప్పేసి ఎవడో ఒకటి నేసేద్దాం అని చెప్పి వీళ్ళు శాండర్స్ ను పట్టుకుని అక్కడ పిస్తల్ తోటి కాల్చి చంపేశాడు. ఆయన చంపేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇది ఒక దుమారం లేపింది. ఎందుకంటే బ్రిటిష్ ఆర్మీలో చాలా కీలకమైన అధికారులు వీళ్ళు. సో అలాంటి వాళ్ళని చంపిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం ఎందుకు ఊరుకుంటుంది, వీళ్ళని ఎలా లేదన్నా పట్టుకోవాలని చెప్పేసి ఆంక్షలు విధించింది. సో ఎలా లేదైతే చంద్ర భగత్ సింగ్ ని, రాజ్గురుని, వీళ్ళని, సుఖదేవ్ని, వీళ్ళ ముగ్గురిని పట్టుని జైల్లో పెట్టింది. జైల్లో పెట్టిన తర్వాత దెన్ ఒకరోజు వీళ్ళకి మొత్తం తీర్పులు అన్ని అంత చాలా చాలా ముందుకి వెనక్కి చాలా గందరగోళం అయింది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్, గాంధీ వీళ్ళందరూ కూడా భగత్ సింగ్ ని వీళ్ళందరిని విడిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడ ఇర్విన్ ఒడంబడిక సో ఇలాంటివన్నీ కూడా చాలా నడిచాయి. సో వాటిలోని తీర్మానాలు చేయడం, వాటిని అన్నింటినీ ఉల్లంఘించడం, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు పెట్టిన తీర్మానాలు ఒప్పుకోకపోవడం, తిరస్కరించడం, ఇలాంటివి చాలా చాలా అయ్యాయి. సో ముందుకు వెనక్కి ఇలాగ సాగిన కథని చివరికి తీర్పు ఏ విధంగా వెల్లడిందంటే ముగ్గురికి ఉరిశిక్ష ఖాయం చేశారు. సో ఉరిశిక్ష ఖాయం చేసిన తర్వాత ఇది కూడా వినాలి, ఎందుకంటే ఉరిశిక్ష ఖాయం చేసిన తర్వాత మళ్ళీ కొన్ని చాలా చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవన్నీ ఏంటన్నది ఇంకొక పాట తర్వాత చూద్దాం. ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి స్టూడియోకి 972-636-1966. ఇది న్యూజెర్సీ రవి గారు కోరిన పాట. రవి గారు, హోప్ యూర్ లిజనింగ్. దిస్ ఇస్ ఫర్ యూ.

0: రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడేది?
1: హాయ్ అండి, నా పేరు సాహితి.
0: సాహితి గారు చెప్పండి.
1: అండి, బాబీ చిత్రం నుండి వందే మాత్రం అనే పాట ఒకవేళ ఇంతకు ముందే చేసేసి ఉండకపోతే.
0: బాబీ చిత్రం వేయలేదు అనుకుంటా, అది నేను చూస్తానండి. ఐ విల్ ట్రై టు ప్లే.
1: థ్యాంక్ యూ అండి.
0: ఆల్ రైట్, థ్యాంక్ యూ సాహితి గారు. ఓకే ఓకే. సో కానీ ఈ పాటలో రవి, హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దట్ సాంగ్. బట్ పాట వినేటప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సిన విషయం ఉంది, ఎందుకంటే దేశమంటే మనుషులు అని పాడాడు. సో దయచేసి ఎవరైనా పాడేటప్పుడు మాత్రం కొంచెం దేశం అంటే అని పాడండి, మనుషులంటే అని పాడండి. మనుషులు అన్న అదస్థితిలో లేదు, మనం మనిషి అంటాం, మనుషులు అంటాం, మనుషులు అని కేవలం పాటలు మాత్రమే మనం వింటాం. సో దేశం అంటే కాదు, దేశం అంటే దాన్ని అలా పాడండి పాడేటప్పుడు ఎవరైనా కూడా. ఆల్రైట్. సో మొత్తానికి భగత్ సింగ్ కి, సుఖ్దేవ్ కి, రాజ్గురికి, ముగ్గురికి ఉరిశిక్ష ఖరారు చేశారు. ప్రతీకారం తీర్చుకున్న ఒక సంతృప్తి అయితే చాలా మంది ఉంది, కానీ వీరి ముగ్గురికి ఉరిశిక్ష పడడం అనేది మొత్తం దేశాన్ని కలచివేసింది. అందరూ చాలా దిగ్భ్రాంతిలోకి మునిగిపోయారు. సరే, ఇంకేం చేస్తారు? గాంధీ గారు కూడా చాలా వరకు ఈ ఉరిశిక్షను రద్దు చేయడానికి చాలా చాలా ప్రయత్నాలు చేశారు. చేసిన ప్రయత్నాలు సరిపోలేదని చెప్పి సుభాష్ చంద్రబోస్ గాంధీ మీద ఎగరడం, గాంధీ పెద్ద

0: వచ్చి ఒక సెల్ ముందు నించున్నాడు. నించోగానే లోపలున్న ఖైదీకి పక్కనున్న ఇంకొక ఇద్దరు ఖైదీలకి అర్థమైంది సమయం వచ్చింది అని. సో వాళ్ళు ఒకటే మాట అన్నారు ఆ మెజిస్ట్రేట్ని చూసి, మీరు ఇలా నవ్వుతూ చావు మృత్యు ఒళ్ళోకి వెళ్లే వాళ్ళని ఎక్కడ ఏ దేశంలో చూసుంటారు, కేవలం భారతదేశంలో మాత్రమే అని చెప్పి నవ్వుతూ వాళ్ళు ఉరికంబం వైపు నడవడం మొదలెట్టారు. అక్కడ ఉరికంబాన్ని మొత్తం అంతా రెడీ చేస్తూ వాళ్ళు అక్కడ సిద్ధం చేస్తుంటే వీళ్ళు ఇక్కడ మొత్తం అంతా ప్రిపరేషన్స్ ఉంటాయి కదా ఖైదీలకి, సో జరగాల్సినవన్నీ జరిపించి వాళ్ళని ఉరికంబం ఎక్కించి అక్కడ ఉరితీశారు ముగ్గురిని. ఉరితీసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, ఇది రాత్రి సాయంత్రం 7:30 కల్లా ఎగ్జిక్యూట్ చేశారు. సరే, ఉరి తీసిన వాళ్ళని ఒక గోన్ సంచిల్లో జాగ్రత్తగా పెట్టి కట్టి దాన్ని ఒక 60 కిలోమీటర్ల దూరంలో సట్లజ్ నదీ తీరంలో అక్కడ ఈ 3 శవాలకి దహన సంస్కారాలు నిర్వహించారు. కానీ ఇక్కడ నేను సాయంత్రం 7:30 గంటలకే ఎందుకు మరీ నొక్కి స్ట్రెస్ చేసి చెప్పానంటే, ఉరి శిక్ష చాలా వరకు ఉదయం పూట అమలు పరుస్తారు వాటిని. సో కానీ ఈ ముగ్గురు విషయంలో ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఐ థింక్ ఇది సాయంత్రం పూట జరిపారు. ఇది ఇది ఎందుకు చేశారు అన్నదానికి మళ్ళీ దానికి చాలా కథ ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రజలకి తెలియకుండా ఉండడాని కోసం అని చెప్పి ఇలాగా వాళ్ళని గుంసంజిలో పెట్టి సట్లజ్ నదీ తీరంలోని వాళ్ళకి దహన సంస్కారాలు చేశారు. కానీ ప్రకృతి కూడా చాలా విలపించింది. ఎలా అంటే, ఆ రోజు దహన సంస్కారం నిర్వహిస్తున్న సమయంలో సగంలో పెద్ద వర్షం, కుండబోతగా వర్షం పడింది. వర్షం పడడంతో అక్కడ ఆ దహనం కూడా సగం ఖాళీ కాలినట్టుగా, శవాలన్నీ సగం సగంలో ఉన్నాయి ఖాళీ కాలినట్టుగా. సో ఈలోపు జనాలు కొంతమంది రావడంతో అక్కడున్న బ్రిటిష్ అధికారులు కొంతమంది పరారయ్యారు అక్కడి నుంచి. సరే, అక్కడున్న జనాలు, ఆ నగరవాసులు, ఆ పల్లెటూళ్ళలో ఉన్న జనాలు వీళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి ఎవరు ఏంటి అనేది చూడగా వీళ్ళు ముగ్గురు అని తెలిసింది. సో ఒక్కసారిగా ఒక అగ్ని దావాహంలాగా మొత్తం దేశం అంతటా కూడా వీరి మృత్యువార్త మొత్తంతో పాకింది. దేశం అంతటా కూడా ఒక హోరున, ఒక ఉవ్వెత్తున, ఒక నిరసన దేశం మొత్తం ఒక ఎగిసింది, మొత్తం ఒక సముద్ర కెరటం లాగా. సో వీళ్ళని తీసుకుని అంటే అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఇది. సో ఏంటంటే, పొద్దున పూట నిర్వహించాల్సిన సాయంత్రం పూట నిర్వహించి దహనకాండ కూడా సరిగా చేసి చేయక అలా వదిలేసి అలా వెళ్ళిపోయారు. తర్వాత ఉద్యమాన్ని చాలా సమాయత్తంగా ప్రాతినిధ్యం వహించి ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఈ ఉద్యమాన్ని తర్వాత ముందుకు తీసుకెళ్లారు. సో ఇది భగత్ సింగ్. నాకు తెలిసి ఇందాక హేమంత్ గారు ఫోన్ చేశారు, ఆయన భగత్ సింగ్ హిందీ సినిమా ఉంది దానికి అజయ్ దేవగన్ హీరో అని చెప్పారు. సో ప్రాబబ్లీ నేను చూడలేదు, సినిమా చూడలేదు. నౌ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వాచ్. సో ఈ రకంగా భగత్ సింగ్ ఉదంతం ముగిసింది. సో ఇలాంటి మహావీరులు మృత్యువుడిలోకి నవ్వుతూ, అంటే మనం ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రాలు మనం అనుభవిస్తున్నాం. జెండా వందనం అంటే కేవలం ఒక గంట రెండు గంటలనే జెండా ఎగరేస్తారు, పువ్వులు పడతాయి, తర్వాత చాక్లెట్లు పంచుతారు, ఇది చిన్నప్పుడు, తర్వాత స్వీట్లు పంచుతారు, మొత్తం ఆ రోజు మార్చింగ్ బ్యాండ్లు హడావిడి నానా హడావిడి అంతా ఉంటుంది. కానీ చరిత్ర ఎవరికి గుర్తురావు. చరిత్ర కేవలం ఇలాంటి కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. పుస్తకాలు చదివే వాళ్ళకి సరే సరే, సినిమాలు చూసే వాళ్ళకి సరే సరే. కానీ మనం చరిత్ర గురించి మాట్లాడుకోవాలంటే, ఎస్పెషల్లీ మా రేడియో సురభిలో ప్రత్యేకంగా ఇలాంటి ఒక కార్యక్రమం చేయాలంటే ఎప్పటికీ సాధ్యపడదు. కాబట్టి ఈ రోజు ఈ సందర్భం కుదిరింది కాబట్టి ఈ సందర్భాన్ని మనం పురస్కరించుకుంటూ జరిగిన విషయాల్ని సింహావలోకనం చేసుకోవడం, చరిత్ర చరణం చేసుకోవడం అనేది మన వంతు ఒక బాధ్యతగా మనం ఈ రోజు మనం చేస్తున్నాం. అండ్ కమర్షియల్ బ్రేక్ లోకి ఎంటర్ అవుతున్నాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సుభాష్ చంద్రబోస్ గురించి మనం మాట్లాడదాం. భగత్ సింగ్ గురించి గొప్ప చరిత్ర మనం తెలుసుకున్నాం. సుభాష్ చంద్రబోస్, గాంధీ గారి మధ్య జరిగిన వైఖరి ఏ విధంగా ఉందనేది, ఆ రోజుల్లో స్థితిగతులు ఏంటని చూసుకుందాం, తెలుసుకుందామా. శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 FM HD3 సిగ్నేచర్ కార్యక్రమం ఉంటున్నారు. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ బ్రేక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas.

0: number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
2: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
3: Yes sir.
2: Rajdas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
3: Sir, ee maatram teliyakunda Dallas ela untam. It's chat, tally and catering.
2: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anpisthe. They also offer catering because their food is so irresistible.
4: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit RKUSA.com.
5: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, దేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: Welcome back to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi sounds like home. సో ఈనాటి సిగ్నేచర్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మనం భారత స్వాతంత్ర చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందాక సిరి ఆవిడ కాల్ చేసి అల్లు సీతారామరాజు చిత్రం నుంచి ఈ పాట కోరారు. సిరి గారు, హోప్ యూఆర్ లిసనింగ్, దిస్ ఇస్ ఫర్ యూ, ఎంజాయ్ దిస్.

ఆల్రైట్, అల్లూరి సీతారామరాజు చిత్రం నుంచి నయ్య పాట. సో అల్లూరి సీతారామరాజు గురించి చెప్పుకోవాలంటే, మన్యం ప్రాంతంలో అహింస పద్ధతుల్లో ఎన్నో ఉద్యమాల్ని నడిపించాడు అల్లూరి సీతారామరాజు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుని అందుకుని తన ఉద్యమాన్ని నడిపాడు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల్లో ఒక చైతన్యాన్ని రగిలించి తెల్లదొరల దుర్మార్గాల్ని ఎదిరించడంలో ఒక ధీరత్వాన్ని చూపించాడు. అలాగే ఉద్యమాన్ని ఒక దశలోని ఆపవలసి వచ్చినప్పుడు దాన్ని మళ్లీ ఒక ప్రజల్ని చైతన్యవంతం చేసి వాళ్ళందరినీ సాయుధ పోరాటం అంటే అందరూ ఆయుధాలను తీసుకుని

0: తోటి పోరాడాలి అని చెప్పి ఒక ధైర్యాన్ని నింపి ప్రజల్లోని ఈ రకంగా చేస్తేనే స్వాతంత్రం సాధ్యం అని నిశ్చయించుకుని బ్రిటిష్ వాళ్ళతో పోరాడి వీరమరణం చెందాడు అల్లూరి సీతారామరాజు. చాలా పెద్ద చరిత్ర ఇది, కానీ మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఇది. తర్వాత అల్లూరి సీతారామరాజు ఈవెన్ బీహార్, బెంగాల్, అలాగే యూపీ అక్కడ ఉన్న టెర్రరిస్ట్ సంస్థలతోటి వ్యక్తులతోటి సంబంధాలు కలుపుకుని మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఒక అగ్గిపిడుగులాగా చెలరేగిపోయిన ఒక హీరో అని చెప్పుకోవచ్చు మనం అల్లూరి సీతారామరాజు. ఓకే, శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈరోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తుప్రాణి. ఓకే, క్విక్ గా ఒకసారి వ్యాపార ప్రకటన చూద్దాం. తెలుగు లిటరేచర్ అండ్ మ్యూజిక్ లవర్స్ కోసం ఒక వెరీ స్పెషల్ ఈవెంట్. లెజెండరీ లిరిసిస్ట్ వేటూరి సుందరరామమూర్తి గారు మెమోరియల్ ఆ సెలబ్రేషన్ ఆగస్టు 16 సండే మధ్యాహ్నం 3:30 జరుగుతోంది. మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఫిస్కోలు.
1: హలో,
0: నమస్కారం అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడారు? హలో,
1: నా వాయిస్ నాకేది?
0: మీరు మీ రేడియో వాల్యూమ్ తగ్గిస్తే
1: వినిపిస్తుందండి.
0: వినబడుతుందండి, మీ మాట చెప్పండి.
1: ఓకే, ఒక్క నిమిషం చెప్పండి.
0: యా, ఇప్పుడు క్లియర్ గా ఉంది, చెప్పండి.
1: నా వాయిస్ నాకు వినిపిస్తుంది?
0: Yeah, but it sounds fine to me. Go ahead.
1: Yeah, my voice is clear.
0: Now voice?
1: Slow in this.
0: Now voice?
1: This is setting hard for me.
0: Low in the now voice?
1: I want to tell you something.
0: Just...
1: In the end, you see that I'm not able to tell you. మీకు ఒక్క అల్లూరి సీతారామరాజు పంపిస్తే వందలాది అల్లూరి సీతారామరాజులు బతుకుతారు. అక్కడ కాదురా, ఎక్కడ కాదు, వందే మాతరం.
0: వందే మాతరం.
1: ఓకే అండి, అది చెప్తాము.
0: థ్యాంక్
1: యూ సో మచ్. తిన్నాను, ఎంజాయ్ చేశాను చాలా.
0: సూపర్ సూపర్, చాలా బాగుందండి. మీ పేరు?
1: సిరి.
0: సిరి, ఓకే ఓకే, సూపర్ సూపర్, థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ అండి. దట్ వాజ్ నైస్ రిక్వెస్ట్. ఓకే, సో యా, వేటూరి గారు మన తెలుగు సినిమా పాటలకి ఇచ్చిన ఒక అన్ఫర్గెటబుల్ కాంట్రిబ్యూషన్ ని సెలబ్రేట్ చేస్తూ రెనౌండ్ సింగర్స్, డాన్సర్స్, మ్యూజిషియన్స్ అండ్ ఆర్టిస్ట్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ ని మిస్ అవ్వకండి. ఆగస్టు 16 సాయంత్రం మధ్యాహ్నం 3:30 మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఫ్రిస్కోలో జరుగుతోంది. అందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి. అలాగే 49th ఆనంద్ బజార్ ఈజ్ హియర్ ప్రజెంటెడ్ బై ది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్. జాయిన్ అస్ దిస్ సాటర్డే ఆగస్ట్ 15 ఫ్రమ్ 2 PM అంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కొమెరికా సెంటర్ ఇన్ ఫ్రెస్కోలో జరుగుతుంది. ఇట్స్ ఎ డే ప్యాక్డ్ విత్ ఫన్, కల్చర్, ఫుడ్, షాపింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ది బెస్ట్ పార్ట్, ఎంట్రీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఈ లైవ్ కాన్సర్ట్ ఫీచరింగ్ ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియ అండ్ ఆశీష్ కుల్కర్ణి. సో మరిన్ని వివరాల కోసం iant.org కి వెళ్తే మీకు అక్కడ వివరాలు అందుతాయి. ఓకే, రేడియో సురభి, ఎవరు మాట్లాడేది?
2: హలో, నా పేరు దీపక్ అండి.
0: దీపక్ గారు చెప్పండి.
2: ఒకసారి కార్యాలయంలో లాస్ట్ సాంగ్ ఉంటుంది కదా సార్?
0: యా, ఇట్స్ కమింగ్ అప్. నెత్తురు మరిగితే ఎతర జెండా, అదే కదా?
2: అవునండి, అదే
0: కమింగ్ అప్. మీకోసం లైన్ అప్ చేసి ఆల్రెడీ నాకు తెలుసు మీరు అడుగుతారు.
2: ఐ థింక్ ఏదో ఎక్కువ వస్తుంది నెంబర్ కి,
0: ఎక్కువ
2: వస్తుంది అలాగే అన్నారు కదా, నాకే అనిపిస్తుంది.
0: అంటే మీ నా వాయిస్ ఎలా ఉంది వింటున్నప్పుడు?
2: మీ వాయిస్ లో ఉంది.
0: నా వాయిస్ లో ఉందా? ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ లెటింగ్ నౌ. నేను ఐ విల్ లుక్ హియర్.
2: ఓకే, థ్యాంక్స్ అండి.
0: మీకు కూడా.

రైట్ బొబ్బిలిపులి చిత్రం నుంచి విన్నాయి పాట. సజయ్ పాట విన్నప్పుడల్లా ఇట్స్ బ్యూటిఫుల్ కంపోజిషన్ బై చక్రవర్తి. ఓకే, నాకు ఇంకా కపుల్ ఆఫ్ రిక్వెస్ట్ సాంగ్స్ వచ్చాయి, నేను అవన్నీ లైన్ అప్ చేసి ఉంచుతాను. ఇంకా ఎవరికైనా పాటలు, దేశభక్తికి సంబంధించిన పాటలు వినాలనుకుంటే కనుక డూ కాల్ ద స్టూడియో 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాని మీ ముందు. 3 గంటల కార్యక్రమంలో మనకి ఆల్మోస్ట్ 2 గంటలు వస్తుంది. సో ఇంకా రిక్వెస్ట్ బట్టి చూసుకుంటే మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా కొంచెం కాసేపు ఇంకా నడిపించాలి, అంటే స్వాతంత్రానికి సంబంధించిన అంశాలతో ఇంకా కొంచెం సేపు నడిపించాలని అనిపిస్తుంది. ఓకే, ఇందాక మనం సుభాష్ చంద్రబోస్ గురించి మనకి ప్రస్తావం

0: ప్రసంగించి అక్కడ మనం బ్రేక్ లో ఎంటర్ అయ్యాం. సుభాష్ చంద్రబోస్ నిజంగా గాంధేయవాదానికి ఒక పూర్తి భిన్న స్వరూపం అని చెప్పాలి. ఎందుకంటే గాంధీది అంత అహింస తో కూడుకున్న పోరాటం అయితే సుభాష్ చంద్రబోస్ది సాయుధ పోరాటం. అంటే ఇలాగ అహింసతోటి ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించడం, ఈ రకమైన పద్ధతులతోటి స్వాతంత్రాన్ని సాధించడం అసాధ్యమని అని నమ్మి సాయుధ పోరాటాన్ని తీసుకున్న, ఆ మార్గాన్ని ఎంచుకున్న వ్యక్తి, ఒక నేత. అయితే సుభాష్ చంద్రబోస్ కి గాంధీకి భావస్వారూప్యత ఎక్కడా పెద్దగా లేదు. ఆలోచనలో గాని ఇంకెక్కడైనా రాజకీయ అవగాహనలో గాని ఎక్కడా వీరిద్దరి మధ్యన చాలా చాలా వైరుధ్యాలు ఎప్పటికప్పుడు తలెత్తుతూ ఉండేవి. బికాస్ వీరి మార్గాలు వేరు కనుక. సో కాంగ్రెస్ కి హరిపుర కాంగ్రెస్ కి అధ్యక్ష పదవి దానికి ఎవరిని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు గాంధీ ఆలోచనలో సుభాష్ చంద్రబోస్ మెదిలాడు. సరే కాంగ్రెస్ లో జవహర్లాల్ నెహ్రూది ఏ రకమైన కీలకమైన పాత్ర అందరికీ తెలిసిందే. కానీ నెహ్రూ లాంటి అతివాద ధోరణులు ఉన్న ఒక వ్యక్తిని కూడా గాంధీ తనకి అనుకూలంగా మార్చుకోగలిగాడు. కాంగ్రెస్ లో ఉన్న చాలా మందికి, చాలా మంది మితవాదులకి గాంధేయవాదం అంటే ఒక ఎనలేని భక్తి అని చెప్పాలి. ఎందుకంటే ఎవరు గాంధీ మాటని జవదాటి ఒక్కటి కూడా చేసేవాళ్ళు కాదు. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నా కూడా జవహర్లాల్ నెహ్రూ కూడా కొంచెం ఒక అతివాద లక్షణాలు ఉన్న అటువంటి వ్యక్తిని కూడా గాంధీ తన అధీనంలోకి, అతని స్వాధీనం అంటే అతని నియంత్రణలోకి తీసుకోగలిగాడు గాంధీ. సో ఎవరైనా కాంగ్రెస్ లో గాంధీ మీద కొంచెం అటు ఇటుగా మాట్లాడితే గనక వాళ్ల మీదకి నెహ్రూని ప్రయోగించి వాళ్ళని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేసేవాడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ అధ్యక్ష పదవికి సుభాష్ చంద్రబోస్ ని ఎన్నుకుని ఆ అధ్యక్ష పదవిలో పెట్టి సుభాష్ చంద్రబోస్ ను కూడా తన గాంధేయవాదం వైపు తిప్పుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి గాంధీది ఒక పథకం, ఒక ప్లాన్. సరే అనుకున్న ప్లాన్ ప్రకారమే గాంధీ సుభాష్ చంద్రబోస్ ని ఆ పదవికి ఎన్నుకున్నాడు, అధ్యక్షం చేశాడు. చేసిన తర్వాత ఎక్కడ సుభాష్ చంద్రబోస్ లో మార్పు అయితే పెద్దగా రాలేదు. రాకపోగా తను జైలుకి వెళ్ళిన టైంలో సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర పోరాటం అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో చాలా క్లియర్ గా అతని పోరాటాల పైన చాలా నిర్మోహమాటంగా తన అభిప్రాయాల్ని ప్రకటించాడు. అలాగే భారతదేశంలో స్వతంత్ర పోరాటం విషయంలో గాంధేయవాదం ఎందుకు పనికిరాదు, ఎందుకు ఫెయిల్ అవుతోంది అనే విషయం పట్ల కూడా చాలా స్పష్టంగా సుభాష్ చంద్రబోస్ రాయగలిగాడు. అంటే అతి తక్కువ సంఖ్య కలిగిన కొంతమంది నాయకులు దేశంలో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా విజయాలు, కొంతమంది ఇతర దేశాల్లో చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు విజయాలు సాధించారు. కానీ ఈ దేశంలో మాత్రం దేశం మొత్తం గాంధీ వెనకే నడుస్తున్నా కూడా గాంధీ అహింస అని ఒక బాటలో నడుస్తూ స్వాతంత్రాన్ని మాత్రం తీసుకుని రాలేకపోతున్నాడు. ఎందుకు తీసుకుని రాలేకపోతున్నాడు అంటే ఒక వరలో రెండు కత్తులు ఒదగవు అని చెప్తూ గాంధీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏంటనేది మనం ఈ పాట తర్వాత చూద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది, జస్ట్ లిజన్. ఈ పాటని పాట కాదు నేను చెప్పబోయే అంశం, బట్ ఈ పాటని కోరిన వారు సాయితి గారు. సాయితి గారు, హోప్ యూఆర్ స్టిల్ లిజనింగ్. దిస్ ఈస్ ఫర్ యూ, ఎంజాయ్ దిస్.
1: స్పీడ్ తగ్గిందంటే కొంత అర్థమా?
2: బాబీ

is true stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నూరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ మోలిన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. ఇండియా టుడే USA.com. ఇస్తినమ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

0: రైట్, బాబీ చిత్రం నుంచి విన్న ఈ పాట. సుగత్రి గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. హలో, బాగున్నానండి. బ్రహ్మాండంగా ఉందని చెప్పండి.
1: మీకు మన శ్రోతలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ
0: శుభాకాంక్షలు.
1: స్వాతంత్ర సమర యోధులందరికీ నివాళులు. స్వాతంత్ర గుర్తు చేస్తారు మన
0: సమర యోధులందరికీ.
1: అంతే కదా.
0: సో స్వాతంత్ర దినోత్సవం అంటే మరి మీకు మీ చిన్నప్పటి లేదా ఇండియాలో ఉన్నప్పుడు మీకు జ్ఞాపకం వచ్చేవి ఏమైనా ఉన్నాయా?
1: చిన్నప్పుడు అంటే ఫస్ట్ మన స్కూల్లో చదివిన పుస్తలో ఎంత హంగామా అంటే ఆ చిన్న చిన్న జనాలన్నీ కట్టేసి తోరణాల్లాగా కట్టి ఒకనంతా హెల్ప్ చేయడం ఫ్రెండ్స్ అంతా గుర్తొస్తూ ఉంటుంది. ముందు రోజు నుంచి 2 రోజుల నుంచి హడావుడి
0: రకరకాల
1: మళ్ళీ వాళ్ళు ఇచ్చే చాక్లెట్ల కోసం ఎదురు చూడవు.
0: అదే
1: మనం ఎన్నో తింటుంటాం కానీ అక్కడ వాళ్ళు ఇస్తుంటే తీసుకోవడం దాని మీద అది కాదు.
0: అదే డిఫరెంట్ ఫీలింగ్. అది ఈవెన్ జెండా వందనం అప్పుడు కూడా జెండాలో కూడా కొన్ని చాక్లెట్లు పువ్వులు అన్ని కలిపి పెట్టేవాళ్ళు. పువ్వులతో పాటు చాక్లెట్లు కూడా
1: పెట్టేవాళ్ళు. బంతిపూలు, మల్లెపూలు అలా అన్ని కలిపేసి ఆకులు కలిపి మన జెండా రంగులో దాంతో కల్పిస్తుండేవాళ్ళు.
0: అవును, అంటే కింద పంచే చాక్లెట్ల కన్నా ఆ జెండాల నుంచి పడే ఆ రెండు మూడు చాక్లెట్లు కొట్టుకునేవాళ్ళు. అసలు
1: దొరుకుతున్నాను మెయిన్ బాగా పనిచేసే అక్కడ వచ్చేసేవాళ్ళు. పైగా అక్కడ పాటలు పాడేవాళ్ళము. దొరుకుతుండేది మాకే కానీ మళ్ళీ అదే ఫ్రెండ్స్ కి ఇస్తుండేవాళ్ళం. ఒక్కొక్కటి మనం ఒకటి
0: ఉంచుకొని. అవును, లాట్ ఆఫ్ ఫన్ మూమెంట్స్ స్వతంత్ర దినోత్సవం అంటేనే. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.
1: ఒక పాట వేశారండి, అది రాక్షసుడు మూవీలో జయ జయ ప్రియ భారత సుహాసిని పాట ఉంటుంది.
0: మీకు అది కావాలా?
1: ఎస్ కావాలి, చాలా మంచి పాట.
0: ఓకే, యా డెఫినెట్లీ. అండ్ ఆ సృష్టికర్త కూడా ఇప్పుడు మన డాలస్ లోనే ఉన్నాడు కదా.
1: అవునవును,
0: అది. ఆల్ రైట్, థ్యాంక్ యూ సుగత్రి గారు.
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ. ఓకే, సో యా ఇందాక మనం మాట్లాడుకుంటుంది కంప్లీట్ చేసి దాన్ని గెట్ టుగెదర్ వన్. సో సుభాష్ చంద్రబోస్ అండ్ గాంధీ గారి గురించి మనం మాట్లాడుకుంటాం. సుభాష్ చంద్రబోస్ ఆయన రాసిన పుస్తకంలో ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే పుస్తకంలో గాంధీ గారి మీద ఆయన రాసినవి ఏంటంటే, స్వాతంత్రం తీసుకుని రావడానికి రాజకీయ పోరాటంలో అనేది చాలా చాలా కీలకమైనది. అయితే గాంధీ ఇక్కడ రెండు పాత్రలని ధరిస్తున్నాడు ఆయన. ఒకటి బ్రిటిష్ బానిసగా గాంధీ ఉండడం ఒకటైతే, అంటే ఒక బ్రిటిష్ బానిస దేశానికి నాయకత్వం వహించడం ఒకటైతే, మరొకటి ప్రపంచానికి ఒక బోధకుడిగా అంటే సత్యం, ధర్మం, అహింస ఇలాంటి వాదనలన్నింటినీ, ఇలాంటి తత్వాలన్నింటినీ దేశానికి ఆపాదించే ప్రయత్నం గాంధీ చేయడం అనేది రెండో పాత్ర. సో ఇటువంటి తాపత్రయాలు తగ్గించుకుంటే స్వాతంత్రం అనేది తొందరగా తీసుకుని రావచ్చు. ఎందుకంటే ఇటువంటి రెండు పాత్రలు పోషిస్తూ ఇవన్నీ కూడా రెండు కత్తులు లాంటివి, ఒక వరలో రెండు కత్తులు ఇమ్మర్చడం చాలా చాలా కష్టం. ఈ రెండు పాత్రలతోటి స్వాతంత్రం తీసుకుని రావడం చాలా కష్టం. సో అందుకే సాయుధ పోరాటమే సరైన మార్గం అని చెప్పి సుభాష్ చంద్రబోస్ నమ్మిన ఒక బలమైన సిద్ధాంతం అది. ఆ తర్వాత కాంగ్రెస్ లో అధ్యక్షుడుగా ఉంటూ సుభాష్ చంద్రబోస్ మొత్తం దేశం అంతటా పర్యటించి ఎన్నో ప్రాంతాలకు వెళ్లి అక్కడ తన బలాన్ని సేకరించి కూడదీసుకుని తను ఆజాద్ హింద్ అనేది ఒక స్థాపించి ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ స్థాపించి తర్వాత నెమ్మది నెమ్మది చిన్న చిన్నగా మొదలెట్టాడు. కొన్ని జైళ్ళకి వెళ్లి అక్కడ జైలు పాలైన కొంతమంది యోధుల్ని, స్వతంత్ర పోరాట యోధుల్ని వీళ్ళందరినీ తీసుకుని వచ్చి ఆర్మీలోకి నెమ్మదిగా జాయిన్ చేయించి తర్వాత నెమ్మది నెమ్మదిగా బలాన్ని కూడబెట్టి కూడగట్టి సభ్యుల్ని పెంచి మొత్తానికి ఏదైతేనే 3000కి తీసుకుని రాగలిగాడు సుభాష్ చంద్రబోస్. సో తర్వాత జర్మనీ నుంచి మొత్తం వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి, అప్పుడు వీళ్ళకి ఏమి తెలియదు, అసలు ఒక గన్ను పేల్చడం తెలియదు, కేవలం వీళ్ళందరూ కూడా నిరక్షరాస్యులు, చదువు లేదు, ఏమీ లేదు, ఏమీ తెలియదు. కేవలం ఏదైనా గొడవలు, ఏదైనా పోరాటాలు, ఉద్యమాలు జరిగితే వాటిల్లోని వీళ్ళు పాలు పంచుకోవడం తప్ప, ఎవరైనా చెప్తే ఇలా చేయమని అలా చేయడం తప్ప వీళ్ళకి అది ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళకి తుపాకీలను ఇచ్చి గురి పెట్టడాలు, ఎలా కాల్చడాలు, సరిగ్గా ఎటువంటి ప్లానింగ్ ఎలా చేయాలి, దాడులు ఎలా చేయాలి, ఎలా పోరాటాలు చేయాలి, ఇవన్నీ కూడా ఒక జర్మనీ నుంచి ఒక అత్యున్నతమైన అధికారులందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత ట్రైనింగ్ ఇప్పించి, వీళ్ళ అధికారులు మిలిటరీ ట్రైనింగ్ అంతా ఎంత కష్టం అందరికి తెలుసు, ఎందుకంటే చాలా చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి. సో వాటిని అన్నిటి వాటికి తలగ్గొనేలు వాళ్ళు కొంతమంది ఆ ట్రైనింగ్ విడిచి వెళ్ళిపోవడం, లేదా అక్కడే ట్రైనింగ్ అధికారుల మీద గొడవ పెట్టుకోవడం, అక్కడ వాళ్ళలో వాళ్ళే తన్నుకోవడం, సో ఇలాంటివన్నీ చాలా చాలా అయ్యాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి మొత్తం 3000, తర్వాత నెమ్మది నెమ్మది సంఖ్య పెరిగింది అనుకోండి. ఇలాగా ఇండియన్ ఆర్మీని తయారు చేసి సుభాష్ చంద్రబోస్ నెమ్మదిగా అతను ఈ స్వాతంత్ర పోరాటంలో నెమ్మదిగా ఎక్కడో కనుమరుగయ్యాడు ఆయన. సో అవన్నీ కూడా పెద్ద చరిత్ర అది, దాని గురించి మనం అంత మాట్లాడుకునే సమయం మనకు లేదు కాబట్టి క్లుప్తంగా మనం చెప్పుకుంటున్నాం. సో ఇది సుభాష్ చంద్రబోస్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే, బట్ ది ఇండియన్ భారత స్వతంత్ర పోరాటంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది సుభాష్ చంద్రబోస్, ఎందుకంటే దేశానికి ఒక సైన్యాన్ని తయారు చేసింది సుభాష్ చంద్రబోస్. ఒక గొప్ప నాయకుడు, ఖచ్చితంగా మర్చిపోలేని ఒక కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఓకే, తర్వాత పాట కోరింది దీపక్ గారు. దీపక్ గారు, హోప్ యు ఆర్ స్టిల్ లిస్నింగ్. దిస్ ఇస్ ఫర్ యూ. ఎంజాయ్ దిస్.

ఆల్ రైట్ ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి విన్న ఈ ఫేమస్ పాట. ఓకే, తర్వాత ఈ పాట లేకుండా నాకు తెలిసి మనం ఈ కార్యక్రమాన్ని ముగించడం చాలా కష్టం. సో ముందు ఈ పాట వినేద్దాం. పాట వినొచ్చిన తర్వాత దెన్ విల్ కంటిన్యూ అవర్ టాక్. ఈ పాట వింటూ ఆనందించండి. దీనికి ప్రశ్న అంటే ఏం లేదు. ఈ రోజు నేను అడిగింది కూడా ప్రశ్నలు పెద్దగా ఏం లేదు. ఒక్క ప్రశ్న తప్ప ఆంధ్రకేసరి ఎవరండి. సరైన సమాధానాలు ఆల్రెడీ వచ్చేసే మనకి. సో ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి. అండ్ ఈ పాట తర్వాత దెన్ విల్ కంటిన్యూ. మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే ప్లీజ్ డూ కాల్. నాకు ఇంకా కపుల్ ఆఫ్ రిక్వెస్ట్ ఉన్నాయి. ఐఎమ్ ట్రైయింగ్ టు లైన్ దెమ్ అప్ అండ్ యా.

ఉండబడికి వచ్చరా? అడుగు జీవులు భక్కుమంటే ముడుకు నెత్తులు ఉప్పెనైతే ఆ చందని పూల దండ బొట్టని పన్ను గడతది చూడరా.

0: వారి మధ్యన కొంచెం చర్చ జరిగింది అల్లూరి సీతారామరాజు పాత్ర మీద ముఖ్యంగా. అండ్ ఆయన ఆ రోజుల్లో కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు కింద చేస్తున్నారు అనేసరికి ఒక్కసారి మొత్తం తెలుగు పరిశ్రమ అంతా కూడా ఒకసారి కనుబొమ్మలు ఎగరేశాయి. కృష్ణ గారు ఈ పాత్రలో ఎలా చేస్తారు చూద్దాం అన్నట్టు ఒక ఆసక్తికరంగా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, రామారావు గారిని అయితే మాత్రం రకరకాల పాత్రలు ఈ పాటలు చూడొచ్చు. ఓకే, మనం భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం భారతదేశ స్వతంత్ర చరిత్ర అండ్ ద స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. తర్వాత చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఇంతవరకు. అండ్ మీరు కూడా మీ మీ పాటలన్నీ రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. ఇంకా ఎవరైనా పాటలు వినాలనుకుంటే కనుక మనకి ఇంకా అరగంట టైం ఉంది. ఈ అరగంట టైంలో మీరేమైనా వినాలనుకుంటే పాటలు, దేశభక్తికి సంబంధించిన పాటలు వినాలనుకుంటే ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 972-636-1966. శ్రోతాంధ్ర కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సౌండ్స్ లైక్ హోమ్ సిగ్నేచర్ కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. సరే, మనకి 2.5 నిమిషాల టైం ఉంది కాబట్టి ఏం చేస్తామంటే మీకు ఒక సన్నివేశాన్ని వినిపిస్తాను నేను. ఈ సన్నివేశం వింటూ ఈ సన్నివేశంలో ఆ నటుడు ఎవరో తెలిసినా ఆర్ ఈ సన్నివేశం ఏ చిత్రంలో తెలిసినా స్టూడియో కాల్ చేయండి. హియర్ యు గో.
1: రాయుడు పుప్పారాయుడు, ఎవడి పుప్పారాయుడు ఏం చెప్పంటాడు? ఇంకలు గొప్ప సార్, ఇంకలు కొయ్యడానికి వాడు ఏమన్నా కషాయి వాడా? అమ్మా సార్, కషాయి ఎందుకు కషాయి వాడా సార్? ఏమిటి ఏమిటి రాగుడు? ఊరికొక్క శిఖరం, వీధికొక్క పోలీస్ స్టేషన్, ఇంటికొక్క కానిస్టేబుల్, చేతికొక్క పిస్టల్ ఎందుకు ఇచ్చాను? మీకంతా ఎందుకు ఇచ్చాను? అప్పాల్ పుప్పారాయుడిని కలచడానికి కలచలేకపోయారు.
2: వాళ్ళని కాల్చడం అంత సులభం కాదు సార్.
1: ఇన్సాల్ట్ ఏమై వాదేమి అల్లూరి సీతారామ రాజా, ఆజాద్ చంద్రశేఖర, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అప్పాల్ పుప్పారాయుడు చుట్టుపక్కల నక్కి పిట్టును కొట్టినట్టు కొట్టేయండి. తుపాకీ చెప్తో పట్టుకోండి, వేలు నక్కండి, గుండు బయటకొస్తుంది, గుండెల్లోంచి దూసుకపోతుంది. దశా గిరిగిలా తమ్ముడు తెస్తాడు, అండర్స్టాండ్? శవాన్ని నా దగ్గరకు తీసుకురండి.
0: ఆల్రైట్, సన్నివేశం విన్నారు కదా. ఏ సినిమాలో అది ఈ సన్నివేశం? ఓకే, సో ఇంకొక నిమిషంలో మనం వీఆర్ రోలింగ్ ఇన్ టు కమర్షియల్ బ్రేక్. సో ఇందాక
3: చెప్పినట్టుగా
0: తెలుగు లిటరేచర్ అండ్ మ్యూజిక్ లవర్స్ కోసం ఒక వెరీ స్పెషల్ ఈవెంట్ లెజెండరీ లిరిసిస్ట్ వేటూరు సుందరరావు మూర్తి గారి మెమోరియల్ సెలబ్రేషన్ 16 అంటే ఆదివారం, అంటే రేపు మధ్యాహ్నం 3:30 గంటలకి మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఫ్రిస్కోలో జరుగుతుంది. అండ్ వేటూరు గారు మన తెలుగు సినిమా పాటలకి ఇచ్చిన అన్ఫర్గెటబుల్ మర్చిపోలేని కాంట్రిబ్యూషన్ ని సెలబ్రేట్ చేస్తూ రెనౌండ్ సింగర్స్, డాన్సర్స్, మ్యూజిషియన్స్ అండ్ ఆర్టిస్ట్ తో ఒక స్పెషల్ పర్ఫార్మెన్సెస్ తో కూడిన కార్యక్రమం రేపు జరగబోతోంది ఫ్రిస్కో మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియంలో. సో డోంట్ మిస్ ఇట్ టుమారో ఫ్రమ్ 3:30 PM. సో అందరూ తప్పకుండా హాజరుకండి. ఓకే, మనం కమర్షియల్ బ్రేక్ లో వెళ్తున్నాం. ఇంకొక 10 సెకండ్స్ లో కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఇంకొక 1/2 గంట కార్యక్రమం ఉంటుంది. దాంట్లో ఏమైనా పాటలు వినాలనుకుంటే ప్లీజ్ డూ కాల్ మీ. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ బ్రేక్.
4: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
5: రేడియో సురభి, రేడియో సురభి, రేడియో సురభి 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
6: Konni conversations manalni navvistai.

0: మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
2: షూర్.
1: హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
2: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
1: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దేర్? ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ for Indian groceries. 1900 Market Place Boulevard, Suite 110, Irving.
8: Anand garu, meer Hemant garu, meer aane irunnarandi.
9: Yeah, adi ba swatantra poratamlo students koi important name dantlo okati balla gangala tilagadu swatantra janma hakku ani cheptaru. Inkoti swatantra bose garu, meer naku deshana, meer rakkani ivandi, deshana istanu nenu అని చెప్తారు. ఇది చాలా అప్పట్లో ఫేమస్.
8: యా, అవును, చాలా చాలా ఉన్నాయి కోటేషన్స్ కదా. గుడ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. బ్యూటిఫుల్ వన్స్, థ్యాంక్ యూ హేమంత్ గారు. యా, దట్స్ ఆసమ్. ఓకే, మనకి ఇంకా 30 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఇందులో ఇప్పుడు సుగాత్రి గారు కోరిన పాట ప్లే చేస్తాను. సుగాత్రి గారు, హోప్ యువర్ లిజనింగ్. దిస్ ఇస్ ఫర్ యూ. బ్యూటిఫుల్ కంపోజిషన్ బై ఎడారాజా.

చిన్నదైనా కూడా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కంపోజిషన్. లెట్స్ సీ మనకి కొన్ని కాల్స్ వచ్చాయి. ఐ మిస్డ్ ఇట్, ప్లీజ్ డూ కాల్ బ్యాక్, ఐ కెన్ టేక్ యువర్ నేర్. ఓకే, సో ఈ స్వతంత్ర ఉద్యమాల్లో పోరాటాల్లో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మనం ప్రతి ఏటా వినాయక చవితి అంటే గణేష్ చతుర్థి అంటారు. అంటే నార్త్ సైడ్ గానీ ఇప్పుడు ఈవెన్ సౌత్ సైడ్ అంతా అన్ని చోట్ల కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఊరేగింపులు, గణేశుని విగ్రహాలు ఒక అడుగుతో మొదలైంది, ఒక చిన్న బొమ్మతో మొదలైంది, తర్వాత ఇన్ని ఇంచీలు, తర్వాత అడుగులు, ఇప్పుడు కొన్ని వందల అడుగులు ఎత్తు విగ్రహాలని తయారు చేసి సంప్రదాయం ఇప్పుడు నడుస్తుంది కదా. సో ఈ సాంప్రదాయానికి మనసు ఎలా వచ్చాం అనేది ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది దీని వెనకాల. అసలు ఇక్కడ దాకా ఎలా వచ్చాం అనేదానికి కౌ ప్రొటెక్షన్ రైట్స్ అనేవి జరుగుతుండేవి స్వతంత్రోద్యమం సమయంలో. గోవధలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతుండేవి. ఆ రోజుల్లో స్వతంత్ర పోరాటం ఆ టైమ్స్ లో మొత్తం హిందువులు అందరూ కూడా ముస్లిం పండుగల్లో అందరు కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఈ మొహరం ఇలాంటి అన్నింటిలో కూడా చాలా ఎక్కువగా పాల్పంచుకునేవారు హిందువులు. ఈవెన్ బ్రాహ్మణులు కానీ నాన్ బ్రాహ్మిన్స్ కానీ ఎవరైనా కూడా సో మొత్తం అందరు కలిసి ముస్లింల పండుగలు కలిసి చేసుకునేవాళ్ళు. సో ఎప్పుడైతే ఈ గోవధలు ఈ పశువుల్ని హింసించడం ఇవంతా ఒక స్టేజ్ దాటి వెళ్ళిపోయిందో అప్పుడు కొంతమంది నాయకులు అంటే బాలగంగాధర్ తిలక్ వీళ్ళందరూ కూడా దీన్ని ఎలాగైనా ఆపాలి, దీనికోసం ఉద్యమాలు లేవదీయాలి అనే ఒక ఆలోచనతో దీన్ని ఒక ప్రాజెక్టులుగా తీసుకుని దానికోసం ఏంటంటే మన హిందూ నాగరికతలో సంస్కృతిలో లేదా హిస్టారికల్ సింబల్స్ అంటే చారిత్రక పరమైన గుర్తులు ఏమైనా ఉంటే వాటిని పెద్దగా చేసి దాన్ని మొబిలైజ్ చేయాలి, రాజకీయ పరంగా ఒక ఒక ఐడెంటిటీ తీసుకుని రావాలనే ఒక ఉద్దేశంతో ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది, హిందూ మతంలోని ఏ డైటీ ఏ విగ్రహాన్ని అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు అటు బ్రాహ్మిన్స్ కానీ లేకపోతే నాన్ బ్రాహ్మిన్ ఇతరత్ర కులాలు గాని లేకపోతే బడుగు బలహీన వర్గాల నుంచి ఏ దేవుణ్ణి ఎక్కువగా కొలుస్తున్నారని చూస్తే గనక వినాయకుడు అనమాట. వినాయకుడిని ఎక్కువగా కొలుస్తున్నారు కాబట్టి సరే వినాయకుడినే తీసుకుని మనం దీనే ఒక కొంచెం రాజకీయ పరంగా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమంలాగా తీసుకుని రావాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వినాయకుడిని రాజకీయంగా మొబిలైజ్ చేయాలని చెప్పి వాళ్ళు మొత్తం దే మూవ్ ద మాసెస్ సేయింగ్ దట్ ఓకే ఇప్పుడు హిందువులందరూ కూడా మొత్తం ఈ మొహరం ఇలాంటి వాటిని అన్నింటినీ బాయ్కాట్ చేసి ఇటువైపు వచ్చి ఇటు మనం చేసే ఈ గణేష ఉత్సవాల్లోని పాలు పంచుకోవాలి అనే ఒక మూమెంట్ ని తీసుకొచ్చారు బాలగంగాధర్ తిలక్ అండ్ మిగతా ఇతరత్ర నాయకులందరూ కూడా. ఇదంతా ఎప్పుడు 1894 ఆ ప్రాంతంలో. సో దీనికోసం ఏం చేశారంటే సరే ఇది సరిపోదు, దీనికోసం ఇంకా ఎత్తు పెద్ద ఎత్తులో చేయాలని చెప్పి రచయితుల్ని తీసుకుని రావడం, వాళ్ల చేత పాటలు రాయించడం కొత్తగా, అలాగే రాజకీయం అండ్ దైవత్వం ఈ రెండింటికి కలిపి పాటలు రాయడం, అలాగే సింగర్స్ ని చాలా మంది సింగర్స్ ని తీసుకుని రావడం, వాళ్ళ అందరి చేత ఈ పాటల్ని పాడించడం, అలాగే పెద్ద పెద్ద ఈ వినాయకుడిని పెద్ద ఎత్తులో అంటే చిన్న చిన్న విగ్రహాలు అంతమందిలో పెట్టి ఊరేగిస్తే కనబడవు కనుక విగ్రహం సైజు కూడా పెంచి దాన్ని వీధుల్లో తిప్పడం వినాయకుడిని. సో ఈ రకంగా ఒక పెద్ద ఉద్యమం లాగా లేవతీసి ఒక ఒక మేళ దీనికి వాళ్ళు మేళా మూవ్మెంట్ అంటారు. సో ఈ మేళా మూవ్మెంట్ లో మొత్తం ఏంటంటే గానా భజన సింగింగ్ పార్టీస్ డప్పులు డోళ్లు సో ఇవన్నీ కూడా ఇంకా మేళ తాళాలు ఇంకా ఈ రోజుల్లో చూసుకుంటే అవన్నీ పోయి డీజే

మిక్స్ లో చేయి. గణేశుడు అంటే గణేశుడు అక్కడ పెట్టుకోవడం దేవుడితో సంబంధం లేదు. వినాయక గణేష్ చతుర్థి వినాయక చవితి అంటే అక్కడ దేవుడు పక్క నుంచో పక్కన ఉంటాడు అంతే. ఇక్కడ పక్కన ఇక్కడ తాగుడు వాగుడు గణ భజన ఇవన్నీ సాగుతూ ఉంటాయి. సో ఇదంతా అక్కడి నుంచి వచ్చింది. అంటే దిస్ ఇస్ ఆల్ దిస్ ఇస్ డన్ యాజ్ పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ మూమెంట్ డ్యూరింగ్ ది టైమ్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ఇలా వచ్చింది కాబట్టి ఈ రోజు ఇది అంటే రాజకీయ పరంగా ఏది చేసినా కూడా చాలా ఉధృతంగా విస్తృతంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు గణేష్ చతుర్థి ఆ స్థాయిలో అంత పెద్ద ఎత్తున అట్టహాసంగా గణేషుణ్ణి ఊరేగించడం తర్వాత నిమజ్జనం చేయడం ఇదంతా కూడా ఒక ఒక ప్రక్రియ ఒక ఉత్సవంగా ఈ రోజు కొనసాగుతుంది. అంటే అది రాజకీయ పరంగా తీసుకొచ్చిన మార్పులు చేర్పుల వల్లే అని. అంతేగాని భక్తి అంటే అది కేవలం ఊరేగించినంత మాత్రాన భక్తి ఎక్కువ ఉన్నట్టు కాదు లేదా తక్కువ ఉన్నట్టు కాదు. సో ఇదంతా రాజకీయ కోణం నుంచి చేసింది కాబట్టి దీనికి రాజకీయ రంగు ఉందని చాలా మంది తెలుసుకోవాలి అది. సో గణేష గణపతి ఫెస్టివల్స్ గణేష నిమజ్జనం వీటన్నిటి వెనకాల ఇది కథ. సో జస్ట్ వాంటెడ్ టు షేర్. ఓకే తర్వాత పాట కోరిన వారు సూరజ్ గారు ఈ పాట కోరారు. సూరజ్ గారు దిస్ ఇస్ ఫర్ యూ. ఎంజాయ్ దిస్.

All right. Welcome back to Radio Surabhi Signature Show. And ఇందాక నేను అనౌన్స్ చేసినట్టుగా రేపు ఆగస్టు 16 అంటే ఆదివారం మధ్యాహ్నం 3:30 వేటూరి సాహిత్యాభిమాన సమితి ఆఫ్ అమెరికా అలాగే శుభం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కవి కులాలంకార వేటూరి సుందరమూర్తి గారి సాహితీ మహోత్సవం రేపు జరగబోతుంది మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఫ్రిస్కోలో. సో ప్రవేశం ఉచితం, కానీ దీనికి ఎంట్రీ పాస్ అయితే తప్పనిసరిగా కావాలి. అండ్ వేటూరి పాటలు పట్ల మక్కువ ఇష్టం అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయొచ్చు. అలాగే దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ జనవేతల రామలింగేశ్వరరావు గారు, అలాగే విశిష్ట అతిథిగా శ్రీ ఎం నాగేశ్వరరావు గారు, ప్రత్యేక అతిథిగా శ్రీ వామరాజు సత్యమూర్తి గారు, అలాగే సభాధ్యక్షులుగా డాక్టర్ ప్రసాద్ తోటగారు గారు ఉండబోతున్నారు. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఫన్ ఈవెంట్ డెఫినెట్, ఎందుకంటే పాటలు మాత్రమే కాదు, దీంట్లో డాన్సులు మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా మిమ్మల్ని అలరించబోతున్నారు రేపు మధ్యాహ్నం 3:30. సో డూ గో విజిట్ మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఇన్ ఫ్రిస్కో. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 3:30 PM టుమారో ఆగస్ట్ 16th. ఓకే, తర్వాత పాట కోరిన వారు ఆనంద్ గారు. ఆనంద్ గారు, హోప్ యూర్ లిస్నింగ్, దిస్ ఇస్ ఫర్ యూ, ఎంజాయ్.

All right. కార్యక్రమం చివరి భాగానికి, చివరి భాగం కాదు చివరి నిమిషాలకి వచ్చేసాం. ఇక చరమగీతం పాడాల్సిన టైం వచ్చేసింది నాకు. ఎప్పుడు నేను చెప్పే విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రథమ బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే మనం దేని గురించి అయినా ఆలోచించగలం, ఏదైనా చెయ్యగలం, ఏదైనా సాధించగలం, శోధించగలం, ఏదైనా ఆరోగ్యం తర్వాతనే. సో అందుకే హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ షుడ్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీథింగ్. అది ఉంటేనే మనం మిగతా వాళ్ళకి సాయం చేయాలన్నా, ఇంకా ఇతరత్ర సమాజానికి ఏ విధంగా తోడ్పడాలన్నా సాధ్యమవుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, కీప్ యువర్ హెల్త్, మెయింటైన్ యువర్ హెల్త్ వెల్. సో మానసికమైన ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా వరకు మనం ఫిజికల్ స్ట్రెంగ్త్, జిమ్లకి, యోగాలు ఇవన్నీ చేస్తే సరిపోతుంది అనుకుంటాం, కానీ ఫస్ట్ కావాల్సింది మెంటల్ హెల్త్. ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో మెంటల్ హెల్త్ నిలుపుకోవడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే చాలా చాలా శక్తులు చుట్టూతా మన మెదడు పైన తాండవం చేస్తూ ఉంటాయి. అటు బయటకు వెళ్తేనేమి, సోషల్ మీడియా అయితేనే, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ రకమైన కంటెంట్ తీసుకున్నా కూడా మన తల మీద తాండవం చేయడానికి రెడీగా ఉంటాయి. సో ఇటువంటి స్థితిగతుల్లో మన ఖచ్చితంగా మన మెంటల్ హెల్త్ ని కాపాడుకోవడం అనేది మన ముందు ప్రథమ కర్తవ్యం అవుతుంది. సో మానసికమైన ఆరోగ్యం కోసం చక్కటి ఆలోచనలు పెంపొందించుకుందాం. సో దాంతో మెంటల్ హెల్త్ మన సొంతం అవుతుంది. మెంటల్ హెల్త్ ఎప్పుడైతే మన సొంతం, శారీరక దారుఢ్యం అంటే ఫిజికల్ ఎబిలిటీ, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆటోమేటికలీ అవర్స్. పెద్దగా దాని గురించి కష్టపడాల్సిన పని లేదు. సో రెండు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ కాబట్టి మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ బోత్ ఆర్ అబ్సల్యూట్లీ నీడెడ్ ఫర్ అవర్ వెల్ బీయింగ్. సో ఈ జీవితంలో ఎటువంటి మార్పులు ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటే గనక వీటి కోసం తప్పకుండా చేయండి. ఎందుకంటే మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. దట్స్ ఆల్ ఐ విష్ ఫర్ యు ఆల్. సో యు ఆల్ స్టే హెల్దీ, సో యు ఆల్ స్టే హ్యాపీ. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద కీ ఫర్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఓకే, సో ఇక్కడతోటి నేను సెలవు తీసుకుంటున్నాను. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకున్న అంశం స్వతంత్ర భారతం, భారతదేశ స్వతంత్ర పోరాటాల గురించి, వీటన్నిటి గురించి చాలా విస్తృతంగా మనం మాట్లాడుకున్నాం. చాలా విషయాలు మనం మాట్లాడుకోలేకపోయినా అట్లీస్ట్ కీలకమైన విషయాలు మనం చర్చించుకోగలిగాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది నిశ్శబ్ద శ్రోతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా ఈ కార్యక్రమాన్ని ప్రపంచ నలుమూలల నుంచి విన్న వాళ్ళందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ రోజు ప్రత్యేకించి కాల్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ తర్వాత షోని ఆట కావాలా పాట కావాలా శివ ఎంత ఉత్సాహంగా ముందు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. సో హ్యాండింగ్ ఇట్ అవర్ టు శివ విత్ దిస్ సాంగ్. ఈ పాట అద్భుతమైన పాట, అద్భుతమైన కంపోజిషన్స్. హ్యాట్స్ ఆఫ్ టు రెహమాన్. అండ్ ఈ పాటతోటి సెలవు. మళ్ళీ మిమ్మల్ని తిరిగి కలుసుకునేంత వరకు అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyani Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్

0: shopping because grocery lo kuda tension kadu, trust kavali.
1: Daily needs, festival shopping, unexpected guests, handle it Swadeshi way.
0: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
2: Istinamma vayanam, putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

శ్రోతలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ మీ ఆట కావాల పాఠకాల సేవ వచ్చాడు మీ ముందుకి, మీతో పాటు 3 గంటలు నా ప్రయాణం. ఇవాళ ఆట కావాల పాఠకాల కార్యక్రమంలో హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ మీ ఆట కావాల పాఠకాల సేవ వచ్చాడు మీ ముందుకి, మీతో పాటు 3 గంటలు నా ప్రయాణం. ఇవాళ ఆట కావాల పాఠకాల కార్యక్రమంలో మనకి ఇప్పటిదాకా సిగ్నేచర్ షో విన్నారు రవి. మనకి దేశభక్తి గీతాలు వినిపించాడు, అలాగే అలాంటి దేశభక్తి గీతాలు నేను మీ అందరికోసం తీసుకొచ్చాను. ఇలాంటి దేశభక్తి గీతాలు కొన్ని వింటూ ఇవాళ కార్యక్రమంలో మనకి మన దేశభక్తితో పాటు కొన్ని క్విజులు, ఫన్ ఫ్యాక్ట్స్ అనమాట. ఊరికే తికమక అక్షరాలు ఇలాంటివన్నీ కాకుండా మనకి ఫ్రీడమ్, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి మనకు కూడా, నేను కూడా ఇండిపెండెంట్ గా నాకు నచ్చిన మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీతో పాటు మీ పిల్లలకి సమాధానాలు తెలిస్తే నాకు కాల్ చేయండి, పిల్లల చేత సమాధానం చెప్పించండి. ఇవన్నిటికీ చాలా సులువైన ప్రశ్నలే కానీ పిల్లలందరికీ కూడా మన భారతదేశం, మన స్వాతంత్రం, మా విషయాలు గుర్తు చేయడానికి నేను ప్రశ్నల రూపంలో అడుగుతాను. అలాగే ఇవాళ సుహాసిని మణిరత్నం తర్వాత అర్జున్ వీళ్ళిద్దరు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు నటించిన సినిమాల పాటలు కూడా వినిపిస్తాను. సో 3 గంటల పాటు అందరికీ ఈ వినోదం విజ్ఞానం, తర్వాత మీ శివ శివ శివతో. సరే, మళ్ళీ అందరికీ ఆటకాల పాఠకాలకి ఆత్మీయ స్వాగతం. కార్యక్రమంలోకి మరి దేశభక్తి గీతాలు అన్నాను కాబట్టి అలాంటి దేశభక్తి గీతంతోనే దిగిపోదాము. ఇందాక మనకి రవి వినిపించిన పాట పూర్తిగా వినలేదు కాబట్టి నాకు ఎందుకు ఆ పాట నేను కూడా వినిపించాలని అనుకున్నాను. సరే, మళ్ళీ ఇంకోసారి ఆ పాట విని కొన్ని కబుర్లు, క్విజులు అనమాట, క్విజుల రూపంలో ఇవాళ ఆటలు ఆడుకుందాం. సరేనా? సరే, ఈ పాట విందాం, పూర్తిగా విందాం. మధ్యలో ఏమి ఆపివేయడాలేం లేకుండా పూర్తిగా విందాం.

ఈ పాటకి రెహమాన్ చాలా న్యాయం చేశారు. అంటే ఇవి ఈ పాట మనకి స్పీకర్లు బాగా వాల్యూమ్ పెట్టుకుని ఉంటే మనకి దద్దరి వెళ్ళిపోవాలి, ఎక్కడలేని రుధిరం అంటారు కదా, ఆ గర్వం అది మనలో రావాల్సిందే. సో అలాంటి పాట భారతీయుడి సినిమా పాట విన్నారు మీరు. ఇవాళ మనం మొదటి గంట గంటన్నరలో మన దేశభక్తి గీతాలు వింటూ ఇవాళ మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుందాం. అలాగే మీకు ఏమైనా పాటలు వినాలంటే కూడా నాకు కాల్ చేయండి 9726361966. కొన్ని విషయాలు పంచుకుంటాను, కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అలాగే రెండు గంటలు ఎప్పుడు మన దేశభక్తి పాటల నుంచి మనం సుహాసిని మణిరత్నం లేదా అండ్ అర్జున్ వీళ్ళిద్దరు పుట్టిన సందర్భంగా వాళ్ళు నటించిన సినిమాల పాటలు కూడా మీకు వినిపిస్తాను. ఇలాంటివే కాకుండా మీకు ఎలాంటి పాటలు వినాలన్నా కూడా నాకు మీరేం చేయాలి 9726361966 కి కాల్ చేసి శివ శివ శివ నాకు ఈ పాట వినాలని ఉంది అని చెప్పాలంతే, అంతే, చాలా చాలా సులువు. సరే, బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా మన మోడర్న్ డే వరల్డ్ లో ఒకటైతే చేశారు, అందరికీ ఒక సెలవు అయితే ఇచ్చారు స్వాతంత్ర దినోత్సవం. వాళ్ళు వాళ్ళ ఎన్ని దేశాలు పరిపాలించారు అని చూస్తూ ఉంటే నాకు మీరు చెప్తారా పని, ఎన్ని దేశాలు మటుకు, ఎన్ని యూనియన్ టెరిటరీస్ సారీ ఎన్ని ఐలాండ్స్ ఎన్ని పరిపాలించారు ప్రపంచం మొత్తంలో, ఎన్ని దేశాలు మన భారతదేశంతో పాటు ఎన్ని దేశాలు పరిపాలించారు నాకు ఆ లిస్ట్ ఏమైనా మీకు సరదాగా తెలిస్తే నాకు కాల్ చేయండి, కాల్ చేసి చెప్పండి సరదాగా. నేను చెప్తాను, మీ నుంచి కూడా వినాలంది కాబట్టి నాకు ఫోన్ చేయండి. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పరిపాలనలో ఎన్ని దేశాలకి ఎన్ని దేశాలను పాలించారు, వాళ్ళ రూల్లో ఎన్ని దేశాలని పాలించారు కాల్ చేసి చెప్పండి. ఇంతలోగా మనం ఇలా దేశభక్తి కొనసాగిద్దాము. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం, మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. సరే, ఈ పాడుందాం.

0: ఆల్ రైట్ అంత ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీకు మీకు పాటలు వినిపిస్తూ వచ్చాను. అలా మీ పాటలతో పాటు మనతో పాటు మహేంద్ర గారు ఉన్నారు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ ప్రెసిడెంట్ మహేంద్ర గారు. మనకి ఆనంద్ బజార్ గురించి, మీ అందరికీ తెలిసిన విషయం, ఆనంద్ బజార్ సెలబ్రేషన్ జరుగుతాయి, ఇండియా సెలబ్రేషన్స్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, వాటి గురించి మనతో వివరాలు పంచుకోవడానికి మహేంద్ర గారు మనకి ఆన్ ఎయిర్ వచ్చారు. మహేంద్ర గారు, మా మాట వినిపిస్తుందండి?
1: వినిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్విక్ ఇంట్రడక్షన్. శ్రోతలందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రాన్ని ఈ రోజు మనం ఈవినింగ్ ఎంజాయ్ చేయాలంటే దినోత్సవం అండి, సారీ, స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ రోజు సాయంత్రం ఎంజాయ్ చేయాలంటే మీరు తప్పక ఆనంద్ బజార్ కు రావాల్సిందిగా ఐఏఎన్టీ కార్యవర్గ సభ్యుల ద్వారా మీ అందరికీ ఈ
0: విన్నపం.
1: సో ఆనంద్ బజార్ అంటే చాలా మందికి తెలుసు, కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు చాలా మంది తెలుగు వాళ్ళు మన డాలస్ నార్త్ టెక్సస్ ప్రాంతానికి వచ్చారు డెఫినెట్ గా. సో ఆనంద్ బజార్ ఇస్ ఆల్ అబౌట్ మేలా ఎన్వైరన్మెంట్ సెలబ్రేటింగ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ డే, అండ్ దిస్ ఇయర్ వీఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ అమెరికాస్ 250.
0: నైస్.
1: సో ఆనంద్ బజార్ కి అందరూ తప్పక వచ్చి మీ అభిరుచికి తగ్గట్టు అంటే మంచి రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇండిపెండెన్స్ స్పెషల్ కూడా కొన్ని రన్ చేస్తున్నారు. కిడ్స్ కోసం చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. నార్త్ టెక్సస్ టాలెంట్ అంతా ఈ రోజు ఆనంద్ బజార్ లో కూడా బయటపడుతుంది.
0: సూపర్.
1: అండ్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ పరేడ్, అండ్ వీ హ్యావ్ ఎ కాన్సర్ట్ స్టైల్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ టునైట్ ఫ్రమ్ షణ్ముఖ ప్రియ అండ్ ఆశీష్ కుల్కర్ణి. They are the Indian Idol finalists.
0: Yes,
1: and they are going to perform Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Manila, Pashal, Lopala.
0: Bondandi.
1: Marine Court Mukhyanga, Eeroji, Day, Swatantra Dinotsavam, plus 15th August, plus the stadium is Comerica Center in Frisco, which is an air-conditioned facility. So it's a great time to be out with your friends and family. Please do join. And we have a laser show specially designed. So it's going to be, you know, one of the attractions.
0: Super, super. Thanks, Andy.
1: So Frisco, today, Comerica Center. Our event starts from 2 p.m. Check out the details on our website.
0: Yes, yes.
1: IANT.org.
0: Yes,
1: thank
0: yes.
1: Thank you.
0: Thank you, Andy. Thank you, Mahendra Garu. Dhaniwadal. Bye, Andy.
1: Thank you, Daniel. Bye.
0: ఎస్ ఎస్ మహేంద్ర గారి ఆహ్వానం మీరందరూ స్వీకరించి ఆనంద్ బజార్ కి వెళ్ళిపోండి. ఆయన నాకు తెలిసి ఆయన చెప్పిన లేజర్ షోస్, ఇలాంటి పిల్లల కార్యక్రమాలు, విందు భోజనాలు ఇవన్నీ చెప్పారు. ఇంకా చాలా చాలా ఉండే ఉంటాయి ఆయన చెప్పడానికి లిస్ట్ చిట్టాలో, అలా చూసుకుంటూ ఒకటి చెప్తున్నారు. కానీ మీరు అక్కడికి తప్పకుండా వెళ్ళిపోండి, ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి ఆనంద్ బజార్ కి, ఆనంద్ బజార్ ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి తప్పకుండా వెళ్ళిపోండి. సరే, మనం ఆటగావలా పాటగావలా కార్యక్రమంలో ఇంకా కొద్దిసేపు దేశభక్తి గీతాలు వింటూ మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను, నేను ముందుకు తీసుకెళ్తాను. నాతో పాటు మీరు ముందుకు నడిపిస్తూ మీరేమైనా పాటలు వినాలన్నా కూడా, ఏమైనా విషయాలు ఏమైనా ఫన్ ఫ్యాక్ట్స్ పంచుకోవాలన్నా కూడా నాకు కాల్ చేసి చెప్పండి తప్పకుండా, 972-636-1966. అలాగే నేను ఇందాక ఒక ప్రశ్న అడిగాను, మన బ్రిటిష్ వాళ్ళు చాలా దేశాలకి సెలవిచ్చారు, ఏడాదిలో ఒకరోజు సెలవిచ్చారు వాళ్ళు. అదొకటి వాళ్ళు చేసిన మేలు అనుకోవచ్చు, ఒక విధంగా సెలవు అంటే పిల్లలకి అందరికీ కొంచెం విశ్రాంతి తీసుకునే ఇదిలా ఉంటుంది కదా. సో అలా వాళ్ళు ఎన్ని దేశాలని ఎన్ని చోట్లని పరిపాలించారని అడిగాను నేను వాళ్ళు. దిస్ ఈజ్ అమేజింగ్ అంటే మీ పిల్లలకు కూడా చెప్పండి, ఏంటంటే క్వార్టర్ ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ ఏరియా వాళ్ళు పరిపాలించారట. అంటే 65 నుంచి 70 మోడర్న్ డే కంట్రీస్ ని వాళ్ళు రూల్ చేశారు. వాళ్ళ రూల్లో ఇంతమందిని రూల్ చేసి ఇంతమందికి, సర్లేండి అటు ఆ డిస్కషన్ వెళ్లకుండా ప్రశ్నలాగే ఉంచుదాం. సో 65 to 70 కంట్రీస్ ఇస్ వాట్ దే రూల్డ్. అలాంటి కంట్రీస్ లిస్ట్ పిల్లలకి ఎవరికైనా తెలుసా? సరదాగా నాకు కాల్ చేయండి. మరి భారతదేశం తెలుసు అందరికీ, భారతదేశంతో పాటు ఇంకేమైనా దేశాలు తెలుసా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది? కాల్ చేసి చెప్పండి 972-636-1966 కి. ఇంతలోగా ఇంకొక దేశభక్తి గీతం మీకు వినిపిస్తాను. ఏది వినిపించాలి? దేశభక్తి గీతాలు చాలా చాలా ఉన్నాయి కదా మనకి. దేశభక్తి మనకి దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే మనకి ఏదో జెండా ఎగరేసేసి మరుసటి రోజు మామూలుగా ఉండడం కాకుండా, మనకి మనం దేశం మనకి ఏమిచ్చింది కాకుండా మనం దేశానికి ఏమిచ్చింది అని పెద్ద పెద్దలు చెప్పారు కదా. అలాగా మనం ప్రతిరోజు మన పని నిజాయితీగా చేయడం కూడా దేశ సేవే ఓ విధంగా అది. సో అలాంటి ఫిలాసాఫికల్ డిస్కషన్ లోకి వెళ్లకుండా మీకు పాట వినిపిస్తాను. ఈ పాట విని ఇది ఏ సినిమా సరే అడుగుతాను సరదాగా. అలాగే నా ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి. బ్రిటిష్ పరిపాలించిన కంట్రీస్ లో మీకు ఎన్ని కంట్రీస్ తెలుసు? మీరు కాకుండా మీ పిల్లల్ని అడగండి, మీ పిల్లలు చెప్తారు. 972-636-1966 కి కాల్ చేసి నాతో పాటు సమాధానం పంచేసుకోండి. ఈ పాట వింటూ

0: ఎస్ రాణా తగ్గుబాటి నటించిన లీడర్స్ సినిమాల పాట విన్నారు. సరే మనం బ్రేక్ కి చాలా దగ్గర ఉన్నాం కాబట్టి ఇప్పుడు పాట వినిపించను. నేను ఇందాక అడిగిన ప్రశ్నకి కొన్ని సమాధానాలు చెప్తాను. బ్రిటిష్ పాలించిన దేశాల్లో మన ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, మయన్మార్, కెనడా, ఆస్ట్రేలియా ఇలా చెప్పుకుంటుపోతే 65 నుంచి 75 ప్రదేశాల వాళ్ళు, కంట్రీస్ వాళ్ళు పాలించారు. అలా పాలించి ప్రతి దేశానికి వేరే వేరే రోజున ఈ స్వాతంత్రం వచ్చింది. సరే బ్రేక్ తర్వాత.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి, రేడియో సురభి, రేడియో సురభి 107.9 HD3 ఇస్ యువర్ ఛానల్. బిఎన్ఆర్జే బుక్ అన్ యాడ్.
1: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సురభి. రేడియో సురభి డాలస్ ఇస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: Konni conversations manalni navvistayi, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: ఎస్ సార్.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్

0: ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
0: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్.
0: రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
4: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: IPL matches aina, kotta movie release aina, news edaina, timer aina, diga thoduga Radio Surabhi, America lo telugu.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

శ్రోతలందరికీ పునః స్వాగతం. ఎస్, మీరు వింటున్నారు ఆటకవల పాటకవల కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివతో ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 నుంచి 4 వరకు ప్రసారం అవుతుంది. రేడియో సురభిలో మాత్రమే, రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. సరే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి అందరికీ. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయిపోయింది. 80 ఏళ్లలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాము, మనకి మన దేశం ఎంత అడ్వాన్స్ అయిపోయిందో. మనకి నేను 2 వారాల క్రితం ఇండియా వెళ్ళొచ్చి మీతో పాటు బోల్డ్ కబుర్లు చెప్పుకున్నాను. యూపీఐ పేమెంట్స్ అయితే కానీ లేకపోతే అన్ని చకచక ఫ్లైఓవర్లు, మెట్రోలు, అన్ని రకరకాలుగా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం ఒకసారి ఊహించుకుంటుంటే చాలా వింతగా ఉంటుంది. వింతగా గౌరవం, అది గర్వంగా కూడా ఉంటుంది. సో అది, సో ఇంతకీ నేను మీకు కొన్ని దేశాలు చెప్పేశాను. ఆ కొన్ని దేశాలతో పాటు ఈ బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కాలనీస్ పెట్టేసుకుని వాళ్ళు అలా పరిపాలించేసి, అందుకే మీకు సరదాగా సెలవుల్లో కెనడా గిరడా వెళ్ళినా కూడా అక్కడంతా క్వీన్ విక్టోరియా, ఈ వ్యాంకూవర్ అక్కడి వైపు వెళ్తే మీకు ఇలాంటివన్నీ ఆచరిస్తున్నట్టు కనిపిస్తాయి అనమాట. అలాగే న్యూజిలాండ్, ఘానా, జింబాబ్వే, జాంబియా, ఈజిప్ట్, జమైకా, బహామాస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అసలు నాకు ఈ లిస్ట్ చదువుతుంటే ఆయాసం వస్తుంది. అంత అన్ని దేశాలని వాళ్ళు పరిపాలించారు. సరే, అన్ని దేశాలు పక్కన పెట్టి మన భారత స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుందాము. నేను మీకు దేశభక్తి గీతాలు వినిపిస్తూ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాను. అలాంటి ప్రశ్నల్లో మరి ఆట కావాలా పాట కావాలా అంటే ఆట ఇవాళ ఆట తిక్కమక అక్షరాలు ఇలాంటివన్నీ చేయకుండా చక్కగా మీకు మీ పిల్లలు సమాధానాలు చెప్తారనే ఉద్దేశంతో చాలా సులువైన ప్రశ్నలు, ఈ ఇంటివాయ ప్రశ్నలు అంటారా, అలా చూడకండి, అలా అనకండి. మీ పిల్లల చేత ఇదే ప్రశ్న మీ పిల్లల్ని అడిగి మీ పిల్లల చేత ఫోన్ చేసి నాకు సమాధానం చెప్పించండి, బాగుంటుంది సరదాగా. సో పిల్లలు వింటున్నారు అంటే మీరే ఫోన్ తీసుకుని కాల్ చేసేయండి. అమ్మ నాన్న అడిగి 9726361966 కాల్ చేసేసి నాకు ఆన్సర్ టపి టపి అని చెప్పేసేయండి. సో ప్రశ్న ఏంటంటే, సరే ప్రశ్న అడిగే ముందు కొన్ని ప్రకటనలు విందాం. ఇందాక ఈ ముఖ్యమైన ప్రకటన మన రేడియో సూపర్ ప్రకటన విన్నారు కదా. మా కార్యక్రమాలు మీరు వింటూ తర్వాత పిల్లలకు కూడా వినిపిస్తూ ఇలా మాతో పాటు కలిసి వెళ్లాలి అంటే కనుక మా రేడియో సూర్భి .com కి వెళ్ళండి, లేదా మా iOS Android యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. వాటిలో చక్కగా మా కార్యక్రమాలు వినొచ్చు. అంతేకాకుండా ఇఫ్ యూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సూర్భి, మా విశేషాలు వివరాలు అన్ని మీకు అప్ టు డేట్. మీరు మాకంటే అప్ టు డేట్ ఉంటారు. సో తప్పకుండా ఫాలోస్ ఆన్ ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. అలాగే ఇండియా టుడే just got even more interesting. They have something new coming up on the menu this week, and there are plenty of reasons to stop by. Happy hour every day from 4 p.m. to 7 p.m. with $1 bar snacks and $2.99 draft beers. Thursday chart night from 5 to 9 p.m. for just $6.99 per person. And Independence Day weekend sandarbhanga, enjoy special buffet on Irozu and Repu 15th and 16th from 12 noon to 3 p.m. Celebrate with delicious food and great deals at India Today, 151 North Nolene Drive in South Lake. అలాగే స్వాతంత్రంతో పాటు మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంచుకోవాలి కదా. అలాంటి ఆరోగ్యానికి సంబంధించిందే, మన పంటి ఆరోగ్యానికి సంబంధించిందే ప్రకటన అనేది డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఫర్ $29. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ టుడే 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. సరే, పిల్లలకి ప్రశ్న అన్నాను, ఏంటో ఎక్కడికో వెళ్ళిపోయాను, ప్రశ్న అడుగుతున్నాను, పిల్లలు వినండి, నాకు ఆన్సర్ తెలిస్తే కనుక నాకు కాల్ చేసి చెప్పండి. ప్రశ్న ఏంటంటే, స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎక్కడ జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు? స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు? ఇండియాలో ఎక్కడ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు ఆన్ ఇండిపెండెన్స్ డే? కాల్ మీ విత్ అన్ ఆన్సర్ 9726361966. ఇది పిల్లలకు మాత్రమే, పెద్దలకు తెలిసినా కూడా కాల్ చేసి చెప్పండి సరదాగా, కానీ పిల్లలు చెప్పగలితే బాగుంటుంది. సరే, పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ అబ్బాయి, ఈ అమెరికా అబ్బాయి ఏదో పాట పాడుతున్నాడు, విందాం.

మమ్మీ ఆ కథలో విలన్ వచ్చి ఏదో చేయబోతాడు వాడి పిల్లల్ని, అందుకని ఆ సన్నివేశం అక్కడ పాట ఆ సన్నివేశం అలా ముగుస్తుంది అనమాట. అలా ముగిసి సన్నివేశం మొదలవుతుంది. సరే, అమెరికా అబ్బాయి సినిమాలో పాట విన్నారు. సార్లూరి రాజేశ్వరి గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమా. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు ప్రధాన పిల్లలైతే సమాధానం చెప్పలేదు. మళ్ళీ ఒకసారి అడుగుతాను, ఏంటంటే ఆన్ ఇండిపెండెన్స్ డే వేర్ డస్ ద ప్రైమ్ మినిస్టర్ హాయిస్ ద ఫ్లాగ్? సో స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎక్కడ జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు? సో కాల్ చేయండి, ఇండియాలో ఎక్కడ 972-636-1966 కి కాల్ చేసి ఈ పాట అయిపోగానే నేను సమాధానం చెప్పేస్తాను. ఎవరు పిల్లలు కాల్ చేసి చెప్పలేకపోతే అనే సమస్య లేదు, పిల్లలు కాల్ చేసి చెప్తారు నాకు తెలుసు. కాల్ చేయండి 972-636-1966 నంబర్ మర్చిపోతే కనుక. ఎస్, మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివతో.

రైట్, వెలుగు నీడలు సరిపోయే పాట విన్నారు మీరు. ఈ ఇలాంటి దేశభక్తి గీతాల్లో మనకి దేశభక్తితో పాటు మీరు పాటల పాట జాగ్రత్తగా వింటే మీకు దేశభక్తి అంటే ఇలాగా మనకి స్వాతంత్రం వచ్చేసిందని జెండాలు ఎగరడం ఇదే కాకుండా మనకి ఉన్న అవినీతిని తర్వాత ఈ యూనో చెడు ఇవిలు ఇవన్నీ కూడా పోగొట్టాలి, అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా మీకు ఈ పాటలు కొంచెం వీలు చూసుకుని వినండి చక్కగా. ఈ పాటలన్నింటిలో కూడా అలాంటి నీతి ఉంటుంది అనమాట సార్. అలాంటి నీతి మనందరికీ తెలిసినదే, కానీ మనం ఒకసారి అలా గుర్తు చేస్తుంటే మనం పిల్లలకు కూడా చెప్పి చక్కగా ఇలాంటి విషయాలు పంచుకోవచ్చు, వాళ్ళకి ఇలా పాటల రూపంలో పంచుకోవచ్చు అనమాట. సరే, నేను అడిగిన ప్రశ్నకి వాళ్ళ ఆట కావాలా పాట కావాలా కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకి ఆట ఏంటి ఆట, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను, పిల్లలు సమాధానం చెప్తారేమో అని ఎదురు చూస్తున్నాను. నాకు దీనికైతే సమాధానం రాలేదు, కానీ ఇంకొక క్లిష్టమైన ప్రశ్న అడుగుతా దీని తర్వాత, దీనికి సమాధానం చెప్పేస్తాను. మన స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎక్కడ జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు అని అడిగాను. అందరికీ తెలిసినదే, ఎర్రకోట రెడ్ ఫోర్ట్, రెడ్ ఫోర్ట్ లో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. అయితే ఇది ఈ ప్రశ్న అడుగుతూ ఉండగా నాకు ఇంకో ప్రశ్న వచ్చిందండి, అడగన మిమ్మల్ని మీరు ఎవరైనా చెప్తారేమో చూద్దాం. మామూలుగా ఈ పతాకాన్ని, మన జాతీయ పతాకాన్ని ఎగరేసేది ప్రధానమంత్రి ఎందుకు అవుతారు, మన రాష్ట్రపతి ఎందుకు చేయరు? వై డస్ ద ప్రెసిడెంట్ నాట్ డూ ఇట్? వై ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ డూయింగ్ ఇట్ ఇన్ ఇండియా? తెలిస్తే నాకు కాల్ చేయండి. ఇది తెలియాలంటే మన, సరే నేను చెప్పాలి అప్పుడు సమాధానం, నాకు చెప్పండి మన ప్రధానమంత్రి ఎందుకు పతాకాన్ని ఎగరేస్తారు కానీ మన ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఎందుకు చేయరు మన ఇండియాలో? కాల్ చేయండి 9726361966. ఇది పెద్దలు, ఇది పెద్దలకు మాత్రమే, పిల్లలకు కూడా తెలుసుండొచ్చు కానీ పెద్దలు ఎవరైనా చెప్తారేమో చూద్దాం. నాకు కాల్ చేసి చెప్పండి 9726361966. ఇవాళ ఆట కావాలా పాట కావాలా కార్యక్రమంలో మీ శివ మీకు కొన్ని దేశభక్తి గీతాలు వినిపిస్తూ మొదటి గంట అలా మనం కొనసాగుతోంది. రెండో మూడో గంటలో మన సుహాసిని మణిరత్నం అలాగే అర్జున్, వీళ్ళిద్దరు పుట్టినరోజు కూడా ఇవాళే. సో వీళ్ళిద్దరు పుట్టినరోజు సందర్భంగా కొన్ని వాళ్ళు నటించిన సినిమాల పాటలు అలాగే కొన్ని ట్రివియా క్వశ్చన్స్, వన్ క్వశ్చన్స్ కూడా ప్రశ్నలు కూడా అడుగుతాను. ఇవాళ మాత్రం మీరు పద వినోదం, పదజాలం, తిరగమకాక్షరి, తిరగేసి మరగేసి ఇవన్నీ, ఇవన్నిటి గురించి సిద్దమైపోయారంటే అవన్నీ పక్కన పెట్టి ఇవాళ మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, ఉన్న విషయాలు మాట్లాడుకుందాం, పంచుకుందాం అందరితో పాటు. మనకు తెలిస్తే పంచుకోవడమే పెంచుకోవడం కదా, మనకు తెలిసే మీ విషయాలను అంతా పంచుకోండి, నేను అందరితో పంచుకుని ఇలాంటి విషయాలు కబుర్లు పెంచుకుంటూ మన నాలెడ్జ్ని పెంచుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎస్, ఆట కావాలా పాట కావాలా ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు మీ శివ శివ శివతో. ఒక్కడే శివ కానీ మూడు రెట్లు మీకు వినోదం కలిగించాలనే ఉద్దేశంతో అలా చెప్తుంటాను అన్నమాట మీకు. సరే, ఈ నేను అడిగిన ప్రశ్న అర్థమైంది కదా, మనకి జాతీయ పతాకాన్ని ప్రధానమంత్రి ఎందుకు ఎగరేస్తారు, రాష్ట్రపతి ఎందుకు ఎగరవేరు, ఆయన కూడా ఫ్లాగ్ ని, ఆయన కూడా అవకాశం వస్తుందా, నాకు కాల్ చేసి చెప్పండి, వస్తుందా, ఈ రోజు వస్తుంది, ఎందుకు వస్తుంది, అసలు సంగతి ఏంటి, కళాఖమ్మం ఇష్యూ ఏంటి, నాకు కాల్ చేసి చెప్పండి. ఈ పాట వింటూ

0: కళానిధి గారు మీ మాటలు చదువుతుంది వింటున్నారు. నా మాట వినిపిస్తుందా మీకు?
1: వినిపిస్తుంది.
0: చెప్పండి దగ్గర.
1: మీకు నా మాట వినిపిస్తుందా?
0: వినిపిస్తుందండి చాలా స్పష్టంగా.
1: ఓకే, ఎందుకో నాకు వీసౌండ్ నచ్చుతుంది.
0: ఒక క్వశ్చన్ కొంచెం
1: తగ్గిస్తాను. బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ ని అంటే ఈజ్ ఎలక్టెడ్ బై ది గవర్నమెంట్ కదా.
0: ఎస్.
1: అందుకని ఓకే చాలా ఓకే నాకు
0: సారీ అండి బట్ చెప్పండి మీ మాట వినిపిస్తుంది ఎక్కువ వచ్చిన ఇఫ్ యూ డోంట్ మైండ్.
1: ఎక్కువ చాలా ఎక్కువ వస్తుంది. సో అందుకని ప్రైమ్ మినిస్టర్ హోస్ట్ చేస్తారు. ప్రెసిడెంట్ కూడా ఫ్లాగ్ హోస్ట్ చేస్తారు కానీ ఓన్లీ ఆన్ రిపబ్లిక్ డే బికాస్ తన ఫస్ట్ పర్సన్ అంటారు కదా.
0: ఎస్ ఎస్ కరెక్ట్ గారు.
1: మేబీ ఐ థింక్ ఐ ఆన్సర్ ది క్వశ్చన్.
0: No, you did very close. నేను చెప్తాను నేను కూడా పంచుకుంటాను నాకు తెలిసిన విషయాలు బట్ దాట్ వాస్ నైస్ అండి.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: సారీ ఫర్ ద ఎకో. ఎకో వస్తుంది అన్నారు ఎకో ఎకో. థ్యాంక్ యూ. బాయ్ అండి. ఎస్ ఉదయ్ గారు పంచుకున్నట్టుగానే మనకి నాతో పాటు అది ఉదయ్ గారితో పాటు నాకు శైలజ్ గారు రాజు గారు కూడా కాల్ చేసి చెప్పారు సమాధానం. ఏంటంటే విషయము మామూలుగా మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఇంకా మనకి ఏర్పడలేదన్నమాట. మనకి ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం హెడ్ ఆఫ్ ద స్టేట్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని ఉంటారు కదా. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వచ్చేసి ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ అనమాట. తర్వాత మనకి ఉత్తరాత్తర 1950 అప్పుడు కాన్స్టిట్యూషన్ ఏర్పడి అప్పుడు ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ స్టేట్ గా ఎన్నికారన్నమాట. సో అలాంటి దానివల్ల ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తే గణతంత్ర దినోత్సవం జనవరి 26 రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ ఆయన హాయిస్ట్ కాదు అన్ఫర్లింగ్ అంటారు. ఏంటంటే అప్పటి వరకు వైభవంగా ఎగిరిన జెండాని విప్పదీస్తారన్నమాట. సో ఆయన అలా పంచుకున్నారన్నమాట. ప్రస్తుతానికి ప్రధానమంత్రి ఆయన ఇలా ఎగరిస్తే ఈయన ప్రెసిడెంట్ దాని వైభవంగా జెండాను విప్పుతారన్నమాట. అన్ఫర్లింగ్ అంటారు, హాయిస్టింగ్ వర్సెస్ అన్ఫర్లింగ్. సో ఇంకో విషయం నాతో పంచుకున్న రాజుగారు ఏంటంటే మామూలుగా ఇండిపెండెన్స్ రోజు ప్రధానమంత్రి ఈ జెండా ఎగరిస్తే రాష్ట్రపతి స్పీచ్ ఇస్తారట, అలాగే రిపబ్లిక్ డే రోజు ప్రధానమంత్రి స్పీచ్ ఇస్తారట ప్రెసిడెంట్ ఫ్లాగ్ అన్ఫర్లింగ్ చేస్తే. సో అలా ఒకళ్ళొకళ్ళు అలా పంచుకున్నారన్నమాట. మన రాజ్యాంగంలో వచ్చిన మార్పు వల్ల ప్రెసిడెంట్ మన రాజ్యాంగం ఏర్పడింది 26 జనవరి కాబట్టి రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్, తర్వాత ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్. మనకు అప్పటిదాకా ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ గా ఉన్నారు కాబట్టి ఆయనే చేస్తారన్నమాట, ఆయన ఆవిడ చేస్తారన్నమాట హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ గా. అది నాకే ఎందుకో ఈ ప్రశ్న వచ్చింది, మిమ్మల్ని అడగాలనిపించింది. నాకు అందరూ కాల్ చేసి సమాధానం చెప్పారు, ధన్యవాదాలు. ఎస్, మీరు వింటున్నారు ఆటకాల పాటకాల అనే కార్యక్రమం, మీ వ్యాఖ్యాత శివతో. ఈ కార్యక్రమం 2 గంటలకి అడుగు పెట్టేస్తాము. చిన్న బ్రేక్, చిన్న విరామం తర్వాత 2 గంటలకి 1 or 2 భక్తి గీతాలు విని ఇంకా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎక్కడికి వెళ్ళకండి, ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ బ్రేక్.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం.

0: దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజ్ టు యూ. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ, యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com. Isthilam avayanam, putzukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

బ్యాక్ శ్రోతలందరికీ పునః స్వాగతం. ఆటకవల పాటకవల కార్యక్రమానికి మరోసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఇందాక బ్రేక్ కి వెళ్లే ముందు ఏదో కంగారుగా చెప్పినట్టు అనిపించింది. ప్రశ్న ఒకటి అడిగాను, ఆ ప్రశ్నకి సమాధానం మళ్లీ ఒకసారి వివరిస్తాను. ఏం ప్రశ్న అడిగానంటే, మనకి స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి మన జెండా ఎగరేస్తే రాష్టపతి ప్రెసిడెంట్ ఎందుకు ఎగరవేరు అని నేను అడిగాను. దానికి చాలా సింపుల్ గా చెప్పాలంటే, మనకి 1947లో భారత్ బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందింది. సో అందుకు అప్పుడు మనకి దేశ ప్రభుత్వ అధిపతి అయిన ప్రధానమంత్రి జెండాని ఎగరవేస్తే మనకి రాజ్యాంగం వచ్చింది 1950లో జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం కదా, అప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ఫామ్ అయ్యి అప్పుడు కాన్స్టిట్యూషన్ లో దేశ అధ్యక్షుడిగా రాష్టపతిని మనం నామినేట్ చేశాం కాబట్టి ఆయన జెండాని ఆవిష్కరిస్తారు, ఎగరేయకుండా ఆవిష్కరిస్తారు. అంటే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆగస్టు 15 జెండా ఎగరేస్తారు, అంటే హాయిస్టింగ్ అంటారు, కింద నుంచి పైకి ఎగరేస్తారు. జనవరి 20 తారీఖున జెండాని ఆవిష్కరిస్తారు, అన్ఫర్లింగ్ అంటారు, అప్పటికి వైభవంగా ఉన్న జెండాని విప్పుతారన్నమాట. సో ఈ విషయాలు నేను మీతో పాటే తెలుసుకున్నాను. సో ఈ విషయంలో కొంచెం ఏమైనా మార్పులు చేర్పులు ఉండి ఏమైనా మీరు కనుక వీటితో పాటు ఇంకేమైనా విషయాలు మన శ్రోతలందరితో పంచుకోవాలంటే నాకు తప్పకుండా కాల్ చేయండి. నంబర్ 9726361966. ఇలాంటి విషయాలు మనం ఆలోచించాం కదా, మనకి ఏదో సడన్ గా అలా తట్టి నేను మీతో పంచుకుందామని నా ఈ ప్రయత్నం. సరే, ఇంకా దేశభక్తి గీతాలు ఇంకొకటి రెండు నేను వినిపిస్తాను. తర్వాత మనము ఇందాక చెప్తున్నట్టుగా ఇవాళ ఆటకాల పాటకాల కార్యక్రమంలో సుహాసిని మణిరత్నం ఇంకా అర్జున్ వీళ్ళిద్దరు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు సినిమాల్లో నటించిన పాటలు కూడా వినిపిస్తాను. ఇవే కాకుండా మీకు ఎలాంటి పాటలు వినాలన్నా కూడా, మీకు దేశభక్తిని ఇంకా కొనసాగించాలి, ఇంకా దేశభక్తి పాటలు వినాలనుంది అన్నా కూడా నాకు తప్పకుండా కాల్ చేయండి. చేయాల్సిన నంబర్ అదే. మీరు ఎలాంటి పాటలు వినాలనుకుంటే ఇలాంటి పాటలు విని మామూలుగా జెండాని ఎగరడమే మాత్రమే కాకుండా మనము మన నీతి నిజాయితీగా మన పనులు మనం చేసుకుంటూ ఇంకోళ్ళకి సాయం చేస్తూ ఉంటే అది ఇంకో విధంగా మనలో మనం స్వాతంత్రం తెచ్చుకున్నట్టు ఇంకోళ్ళకి కూడా స్వాతంత్రం కలిగించినట్టే. సో పెంచుకోవడం కాబట్టి ఇలా మీకు ఎవరికైనా చేయగలిగినా కూడా మీరు దేశంలో మనుషులకి ఒక మనిషికి సాయం చేయగలిగినా కూడా ఆ మనిషికి స్వాతంత్రం కలిగించినట్టే. సరే, ఇంకా ఇలాంటి నీతి సూత్రంలోకి వెళ్ళిపోయే లోపు ఇంకొక జెండా గురించి కబుర్లు చెప్పుకున్నాం కాబట్టి జెండా మీద ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మన

జెండా, భారతీయ జెండా రూపొందించింది ఎవరు, డిజైన్ చేసింది ఎవరు, భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది ఎవరు తెలిస్తే నాకు కాల్ చేయండి 9726361966. ఈ నంబర్ ఇన్నిసార్లు గుర్తు చేస్తున్నాను మీకు, మీకు ఇంకా గుర్తుండిపోవాల్సిందంటే అంతే. మరి సరే, ఒక జెండా పాట విందాం.

సరేండి. ఆర్ఆర్ఆర్ లో పాట వినేశారు మీరు. ఇతర జెండా అంటూ ఈ పాట, జెండా గురించి ఈ పాట వినిపిస్తాను కాబట్టి ఈ పాట గుర్తొచ్చింది నాకు. సరే, జెండా గురించి మీకు ప్రశ్న కూడా అడిగాను. మేము జాతీయ పతాకం రూపొందించింది ఎవరు, ఎవరు డిజైన్ చేశారు అని చెప్పి అడిగాను. నాకు శైలజ్ గారు, గణేష్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఎస్, సరైన సమాధానం చెప్పారు. పింగళి వెంకయ్య గారు, స్వాతంత్ర సమరయోధులైన పింగళి వెంకయ్య గారు మన పతాకాన్ని రూపొందించారు. ఆయన ముందు అలా రూపొందించినప్పుడు, ఆయన్ని అడిగినప్పుడు మన గాంధీ గారు అడిగట ఇలాగ పతాకాన్ని ఒకటి రూపొందించండి అంటే, ఆయన 3 గంటల్లో డిజైన్ చేస్తారండి ఆ జెండా. 3 గంటల్లో

ఆయన ఆలోచన ఎలా ఉండిందంటే రెండు రంగులు ఎంచుకున్నట్టు ఆయన ఆయన ఆకుపచ్చ ఎరుపు రెండు మతాలకి సంబంధించినట్టుగా ఆకుపచ్చ ఎరుపు అని ఎంచుకుని ఆ రెండు రెండు స్ట్రిప్స్ గా ఒక రెండు గీతల లైన్స్ లా పెట్టి అలా ఎంచుకుని తీసుకెళ్ళట్ట గాంధీ గారి దగ్గరికి. అప్పుడు మన బాపూజీ అన్నారంటే సరే అంత బానే ఉంది, ఈ రెండు కాకుండా ఒక తెల్ల రంగు కూడా అందులో జోడిస్తే అన్ని మతాలకి సర్వ మత సమ్మేళనంగా బాగుంటుందని చెప్తే అలా మూడో రంగు అందులో యాడ్ చేసి అందులో జోడించి ఇంకా ఉత్తర ఉత్తర రాను రాను ఆ ఎరుపు కాస్త కాషాయం అయిపోయింది. అలాగా దాంతోపాటు మన ఈయన రూపొందించినప్పుడు అశోక్ చక్రం కంటే ముందు ఒక ఒక బొమ్మ ఉండేది. ఆ బొమ్మ ఏంటో తెలుసా మీ అందరికి? ఆయన పింగళ వెంకయ్య గారు ఈ జెండాని డిజైన్ చేసినప్పుడు రూపొందించినప్పుడు మధ్యలో ఆయన ఎంచుకున్న ఆబ్జెక్ట్ ఏంటి ఆయన పెట్టింది నాకు కాల్ చేసి చెప్పండి. సరే ఇందాకనే అడుగుండాల్సింది మీ మళ్ళీ ప్రశ్న. సరే జస్ట్ ఇంకా చిన్న ట్విస్ట్ అనమాట, చిన్న దీంతో మిమ్మల్ని ఇంకా అడుగుదామని ఆ ప్రశ్న. తర్వాత ఈ పాట ఏగా నేను చెప్పేస్తాను ఏంటనేది. బట్ అక్కడ మొదలయ్యి ఆ రంగులతో మొదలయ్యి ఆ బొమ్మతో మొదలయ్యిన మన జెండా చాలా మార్పులు చేరి ఇప్పుడు ఉన్న రూపంలోకి వచ్చింది అనమాట. సో అది సంగతి. సో ఆ మధ్యలో ఉన్న ఆ బొమ్మ ఏంటి, ఆయన పింగళి వెంకయ్య గారు మొదట డిజైన్ చేసి రూపొందించినప్పుడు ఏం పెట్టారు ఆయన? కాల్ చేయండి 972-636-1966 కి. ఇంతలోగా ఈ పాట విందాం.

సరే, మీరు విన్న పాట ఖడ్గం సినిమాలోది. ఇలాంటి పాటలు మీకు వినిపిస్తూ మీలో ఉన్న దేశభక్తిని మేల్కొల్పుతూ, మీలో మనందరిలో దేశభక్తి ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం అసలు ఎందుకు ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా కూడా ఆ దేశభక్తి మనకి తెలియకుండానే మనకు వచ్చేస్తుంది కదా. సో అలా చాలాసార్లు మన భారతదేశం గురించి మనం తలుచుకుంటుంటాం. మీలో చాలా మంది వెళ్ళినప్పుడల్లా, నేను మొన్న వెళ్ళినప్పుడైతే నాకు ఉండిపోవాలనిపించింది. మనకు అలా హోమ్ సిక్నెస్ వచ్చేస్తుంది కదా మనకి. అలాగా ఎక్కడున్నా కూడా చక్కగా మన దేశాన్ని తలుచుకుంటూ, మన ఉన్న దేశాన్ని మనం తలుచుకుంటూ, మన మన ఉన్నతమైన మన దేశాన్ని, ఆహా ప్రాస మన దేశాన్ని కూడా తలుచుకుంటూ ఇవాళ మీకు అందరికీ ఈ పాటలు వినిపిస్తూ వచ్చారు. సరే, ఈ ఇవాళ కార్యక్రమంలో ఇంకా సుహాసిని మండలం అర్జున్ పాటలు కూడా వినిపిస్తానని చెప్పాను. కొద్దిసేపట్లో వినిపిస్తాను. నాకు కొన్ని రిక్వెస్ట్ పాటలు కూడా వచ్చాయి కాబట్టి అవి వినిపించాక మనం మెల్లిగా భారతదేశం స్వాతంత్రం నుంచి పుట్టినరోజుల వైపు వెళ్ళిపోదాం. సరే, నేను ఇందాక అడిగిన ప్రశ్నకి నాకు గణేష్ గారు, రాజు గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఏంటంటే మనకి మన జెండాలో, మన జాతీయ పతాకం పైన పింగళి వెంకయ్య గారు రూపొందించినప్పుడు ఆయన ఒక బొమ్మ అంటే ఆబ్జెక్ట్ అనేటట్టుగా ఒక మధ్యలో ఏం పెట్టారు, అశోక చక్రం కాకుండా. అంటే నాకు కాల్ చేసి సమాధానం చెప్పారు, చరక ఉండేదండి. చరక గాంధీ గారు అడిగారు కాబట్టి ఆయన్ని, గాంధీ గారు చేతిలో ఎప్పుడు చరక ఉండేది కదా. సో ఈ రెండు రంగులు తర్వాత మూడో రంగు పెట్టి చరక పెట్టారు. ఆ చరక

మెల్లిమెల్లిగా మారుతూ మారుతూ అశోక్ చక్రవర్తి కాషాయం రంగు కూడా మారి ఎరుపులోంచి మనం ఇవాళ జెండా ఇలా ఉంది అనమాట. సరే, ఇలాంటి ప్రశ్నలు ఇంకా నాకు ఎందుకు అడగాలనుంది. వాళ్ళ విషయాలు నాకు, నేను కూడా కొన్ని కొన్ని మీతో పాటు తెలుసుకుంటున్నాను విషయాలు. సో ఆ విషయాలు తెలుసుకుంటూ మిమ్మల్ని ప్రశ్నలుగా అడుగుతుంటే కూడా నాకు చాలా సరదాగా ఉంది. వాళ్ళ తికమక అక్షరాలు లేకపోతే పదాలతో మర్చిపోయిన పదాలు గుర్తు చేసుకోవడాలు ఇలాంటివి కాకుండా ఇవాళ మీకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. సరే, ప్రశ్న ఏంటంటే, మన భారత జాతీయ గీతం జనగణమన మనందరికీ తెలిసినదే, అది పూర్తిగా పాడడానికి ఎంత సమయం పడుతుంది? ఓకే, చాలా సులువైన ప్రశ్న, మనం ఎప్పుడు ఆలోచించాం, కానీ ఒకసారి ఆలోచించండి. మీరు కావాలంటే పాడేసుకోండి, పోనీ ఈ ఈ రీజన్తోనైనా మీరు పాడేసుకుని, కావాలంటే క్లాక్ పెట్టేసుకుని గడియారం ముళ్ళు ఎంత దాకా వెళ్ళింది పాడేదాకా అని చూసుకుని కూడా నాకు కాల్ చేయండి. భారత జాతీయ గీతం జనగణమన పూర్తిగా పాడడానికి ఎంత సమయం పడుతుంది చూద్దాం, ఎవరు ఎంతమంది ఎంత క్లోజ్ గా చెప్తారు. కాల్ చేయండి 972-636-1966. జనగణమన పాడడానికి దాదాపు సుమారుగా ఎంత సమయం పడుతుంది? అది ప్రశ్న, చాలా సులువైన ప్రశ్న. కాల్ చేయండి, పాడుకునేనా కాల్ చేయండి, సరదాగా కాల్ చేసి పాడండి, పిల్లల చేత పాడించండి, మీ ఇష్టం, సమాధానం మొత్తం నాకు చెప్పండి కాల్ చేసి 972-636-1966. రాజుగారు మీరు కోరిన ఈ పాట

0: రాజు గారు, హోప్ యూ ఎంజాయ్డ్ దట్ సాంగ్. పరదేశీ సినిమాలో పాటది. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం వాణి గారు కాల్ చేసి చెప్పారు. ఇంకెవరైనా కాల్ చేస్తారేమో చూద్దాము. నేను అడిగింది మనకి జనగణమన పాడడానికి సుమారుగా ఎంతసేపు పడుతుంది, మన జాతీయ గీతం మనకి పాడడానికి, భారత జాతీయ గీతం పాడడానికి సుమారుగా ఎంతసేపు పడుతుంది. ఈ రీజన్ తో మీరు పాడి మీరు టైం చూసి చెప్పినా పర్వాలేదు, కానీ నాకు కాల్ చేసి సమాధానం చెప్పండి, ఎంతసేపు పడుతుంది సుమారుగా పాడడానికి జనగణమన? సరే, కొన్ని ప్రకటనలు విన్నాము. ఇండియా బజార్ ప్రకటన, సెలబ్రేట్ వినాయక చవితి విత్ బ్యూటిఫుల్ లార్డ్ గణేష్ ఐడల్ ఫ్రమ్ ఇండియా బజార్. ప్రీ బుకింగ్ నౌ ఇస్ నౌ ఓపెన్ ఫర్ 3-foot and 4-foot గణేష్ ఐడల్స్. రిజర్వ్ ఎర్లీ టు గెట్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ బిఫోర్ దే ఆర్ గాన్. లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్. ఆర్డర్ త్రూ ద ఇండియా బజార్ యాప్. డోంట్ వెయిట్ అంటిల్ ద లాస్ట్ మినిట్. బ్రింగ్ హోమ్ బప్పా విత్ లవ్ అండ్ డివోషన్ దిస్ ఫెస్టివ్ సీజన్. తర్వాత ఏకల్ విద్యాలయ కథక్ వారి ప్రకటన. డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఏకల్ విద్యాలయ డిఎఫ్డబ్ల్యూ చాప్టర్ ప్రజెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. ఆగస్ట్ 28 తారీఖున శుక్రవారం ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ గార్లాండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్స్ తో ఒక ఎంఛాంటిక్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. డిన్నర్ స్టార్ట్స్ ఎట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ ఎట్ 7 PM. టికెట్స్ ఆర్ జస్ట్ $35, డిన్నర్ ఇన్క్లూడెడ్. టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం విజిట్ tinyurl.com/kathakperformance2026. tinyurl.com/kathakperformance2026. అలాగే ఆనంద్ బజార్ ఈజ్ హియర్, ప్రజెంటెడ్ బై ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్. జాయిన్ దెమ్ ఈ రోజు 2 PM ని స్టార్ట్ అవుతుంది కొమెరికా సెంటర్ ఫ్రిస్కోలో. ఇట్స్ ఎ డే ప్యాక్ విత్ ఫన్, కల్చర్, ఫుడ్, షాపింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ద బెస్ట్ పార్ట్, ఎంట్రీ అబ్సల్యూట్లీ ఉచితం, ఫ్రీ. లైవ్ కాన్సర్ట్ ఫీచరింగ్ ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియ అండ్ ఆశిష్ కుల్కర్ణి. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ iant.org. సో సీ యూ ఆల్ దేర్. రైట్, మీరు వింటున్న ఈ కార్యక్రమం ఆట కవల పాట కవలకి వ్యాఖ్యానం వహించేది మీ శివ శివ శివ. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు ప్రసారపడుతుంది. రేడియో సురభిలు మాత్రమే. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్. బ్రేక్ తర్వాత కలుసుకుందాం. ఎక్కడికి వెళ్ళకండి.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, డియాండర్, టెక్సాస్.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరప్.

0: తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. ఓయ్ బిర్యానీ తింటావా?
1: మర్చిపోయావా? I'm on a diet. Salad.
0: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
1: Inti rendu order chestunava?
0: Anta vari avaku M&M vala weekend offer chicken and goat dum biryani $10 and $15 ki maatrame on Friday, Saturday and Sunday 7 pm to 11 pm. Plus vala special live handi biryani tho double ka meeta free.
1: Sharing is caring. Telusa?
0: M&M 1900 Marketplace Boulevard, Irving.
2: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

నమస్కారం వచ్చిన శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఆటకాలకు పాటకాల కార్యక్రమంలోకి మీ శివ వచ్చేసాడు. గంటన్నర పాటు మనం దేశభక్తి గీతాలు వింటూ వచ్చాము, దేశం గురించి మాట్లాడుకుంటూ వచ్చాము, కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్, నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటూ వచ్చాను, మీకు తెలిసిన విషయాలు నాతో పంచుకుంటూ వచ్చారు. ఇలా మనం గంటన్నర పాటు మనకి తెలిసినట్టుగా కబుర్లు చెప్పుకుంటూ మనం వచ్చాం. ఇవాళ ఆట కూడా అలాగే దేశానికి సంబంధించి, మన స్వాతంత్రానికి సంబంధించి ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతూ వచ్చాను. ఇలాంటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తూ నాతో పాటు భలే భలేగా ఆడిస్తున్నారు కదా. సరే, ఇలాంటి ప్రశ్నలో నేను అడిగిన ప్రశ్న, మన జాతీయ గీతం, భారత జాతీయ గీతం జనగణమన పాడడానికి ఎంత సుమారుగా ఎంతసేపు పడుతుంది అని అడిగాను. నాకు వాణి గారు ఒక్కరే కాల్ చేశారు ఇప్పటికి సమాధానం. ఇంకొకళ్ళు ఎవరైనా కాల్ చేస్తారేమో చూద్దాము ఎంతసేపు పడుతుందో. మనకి అది అంతేసేపు పడుతుందా అని మీరు ఊహించక మీకు అర్థమవుతుంది. మనకి మొత్తం ఏడాదిలో మనకి ఎప్పుడైనా పాడాలి పాడుకోవాలి అనిపిస్తే ఎంతో సమయం పట్టదని మీకు అర్థమవుతుంది. సరే, నాకు కాల్ చేసి చెప్పండి. ఈ పాట అయ్యాక నేను సమాధానం చెప్పేస్తాను, దాంతోపాటు ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాను. అలాగే సుహాసిని చారుహాసన్, సుహాసిని మణిరత్నం పుట్టినరోజు సందర్భంగా ఆవిడ నడిచిన పాటలు కూడా మీకు వినిపిస్తాను. ఇంకొక గంటన్నర పాటు అలా మనం టైం పాస్ చేద్దాం, సమయాన్ని గడిపిద్దాం.

సరిలేరు నీకెవరు, నీకెవరు సరిలేరు కదా, మనకెవరు సరిలేరు అన్నట్టుగా మనం ముందుకి వెళ్తూ ఉంటే మనకు ఆ ధైర్యం కూడా అలాగే వస్తుంది. సరే, పాట వింటుంటే నాకు ఒక రిక్వెస్ట్ పాట వచ్చింది, ఆ పాట వినిపిస్తాను. దాంతోపాటు నేను అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పేస్తాను. జనగణ మన మనకి పాడడానికి, మన జాతీయ గీతం, భారత జాతీయ గీతం పాడడానికి 52 సెకండ్లు పడుతుంది. 52 సెకండ్లు అంటే 50 సెకండ్ల నుంచి ఒక నిమిషం అనుకోవచ్చు. కొంచెం ఫాస్ట్ గా పాడినా, లేకపోతే కొంచెం లాస్ట్ లో జయ హే జయ హే అని కొంచెం కంగారుగా పాడినా కూడా కొంచెం ఇటు అటు అటు ఇటుగా 50 సెకండ్ల నుంచి ఒక నిమిషం పాటు పడుతుంది. మనం ఎప్పుడు ఆలోచించం అసలు థాటే రాదు కదా మనకి. ఊరికే సరదాగా మీరు ఎవరైనా గమనించారా, ఒక నిమిషం కంటే ఎక్కువ పట్టని మన భారత జాతీయ గీతం పాడే అవకాశం కలగజేసుకోండి మీరు చక్కగా ఇవాళ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా. మీ అందరికీ దేశభక్తి గీతాలు పాటలు వినిపిస్తూ వాటి కావాల పాట కావాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. సరే, రిక్వెస్ట్ పాట వినిపించాక ఇవాళ కార్యక్రమంలో ఇంకో అంశంలోకి వెళ్ళిపోతాను. ఈ పాట అలాగే ప్రతి వారం చెప్తున్నట్టుగానే నేను ఒక అంశం అనుకుని, ఒక టాపిక్, ఒక థీమ్ పెట్టుకుని అలాంటి పాటలు వినిపిస్తూ ఉంటాను. అలా కాకుండా మీకు ఎలాంటి పాటలు వినాలన్నా కూడా ఎవరికైనా పాటలు డెడికేట్ చేయాలి, ఫలానా వాళ్ల పుట్టినరోజు, ఫలానా వాళ్ళ పెళ్లి రోజు ఇలాంటివన్నీ అన్నా కూడా నాకు మీరు చేయాల్సిందల్లా కాల్ చేసి, శివ శివ శివ నాకు ఈ పాట వినాలనుంది, ఈ పాట డెడికేట్ చేయాలనుంది, వినిపించాలనుంది అని చెప్తే నాకు కూడా డెడికేట్ చేయొచ్చండి. నాకు కాల్ చేసి శివ నీకోసం ఈ పాట అన్న కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తా. సరే, ఇప్పుడు ఈ పాట విన్నాక మళ్ళీ మాట్లాడుకుందాం. అవును, అన్నట్టు ఆట పాట కాబట్టి ఆటేది అంటారా అంటారా. సరే, ఆట చెప్తాను. ఆటలు ఇంకో ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మన దేశభక్తి, భారతదేశం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇంకో ఫన్ ఫ్యాక్ట్, ఫన్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ప్రశ్నగా. మన భారత పతాకాన్ని, జెండాని రాత్రిపూట ఎగరేయచ్చా? మన జెండాని, భారత పతాకాన్ని రాత్రిపూట ఎగరవేయచ్చా? కాల్ చేయండి 972-636-1966. మన జెండా రాత్రి ఎగరేయచ్చా?

అది లంచగొండుల లంచగొండు మీద లంచం మీద ఈ సినిమాలు అంటారు కదా, తెలుగు భాషలో నాకు నచ్చని పదం లంచం లంచం లంచం అంటారు కదా. సో మనకి ఎంత స్వాతంత్రం వచ్చినా మనం మన నీతి నియమాలు మన మనం చేసే పనులు దాన్ని బట్టి మనకు కూడా స్వాతంత్రం వస్తుంది కదా. సో అలాగా ఇందాక పాటల్లో కూడా ఇందాక పాటలు కూడా విన్నాం ఇలాగే ఇన్ని ఇంత స్వతంత్రం వచ్చింది కానీ మనం చేసే అవినీతి పనులు దుర్మార్గాలు ఇంకా అలాగే ఉన్నాయి, అవన్నిటి నుంచి కూడా మనకి స్వాతంత్రం రావాలి అంటూ బారాస్తారు కొన్ని పాటలు కదా. సో కొన్ని సినిమాల మీనింగ్ దాన్ని ఇచ్చే సందేశం ఇలాంటి రూపంలో కూడా వస్తుందన్నమాట. సరే ఈ ఇవన్నీ ఈ పాట వింటుంటే నాకు వాణిగారు కాల్ చేసి చాలా పెద్ద చిక్కు ప్రశ్న వేశారు, మీరు ఎవరైనా సమాధానం చెప్తారేమో చూద్దాం. ఏమన్నారంటే దాంతోపాటు నేను ఇంకో ప్రశ్న కూడా అడిగాను మిమ్మల్ని, మనకి మన ఫ్లాగ్ ని మన జెండాని రాత్రిపూట ఎగరేయచ్చా, కెన్ యూ డూ దట్ ఇన్ ద నైట్, మన ఫ్లాగ్ ని రాత్రి ఎగరేయచ్చా, మన భారత జెండాని రాత్రిపూట ఎగరేయచ్చా, అది కూడా అడిగాను. దానికి సమాధానం తెలిసి నాకు కాల్ చేయండి. అయితే వాణిగారు నాతో ఏమన్నారంటే

మనం ఇండిపెండెన్స్ డే అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, మనకి వాడిచ్చేది ఏంటి ఇండిపెండెన్స్? అది ముందు నుంచి మందే, మన స్వాతంత్రం మన దగ్గరే ఉండాల్సింది. మరి వాడేదో వచ్చి నాలుగు రోజులు ఉండి, నాలుగు రోజులు కాదులేండి 200 ఏళ్ళకి పైగా ఉండి, మనకి సరే మనం అందరం వాళ్ళతో పోరాడి వాళ్ళని పంపించి అప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అని సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి? ఆవిడకి చిన్నప్పటి నుంచి అదో ప్రశ్నలా ఉండిపోయేదట, అదేంటి వై ఆర్ వి సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ వెన్ ఇట్ వాజ్ ఆల్రెడీ అవర్స్, మనదే కదా, మనదే ఉన్నప్పుడు మనకి ముందు నుంచే ఉండాలి కదా స్వాతంత్రం అన్నది. అలా చిన్నప్పటి నుంచి అలా ప్రశ్న ఉండిపోయేదట. అంటే దీనికి అందరికీ, దీనికి ఆబ్వియస్లీ మనది వాళ్ళు లాక్కుని మనకి లాక్కున్నారు కాబట్టి, మన స్వాతంత్రాన్ని లాగేసుకుని మన స్వాతంత్రాన్ని మనకి తిరిగి ఇచ్చారు కాబట్టి మనం చేసుకుంటాం అనే విషయం అని విషయం నేను చెప్తున్నాను. అలాగే మీలో ఎవరైనా ఇంకా వేరే థాట్, ఇలాంటి థాట్ ఏమైనా వచ్చిందా మీకు? అవును కరెక్టే కదా, మీకు ఎవరైనా వేరేగా అనిపిస్తే నాకు కాల్ చేయండి. సరదాగా వాణి గారు అడిగిన ప్రశ్నకి మీ థాట్ ఏంటి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, కాల్ చేసి చెప్పండి. అలాగే నేను అడిగిన ఇంకో ప్రశ్నకు కూడా సమాధానం తెలిస్తే చెప్పండి నాకు. మన జెండాని రాత్రిపూట ఎగరేయచ్చా? భారతదేశం జెండాని రాత్రిపూట ఎగరేయచ్చా? కాల్ చేసి చెప్పండి 972-636-1966. వీటికి సమాధానం ఆలోచిస్తూ ఉండగా ఇందాక నుంచి చెప్తున్నాను సుహాసిని, చారువాసన్ సుహాసిని మణిరత్నం, ఆవిడ పుట్టినరోజు ఇవాళ, అది కూడా జరుపుకుందాము. వాళ్ళ ఆవిడ నటించిన సినిమా పాటలు కూడా వినిపిస్తానని చెప్తూ ఉన్నాను కాబట్టి సమయం వృధా చేయకుండా ఇంకా గంటం పావే మిగిలిందండి. సో గంటం పావులో కొన్ని సుహాసిని నటించిన సినిమాలో, ఈ సుహాసిని నటించిన తెలుగు మొట్టమొదటి తెలుగు సినిమా, ఈ సినిమా పేరు ఎవరికైనా తెలిస్తే కూడా కాల్ చేయండి. అమ్మో ఇన్ని ప్రశ్నలు, రకరకాల సమాధానాలు, కాల్ చేయండి. ఇది ఏ సినిమా? సుహాసిని నటించిన, ఆవిడ నటించిన మొదటి తెలుగు సినిమా. ఆవిడ పుట్టిన సందర్భంగా ఇవాళ కొంతసేపు ఆవిడ పాటలు విందాం.

కొత్త జీవితంలో సినిమాల పాట ఉన్నారు. ఈ పాట వింటుంటే నాకు ఎందుకో కంగారు కంగారుగా వెళ్ళిపోతుంది పాట, చాలా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది ఆ రాగం, చాలా తంతనంతనందలకలికలే అని టైప్ లో నాకు అనిపించింది. ఇందులో మీరు చూడగలిగితే డాన్స్ కూడా చూడండి, డాన్స్ కూడా వెనకాల అందరూ డాన్స్ చేస్తుంటారు కదా, అందరూ వాళ్ళు టకటగా ఇటువంటి దొల్లుతున్నట్టు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తున్నట్టుగా అనిపించింది నాకైతే. సరే, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేస్తాను. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మాలిక మన జెండాని రాత్రిపూట ఎగరేయచ్చా అని అడిగాను. ఇదివరకు అయితే ఎగరేయడం, హాయిస్ట్ చేయడం వాజ్ అగెయిన్స్ట్ ద రూల్, కానీ 2022 జూలైలో ఫ్లాగ్ కోడ్ లో కొన్ని నియమాలు మార్పులు వచ్చి ఎనమేలో ఎగరేయచ్చు అని. సో ఇప్పుడు ఎగరేయచ్చు రాత్రి మన జెండా, అది నాకెవరు సమాధానం చెప్పలేదు, ఎవరు ఆలోచించను కూడా ఆలోచించి ఉండరు, అంటే రాత్రిపూట ఎందుకు ఎగరేస్తాం కదా. సో కానీ నాకు తెలిసిన విషయం మీతో పాటు పంచుకున్నాను. సరే, ఇంకొక సుహాసిని నటించిన ఇంకొక సినిమా పాట విందాము. ఇది సరే చెప్పండి, ఈ సినిమాలో మనం వేరే పాట ఎక్కువ వింటుంటాం, ఈ పాట తక్కువగా వింటుంటాం, కాబట్టి ఈ పాట మీ అందరి కోసం. ఇది ఏ సినిమా కూడా తెలిస్తే నాకు కాల్ చేయండి. అలాగే ఇందాక వాణిగారు అడిగిన ప్రశ్నకు కూడా ఎవరైనా ఏమైనా ఒపీనియన్ ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి. స్వాతంత్రం మనం తీసుకునేది ఏంటి, మనకు ఎప్పటి నుంచో ఉండాలి కదా, మన చోటుకి వచ్చి పరిపాలించి మనందరం పోరాడితే వెళ్ళిపోయిన రోజు మనం సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అని ఆవిడ ఒపీనియన్ కాల్ చేయండి. దాని గురించి ఎవరైనా మాట్లాడాలంటే 9726316966.

0: సరే బ్రేక్ దగ్గర ఉన్నాము, బ్రేక్ నుంచి వెళ్ళొచ్చాక 3 గంటలకి అడుగు పెట్టేసి ఇంకా ఆటపాట కొనసాగిద్దాం. ఎక్కడికి వెళ్ళకండి, ఆల్ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 3 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: Radio Surabhi's Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: Istinama vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
8: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
8: Bawarchi Indian Cuisine.

పాఠకాల పాఠకాల కార్యక్రమం మూడు గంటలకు అడుగు పెట్టేసాము. మీ వ్యాఖ్యాత శివ మీతో పాటు ఉన్నాడు ఇంకో గంట గంటసేపు. సరే, ఇవాళ రెండు గంటలు మనం దేశభక్తి గీతాలు వింటూ కొన్ని ఫన్ ట్రివియా ఫన్ ఫ్యాక్ట్స్ మీకు తెలియని లేకపోతే మీకు తెలుసున్నవో నేను కొత్తగా తెలుసుకున్నవో ఇవన్నీ ప్రశ్నలుగా మిమ్మల్ని అడుగుతూ వచ్చాను. ఇలాగే ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏమంటారు, ఇవాళ తికమక ఆటలు ఇలాంటివి కాకుండా ఇప్పుడే కారెక్కి పిల్లల్ని నింపడానికి బయలుదేరాము, తికమక ప్రశ్నలు ఏవి, పద వినోదాలు ఏవి అంటే ఇవాళ అవి కాకుండా కొంచెం జర హట్కే అంటారు కదా, అలా జస్ట్ అలా పక్కకు వచ్చి పక్కకి తప్పుకుని ఇలాంటి ప్రశ్నలు ఇవాళ ఆటలా ఆడుతూ వచ్చాను. చూద్దాం ఇంకొన్ని, ఇంకా ఎన్ని ప్రశ్నలు అడుగుతానో మీకు ఎన్ని సమాధానాలు తెలుసో ఆలోచిద్దాము. ఇంతలోగా పాటల విషయానికి వస్తే, నేను సుహాసిని మణిరత్నం ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఆవిడ నటించిన సినిమా పాటలు మీకు వినిపించడం మొదలెట్టాను. అలాంటి సినిమాలో ఈ పాట, ఇది ఏ సినిమా తెలిస్తే నాకు కాల్ చేయండి. ఈ సినిమాకి, ఈ సినిమాలో సుహాసినికి బెస్ట్ యాక్టర్స్ గా, అలాగే సంగీత దర్శకత్వానికి ఇళయరాజాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా, తర్వాత మన చిత్రమ్మకి బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం పేరు ఏంటి? పాట విధంగా మీకు అర్థమైపోతుంది, ఎన్ని చెప్పక్కర్లేదు మీకు క్లూస్ కదా. సరే, ఇదే సినిమా పాట తెలిస్తే కాల్ చేయండి. అలాగే ప్రశ్న, ఇంకో ప్రశ్న, ఈ ప్రశ్నతో పాటు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇలాగే మనం ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇవాళ, అలాగే ఇండియాతో పాటు ఇండిపెండెన్స్ డే ఇవాళ ఆగస్టు 15 సెలబ్రేట్ చేసుకుంటున్న వేరే దేశాలు ఏమైనా ఉన్నాయా? ఆ దేశాల పేర్లు ఏంటి? ఎన్ని దేశాలు ఉన్నాయి? ఉంటే 0 కూడా వచ్చు, దాని సమాధానం 0 కంటే ఎక్కువైతే ఆ దేశాలు ఎన్ని ఏంటి అది తెలిసినా కూడా నాకు కాల్ చేయండి. పిల్లలు అడగండి సరదాగా, వాళ్ళు ఇలా ర్యాండమ్ గా సెర్చ్లు చేసి ర్యాండమ్ గా వెతుకుతుంటారు వాళ్ళు పిల్లలు. సో పిల్లలకి తప్పకుండా తెలుస్తుంది అనుకుంటున్నాను. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న వేరే దేశాల పేర్లు ఏమైనా తెలుసా? అసలు ఉన్నాయా? అలాంటివి ఏం లేవా? కాల్ చేయండి. అలాగే ఇది ఏ సినిమా తెలిసినా కూడా నాకు కాల్ చేయండి. ఈ సినిమాకి అవార్డులే అవార్డులు.

ఆ చప్పట్లన్నీ మీరు వినేదాకా ఉంచాలని ఉంచాను నేను. మరి పాడలేని పల్లవైన భాష రాని దాన్ని లయలే ఎరుగును అంటూ అంత అద్భుతంగా పాట పాడిన చిత్రమ్మకి, అందులో నటించిన సుహాసినికి హ్యాట్స్ ఆఫ్. సరే, అందుకే వాళ్ళిద్దరికి బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ సింగర్ అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాకి. బెస్ట్ సినిమా కూడా వచ్చింది తమిళంలో. తమిళం సినిమా అది సింధు భైరవి సినిమాలో పాట విన్నారు మీరు. తమిళం నుంచి ఫస్ట్ తమిళ్లో వచ్చింది భారతీ రాజా అనుకుంటా దాంతో దర్శకత్వం చూడాలి. సో అక్కడి నుంచి వచ్చిన ఆ సినిమా అలా వచ్చిందన్నమాట. దర్శకత్వం బాలచందర్ తప్పు చెప్పాను, బాలచందర్ ఆయన దర్శకత్వం వహించిన సినిమా. సరే, సుహాసిని గురించి మాట్లాడుతున్నాము. తనకి ఆవిడకి పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆవిడ నటించిన సినిమాలో పాటలు వింటూ వచ్చాము. మీ అందరికీ ఒక విషయం ఏంటంటే, ఆవిడ టెక్నీషియన్ గా ఐ థింక్ సినిమాటోగ్రాఫర్ గా సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు ఆవిడ. షీ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ టు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఫస్ట్ ఉమెన్ టు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అండ్ యాజ్ అ టెక్నీషియన్ గా మొదలయ్యి ఆవిడ నటిగా, దర్శకురాలుగా, నిర్మాతగా, రచయిత్రిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా రకరకాల పాత్రలు పోషించి మనకి ఇన్ని సినిమాలు ఇంత ఆవిడ అందించారన్నమాట మనకి. సరే, సుహాసిని గారితో పాటు అర్జున్ పేరు శ్రీనివాస్ సర్జాగా పుట్టిన అర్జున్ మనకి 160 సినిమాల దాకా నటించారు ఆయన. నాకు అసలు అనుకోలేదు అన్ని సినిమాల్లో, మనకు తెలుగులో కొన్ని తెలుసు కానీ ఆయన కన్నడలో, తమిళంలో, మలయాళంలో కూడా నడిచి ఉంటారు. అన్ని 160 సినిమాలంటే ఇన్ని భాషల్లో ఆయన వర్సటైల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అర్జున్ గురించి తలుచుకుంటే మనందరికీ గుర్తొచ్చే ఒక పాట అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ పాట. ఆ పాట వినిపిస్తాను. ఈ పాట విన్నాక, ఇంతకీ మనం ఆట కూడా ఆడుతున్నాం కదా, మర్చిపోయాను చూసారా, లేదా మీతో మాటల్లో పడి నేను పాటల విషయము, ఆటల విషయము మర్చిపోతుంటాను అలా మాటల్లో పడి. ఏంటంటే నేను అడిగింది, మనకి 15 ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం కదా మనకి, అలాగే మనతో పాటు వేరే 5 దేశాలకి స్వాతంత్రం వచ్చింది ఇదే రోజు. అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచే కాదు, దే సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ దిస్ డే, ఆన్ టుడే. ఆ దేశాలు ఏంటి? సరే, ఇందాక చెప్పినట్టుగా ఏం లేవని కాకుండా 5 దేశాలు ఉన్నాయి. 5 దేశాల్లో ఒక్క దేశం పేరని ఎవరికైనా తెలుసా? కాల్ చేయండి 972-636-1966 కి. సరే, మీరు వినే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం వహించేది మీ శివ. ఈ కార్యక్రమాన్ని మీరు ఎక్కడి నుంచైనా వినొచ్చు, radiosurabhi.com కి వెళ్లి వినొచ్చు, లేదా మా iOS Android యాప్స్ ద్వారా కూడా మా కార్యక్రమాలు వినొచ్చు. అలాగే ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ @ radiosurabhi. radiosurabhi అమెరికాలో తెలుగునిస్తం సౌండ్స్ లైక్ హోమ్. అలాగే ఇండియా టుడే వారి ప్రకటన ఒకటి వినేద్దాము. థింగ్స్ గాట్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండి. ఇండియా బజార్ ఇండియా టుడేలో దే హ్యావ్ సంథింగ్ న్యూ కమింగ్ అప్ ఆన్ ద మెనూ దిస్ వీక్. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రీజన్స్ టు స్టాప్ బై. హ్యాపీ అవర్ ఎవ్రీడే ఫ్రమ్ 4 to 7 PM విత్ $1 బార్ స్నాక్స్ అండ్ $2.99 డ్రాఫ్ట్ బేర్స్. థర్స్డే చాట్ నైట్ ఫ్రమ్ 5 to 9 PM ఫర్ జస్ట్ $6.99 పర్ పర్సన్. ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా వాళ్ళు 15, 16 ఇవాళ రేపు 12 to 3 వరకు. సో ఇవాళ మీరు అవైల్ చేసుకోలేరు కాబట్టి రేపు మాత్రం వెళ్ళిపోండి. సెలబ్రేట్ దిస్ విత్ డెలిషియస్ ఫుడ్ అండ్ గ్రేట్ డీల్స్ అట్ ఇండియా టుడే, 151 నార్త్ నోలీన్ డ్రైవ్ ఇన్ సౌత్ లేక్. మరి ఇంత తిన్నాక మన పళ్ళని కూడా కాపాడుకోవాలి కదా. ఈ పళ్ళని కాపాడుకోవడానికి మీ డెంటల్ హెల్త్ గురించి మీరు ఆలోచించకుండా ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 కి మాత్రమే ఇస్తున్నారు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఇన్ ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. సరే, అర్జున్ పాట విందాము. అర్జున్ పాట విన్నాక ఇవాళ అర్జున్, సుహాసిని వీళ్ళిద్దరి పాటలు విని మిగతా 45 నిమిషాలు పాటు మనం కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాను. నేను అడిగిన ప్రశ్న అయితే మర్చిపోకండి, వాట్ అదర్ కంట్రీస్ మీ పిల్లలు అడగండి. అందుకని మీకు ఈజీ టు ఆస్క్ దెమ్, మరి వింటూ ఉంటే వాళ్ళు ఆన్సర్ చేస్తారని ఆశతోటి అడుగుతున్నాను. వాట్ అదర్ కంట్రీస్ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే టుడే? ఇవాళ వేరే దేశాలు 5 దేశాలు ఉన్నాయి, వాట్ ఆర్ దే ఇవాళ వాళ్ళు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు ఇండియా కాకుండా? ఇలా మొదలవకూడగల పాట రాణి రాణమ్మ నుంచి మొదలవాలి కాబట్టి కొంచెం వెనకల్లా.

0: పాడుకోలేదా?
1: సరే అండి, ఈ పాట గుర్తొచ్చుండాలి కదా మీ అందరికీ కూడా, అర్జున్ అంటే. సరే, అర్జున్ పాటలు ఇంకా విందాము. ప్రస్తుతానికి ఇలా ఇటు అటు అటు ఇటుగా స్విచ్ చేద్దాం. సుహాసిని ఇద్దరు పుట్టినరోజు ఇవ్వాలి కాబట్టి ఇద్దరు పాటలు మీకు ఒకదాని తర్వాత ఒకటి వినిపిస్తూ, మధ్య మధ్యలో రెండు మూడు వినిపిస్తూ, అలాగే మీకు నచ్చిన పాటలు కూడా వినిపిస్తూ మిగతా 40 నిమిషాలు గడిపేద్దాం. సరే, నేను అడిగిన ప్రశ్నకి నేను నాకు సమాధానం ఎవరు చెప్పలేదు. సరే, నేనే చెప్పేస్తాను. ఏంటంటే, ఇండియాతో పాటు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న దేశాల్లో, ఇవాళ సెలబ్రేట్ చేసుకున్న దేశాల్లో సౌత్ కొరియా, నార్త్ కొరియా, కాంగో, బహ్రెయిన్ అండ్ లైక్టెన్స్టైన్. యూరోప్ లో ఉంది లైక్టెన్స్టైన్, కరెక్ట్ అని కూడా ప్రొనౌన్సియేషన్. బట్ నార్త్ కొరియా, సౌత్ కొరియా, కాంగో, బహ్రెయిన్, ఇంకా లైక్టెన్స్టైన్ ఈ రోజు 15 ఆగస్టున మన భారతదేశంతో పాటు ఈ దేశాలు కూడా స్వాతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటాయి అనమాట. సరే, ఎవరైనా అడిగితే తప్పేమని చెప్పచ్చు సమాధానం. గుర్తుంది కదా, నార్త్ కొరియా, సౌత్ కొరియా, కాంగో, బహ్రెయిన్, ఇంకా లైక్టెన్స్టైన్ యూరోప్ లో ఒక దేశం. సరే, ఇంకొక పాట వినిపించబోయే ముందు ఇంకా ప్రశ్నలు నా దగ్గర అయితే అయిపోతున్నాయి. మీరేమైనా ప్రశ్నలు అడగాలి, ఏమైనా విషయాలు పంచుకోవాలంటే నాకు కాల్ చేయండి, లేదా మీకేమైనా పాటలు వినాలన్నా కూడా నాకు కాల్ చేయండి. ప్రశ్న ఏంటంటే, ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం, ఇది ట్రూ ఆఫ్ ఫాల్స్ క్వశ్చన్, ట్రూ ఆఫ్ ఫాల్సా చెప్పాలి మీరు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పొడవైన లిఖిత రాజ్యాంగంలో ఒకటి. The Constitution of India is the longest constitution, longest written constitution in the world. True or false? India Constitution. Constitution of India is the longest written constitution in the world. Bharat Rajyangam prapanchamlone ati podavaina likhita rajyanganlo okati. True or false question? Mari idena cheppalani meeru call chesi. True or false? Chance enti? 50-50 కదా, 50-50 కదా. కాల్ చేసి చెప్పండి నాకు 972-636-1966. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ ద లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ అయితే వేరే ఏ దేశం కాన్స్టిట్యూషన్, ట్రూ అయితే చెప్పండి ట్రూ అని. ఇంకొక సుహాసిని నటించిన పాట విందాము, విన్నాక సమాధానం ఎవరికైనా తెలిస్తే కాల్ చేయండి, వింటూ తెలిసినా కూడా కాల్ చేయండి. ట్రూ ఆర్ ఫాల్స్?

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
2: Konni conversations manalni navvistayi, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
1: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పుడు నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో.

ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com.

ఆల్రైట్, ఆఖరి అరగంటలోకి అడుగు పెట్టేశాము. ఆటకాల పాటకాల కార్యక్రమంలోకి మీ వ్యాఖ్యాత శివతు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారమవుతుంది రేడియో సురభిలో మాత్రమే. సరే, నేను అడిగిన ప్రశ్నకి కృష్ణపేరి గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడిప్పుడే ట్యూన్ అయిన ఈ అలా కారికి చక్కగా మా యాప్ ద్వారా గానీ మా రేడియో సురభి కార్లో 107.9 FM HD3 కానీ వింటూ ఉన్న వాళ్ళందరికీ స్వాగతం చెప్తూ నేను అడిగిన ప్రశ్న గుర్తు చేస్తాను. ఏంటంటే, మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం లాంగెస్ట్ ది ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ అని చెప్పి ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగాను. ఆవిడ ట్రూ అని సరైన సమాధానం చెప్పారు. మన కాన్స్టిట్యూషన్ లో 146,000 చిల్లర పదాలు ఉంటే షార్టెస్ట్ ఏదో చెప్పండి. మోనకో షార్టెస్ట్ కాన్స్టిట్యూషన్. అందులో 3,000 పదాలే ఉంటాయి. చాలా బాగుంది కదా కాన్స్టిట్యూషన్ లో. ఇలా ఓకే, ఇదైతే ఇచ్చేయాలి, అదైతే ఇచ్చేయాలి ఇచ్చేయాలి అంటే టైప్ లో కట్టి కొట్టి తెచ్చే టైప్ లో చెప్పేస్తారేమో వాటిలో. సో అలా సరైన సమాధానం ఏంటంటే, మన రాజ్యాంగం ప్రపంచం మొత్తంలో లాంగెస్ట్ అంటే ఆర్టికల్స్ పరంగా చూస్తే అంత పొడవాటి రాజ్యాంగం అనమాట. అది సంగతి. సరే, ఇంకో ప్రశ్న అడిగే ముందు కృష్ణపేయ గారు సమాధానం చెప్తూ సుహాసిని గురించి కూడా కబుర్లు చెప్పుకుంటున్నాం కాబట్టి, ఆవిడ పుట్టిన సందర్భంగా ఆవిడ పాటలు, తర్వాత అర్జున్ పుట్టిన సందర్భంగా అర్జున్ పాటలు విన్నాం కాబట్టి ఆవిడకి ఈ పాట గుర్తుకొచ్చింది. ఈ పాట వినిపించమని కోరారు కృష్ణప్రియ గారు. వింటుంటే మీకోసం ఈ పాట, ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్, ఈ సినిమా పేరు తెలిస్తే నాకు కాల్ చేయండి.

సరే మంగమ్మ గారి మనవడి సినిమాలో పాట విన్నారు. కృష్ణప్రియ గారు కోరిన ఆ పాట. సరే ఈ పాట చూస్తూ ఉంటే ఇవాళ ఆటలో మిమ్మల్ని ట్రివియా ప్రశ్నలు, తర్వాత మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్రానికి మన భారతదేశానికి సంబంధించిన ప్రశ్నలు, జెండా అయితే ఏంటి, జాతీయ గీతం అయితే ఏంటి, ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను కదా. ఈ పాటలో ఈ పొలాలు ఇవన్నీ చూడంగానే ఇంకోటి గుర్తుకొచ్చింది నాకు ప్రశ్న. సరే ఇది ఆఖరి ప్రశ్న అనుకోండి, ఇవాళ ఆట కట్టిద్దాం, పాటలు ఇంకా మనం కొనసాగిద్దాము. అర్జున్ సుహాసిని వీళ్ళిద్దరూ పుట్టినరోజు సందర్భంగా పాటలు వింటూ వచ్చాం కాబట్టి వాళ్ళు నటించిన సినిమాలో ఏమైనా పాటలు తెలిస్తే నాకు చెప్పండి, లేదా నాకు నచ్చిన పాటలు నేను వినిపిస్తాను, మీకు వినిపిస్తాను. సరే పొలాల గురించి మాట్లాడేది కాబట్టి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎవరిది, ఎవరన్నారు జై జవాన్ జై కిసాన్ అని ఎవరన్నారు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966 అంటే 1966. ఈ పాట వింటూ అర్జున్ అంటే ఈ పాట వినకుండా ఉండకూడదు. జెంటిల్మెన్ ఈ సినిమాతోటి అర్జున్ కి చాలా పేరు వచ్చింది. అలా 160 సినిమాలకు పైగా నటించిన అర్జున్ ఈ సినిమాలో మాత్రం సూపర్ హిట్ అయింది. చాలా అవార్డులు కూడా వచ్చినట్టున్నాయి ఈ సినిమాకి. అతనికి చూస్తాను జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరు

సరే అర్జున్ నటించిన సినిమాలో పాట విన్నారు మీరు జెంటిల్మెన్. నేను అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం రాలేదు, ఇంకా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ సమాధానం చెప్పేసి ఇవాళ ఆట కట్టిద్దాము. జై జవాన్ జై కిసాన్ అన్నది మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన జై జవాన్ అంటే సోల్జర్, కిసాన్ అంటే ఫార్మర్ తర్వాత. సో ఆయన ఆ నినాదంతో ఆ స్లోగన్ తోటి స్లోగన్ ఫేమస్ చేశారన్నమాట ఇద్దరు ముఖ్యమన్నట్టుగా. సరే ఇంకొక సుహాసిని నటించిన పాట విందామా? విందాం. మీ అందరికీ నీరసం వచ్చినట్టుంది, నాకు నీరసం వచ్చినట్టుంది. సో నీరసాన్ని కొంచెం మేల్కొల్పడానికి చాలా మధురమైన పాట ఇది, రీమాస్టర్ చేసిన పాట మరి, చూసుకోండి. ఇదే సినిమా తెలిస్తే కాల్ చేయండి.

రాజానా మజాక్క వారసులు వచ్చాడు ఆ సినిమాలో పాటది. ఇంకా ఆఖరి 10 నిమిషాల్లో టక టక ఒక అర్జున్ పాట ఒక సుహాసిన్ పాట వేసుకున్నాం. ఈ పాట బ్రెత్లెస్ సాంగ్, మంజునాథ, శ్రీ మంజునాథ సినిమాలోది. ఇందులో కూడా అదరగొట్టాడు మన అర్జున్.

డౌట్ లేకుండా శంకర్ మాధవ్ అని అనుకోండి ఈ పాట పాడింది. ఈ పాట ఈ సినిమాకి తెగ అంటే అవార్డ్స్ ఎక్కువ అవార్డ్స్ రాలేదు. బెస్ట్ అంటే కన్నడలో వచ్చింది కదా సినిమా, అది కన్నడలో బాగా పేరు వచ్చింది సినిమా, అది తెలుగులోకి డబ్ చేశారు, తెలుగులో అంత నాకైతే బాగా నచ్చింది సినిమా. ఎందుకు ఆడలేదు మరి తెలియదు నాకు, బట్ అది అదండి అర్జున్ పుట్టిన సందర్భంగా అర్జున్ సినిమా పాటలు వింటూ వచ్చాము. అలాగే సుహాసిని మణిరత్నం పుట్టిన సందర్భంగా సుహాసిని నటించిన సినిమా పాటలు కూడా ఇప్పటిదాకా విన్నారు మీరు. ఇప్పటిదాకా మీరు విన్న ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం వహించింది మీ శివ శివ శివ ఆట కావాల పాట కావాల. కార్యక్రమం వింటూ మనం ఇవాళ దేశభక్తి గీతాలు కొన్ని విన్నాము. ఈ ఫన్ ట్రివియా క్వశ్చన్స్ మన దేశం రాజ్యాంగానికి సంబంధించిన, మన జాతీయ పతాకానికి సంబంధించిన రకరకాల విషయాలు మీతో పంచుకున్నాను. హోప్ఫుల్లీ యూ ఎంజాయ్డ్ ద షో. మీరు ఈ షో విని కరిగిపోయి ఉంటారని ఆశిస్తూ మీ అందరి దగ్గరికి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ సైన్ ఆఫ్ మీ ఆర్జే శివ. అందరూ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ హ్యావ్ ఫన్. మీ ఇండిపెండెన్స్ మీ చేతిలోనే ఉంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు. సరే కరిగిపోయారు అన్నాను కాబట్టి ఈ పాటతో పాటు మిమ్మల్ని కరగొట్టే ప్రయత్నం చేస్తున్నాను. వినండి ఈ పాట, అర్థమైంటుంది మీకు. సుభాషిణి కరిగిపోయాను అంటే ఏంటో. సరే సరింగ్ ఆఫ్, టాటా.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరలీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all, it avoids complaints.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. Name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthiramma Vayanam, Putsukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. మీకు వాయనం

ఇవ్వడానికి మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: హలో నమస్తే, మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. ఎస్ ఎస్ ఎస్, నేను వచ్చేసాను. ఐ ఆమ్ ఆర్జే అనూహ్య. నేనైతే ఇవాళ సిరిజ లేకుండా వచ్చేసాను అనమాట ఇవాళ, బట్ వీఆర్ గోయింగ్ టు స్టిల్ హ్యావ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అలాంగ్ విత్. నేను వచ్చేసాను. ఐ ఆమ్ ఆర్జే అనూహ్య. నేనైతే ఇవాళ సిరిజ లేకుండా వచ్చేసాను అనమాట ఇవాళ, బట్ వీఆర్ గోయింగ్ టు స్టిల్ హ్యావ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అలాంగ్ విత్ చాలా చాలా ముచ్చట్లు, సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఆర్ కమ్యూనిటీ అండ్ వాట్ నాట్. ఎందుకంటే ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు జస్ట్ ఎంగేజ్ విత్ యూ గైస్ అండ్ టాక్ సమ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. ఎస్పెషలీ ఇవాళ చూసుకుంటే ఇండిపెండెన్స్ డే కూడా ఉంది, సో చాలా చాలా ఒకేషన్స్ నడుస్తున్నాయి, ఈవెంట్ సెలబ్రేషన్స్ ఆల్ అరౌండ్ అస్, సో వీ డెఫినెట్లీ హ్యావ్ అ లాట్ టు టాక్ అబౌట్. బట్ బిఫోర్ దాట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట. సో ఎస్, మీరందరూ అయితే మీ ఫోన్స్ అన్ని పక్కన పెట్టేసుకునేసి రెడీగా ఉంచుకోండి టు జస్ట్ కాల్ అట్ 9726361966 అండ్ జస్ట్ నాకు హలో చెప్పడానికన్నా చేయనమ్మా.
1: కనిపిస్తారు కానీ మాట వింటారు, పర్లేదు.

Amazing. So, Indaka, obviously we've had an amazing show with Shiva Garu. Ante Aatikavala Paatikavala ane show to ostaru. Every time there is something entertaining as a game, ayana cheppe maatalu kani. So, after that successful show, okka paata vesaru, which is okay okkadu paata run ayyindannamata manaki mana show starting ki kada. So, andulo em aitundi aa movie naku, it just took me back to obviously the movie okay okkadu. Adi chinnappudu నేను సాటిలైట్ లో వస్తేనే అంటే టీవీలో ఒకరు వీకెండ్ లో వేస్తారు కదా సినిమాస్, అప్పుడు వస్తే అప్పుడు అలా చూసిన సినిమా అనమాట ఒకే ఒక్కడు. సో ఇట్ ఇమీడియట్లీ టుక్ మీ బ్యాక్ టు దాట్ మూవీ. అండ్ అర్జున్ క్యారెక్టర్ ఎవరైతే వన్ డే సీఎం అవుతారు కదా ఈ మూవీలో, సో వన్ డే సీఎం కున్నటువంటి పవర్ సహా ఓహో అనుకుంటూ చూసేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది మూవీ. సో అదే కాన్సెప్ట్ వై నాట్ ఆస్క్ యూ గైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ యూ విల్ డూ? మీకు గనక పవర్ ఇచ్చావే అనుకుంటే వాట్ విల్ యూ డూ? వాట్ హౌ కెన్ యూ బ్రింగ్ అబౌట్ అ చేంజ్ ఇన్ ద సొసైటీ? థాట్స్ లో తీసుకొస్తారా లేకుంటే యాక్షన్స్ లో చూపిస్తారా? ఆబ్వియస్లీ అందరు యాక్షన్స్ లో చూపిస్తేనే మాసెస్ అందరికి కూడా రీచ్ అవుతుంది కదా. సో యా, వాట్ ఇస్ ఇట్ దట్ విల్ బీ అ చేంజ్, బిగ్ ఫోకస్ మీకు గనక పవర్ ఇస్తే? సో ఇఫ్ యూ వాంట్ ఆన్సర్ దాట్ క్వశ్చన్, కాల్ మీ అట్ 972-636-1966. ఎస్పెషలీ ఇవాళ ఎలాగూ మనకి ఇండియా ఇండిపెండెన్స్ డే కాబట్టి డేట్ వైజ్. సో యెస్, ఆల్ ఆఫ్ అస్ మనందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఆఫ్ కోర్స్ దానికి సంబంధించిన థీమ్ లో కూడా ఇది రన్ అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్, వై నాట్ ఓపెన్ ఇట్ అప్ ఫర్ దాట్ అని. నాకు కొన్ని ఫన్ ఐడియాస్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి, నాకు గనక పవరిస్తే భయ్ నేనైతే ఇవైతే చేసుకుని వస్తాను. ఇట్ కెన్ బి ఫన్, ఇట్ కెన్ బి ఎంటర్టైనింగ్, వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్ బిందాస్ గా నాకు చెప్పేసేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ వన్ మోర్ టైమ్ 972-636-1966.

అదన్నమాట. ఐ ఆబ్వియస్లీ హ్యావ్ మై ఓన్ లిస్ట్ ఆఫ్ సాంగ్స్, బట్ దెన్ మీ కనుక మీ స్పెషల్ సమ్మన్ కి ఆ స్పెషల్ సాంగ్ మనందరు స్పెషల్ పీపుల్ తో వినాలి అని అనుకుంటే, ఎంజాయ్ చేయాలి అనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్ 9763619966. నా వరకు చెప్పేస్తే నేను ఆ పాట కాస్త మనందరి కోసం వేసేస్తాను. సో ఇట్ కుడ్ బి ఈవెన్ ఫర్ యువర్ బ్రదర్, మా బ్రదర్ బ్రదర్ బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఎనీబడీ ఎనీబడీ. ఏ ఆసమ్, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము, మేము కాల్ చేస్తాము, యూ జస్ట్ ప్లే దిస్ సాంగ్ అని నాకు చెప్పేస్తే దాట్స్ ఇట్. దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు బి అ ఫన్ థింగ్ టు డూ. సో యెస్, నేనైతే ఇవాళ 7 o'clock వరకు ఉంటున్నాను, కాబట్టి యూ గైస్ కెన్ కాల్ మీ అట్ 9763619666 ఎనీ టైమ్. ఐఎమ్ హియర్ అంటిల్ 7 o'clock. సో మీరు ఆబ్వియస్లీ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు అని అంటే యూర్ లిస్నింగ్ టు అస్ ఆన్ ఆ ఫ్రీక్వెన్సీ 107.9 FM HD3 అనమాట. లేదు నేను కార్ దిగేసిన తర్వాత ఎట్లా వినాలి అని మీకు ఆలోచనగా ఉంది, లేదా మీ ఇండియా వాళ్ళకి చెప్పాలని ఉంది, ఏ ఇక్కడ ఆసమ్ కూల్ రేడియో నడుస్తోంది, యూ హ్యావ్ టు లిసన్ టు ఇట్ అని, ఇంకా ఏ సిటీలో ఏ స్టేట్ లో ఉన్న వాళ్ళకైనా చెప్పాలనుకుంటే ఆబ్వియస్లీ దెన్ యూ విల్ టాక్ అబౌట్ ఆర్ ఫ్రీ యాప్. యాప్ డౌన్లోడ్ చేసేసుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళ మేము మీతో పాటు అన్ని చోట్లకు వచ్చేస్తాము, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తామన్నమాట. సో యెస్, ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా హ్యాపీగా మా యాప్ ని మీరు ఆండ్రాయిడ్ ఐఓఎస్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ మాకు ఇంకొక యాప్ ఫోన్ లో అవసరం లేదు అని అంటే radiosurabhi.com డైరెక్ట్ గా వెబ్సైట్ కెళ్ళేసి యూ కెన్ లిసన్ టు అస్. అండ్ మీరు ఎక్కడెక్కడ ఏమేమి ఫన్ ఐటమ్స్ చేస్తుంటారు, వాట్ ఈస్ యువర్ ఫన్ కాంటెంట్, ఆర్ జస్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ రేడియో సురభి అబౌట్, మా వైబ్స్ అన్ని కూడా చెక్ చేయాలి అని అంటే ఆబ్వియస్లీ మా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో రేడియో సురభి ని ఫాలో చేసేసేయండి. ఆసమ్. సో నేనైతే నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాట రెడీ చేసుకోనున్నాను. అదేంటో దిస్ సాంగ్ ఆల్సో, అగైన్ అన్ని పాటలకి ఏదో ఒకటి చెప్తావు లేను అని అంటారు, బట్ దాట్స్ హౌ మ్యూజిక్ ఇస్. మ్యూజిక్ ఇస్ సో బ్యూటిఫుల్, బట్ దిస్ వన్ స్పెషల్ సాంగ్ నాకు హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది, ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్ టు యూ గైస్ చెప్పాలంటే కూడా

0: ఈ హాట్ హాట్ సమ్మర్ లో ఈ కూల్ కూల్ పాటలు అయితే నేను రెడీ చేసుకుని వచ్చేసాను అని చెప్పాను కదా ఇందాక. ఎస్, మనమైతే ఓపెన్ క్వశ్చన్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. ఇట్ ఈస్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా, ఇఫ్ లెట్స్ సే ఆ ఒకేజన్ మీదుగా మీకు, వీఆర్ చూసింగ్ యూ యాజ్, అదే మీరే వింటున్నారు కదా, మీరే మీరే మిమ్మల్నే మేము ఇండియాకి చీఫ్ మినిస్టర్ చేస్తాము, లేదనంటే యుఎస్ కి ప్రైమ్ మినిస్టర్ ని చేస్తాము, యుఎస్ ని ప్రెసిడెంట్ చేస్తాము, నేను చూడండి యుఎస్ కి ప్రెసిడెంట్ ని చేసేస్తాము అని అన్నారంటే, ఆ వన్ డేలో ఆ పవర్ మాత్రమే ఉంటుంది, ఆ వన్ డేలో మీరు ఏం చేంజెస్ చేయగలుగుతారు అని అంటే ఏమంటారు?
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Suravi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Suravi 107.9 FM HD3.
4: Konni conversations manalni navvistayi, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిగా నువ్వు చేసినావా, నీకెన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: What a day, I'm completely exhausted. Dinner plans enti?
8: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
9: Every time okati question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
10: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
11: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
9: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
12: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
12: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
9: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్

0: తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డల్లా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్.
1: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. ఎస్, నేను మీ ఆర్జే అనూహ్య. ఐఎమ్ హియర్ అంటిల్ 7 o'clock. ఇవాళ మనకు అందరి కోసం మంచి తెలుగు పాటలు నేను రెడీ చేసి ఉంచాను. ఇన్ కేస్ యూ వాంట్ టు లిసన్ టు ఎనీ అదర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట కూడా కాల్ చేసి చెప్పాల్సిన నంబర్ 9726361966. ఎస్, వన్ డే సీఎం, వన్ డే ప్రెసిడెంట్, వన్ డే ప్రైమ్ మినిస్టర్ లాంటి పదవులు మీకు గన ఇస్తే ఆ పవర్ఫుల్ పోస్టులలో 24 అవర్స్ లో పవర్ఫుల్ డెసిషన్స్ తీసుకోగలిగే ఆ అవకాశం, ఆ సువర్ణ అవకాశం ఈ ఇండిపెండెన్స్ డేకి మీ దాకా వస్తే మీరు ఏ టాపిక్ మీద ఇంపాక్ట్ తీసుకుని వస్తారు అనేది నేను ఓపెన్ చేసినటువంటి క్వశ్చన్. ఇంపాక్ట్ అవసరం లేదు, జస్ట్ స్మాల్ చేంజెస్ మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో. అరే ఇలా ఉంటే బాగుండు కదా, ఎంత బాగుంటుంది అసలు, ఇది ఒక లా తీసుకుని వచ్చేస్తే లేదా ఉన్న లా ని తీసేసి కొంచెం లూజ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి ఎనీథింగ్ ఫన్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, అట్ ద స్టేజ్ దట్ వేర్ ఐఎమ్ యాట్ మోస్ట్ పీపుల్ మైట్ రిలేట్ టు ఇట్. ఇప్పుడు ఇంకా డ్రైవ్ చేస్తూ నన్ను వింటున్నారు అని అంటే మాత్రం, లెట్ సే దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ స్టిల్ యెట్ టు గెట్ మ్యారీడ్, మ్యారేజ్ అవ్వలేదు అని అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ వన్ ఆఫ్ ద లాస్ ఆ 24 అవర్స్ లో నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నది, ఎవరైతే ఆ అన్మ్యారీడ్ పర్సన్ ని అడుగుతారో పెళ్లి ఎప్పుడు అని, వాళ్ళకి $5,000 ఫైన్ అండి. ఇంతే, ఇది ఇలాంటి లాస్ తీసుకురాకపోతే ఇంకా అడిగేటోళ్లు ఆగట్లేదన్నమాట. సో అఫ్ కోర్స్ అడిగేది ఒక కన్సర్న్ తోనే అడుగుతూ ఉండింటారు, బట్ స్టిల్ ఇట్ డజంట్ మ్యాటర్, లా ఇస్ లా. పెట్టేసేయండి అబ్బా, $5,000 ఫైన్, దాట్ ఈస్ మై ప్రపోజల్, వాట్ ఈస్ యువర్స్? కాల్ చేసి చెప్పేసేయండి. ఐఎమ్ వెయిటింగ్ హియర్. ఎందుకంటే మీ గుండెల్లో ఏముందో నేనైతే చెప్పలేను కాబట్టి, మీరే చెప్పుకోవాలి కాబట్టి.

వావ్, ఈ పాటని మనం ఎన్ని రోజులు ఎన్నిసార్లు విన్నా గాని అసలు బోర్ కొట్టదు కదా. ఎందుకంటే అది డిఎస్పి మ్యాజిక్ అంటే. అండ్ ఆఫ్ కోర్స్ మూవీలో మనకి చూపించినటువంటి ఆ స్టోరీలో రన్ అవుతున్న క్యారెక్టర్స్ కి ఉన్నటువంటి స్టోరీ ఏదైతే ఉంటుందో ఆ మధ్యలో ఈ పాట వచ్చి, ఐ థింక్ ఇట్స్ జస్ట్ అన్ అసోసియేషన్ ఆఫ్ అప్పుడు చూసినప్పుడు, ఫస్ట్ టైం విన్నప్పుడు ఏమైతే మనకి హ్యాపీనెస్ కలిగిందో, లేదంటే వాట్ ఎవర్ అటాచ్మెంట్ ఆఫ్ అ ఫీలింగ్ దట్ వీ హ్యాడ్ టు అ సాంగ్, అది మనకి రీప్లే అవుతూ ఉంటుంది ఎప్పుడు ఆ సాంగ్ ప్లే అయినా గాని అన్నట్టు. ప్లెజెంట్నెస్ ఆబ్వియస్లీ మ్యూజిక్ లోనే ఉంది, బట్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ వాట్ ఎవర్ మెమరీ దట్ ఈస్ అటాచ్ టు ఇట్, మనకి అదే గుర్తొస్తుంది కదా. సో ఫర్ మీ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఆ ప్లెజెంట్నెస్ సాంగ్, సో దాట్స్ వై ఐ ప్లే దాట్. కమింగ్ బ్యాక్ టు ఆర్ వన్ డే సీఎం, వన్ డే ప్రైమ్ మినిస్టర్, వన్ డే ప్రెసిడెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, నేను ఆబ్వియస్లీ మ్యారేజెస్ కాని వాళ్ళకి, మ్యారేజెస్ కాదు, మ్యారేజ్ కాని వాళ్ళని ఎవరైతే పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారో వాళ్ళకి $5,000 ఫైన్ వేసేయాలి అనమాట. అది ఈజ్ డెఫినెట్లీ వన్ థింగ్. లేదు మరి అది దారుణంగా పెట్టేస్తున్నావు నువ్వు రూల్ అనువే అని అంటే, పోనీ అడుగుతున్న వాళ్ళందరికీ ఒక లైసెన్స్ అన్న రావాలన్నమాట. అడిగే హక్కు మీకు ఉంది అని, ఎవరైతే మనం ఇప్పుడు నా సర్కిల్లో నేను ఎవరికైతే లైసెన్స్ ఇస్తానో వాళ్ళు మాత్రమే అడగాలి. వాళ్ళు కాకుండా ఇంకెవరు అడిగినా అది ఇచ్చేలేదన్నమాట. అప్పుడు $5,000 పెట్టేసేయాలి. ఎలా ఉందంటారు? దిస్ టాపిక్ ఇస్ వెరీ గుడ్, నాకైతే సుకూన్ కనిపిస్తుంది. ఇంకొకంతమందికి ప్రాబబ్లీ వర్క్ రిలేటెడ్ చెప్పాలి అని అంటే, ఆబ్వియస్లీ దెర్ ఇస్ మనకి ఫ్రైడే అంటే హ్యాపీ డే కాబట్టి ఫ్రైడే కూడా తీసేస్తే మనకి 4-day వర్క్ వీక్. ఐ థింక్ దిస్ ఇస్ బిన్ టోల్డ్ ఇన్ సో మెనీ కంట్రీస్. ఐ థింక్ ఫిన్లాండ్ ఇంకొక కంట్రీ, వన్ ఆఫ్ దీస్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఏదైతే ఉందో, దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ప్రపోజల్ అయితే నచ్చినట్టు నేను విన్నాను, బట్ ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అండి. మనం సీఎం అయిపోయినాం కాబట్టి ఇప్పుడు వర్క్ లో 4 days మాత్రమే వర్క్ వీక్ చేసేసి, మండే కూడా మీరు భయ్ 11:00 స్టార్ట్ చేయండి. ఓకే, సో దాట్ షుడ్ బి అ కాంబినేషన్. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్. సో మనకి ఏవైతే ఈ డీప్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ పొజిషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ తీర్చుకోవాల్సిందే కదా. బికాస్ మనం ఎవరితో మాట్లాడినా గానీ అందరికీ కావాలనే అనిపిస్తోంది, సో వై నాట్ ఇంప్లిమెంటెడ్ రైట్? సో యా, ఇట్లాంటి చిన్న చిన్న థాట్స్ ఏవైతే ఉన్నాయో మీరు అందరూ కూడా చెప్పాల్సిన నంబర్ నాకు కాల్ చేసి 972-636-1966. సో అలాంగ్ విత్ దిస్ ఇండిపెండెన్స్ డే థీమ్ క్వశ్చన్, ఇంకొకటి కూడా నేను అనుకోనున్నాను మీతో మాట్లాడడానికి. సో అది కూడా నేను తొందరలో ఐ స్టార్ట్ బ్రింగింగ్ దాట్ టాపిక్ ఇన్. సో విల్ హ్యావ్ 2 టాపిక్స్ అండ్ సరదాగా లాస్ట్ అవర్ కి ఐ ట్రై టు కమ్ అప్ విత్ సమ్ గేమ్ అండ్ దెన్ యెస్ వీ కెన్ ర్యాప్ ఇట్ అప్ దాట్ వే అనమాట. సో యా, వాట్ ఎవర్ యువర్ ప్లాన్స్ ఆర్, టేక్ అస్ విత్ యూ అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ పాటలు వింటూ ఉండొచ్చు అనమాట. లైక్

ఎస్ సో మనకైతే శ్రీనివాస్ గారు కాల్ చేసేసి నా ఐడియాకి వాలిడేషన్ అయితే వచ్చేసిందండి శ్రీనివాస్ గారి ద్వారా. అండ్ హీ వాజ్ లైక్ ఇన్ఫాక్ట్ $5,000 పెట్టేసి ఎవరు అడగకుండా నీకు లాస్ అయ్యేది ఎందుకు, చిన్ని చిన్ని అమౌంట్స్ పెట్టేసుకుంటే వాళ్ళు ఎలాగో అడుగుతారు, అడిగిన దానికి నీకు డబ్బులు వస్తాయి, నువ్వు వాళ్ళకి ఆన్సర్ ఏదో ఒకటి ఇచ్చేయచ్చు, నా డబ్బులు ఏదైతే ఉందో అది సేవ్ చేసుకునేసి ఎప్పుడైతే పెళ్లి జరుగుతుందో లేదంటే ఎనీ అదర్ ఒకేజన్ దట్ యూ థింక్ ఇస్ స్పెషల్ ఫర్ యూ, యూ కెన్ డెఫినెట్లీ యూజ్ ఇట్ కదా అని బ్రిలియంట్ ఐడియా ఇచ్చారు. కాబట్టి మనం $5,000 ని కాస్త ఫీ ని కాస్త మనం $100 లాగా అఫోర్డబుల్ చేసేస్తున్నాం అన్నమాట. అఫోర్డబుల్ అండ్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ద పార్టీస్ హియర్. మీకు అంతనే గులా ఉంటే అడుగుతారు, అడిగిన తర్వాత ఆన్సర్ ఎలాగో వస్తుంది. సో ఇద్దరు పార్టీస్ కి హ్యాపీగా ఉంటుంది. ఇదేదో చాలా బాగుందని నేనైతే బలంగా ఫిక్స్ అయిపోతున్నాను అనమాట. సీఎం పీఎం అవ్వకపోయినా పర్లేదు, మనం ఇదొక ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే అన్నట్టు ఫీలింగ్ లోకి నాకు ఇచ్చేసారనమాట శ్రీనివాస్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. అండ్ ఎస్ ఇంకొక థాట్ ఏంటంటే మనకి డెఫినెట్లీ నేను ఇందాక అన్నాను ఈ వర్క్ లో అయితే వి డెఫినెట్లీ నీడెడ్ వర్క్ లో నాకు ఎట్లా అంటే ఐ సిట్ ఆన్ అన్ ఐల్ అన్నమాట. నేను ఫేస్ చేసేది ఇస్ అ వాక్వే. సో జనాలు వచ్చేవాళ్ళు, ఎలివేటర్ నుంచి వచ్చేవాళ్ళు, ఇఫ్ దే హ్యావ్ టు గో టు ది అదర్ కార్నర్ ఆఫ్ ద ఫ్లోర్ డెఫినెట్లీ హ్యావ్ టు పాస్ బై మై డెస్క్ అన్నమాట. సో ఎప్పుడు ఇట్లా వెళ్తూ ఉంటే వాళ్ళ వైపుకే నా ల్యాప్టాప్ కానీ స్క్రీన్ కానీ ఉంటుంది. సో నేను స్క్రీన్ లో చూసుకుని నా పని నేను చేసుకుంటూ ఉంటాను, కానీ దాని వెనకాల వీళ్ళు మనుషులు నడుస్తూ ఉంటారు కదా. దే ఆర్ వాకింగ్, దే ఆర్ నాట్ వర్కింగ్ కదా. సో దే లుక్ ఎట్ మీ, దే ఎక్స్పెక్ట్ మీ టు హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ దెమ్. ఇలా కనిపించిన ప్రతి వాళ్లతోనూ నేను మాట్లాడుతూ పోతుంటే ఇంకా

నేను ఎప్పుడు పనిచేసేది కదా. సో లైక్ దాట్ ఐ ఫీల్ లైక్ దెర్ హ్యాస్ టు బి సమ్ రూల్ అరౌండ్. నేను కనుక హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను అని అంటే నాకు ఎమర్జెన్సీ అయితే తప్ప నన్ను డిస్టర్బ్ చేయకూడదు అనమాట. సో జస్ట్ లైక్ ఊరికే ఐ కాంటాక్ట్ స్మైల్ ఇలా ఇస్తూ కూర్చొని డిస్ట్రాక్ట్ అవ్వలేను కదా. సో దట్స్ ఐ కీప్ థింకింగ్ ఎవరన్నా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు అని అంటే ఇట్ ఈస్ నాట్ నీడెడ్ దాట్ వాళ్ళ అక్కడ ఏదో వింటున్నారనో మీటింగ్ లో ఉన్నారనో అర్థం కాదు. జస్ట్ వాంట్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ అదర్ పీపుల్ అనమాట. మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి అని ఒక సటిల్ డూ నాట్ డిస్టర్బ్ సైన్ అనుకుంటానండి నేను జనరలీ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు అని అంటే. మరీ ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళనంటే వెళ్ళి అయినా డిస్టర్బ్ చేసేస్తాము, దాట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ లేదు అని అంటే యూ హ్యావ్ టు గివ్ దెమ్ కొంచెం స్పేస్, అండ్ మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప అదో రూల్ అయితే తీసుకురావాల్సిందేనండి. డిస్ట్రాక్షన్ చేయకూడదు వాళ్ళని. సో వెరీ వెరీ స్మాల్ థింగ్ బట్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ ఫుల్. బికాస్ నేను మాట్లాడట్లేదు అని చాలా మంది అఫెండ్ అయిపోతారు, ఆర్ దే థింక్ ఐఎమ్ రూడ్ పర్సన్ జస్ట్ బికాస్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్ దేర్. సో యా, ఇట్స్ లైక్ అ వెరీ సటిల్ థింగ్ కానీ థాట్ వస్తుంటది అనమాట. అరే నేను వాళ్ళని ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు అని అంటే వాళ్ళు నా గురించి ఏమైనా అనుకుంటున్నారేమో అనే ఒక థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాము. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, హెడ్ ఫోన్స్ ఒకటి పెట్టేసుకుని కూర్చునేస్తాను. దే థింక్ ఐఎమ్ ఇన్ మీటింగ్, థింక్ నో థింక్ దట్ ఐఎమ్ ఇన్ మీటింగ్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ వన్. సో యా, అలా జరుగుతూ ఉంటుంది అనమాట. I know this was a week where chinna pillalu are going back to school, so schools paranga colleges paranga evanna rules itlaanti pettochcha, evem problems jarugutunnayi cheppandi naaku kaasta. Maybe I can give you guys konni fun rules that we can implement. So yes, call cheyali cheppalsina number 972-636-1966, and we have ek niranjan song coming, mana very own Prabhas gari paadao.

0: అది సంగతి నేను అనుకున్న పాట వేరేదన్నమాట. ఇది పేరు ఇలా ఉంది, ఇది వేసేసాను, బట్ ఇట్స్ ఓకే. ఇది కూడా ప్రభాస్ గారి పాట కాబట్టి మనం ఆబ్వియస్లీ నచ్చేస్తుంది కాబట్టి, నచ్చకపోయినా మనం నచ్చింది అని చెప్పాల్సిందే అనమాట, మన ఫేవరెట్ హీరో పాట అయితే. సో దట్ ఈస్ అనదర్ రూల్ దట్ వీ పెట్టకపోయినా సీఎంఏ అవ్వక్కర్లేదు. ఇదైతే జనరల్ ఫ్యాన్ రూల్ అనమాట. ఫ్యాన్ రూల్స్ లో దిస్ ఈస్ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉన్నటువంటి రూల్. సో ఎస్, నాకైతే ఇంకో కాలర్ కోడ్ కాల్ చేసేసారు, మన వెరీ ఓన్ సాయి గారు. సాయి గారు కాల్ చేశారు. అగైన్ సాయి గారు, మీరు నాకు తర్వాత పేరు ఏం చెప్పలేదు. సాయి సో న్యూట్రల్, ఎంతో మంది సాయిలు ఉంటారు, మిమ్మల్ని నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను, బట్ ఇట్స్ ఓకే. ఆయన ఒక సెలబ్రేషన్ నుంచి ఇంకో సెలబ్రేషన్ కి మధ్యలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ మనకు కాల్ చేసి చెప్పేశారనమాట, ఇవేవో బానే ఉంది, మనకు గనక ఒక పవర్ ఉంటే అసలు మార్గేజ్ రేట్స్ అన్ని కూడా నేను ఏదో 0.5%, 1% అందులో కూడా ఆయన ఉదార్త చూడండి, 0% చేయట్లేదు ఆయన. ఏదో ఒకటి కట్టాలి కదా, ఒక సైకిల్ అయితే నడవాలి కాబట్టి, మరీ ఎక్కువ ఎక్కువ రేట్లు కాకుండా విల్ మ్యాజికలీ బ్రింగ్ ఇట్ డౌన్ టు 1% or 5.5% అన్నారు. వెరీ వెరీ రిలీవింగ్, అసలు ఆ థాట్ అంటేనే నేను నా మైండ్ లో కూడా రిలీఫ్ వచ్చేసింది. సో ఎస్, ఇలాంటివి చాలా చాలా మీ అందరిలో కూడా దాగున్నాయి. ఐ నో, ఐ కెన్ ఫీల్ ఇట్, ఐ కెన్ హియర్ ఇట్. నేనున్నాను, నేను ఉంటాను, నేను వింటాను. కాబట్టి మీరు కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 కి. నేను ఇందాక అంటున్నాను, స్కూల్స్ లో కాలేజెస్ లో ఏదైనా తీసుకురావచ్చు కదబ్బా, ఏం తీసుకొస్తే బాగుంటుంది అని అనుకుంటుంటే, ఐ వాజ్ థింకింగ్, ఇది కొంచెం సీరియస్ నోట్ లోనే వెళ్తుంది, బికాస్ చిన్నప్పుడు అంతా నేను చదివిన సిలబస్ వేరు, అదంతా తెలిసిన విషయమే, చేసేది వేరు, మరి ఇంప్లిమెంట్ చేస్తుంది వేరు, నేర్చుకుంటుంటుంది అయితే వేరే వేరే వేరే లెవెల్లో కదా. సో ప్రతి స్కూల్లో గానీ కాలేజ్లో గానీ ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫైనాన్షియల్ లిటరసీ గురించి. అసలు 401k అంటే ఏంటి, ఇది ఎస్ఎన్పి అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక కోర్స్ అవ్వాల్సిందే. దట్ హ్యాస్ టు బికమ్ అ రూల్. అండ్ ఇది స్కూల్లోనే తీసుకొస్తారో లేదంటే కంటిన్యూస్ సబ్జెక్ట్ లాగా చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసి విడతల వారీగా సిలబస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆప్టిమైజ్ చేసుకుంటూ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా పెద్దగా అయ్యేసరికి, సో బై ద టైమ్ దే ఆర్ 20-22 దే నో హౌ టు బ్యాలెన్స్ దేర్ ఫైనాన్సెస్. బ్రో, హౌ కూల్ ఇట్ వుడ్ హెవ్ బిన్ మనకందరికీ ముందే చెప్పునంటే ఎట్లెట్లా డీల్ చేసుకోవాలి నీ మనీతో అని అంటే, అబ్బాబాబా. సో ఎస్, అలాంటివి మనం మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తీసుకొచ్చేద్దాం అనమాట. వాట్ యూ థింక్? కాల్ చేసి చెప్పేసేయండి నాకు మీ ఒపీనియన్ 9726361966 కి.
1: జల్దీ చెప్పురే లేదా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Tistilamma Vainam, Putsukunti Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ You're calling for farming. Vallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
3: I have.
1: Monna maa friends andaram kalisi baitiki veldam anukunnam. And Dallas lo beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi. Anni undalante inka ekkada untundi? Naaku dan answer telusu. Maitri's Indian Cuisine. Vallaki telidu. So, break up not to be dramatic but to be realistic. Visit my today and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnai. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
4: Amma, Saturday movie?
1: Manabadi class.
4: Amma, old McDonald had a farm.
1: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
1: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30 స్కూల్స్ లో 3000 స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
5: హలో హలో, యూఆర్ లిస్నింగ్ టు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. నేను మీ ఆర్జే అనూహ్య, ఐఎమ్ హియర్ అంటిల్ 7 o'clock. మనమైతే ఒక ఫన్ టాపిక్ మాట్లాడుకుంటున్నాము. మీకు గనక రూల్స్ పెట్టే ఆ పవర్ ఇచ్చారు, మీ రూల్స్ అందరూ లోకం అంతా ఫాలో అవుతుంది అని ఒక పవర్ ఇచ్చారు అని అంటే, మీరు ఎలాంటి రూల్స్ పెట్టాలని అనుకుంటారు? ఆబ్వియస్లీ టాప్ 1 మీ చెప్పేసేయండి. నాకు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. నేనైతే పెళ్ళెప్పుడు అని అడిగే వాళ్ళందరికీ కూడా ఒక $100 $150 ఫీ వేద్దాం అనుకుంటున్నాను. ఆ ఫీ కడితే గానీ నేను ఆన్సర్ చేయట్లేదు. ఆ ఫీ అంతా కూడా నా వెడ్డింగ్ ఫండ్ లోకి వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ ప్లాన్ 1. ప్లాన్ 2 ఈజ్ మార్గేజ్ రేట్స్.

అన్ని కూడా మనం 1% 0.5% కి తీసుకొచ్చేస్తున్నాం అన్నమాట. దాట్ ఇస్ సాయి గారి ప్లాన్. అండ్ శ్రీనివాస్ గారి ప్లాన్ అయితే నేను చెప్పినటువంటి $150 ఫస్ట్ $5,000 ఫీ వేద్దాం అనుకున్నానండి పిల్లడి పెళ్ళెప్పుడు అని అడిగిన వాళ్ళందరికీ. సో అలా మనం ఒక టీమ్ ఎఫర్ట్ తో మీ సహాయంతో నేను నా ప్లాన్స్ అన్ని కూడా కొంచెం అటు ఇటు కరెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను ముందుకి. సో ఎస్, ఐ నీడ్ మోర్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్. ఆఫ్ కోర్స్ నేను చెప్పాను కాలేజెస్ లో టాక్సెస్ గురించి, ఫైనాన్సెస్ గురించి, పర్సనల్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, స్కామ్స్ ఎలా చేస్తూ ఉంటారు, ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ లో, ఇట్లాంటివన్నీ కూడా కోర్సెస్ రూపంలో తీసుకురావాల్సిందేనండి. లైఫ్ సైన్సెస్, లైఫ్ సోషల్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి నేనైతే అలాంటివి ప్రపోజల్ చేస్తున్నాను అన్నమాట. సో ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ఆన్ అ సీరియస్ నోట్, బట్ దెన్ మీకు గనక ఎలాంటివి సిల్లీ అయినా పర్లేదు, రెవల్యూషనరీ అయినా పర్లేదు, వీ జస్ట్ నీడ్ అ బ్యాంక్ ఆఫ్ ఐడియాస్ అన్నమాట. లెట్స్ పుట్ ఇట్ అవుట్ దేర్, మనకి ఇది కోరిక ఉంది అని అనుకుని, ఏమో హూ నోస్ ఏఐ వస్తుందని ఎప్పుడో అనుకున్నావా చెప్పండి? ఇలాంటివి ఎవరు చేస్తారులే, ఇట్లా ఇంప్రూవ్ అవ్వదులే అని అనుకున్నావా? ఇంప్రూవ్ అయ్యింది కదా. సో యూ నెవర్ నో, దాట్స్ వై వీల్ కీప్ డ్రీమింగ్ అండ్ ఐడియేటింగ్. వాట్ డు యూ సే? ఆల్ రైట్, సో వన్ మోర్ బ్యూటిఫుల్ పాట, హోప్ఫుల్లీ నాస్టాల్జిక్. హియర్ వి గో.

అది. సో ఈ సాంగ్ అప్పట్లో వావ్, అంటే ఈ ఆల్బమ్ కూడా అంతా బానే హిట్ అయింది. ఆఫ్ కోర్స్ బ్లాక్ బస్టర్ మూవీ అపరిచితుడు కూడా మనందరికీ కూడా నాస్టాలజిక్ మూవీయే. ఎంత వింత వింత థాట్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి ఎన్ని మూవీస్ వస్తున్నాయి అనేది కొన్ని కొన్నిసార్లు నేనే ఆశ్చర్యపోతుంటాను అనమాట. మనం ఊరికే రొటీన్ రొటీన్ అంటున్నాం గానీ సో మెనీ మూవీస్ హ్యావ్ సో మచ్ ఆఫ్ క్రియేటివిటీ దట్ ఇస్ గాన్ ఇన్ టు ఇట్. సో కుడోస్ టు ఆల్ ద మూవీస్ దట్ ఆర్ గెటింగ్ రిలీజ్డ్. ఏంటో అలా ఫ్లో లో వచ్చేస్తుంది అనమాట, గ్రేట్ఫుల్నెస్. సో ఆల్ రైట్, సో కమింగ్ బ్యాక్ టు, నేను ఎలాగూ ఫైనాన్షియల్ లిటరసీ గురించి స్కూల్స్ లలో కాలేజెస్ లో తీసుకురావాలి సో దాట్ న్యూ జనరేషన్స్ దే ఆర్ మోర్ ప్రిపేర్డ్ ఆఫ్ వాట్ దే ఆర్ హ్యావింగ్ టు డీల్ విత్ వన్స్ దే స్టార్ట్ ఎర్నింగ్ అండ్ బీ ఆన్ దేర్ ఓన్. అలానే అమ్మాయిలకి సేఫ్టీ గురించి మనం ఆబ్వియస్లీ ఇండిపెండెంట్ గా క్లాసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వెళ్ళి సైన్ అప్ చేసుకోవచ్చు, బట్ అది కూడా కరిక్యులం లోకి రావాలి కదా, రావాల్సిందే కాబట్టి. సో ఎస్, మనకి ఎప్పుడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ లో, పబ్లిక్ ఏరియాస్ లో, ఆర్ ఇన్ఫాక్ట్ జస్ట్ మనం కొన్ని కొన్నిసార్లు అటాక్ కెన్ హ్యాపన్ ఈవెన్ వెన్ యూఆర్ నాట్ ఇన్ ద పబ్లిక్ స్పేసెస్, కాబట్టి డెఫినెట్లీ సేఫ్టీ, మేబీ లెట్స్ నాట్ ఈవెన్ మేక్ ఇట్ ఉమెన్ సేఫ్టీ ఓన్లీ, ఇద్దరు జెండర్స్ కి ఆర్ జెండర్ న్యూట్రల్ గా ఉండాల్సిన కోర్ కరిక్యులం ఏంటి అని అంటే ఇంకొకటి ఇస్ సేఫ్టీ. సో కొన్ని బేసిక్ ఫిజికల్ అటాక్ నుంచి ఎట్లా అయితే మనల్ని మనం కాపాడుకోవచ్చు, ఆర్ వాట్ ఆర్ ద టూల్స్ అట్ యువర్ డిస్పోజల్ వెన్ దేర్ ఇస్ ఎనీ సార్ట్ ఆఫ్ అబ్యూస్ దట్ ఈస్ కమింగ్ టు యూ, ఆర్ హౌ డూ యూ ఈవెన్ రికగ్నైజ్ దేర్ ఇస్ అన్ అబ్యూస్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఎస్, ఆబ్వియస్లీ కొంచెం సీరియస్ నోట్లోకి వెళ్ళిపోతుంది. సో యా, క్లాసెస్ పరంగా చూసుకుంటే అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్, లెట్ ఇట్ బి యుఎస్ ఆర్ ఇండియా, మనకైతే కొన్ని ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, బికాస్ ఇవన్నీ నేర్చుకోవాలి కదా. హౌ డస్ ఇట్ మ్యాటర్ 1947 లో, అంటే నాట్ 1947 ఎగ్జాక్ట్లీ, బట్ మై పాయింట్ ఇస్ 1863 లో ఏం జరిగింది అని ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం ఇస్ నో లాంగర్ రెలవెంట్ ఇస్ ద పాయింట్ అనమాట. మనకి ఆబ్వియస్లీ దెర్ ఇస్ పర్ప్లెక్సిటీ, గూగుల్ కన్నా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ బేస్ ఉంది అని నేను వింటున్నాను. సో పర్ప్లెక్సిటీ లాంటివి డిజిటల్ లైబ్రరీస్ ఉండగా ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి రెలవెంట్ ఫర్ స్కూల్ కరిక్యులం అనేది నా ఒపీనియన్ అనమాట. సో వాట్ డూ యూ థింక్, వాట్ షుడ్ బి ఆర్ నెక్స్ట్ జనరేషన్స్ స్కూల్ కరిక్యులం, స్పెషలీ బికాస్ స్కూల్స్ ఆర్ బ్యాక్ అండ్ పేరెంట్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఐ డెఫినెట్లీ గెట్ దాట్, గెట్ యూ, బట్ సాటర్డే డ్యూటీస్ అయితే మీరు డెఫినెట్లీ కంటిన్యూ చేస్తున్నారు. ఆ డ్యూటీస్ ని రిలీవ్ చేయడానికి కోసం బ్యూటిఫుల్ పాటలు, హియర్ వి గో.

Kandiriga was another revolutionary movie. I feel like appatlo manaku pattern movies vastunnayi and obviously Ram chalane experiment chese vastunnadu ready lanti movies anni release ayunnayi and Kandiriga I very vividly remember I think was our eye opener because andulo Telangana slang petti oka character ni design chesi and it's one of the main characters. It's not like one of those comedy characters that Jhansi garu had played in one of the movies, but ee dantlo ee movie lo Kandiriga cinema lo heroine, one of the two heroines has the Telangana slang and aa tarvata nunchi I think movies annitlo kuda adi normalize ayipoyindi and definitely Telangana state formation avanni kuda in my memory I could be corrected on this facts gaani, but naa mind lo aa movie was like one of the first movies that happened even before Telangana state was formed anamata ante chaala interesting character design chesunnaru appatlo. So yes, that is about Kandiriga and నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చేంజెస్ ఆర్ లైక్ ఇన్క్లూజన్స్ ఇవి చేస్తే బాగుంటుంది కదా, యాక్చువల్లీ యూజ్ అవుతుంది, అసలు బ్రెయిన్ పెట్టి మనసు పెట్టి నేర్చుకుంటాము స్కూల్స్ లలో అన్న ఒక ఇంటెన్షన్ తో ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఇంకొక క్లాస్ ఏదైతే ఐ థింక్ ఇస్ జనరలీ హెల్ప్ఫుల్, నాట్ బికాస్ ఇట్స్ నీడ్ ఆఫ్ ద అవర్ అని నేనేం చెప్పట్లేదు కానీ, బట్ ఉంటే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని ఒక ఉద్దేశంతో పేరెంటింగ్

పాసెస్ కూడా ఉంటే బాగుంటుందండి. జస్ట్ బికాస్ రేజింగ్ అనదర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డెఫినెట్లీ డెఫినెట్లీ నాట్ వన్ స్టాండర్డ్ కరిక్యులం అయితే ఉండదు, బట్ ఇన్ జనరల్ థీమ్స్ ఆఫ్ పేరెంటింగ్ అవన్నీ కూడా చెప్తే, నాట్ బికాస్ పేరెంట్స్ ఆర్ బ్యాడ్ ఈ జనరేషన్ లో ఆర్ పోయిన జనరేషన్ లో అట్లని ఏమీ చెప్పట్లేదు. ద ఇంటెన్షన్ ఇస్ జస్ట్ దాట్ ఎలాగా యూ కెన్ మేక్ ది న్యూ హ్యూమన్ బీయింగ్ ఎక్స్ప్లోర్, చిన్నప్పటి నుంచే వాళ్ళని ఇండిపెండెంట్ గా ఉంచాలా, ఎంతవరకు రూల్స్ చెప్పాలి, ఎక్కువ రూల్స్ చెప్తే మళ్ళీ వాళ్ళు ఒపీనియన్స్ ఏ లేకుండా పోతుంది కదా. సో హౌ మచ్ టు గివ్ అండ్ హౌ మచ్ టు లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ అనేది డెఫినెట్లీ ఈచ్ పేరెంట్ అండ్ వాళ్ళ పేరెంటింగ్ స్టైల్ ఎక్స్ప్లోర్ చేసుకుంటారు, బట్ గైడెన్స్ తో ఉంటే ఇంకా బాగుంటుంది కదా. జస్ట్ లైక్ హౌ ఆల్ ఆఫ్ అస్ మనకి ఐటీలో ఆర్ జస్ట్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ఐటీ కాబట్టి చెప్తున్నాను, స్కిల్ సెట్ అన్ని కూడా మనకు నేర్పిస్తాయి కాలేజెస్ లో, డిగ్రీస్ లలో, వాటిల్లో ఈ C++, జావా, పైథన్ ఇవన్నీ నేర్చుకుంటే వాట్ ఎవర్ ప్రాబ్లం మీ కార్పొరేట్ జాబ్ లో వస్తుందో యూ కెన్ సాల్వ్ అని చెప్పి వదిలేస్తారే తప్ప ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ చెప్తారు, ఇలాంటివే సాల్వ్ చేయాలి, ఇదే సొల్యూషన్, ఇట్లేమీ మీకు రిజిడ్ గా ఉండదు కదా సిలబస్. యూ నో యూ హ్యావ్ ద స్కిల్స్, యూ హ్యావ్ ద టూల్స్ అండ్ దెన్ యూ విల్ గో ఎక్స్ప్లోర్ అండ్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్ అవుట్ దేర్ అనే ఒక ఉద్దేశమే కదా ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అలానే పేరెంటింగ్ అనే ఒక టాపిక్ కూడా ఎందుకు ఉండకూడదు అనేది నా థాట్. సో ఎస్, ఆ వన్ డే సీఎం, వన్ డే ప్రైమ్ మినిస్టర్, వన్ డే ప్రెసిడెంట్ పొజిషన్స్ ఏమైనా మనకు వరకు వస్తే ఇది కూడా టాప్ రేస్ లో ఉండాలి. ఇవన్నీ ప్రపోజల్స్ మాత్రమే. సో ఎస్, వాట్ ఆర్ యువర్ థాట్స్ అబౌట్ ఇట్? 972-636-1966 కి కాల్ చేసేయండి. ఈ పాటలు ఏవైతే నేను నేర్చుకున్నట్టున్నా తీసుకుని వచ్చానో ఐ హోప్ ఆర్ ఎంటర్టైనింగ్ యువర్ వెరీ బ్యూటిఫుల్ సాటర్డే. అనదర్ చిరంజీవి గారి పాట, బట్ రైట్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు టెల్ యూ గైస్, బికాస్ టైమ్ అయిపోతుంది ఫర్ దిస్ ఈవెంట్, 49th ఆనంద్ బజార్ ఈస్ హియర్. అంటే దిస్ ఇస్ ప్రెసెంటెడ్ బై ద ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ అనమాట. జాయిన్ దెమ్ అట్ Comerica Center in Frisco. So that is happening today. 2 PM nunchi start aipoyindi. It's a day packed with fun, culture, food, shopping and entertainment. And the best part is entry is absolutely free. So free entry to iwala, if you think you don't have any other plans, you can definitely head over to Comerica Center in Frisco, because 49th Anand Bazaar is happening and this is presented by the India Association of North Texas. A live concert featuring Indian Idol Season 12 finalist Shanmukha Priya and Ashish Kulkarni is also happening. Kabatti definitely musical bonanza koda untaboto. And for more details, you can visit iant.org or direct ka, we'll all see you there. Why not, kada? And yes, nen antunna 28 Chiranjeevi gari paata, one of the latest movies, paata recent movies lalonchi. Another peppy song that makes me smile and just dance. I hope it does to you the same.

చాలా సింపుల్ సాంగ్ అనిపిస్తుంది, బట్ ఈజీ పెప్పీ సాంగ్, అమేజింగ్. సో ఎస్, మనం కాస్త ఇంకొక సెక్షన్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ టాపిక్స్ లోకి వెళ్తే, ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటింగ్ ఆర్ బ్రేకప్స్. వీటిలలో ఏం రూల్స్ తీసుకురావచ్చు అనుయ అని అంటే, వన్ థాట్ ఇస్ డెఫినెట్లీ గోస్టింగ్ అనే పదం అందరూ మీ అందరూ వినే ఉంటారు. దర్ సో మచ్ ఆఫ్ సోషల్ మీడియా యూసేజ్ అబౌట్ ఇట్ అండ్ ద లేటెస్ట్ జనరేషన్స్ యూజ్ ఇట్. కాబట్టి గోస్టింగ్ అని అంటే ఫర్ దోస్ 1% who does not know, who might not know, వాళ్ళకి చెప్తున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు ఇద్దరు మనుషులు ఇంట్రెస్ట్ చూపించి ఒకరికొకరు నచ్చామని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్ లో సడన్లీ ఇఫ్ వన్ పర్సన్ స్టాప్స్ రెస్పాండింగ్ టు ది అదర్ పర్సన్, దాట్ ఈస్ కాల్డ్ గోస్టింగ్ అనమాట. ఆ సడన్లీ స్టాప్స్ రెస్పాండింగ్ కాకుండా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి రూల్ ఏంటంటే, ఆ గోస్టింగ్ చేయకుండా యూ మస్ట్ సెండ్ అ మ్యాండేటరీ 3-word క్లోజర్ టెక్స్ట్ అనమాట. ఆ టెక్స్ట్ వస్తేనే అది లీగల్. ఓకే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. నువ్వు గోల్ గోల్ గుమాయించి ఏం చెప్పక్కర్లేదు. ఇఫ్ యూ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పర్సన్, యూ జస్ట్ టెల్ దాట్ పర్సన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అంతే. As simple as that. Of course, no means no. ఇట్లాంటివన్నీ చాలా యుద్దాలు ఉద్యమాలు జరిగే ఆ రెవల్యూషనరీ రెబెలియస్ టోన్ లో కాకపోయినా, ఇంత సింపుల్ గా ఒక రూల్ పాస్ చేసేస్తే అందరూ అందరి లైఫ్స్ ప్రశాంతంగా అయిపోతూ ఉంటుంది, ఆర్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ టాపిక్ మీద మీకు ఇంకొన్ని థాట్స్ ఉన్నాయనంటే డెఫినెట్లీ కాల్ చేసి నాకు చెప్పండి, సో దాట్ నేను అందరికీ చెప్తాను. మన బాలు మూవీలోంచి నాదర్ బ్యూటిఫుల్ పాట.

0: Starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తోంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
3: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
4: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 848-244-0213.
5: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. నేను మీ ఆర్జే అనూహ్య, ఐఎమ్ హియర్ అంటిల్ 7 PM. సో మీ కనుక దాట్ స్పెషల్ సాంగ్ ఫర్ యువర్ స్పెషల్ సమ్వన్ కి డెడికేట్ చేస్తూ మనందరి స్పెషల్ పీపుల్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. నేనైతే బ్యూటిఫుల్ పాటలు వేస్తున్నాను, దాట్ ఇస్ ఫర్ షూర్. ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్. బట్ యెస్, ఆన్ టాప్ ఆఫ్ దాట్ కూడా మీరు రిక్వెస్ట్ సాంగ్స్ కోరచ్చు. అండ్

మనం రన్నింగ్ టాపిక్ ఏంటంటే వన్ డే సీఎం, వన్ డే ప్రెసిడెంట్ ఆర్ వన్ డే ప్రైమ్ మినిస్టర్ లాంటి పొజిషన్స్, పవర్ఫుల్ పొజిషన్స్ మనకు గనక ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తాము? వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ప్లాన్ రెడీ కదా, మన మేనిఫెస్టో, మన పోర్ట్ఫోలియో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. కాబట్టి ఇవాళ షో దానికి డెడికేషన్ అనమాట. సో ఎస్, చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటూ వస్తున్నాము, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అండ్ పెళ్లి ఇట్లా కాన్వర్సేషన్స్, ఎవరైతే కొన్ని పోకింగ్ కాన్వర్సేషన్స్ అడుగుతుంటారో వాటిల్లో ఎట్లాంటి మార్పులు తీసుకొని వస్తే ఎలాంటి చేంజెస్, ఇంపాక్ట్, మంచి ఇంపాక్ట్ వస్తుంది అనే వాటిల్లో మాట్లాడుకుంటూ, టెక్స్టింగ్ లలో ఒకవేళ చూసుకుంటే ద వే యు ఆర్ టెక్స్టింగ్ ఈచ్ అదర్, దాంట్లో ఐ ఫీల్ లైక్ ద మోస్ట్ యూస్డ్ సెంటెన్సెస్, ఐఎమ్ 5 మినిట్స్ అవే, నేను జస్ట్ 5 మినిట్స్ లో ఉన్నా అని అంటారు, కానీ అక్కడ ఎక్కడెక్కడో 30 మినిట్స్ లో ఉండగా కూడా ధైర్యంగా ఈ మాట చెప్తారే వాళ్ళని చూసి నాకు చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. సో అలా 5 మినిట్స్ అవే అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఇమీడియట్ గా ఐ థింక్ లైవ్ లొకేషన్ షేర్ చేసేసేయాలండి. అలా ఇంప్లిమెంట్ చేయకపోతే మనం అందరూ ఎరి ఎరి పుష్పాలు అవుతూ ఉంటాము. సో దట్స్ వై ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ మనం తీసుకురాబోతున్నాం. అనదర్ వన్ ఈజ్ ఇప్పుడు మనం ఒక మెసేజ్ చేసేస్తాము, అవతల పర్సన్ చూసుంటారు కానీ రిప్లై మాత్రం ఇవ్వరు, అలాంటి వాళ్ళకు కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినవేనండి రూల్స్. కాబట్టి దాని గురించి మాట్లాడదాము రైట్ ఆఫ్టర్ దిస్ సాంగ్. నీ మనసుకేమైంది, నా మనసుకేమైంది ఈ పాటలో తెలుసుకుందాం.

అరే వా అరే వా అనేలాగా ఉన్నాయి పాటలన్నీ అని నాకు నేనే చెప్పేసుకుంటున్నాను. క్యూరేట్ చేయడం కూడా పెద్ద జాబ్ అండి. జస్ట్ బికాస్ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయలేదు, జస్ట్ బికాస్ నేను సింగర్ కాదు అని నాకు మ్యూజిక్ టేస్ట్ లేదని అయితే నేను చెప్పుకోలేను కదా. మ్యూజిక్ టేస్ట్ ఉండడం అంటే మంచి పాటలు లిస్ట్ చేసి తీసుకురావడం కూడా ఒక స్కిల్లేనండి. ఓయ్ ఏమంటారు, ఏమన్నా అనాలనంటే నేను మీరు కాల్ చేయాలి కాబట్టి 9726619966 ఇస్ ద నంబర్. అండ్ నేను ఇవాళ ఏం జరుగుతుంది, ఆనంద్ బజార్ జరుగుతుంది అని అయితే చెప్పేశాను. మరి రేపు కూడా ఉందండి. ఎస్, మనం డాలస్ లో ఉన్నాం, ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి తెలుసుకోవడం కొరకైతే మీరు రేడియో సురభికి ట్యూన్ ఇన్ అయి ఉన్నారు. ఐ నో, దాట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. ఇట్స్ వేటూరి గారి యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట. తెలుగు లిటరేచర్ అండ్ మ్యూజిక్ లవర్స్ కోసం ఒక వెరీ వెరీ స్పెషల్ ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టుమారో. అది నథింగ్ బట్ లెజెండరీ లిరిసిస్ట్ వేటూరి సుందర్ రామూర్తి గారి మెమోరియల్ సెలబ్రేషన్ అనమాట. August 16th టుమారో సండే ఆఫ్టర్నూన్ 3:30 PM కి మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఫ్రిస్కోలో జరగబోతోంది. కాబట్టి మార్క్ యువర్ క్యాలెండర్స్ టుమారో ఇన్ కేస్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ 3:30 మధ్యాహ్నం. నౌ వేటూరి గారు మన తెలుగు సినిమా పాటలకు ఇచ్చిన అన్ఫర్గెటబుల్ కాంట్రిబ్యూషన్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. రేపు రినౌండ్ సింగర్స్, డాన్సర్స్, మ్యూజిషియన్స్ అండ్ ఆర్టిస్ట్ తో స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి యూ హ్యావ్ టు మేక్ షూర్ టు కమ్ and just keep in your mind nen enjoy cheyali ante. So ee beautiful tribute ni miss avakunda August 16th 3:30 PM memorial high school auditorium frisco ni gurtu pettukondi. Andaru tappakunda attend avvandi. Yes, so nenu one day cm sandarbhanga టెక్స్టింగ్ గురించి మాట్లాడుతున్నాను. టెక్స్టింగ్ లలో ఎట్లాంటి రూల్స్ తీసుకొస్తే మనం మన లైఫ్ అంతా చాలా ఈజీ అయిపోతుంది, కాన్వర్సేషన్స్ కూడా చాలా ఈజీ అయిపోతుంది అని ఐ వాంటెడ్ టు సే ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఇది యాక్చువల్లీ టెక్స్టింగే కాదు, కాన్వర్సేషన్స్ లో ట్రస్ట్ మీ బ్రో అని అంటారు కదా, స్టార్ట్ చేస్తారు. దాట్స్ హౌ దే స్టార్ట్. ఆర్ డోంట్ జడ్జ్ మీ అని స్టార్ట్ చేస్తారు. సో ఐ థింక్ ట్రస్ట్ మీ అని స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఎన్ని సార్లు అయితే ట్రస్ట్ మీ అని స్టార్ట్ చేస్తారో అన్నీ సార్లు ఎవిడెన్స్ చూపించాల్సిందే. వై షుడ్ వి ట్రస్ట్ బ్రో అదర్వైజ్? ఎందుకనంటే దిస్ ఇస్ అ వెరీ కామన్ స్లాంగ్, ఐ అండర్స్టాండ్ ఆబ్వియస్లీ, బట్ జస్ట్ ఆన్ ది అదర్ ఫ్లిప్ సైడ్ ఇప్పుడిప్పుడే కలిసి ఉంటాము, అప్పుడప్పుడే కలిసిన వాళ్ళు కూడా ట్రస్ట్ మీ అని అంటారు. వై షుడ్ ఐ ట్రస్ట్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో యూ, బట్ యూ ఆర్ టెలింగ్ ట్రస్ట్ మీ. అది హౌ డస్ ఇట్ వర్క్ బ్రో? ఇట్ డజంట్ వర్క్. ఐ నీడ్ ఎవిడెన్స్, యూ షో మీ ప్రూఫ్ అని డెఫినెట్లీ మనం డిమాండ్ చేసే హక్కు మనకుంటుంది. జస్ట్ లైక్ దాట్ డోంట్ జడ్జ్ మీ అండ్ స్టార్ట్ చేస్తారు స్టోరీ. బట్ దేస్ అలా చెప్తున్నారని అంటే ఆ స్టోరీలో డెఫినెట్లీ జడ్జ్మెంట్ వర్తి స్టఫ్ ఉందే ఉంటుంది. అండ్ దాట్ మీన్స్ దే హ్యావ్ టు బి రెడీ అండ్ దే హ్యావ్ టు బి ఓకే ఈవెన్ ఇఫ్ అ జడ్జ్మెంట్ థాట్ కమ్స్ అవుట్ అనమాట. సో దట్స్ హౌ ఐ ఫీల్ కొన్ని సార్లు. అండ్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ గైస్. ఇలాంటి ఆస్పెక్ట్స్ మీకు కూడా తడుతూ ఉంటాయి, ఇలాంటి వాటిల్లో కొన్ని రూల్స్ కూడా తీసుకురావచ్చు. ఆబ్వియస్లీ మనం కొంచెం సీరియస్ టాపిక్స్ అనేవి టచ్ చేసేసి వీటిల్లోకి వస్తున్నాము. ఇప్పుడిప్పుడే ట్యూరింగ్ అవుతున్న వాళ్ళు మరి ఇట్లాంటి వాటికి అన్నిటికీ నువ్వు రూల్స్ పెడితే ఎట్లా కాన్ అని అడుగుతారు. ఇట్స్ ఓకే, బట్ ఇట్స్ ఇస్ ఫన్ సెగ్మెంట్ ఆల్సో అని నేను ఈ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను అనమాట. దీస్ ఆర్ సమ్ క్వర్కీ థింగ్స్ దట్ వీ వుడ్ హావ్ పిక్డ్ అప్. సో ఎస్, నేను రిక్వెస్ట్ సాంగ్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయని చెప్పాను. నేనే ఒకరికి రిక్వెస్ట్ సాంగ్ లాగా డెడికేట్ చేసేస్తాను. టు ఆల్ ద నిహారికాస్ అవుట్ దేర్, హియర్ వీ గో, లెట్స్ గో సెలబ్రేట్ దిస్ నిహారికాస్ డే అనమాట ఇవాళ.

ఎస్, తమన్నాస్ యాక్టింగ్ స్కిల్స్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన మూవీ ఇదే అని అనుకుంటాను. నా దృష్టిలో అయితే యాక్టింగ్ స్కిల్స్ అని అంటే డెఫినెట్లీ ఆ సెకండ్ హాఫ్ ఐ థింక్ జస్ట్ టేక్స్ ఓవర్ ఫ్రమ్ హర్. ఎస్, ఆసమ్. సో యా, ఇలా ఇంకొన్ని కాన్వర్సేషన్స్ లలో దేర్ ఆర్ టైమ్స్ వేర్ పీపుల్ జస్ట్ సే ఐల్ పే యూ బ్యాక్ టుమారో అని అనేస్తారు కదా. నేను ఇప్పుడు తీసుకుంటున్నాను డబ్బులు కానీ రేపు తీర్చేస్తాను అని అంటారు. ఆ రేపు కాస్తారు, ఎగ్జాక్ట్లీ రేపు అవ్వదు. ఇట్ కుడ్ బి 10 డేస్ ఫ్రమ్ నౌ, ఇట్ కుడ్ బి 1 ఇయర్ ఫ్రమ్ నౌ, ఇట్ కుడ్ బి 5 ఇయర్స్ ఫ్రమ్ నౌ. ఆ టుమారో అనేది వెరీ జెనరిక్ గా వాడేస్తుంటాం కాబట్టి ఒక రూల్ అయితే తీసుకురావాల్సిందే భయ్యా. టుమారో అని అంటే డెఫినెట్లీ టుమారోనే. ఇట్ మీన్స్ టుమారో. ఇఫ్ యూ కెన్ పే ఇట్ బ్యాక్ 10 డేస్ లేటర్, యూ విల్ టెల్ 10 డేస్ లేటర్ ఓన్లీ, ఇట్ ఇస్ నాట్ టుమారో. కాబట్టి అది ఒక రూల్ తీసుకురొద్దాము అని అనిపించింది. ఇంకొంతమంది దగ్గర సో నేను నా ఫ్రెండ్ సర్కిల్ అయితే ఇట్స్ నాట్

వెరీ పాపులర్ బట్ ఐ హవ్ నోటీస్ చాలా మంది వాయిస్ నోట్స్ చేసుకుంటూ ఉంటారు, టెక్స్ట్ కాదు ఎక్కువ చేసుకునేది. ఈజీ అనేసి వాళ్ళు వాట్సాప్ లో కానీ దే జస్ట్ రికార్డ్ దెమ్ సెల్స్ చెప్పేస్తారు మాట అండ్ దే విల్ సెండ్ ఇట్. కొన్ని కొన్ని సార్లు అది 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఆ 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు లైక్ యు నో ఇట్స్ లాంగ్ వాయిస్ నోట్, ఇట్ హ్యాస్ టు కమ్ విత్ సమరీ అండి, ఒక దీస్ ఆర్ ద హైలైట్స్ అని చెప్పి ఆ వాయిస్ నోట్ ని కాస్త అనలైజ్ కూడా చేసి పంపిస్తే ఇంకా హాయిగా ఉంటుంది మనకి క్యాచ్అప్ చేయడానికి అని అనిపిస్తుంటుంది. సో ఎస్, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ మీకు గనక 1 day CM ఇట్లాంటి పవర్స్ ఇచ్చారు అని అంటే 24 hours లో ఫస్ట్ ఫ్యూ థింగ్స్ వాట్ ఇస్ ఇట్ దట్ యు విల్ హిట్ అని అడిగితే మీరేమంటారు? 972-636-1966 కాల్ చేసి చెప్పేసేయండి.

ఓకే, సో నేను ఒక కాలర్ తో మాట్లాడుతూ కట్ అయిపోయింది. అంటే ఐ థాట్ ఐ కుడ్ టేక్ హిమ్ ఆన్ ఎయిర్, బట్ రాఘవ్ గారు కాల్ చేశారు ఇందాక. డెఫినెట్లీ ప్రెసిడెంట్ రోల్ తీసుకుంటున్నారు, అండ్ యుఎస్ ప్రెసిడెంట్ రోల్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు టేక్, బికాస్ టాపిక్ అలాంటిది కాబట్టి. ఆయనకు గనక వన్ డే అలాంటి పవర్స్ వచ్చాయి అని అంటే, డెఫినెట్లీ మన ఇమిగ్రేషన్ లో ఏవైతే అన్సర్టెంటీ ఉందో వాటిలో అన్సర్టెంటీ ఎట్లా అంటే సింపుల్ రూల్ తీసుకొచ్చేస్తామని అంటే, 10 ఇయర్స్ లోపల మనకి గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఏమి లేదు అని అంటే వీ కెన్ గో బ్యాక్ టు ద కంట్రీ. అంతేగాని ఇక్కడ ఎక్కువ ఏళ్ళు యూనో స్పెండ్ చేస్తూ క్వశ్చన్ మార్క్లలో ఉండకూడదు. ఎవరు ఏది ఎక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అంటుంటారు కదా సుకుమార్ గారు, సో అట్లా ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఎవరో ఒపీనియన్ మారిపోతే అలా రూల్స్ మారిపోతున్నాయి కాబట్టి మనం ఏం చక్కగా ఒక కమిట్మెంట్ తీసేసుకుందాము. 10 ఇయర్స్ వరకు భయ్యా చేస్తాము, వస్తుందంటే వచ్చింది, గ్రీన్ కార్డ్ లేదంటే లేదు అని చెప్పేసి వెళ్ళిపోవడమే అని చెప్పేశారు. సో యెస్, దాట్ ఈస్ హిస్ థాట్ అండ్ దాట్ ఈస్ హిస్ ఒపీనియన్. ఇలాంటి రూల్ వచ్చేస్తే అందరికి రిలీఫ్ అయిపోతుంది, వీ కెన్ బెటర్ ప్లాన్ అవర్ లైఫ్స్ అని చెప్పేస్తున్నారు అనమాట. సో యెస్, అలానే H1B సిచ్యువేషన్స్ లోకి వచ్చినాం కాబట్టి లెట్స్ నౌ ఎక్స్ప్లోర్ ద కార్పొరేట్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు చాలా మంది మన జాబ్స్ లలో బాసెస్ ఉంటారు, బాసెస్ ఏమో వాళ్ళ తరపునగా రెల్వే లైక్ ఇట్స్ అ వెరీ సింపుల్ టాస్క్ అని చెప్పేసి మనకు టాస్క్ అంతా వివరిస్తారు, లేదంటే ప్రాజెక్ట్ అంతా వివరిస్తారు, ఇట్స్ వెరీ సింపుల్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు కదా. సో ఐ థింక్ ఒక లీగల్ గా రూల్ అయితే మనం చెప్పాలి ఇస్ దాట్ అలా ఎవరైతే యూజ్ చేస్తారో ఇట్స్ లెస్ సింపుల్ టాస్క్ అని, దే మస్ట్ డెమోన్స్ట్రేట్ టు అస్ వాట్ ఈస్ ద టాస్క్ ఇట్ సెల్ఫ్ ఆర్ హౌ దే కెన్ డూ ద టాస్క్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి అలా చెప్పి అది నిజంగానే సింపుల్ అని ప్రూవ్ చేస్తే గాని ఆ సెంటెన్స్ చెప్పకుండా ఉండాలి అని చెప్పేసి ఒక రూల్ రావాలి. దాట్ ఈస్ అరౌండ్ వన్ ఆస్పెక్ట్ ఫర్ ద బాస్. ఇంకొక ఆస్పెక్ట్ ఆఫ్ ద బాస్ ఏంటంటే, మనకి వన్ డే అండి, వన్ డే ఇన్ ద ఇయర్ వీ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ఎనీ ఇన్హిబిషన్స్. మనం ఏదన్నా బాస్ కి చెప్పచ్చు అనమాట విదౌట్ ఎనీ రిపర్కషన్స్. ఐ థింక్ అది చాలా చాలా బాగుంటుంది కదా, బికాస్ ఎగ్జాక్ట్లీ వాట్ యు థింక్ మీ బాస్ గురించి మీరు గనక వన్ డే ఆఫ్ ద ఇయర్ చెప్పగలిగి నో కాన్సిక్వెన్సెస్ తో ఎంత సుకూన్ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ జస్ట్ లైక్ ఇలియానా ఇస్ ఇమాజినింగ్ ఇన్ దిస్ సాంగ్ అనమాట.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సుర్భి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సుర్భి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసెస్ and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ to go. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vadinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. హాయ్, మీరు వింటున్న రియల్ ఇండియన్ ఫుడ్ ఇండియా టుడే, 151 నార్త్ నార్లిన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్. 817-819-8888. IndiaTodayUSA.com.
4: హాయ్, మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ అండ్ దిస్ ఇస్ మీ అనూహ్య. ఇవాళ నేను ఇంకొక 1 అవర్ వరకు ఉండబోతున్నాను. సో యెస్, కీప్ యువర్ కాల్స్ కమింగ్, వెదర్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ వన్ డే సీఎం ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ లాంటి పవర్ఫుల్ పొజిషన్స్ మీకు గనక వస్తే ఏం చేస్తారు, ఏం చేంజెస్ తీసుకొస్తారు అని చెప్పేసి, ఆ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుంది అనే థాట్స్ ఏమైనా ఉంటే గనక, యెస్, అవైతే మనం 2 అవర్స్ నుంచి మాట్లాడుకుంటే ఉంటున్నాము. దేర్ ఆర్ సమ్ ఫన్ వన్స్, దేర్ ఆర్ ఆబ్వియస్లీ వన్ థాట్ ప్రొవోకింగ్ వన్స్ ఆల్సో దట్ వీ డిస్కస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరిక్యులం సిస్టమ్ లో ఎలాంటి ఇంక్లూజన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో వాట్ ఎవర్ యువర్ థాట్ ఇస్, సిల్లీగా ఉంది ఏం చెప్తాంలే అని అనుకోకండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ కమ్స్ టు యువర్ మైండ్, యూ కెన్ షేర్ విత్ మీ. 972-636-1966 ఇస్ ద కాల్ ఇన్ నంబర్. అండ్ ఈ 1 అవర్ నా ఫేవరెట్ గేమ్ కూడా ఒకటి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను.

చేశాను. కాల్ చేయాల్సిన నంబర్ అగైన్ ద సేమ్ థింగ్ ఇఫ్ యు నో ది ఆన్సర్. ఈసారి ఏంటంటే గెస్ ద మూవీ అన్నమాట. నేను కాస్ట్ మెంబర్స్ లలో 3 పీపుల్ ఫేమస్, ఆబ్వియస్లీ మీకు అర్థమయ్యేలాగానే 3 పేర్లు చెప్తాను. వాళ్ళు ముగ్గురు కలిసి నటించినటువంటి సినిమా పేరు నాకు చెప్పేసేయాలి 9726361966 కి కాల్ చేసి. సో ఫస్ట్ కాంబినేషన్ ఏమిస్తున్నాను అనంటే నాని, భూమిక, సాయి పల్లవి. నాని, భూమిక, సాయి పల్లవి కలిసి నటించినటువంటి ఆ సినిమా పేరేంటి తెలిస్తే కాల్ చేసేయండి. అండ్ ఆన్ అ ఫన్ నోట్, మనం టెక్స్ట్ ఒకటి పంపించేసి ఉంటాము, అవతల వాళ్ళు చూసేసి ఉంటారు, సీన్ అని ఒక స్టేటస్ వచ్చేసి ఉంటుంది, మళ్ళీ మనకి తిరిగి రెస్పాన్స్ రాదు, అట్లీస్ట్ 72 అవర్స్ రాదు. అలా రాకుండా ఉంటే కూడా ఒక అఫెన్స్ అని మనం ట్రీట్ చేయాల్సిందే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రూల్స్ దట్ ఐ విల్ బ్రింగ్ అబౌట్.

0: ఈ వీడియో
1: అదండి. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఇంకా నాకు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ కాల్స్ కాబట్టి నాని అండ్ భూమిక అండ్ సాయి పల్లవి అంటే మీకు గుర్తొచ్చే సినిమా ఏంటి అని క్వశ్చన్ ఇంకా ఓపెన్ లో ఉంది. 9726361966 ఇస్ ద కాలన్ నంబర్ అండ్ కపుల్ ఆఫ్ బ్లాకింగ్ యువర్ క్యాలెండర్స్ టైప్ సిచ్యువేషన్స్, ఎందుకంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ కదా. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ అందరికీ కూడా ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉండబోతోంది. ఏకల్ విద్యాలయ డిఎఫ్డబ్ల్యూ chapter presents Kathak on the silver screen. August 28th anmata Friday Granville Art Center ane oka location lo Garland lo Kathak rhythms tho Indian cinema journey ni celebrate cheyabothunaru. Wow, what a good tribute kadandi, what a mix anmata. Kathak ni mix chestu with Indian cinema, iconic songs, unforgettable characters and spectacular Kathak performances, so oka enchanting theatrical experience ready ga undabothondi manaki August 28th na Friday Granville Art Center daggara. So dinner will start at 5 PM and the program begins at 7 PM. Kabatti టికెట్స్ ఆర్ జస్ట్ $35 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. డిన్నర్ ఇంక్లూడెడ్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఇంట్రెస్ట్ మనకు పెరిగిపోయి ఉండాలి. టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం యూ కెన్ విజిట్ అట్ tinyurl.com/kathakperformance2026 అన్నమాట. అండ్ యా ఇప్పటికైతే ఓ లెట్స్ సి, వీ విల్ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హలో అండి, యూఆర్ ఆన్ ఎయిర్, రేడియో సురభి కాల్ చేశారు. కృష్ణ గారు,
2: మీరు అడిగిన క్వశ్చన్ సాయి పల్లవి భూమిక నాని అది ఎంసీఏ అండి.
1: ఎంసీఏ అని చెప్పి వదిలేస్తే ఎలా సార్? నన్ను తిడుతున్నారని నేను అనుకుంటాను కదా. వాట్ ఇస్ ఎంసీఏ, గుర్తుందా మీకు? గుర్తులేదా? అట్లయితే నేను ఆన్ ఎయిర్ కూడా ఉన్నాం కాబట్టి చెప్పేస్తాను. మిడిల్ క్లాస్ అబ్బాయి, ఇప్పుడు గుర్తొచ్చిందా? కరెక్ట్, అమేజింగ్. థ్యాంక్ యూ కృష్ణ గారు ఫర్ కాలింగ్. అండ్ డూ వాంట్ ఎనీ సాంగ్, ఎనీ ఫేవరెట్ సాంగ్ ఆఫ్ యువర్స్?
2: పవన్ కళ్యాణ్ మూవీ నుంచి మంచి సాంగ్ ఒకటి.
1: పవన్ కళ్యాణ్ మూవీ వేసేస్తాను. అండ్ హౌ ఇస్ యువర్
2: సుస్వాగతం మూవీలో?
1: ఓ, వెనక్కి వెళ్ళిపోమంటున్నారు. ఓకే సరే, చాలో మీరు కోరుతున్నారు కాబట్టి డెఫినెట్లీ వేసేస్తాను. హౌ ఇస్ యువర్ సాటర్డే బిన్? ఆర్ యూ డ్రైవింగ్ సమ్వేర్? వాట్స్ గోయింగ్ ఆన్? డ్రైవింగ్, ఆసమ్. సో టేక్ కేర్ అండి, డ్రైవ్ సేఫ్ అండ్ కీప్ లిస్నింగ్ టు రేడియో సురభి. చాలో, బాయ్ బాయ్. అమేజింగ్. సో ఎస్, ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తేనే ఆనందం. నేను కృష్ణ గారి పాట నేను లైనప్ చేసేస్తూ ఉంటాను, బట్ అంతకన్నా ముందు నాకు రాఘవ్ గారు ఇందాక కాల్ చేసినప్పుడు హీ గేవ్ మీ వన్ ఆఫ్ హిస్ థాట్స్ వాట్ రూల్ కెన్ బి బ్రాట్ ఇన్ టు పిక్చర్ ఒకవేళ ఆయన యుఎస్ ప్రెసిడెంట్ అయితే. హీ సెడ్ 10 ఇయర్స్ ఒక లిమిట్ పెట్టేస్తాను గ్రీన్ కార్డ్ కోసం అన్నట్టు చెప్పారు. కాబట్టి రాఘవ్ గారు, మీరు అప్పుడు అడిగినటువంటి రిక్వెస్ట్ సాంగ్ నేను ఇప్పుడు ప్లే చేయబోతున్నాను. ఐ హోప్ యూర్ స్టిల్ లిస్నింగ్ అండ్ హియర్ వి గో ఆనందం సినిమా నుంచి. లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ పాట.

Awesome. So female version adigaru anamata appatlo Raghav garu. So that's why I had played that beautiful, beautiful chutti kutti paata. అండ్ నౌ నేను ఇందాక పవర్ వస్తే ఏం చేస్తాము అని అనుకుంటూ ఉన్నాము. ఆబ్వియస్లీ నేను కాన్వర్సేషన్స్ లలో దాని గురించి కూడా మాట్లాడితే కొందరు వాట్సాప్ గ్రూప్స్ లలోంచి ఏమీ చెప్పకుండా గ్రూప్స్ లలోంచి వెళ్ళిపోతారండి, ఎగ్జిట్ చేసేస్తారు. చాలా హర్టింగ్ గా కూడా ఉంటుంది కదా కొన్నిసార్లు. సో ఎస్, అలా చెప్పి వెళ్ళిపోతుంటే విదౌట్ రీజన్ చెప్పారు అని అంటే, విదౌట్ ఎనీ రీజన్ వెళ్ళిపోతున్నారు అని అంటే దాట్స్ అన్ ఒఫెన్స్. దే మస్ట్ రివీల్ టు అస్ వాట్ ద రీజన్ ఇస్. అలాంటిది ఒకటి, ఇట్లాంటి కంటైన్మెంట్ రూల్స్ రాకపోతే అందరూ ఎవ్వరికి పడితే వాళ్ళ బిహేవియర్స్ వచ్చేస్తుంటాయి కదా. అండ్ అదర్ బిహేవియర్ ఏంటంటే డెఫినెట్లీ మనకి సోషల్ బ్యాటరీ కూడా యూనో డై అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఎవరితో కలవాలని ఉండదు. అండ్ ఇట్ కుడ్ బి జస్ట్ లైక్ మీ టైం అని అంటారో, లేదంటే మీ టైం కూడా నాకు వద్దురా భయ్, నేను జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు సిట్ అంతే అనుకున్న టైమ్స్లలో అలా ఒక నేషనల్ హాలిడే ఒక్కరోజు డెడికేటెడ్ ఫర్ డోంట్ కాల్ మీ టుడే అలాంటివి ఏమన్నా మనం ప్లాన్ చేయాలి భయ్యా. బికాజ్ ఇలాంటి పవర్ఫుల్ పొజిషన్స్ లో కూర్చున్నప్పుడు కొంచెం మెంటల్ హెల్త్ లాంటివి సిచ్యువేషన్స్ కూడా ఈ మధ్య మనం తీసుకోవాలి కాబట్టి కన్సిడరేషన్ లోకి. అలాంటివి వన్ నేషనల్ హాలిడే కాల్డ్ డోంట్ కాల్ మీ టుడే, దట్ ఈస్ ద డే వేర్ అఫీషియల్లీ సోషల్ బ్యాటరీ ఇస్ డెడ్ అని మనం నార్మలైజ్ చేసేసేయచ్చు. సో హౌ బ్యూటిఫుల్ ద వరల్డ్ యూ కెన్ బికమ్ ఇఫ్ ఇట్ ఈస్ అ 4-day వీక్ వర్క్ వీక్, దాని గురించి మాట్లాడుకున్నాం. అండ్ పెళ్ళప్పుడు అని అడిగే వాళ్ళందరికీ కూడా ఫీజు మనం ఫైన్ కట్టమని చెప్తున్నాం. ఇలాంటి రూల్స్ అన్ని కూడా నాకు చాలా రిలీవింగ్ గా ఉందండి. అలా రిలీవింగ్ థాట్స్ లలో మీకు గనక ఏదైనా ఉంది, సమ్ థాట్ దట్ ఈస్ bringing you relief as I'm talking about all these examples, if you want to share that with all of us, it's called the number is called 972-636-1966. And here we go. Krishna garu, meera adigina 20 Pavan Kalyan gari movie Suswagatam nunchi. I chose this happy ane song because I felt like today is one of the days. Of course Shravan masam start ayipindi kabatti andaru happy ga unnaru kabatti nenu ee paata isestunnanu. Chaala mandi birthday parties attend avutunnaru, some haldi functions are happening, and Shravan masam elagu నడుస్తోంది. సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటున్నారు, హౌస్ వార్మింగ్ చేసుకుంటున్నారు. సో ఎస్, సెలబ్రేటింగ్ ఆల్ ద హ్యాపీనెస్ అవుట్ దేర్. అండ్ కృష్ణ గారు, హియర్ వి గో, లెట్స్ ఎంజాయ్.

అది గది హ్యాపీ హ్యాపీ బర్త్డే లు చేసుకుంటున్న అందరికీ కూడా హ్యాపీ బర్త్డే అని నేను పాట రూపంలో కూడా చెప్పేసుకున్నాను అనమాట కృష్ణ గారి దయ వల్ల. ఆల్ రైట్, సో మన మన గేమ్ సెగ్మెంట్ లో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, బికాస్ వీ ఎండెడ్ విత్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్, ఆయన మూవీ ఒకసారి గెస్ట్ చేసి దానికి చూద్దామా? బికాస్ నేను ఇస్తున్నటువంటి 3 పీపుల్ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇట్స్ నన్ అదర్ దాన్ ద పవన్ కళ్యాణ్, అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, శృతి హాసన్ అండ్ నివేదా థామస్. శృతి హాసన్, నివేదా థామస్ అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి నటించినటువంటి ఆ తెలుగు సినిమా ఏంటి అనేది నా నెక్స్ట్ క్వశ్చన్. సో హియర్ వి గో, లెట్స్ లిసన్ టు అనదర్ బ్యూటిఫుల్ పాట. యాక్చువల్లీ రైట్ బిఫోర్ దాట్ నేను ఇందాక డోంట్ కాల్ మీ టుడే అని ఒక రోజు ఒక నేషనల్ హాలిడే లాగా ఉంటే చాలా బాగుంటుంది అని అన్నాను కదా, అలానే ఇంకొక థాట్ ఏంటంటే ఆబ్వియస్లీ వెడ్డింగ్స్ అన్ని కూడా, అంటే వెడ్డింగ్స్ లో రూల్స్ పెడితే బాగోదులే, మేబీ వీ షుడ్ థింక్ అబౌట్ అనదర్ వన్. నేను ఇది ఈ ప్రపోజల్ ని క్యాన్సిల్ చేసేస్తున్నాను ఈవెన్ బిఫోర్ I proposed it. ఇంకొకటి ఏంటంటే మనం అమ్మాలు ఉంటారు కదా, అమ్మోళ్ళు ఎప్పుడు కూడా కాల్ చేసినప్పుడు డెఫినెట్లీ తిన్నావా తిన్నావా అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి అమ్మలందరికీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి మనం పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నాం కదా, సో అలా వాళ్ళకి ఒక బటన్ లాగా ఇచ్చేస్తాము, చేసేసి దాన్ని ప్రెస్ చేసేస్తే హ్యావ్ యూ ఈటన్, అది మనకి గ్లోబల్ లో ఎక్కడ ఉన్నా గానీ మనం ఆ సిగ్నల్ ని రిసీవ్ చేసుకుని హ్యావ్ యూ ఈటన్ అని మమ్మీ అడుగుతోంది అని చెప్పేసి మనకి సిగ్నల్ వచ్చేస్తుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ 17 times లేదంటే కాల్ చేసిన ప్రతిసారి ఆవిడ రిమైండ్ చేయాలనంటే కష్టం కదా, ఆవిడకి అడగాలనిపించినప్పుడల్లా అడగొచ్చు అని ఒక ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా బాగుంటుంది. అండ్ నేను ఈ పాట తర్వాత కొన్ని తినడానికి సంబంధించినటువంటి రికమెండేషన్

0: ఆఫ్ కోర్స్ చాలా బ్యూటిఫుల్ పాట, క్లాసిక్ పాట. నేను దాని గురించి డిఫైన్ చేస్తూ కూర్చోలేను, బికాస్ అది జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఆ పాట. అండ్ ఫర్ దోస్ హూ హావ్ వాచ్డ్ ద మూవీ, ఆఫ్ కోర్స్ యూ నో వాట్ బ్యూటిఫుల్ మూవీ ఇట్ ఈస్ ఆల్సో.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
8: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
11: బిర్యానీ తింటావా?
12: మర్చిపోయావా? I'm on a diet. Salad.
11: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
12: ఇంటి 2 ఆర్డర్ చేస్తున్నావా?
11: అంత వరి అవకు. ఎమ్ఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్ చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 and $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM to 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైవ్ హండీ బిర్యానీతో డబుల్ కమీటా ఫ్రీ.
12: షేరింగ్ ఈస్ కేరింగ్ తెలుసా?
11: ఎమ్ఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, ఇర్వింగ్.
13: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
14: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
13: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
8: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: Yes, welcome back and thank you for coming back and listening. This is Anu here, only on Radio Surabhi 107.9 FM HD3 America la Telugu Nesam, sounds like home. And ivala mana khushi khushi ga program last half an hour segment lo undam anamata. Obviously nenu oka game segment sandarbhanga I am asking you guys.

కాస్ట్ లలో 3 పీపుల్ పేర్లు చెప్తాను నేను, వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన తెలుగు సినిమాని మనం డీకోడ్ చేసేసి మీరు నాకు కాల్ చేస్తారు 9726361966 కి, అండ్ నేను ఆన్సర్ లాక్ చేసుకుంటాను, ఎంజాయ్ చేస్తాము విత్ అ బ్యూటిఫుల్ పాట. దాట్స్ ఇట్, సింపుల్ అన్నమాట. అండ్ ఆబ్వియస్లీ నేను 4 నుంచి ఇవాళ ఖుషీ ఖుషిగా ప్రోగ్రామ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే మాట్లాడుతూ వస్తున్నాను. ఒకవేళ మీరు గనక పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు, జస్ట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ సీఎం, పీఎం, ప్రెసిడెంట్, ఇట్లాంటి పవర్ఫుల్ పొజిషన్స్ లో ఉంటే మీ పోర్ట్ఫోలియోలలో ఆఫ్ చేంజెస్ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు బ్రింగ్? ఇట్ కుడ్ బి డిజిటల్ రిలేటెడ్, ఇట్ కుడ్ బి ఆఫీస్ రిలేటెడ్, ఎనీథింగ్, ద వరల్డ్ ఈజ్ యువర్ ఆయిస్టర్ అన్నప్పుడు ఏమేమి అబ్జర్వ్ చేసిన వాటిల్లో మీరు చేంజెస్ తీసుకురాగలుగుతారు అని చెప్పాను. చాలా మంది కాల్ చేశారు, వాళ్ళ థాట్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ సెగ్మెంట్ ని కూడా కంటిన్యూ చేస్తున్నాను అనమాట, అండర్ కరెంట్ లాగా. అండ్ ఆబ్వియస్లీ ట్రాఫిక్ ని మనం అడ్రస్ చేయలేదు, అండ్ నేను ఎప్పుడు కూడా ట్రాఫిక్ అంటే ఆబ్వియస్లీ కార్లలో డ్రైవ్ చేసే వాళ్ళ గురించి ఆలోచిస్తూ నేను ఒకటి ఎప్పుడు అనిపిస్తుంది అనమాట, సి వెన్ యూఆర్ పార్క్డ్ కదా, పార్కింగ్ లాట్లలో కార్ పార్క్ చేసి ఉంటారు. And now let's say you are looking for a car parking spot. మీరు ఎతుకుతూ ఉన్నారు, కొన్ని కొన్ని కార్స్ లైట్ ఆన్ ఉంటుంది, మన వాళ్ళు వెనక్కి వస్తున్నారా లేకుంటే ఇప్పుడే కార్ పార్కింగ్ చేశారా అర్థం కావట్లేదు అనమాట. సో అలా ఐ ఫీల్ లైక్ దెర్ ఆర్ దేర్ షుడ్ బి అ రూల్ వేర్ కార్స్ కి కొంచెం ఇమోజీ ఐకాన్స్ లేకుంటే కలర్ కోడ్ లోనో వాట్ ఎవర్ ఇట్ ఇస్ టెక్స్ట్ రాస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ వెనక్కి వస్తున్నారా ముందుకెళ్తున్నారా అనే ఒక సిగ్నల్ కూడా సెపరేట్ సిగ్నల్ రావాలబ్బా, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, సగం టైం వెయిట్ చేస్తాము అండ్ దెన్ యూ మనం ఏమనుకుంటాం వాళ్ళు వెనక్కి వస్తున్నారు అని అనుకుని వెయిట్ చేస్తూ ఉంటాము, కానీ తీరా చూస్తే వాళ్ళ లైట్ ఆఫ్ అయిపోయి వాళ్ళ కిందకి దిగేస్తారు అనమాట కార్లలోంచి. అండ్ దెన్ యూఆర్ లైక్ ఓ వీళ్ళు పెడుతున్న వాళ్ళు తీస్తున్న వాళ్ళు కాదు అని చెప్పి తర్వాత లేట్ గా రియలైజ్ అవుతాము. సో దాట్స్ వై ఐ ఫీల్ లైక్ కార్స్ ఆల్సో షుడ్ హ్యావ్ సమ్ సిగ్నల్స్ సో దాట్ ఇలాంటి కాంప్లికేటెడ్ థాట్స్ అన్ని కూడా ఈజీగా షేర్ అయిపోతుంది అని చెప్పేసి. వాను యవ్వా ఎక్కడెక్కడి నుంచో తవ్వుకొని తవ్వుకొని వస్తాను కదా నేను, బట్ ఇట్స్ ఓకే, దాట్ ఈస్ ఆల్ అబౌట్ ఖుషీ ఖుషిగా. కాబట్టి ఇలాంటి చిన్న చిన్ని థాట్స్ నుంచి మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తీసుకురావాల్సినటువంటి చేంజెస్ ఏవైతే వస్తే బాగుండు అని అనుకుంటున్నారో అట్లాంటి టాపిక్స్ కూడా కవర్ చేసాం భయ్యా. మీరు ఇప్పుడిప్పుడే ట్యూన్ ఇన్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడిప్పుడు ఇలాంటి సిల్లీ సైడ్ దొరుకుతుంది అనమాట. బట్ నెవర్థలెస్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ సాంగ్ కమింగ్ ఆర్ వే, డాన్సర్స్ బీ రెడీ.

నేనైతే స్టూడియోలో బాగానే డాన్స్ చేశానండి. ఐ డోంట్ నో అబౌట్ యూ గైజ్, బట్ ఐ రియలీ హోప్ ఈ పాటలన్నీ కూడా దే ఆర్ గివింగ్ యూ దాట్ సాటర్డే, దాట్ వెరీ అవర్ ఓన్ వీకెండ్ వీకెండ్ వైబ్స్ అన్ని కూడా వచ్చేసాయి అని ఐఎమ్ హోపింగ్. సో ఎస్, నేను ఇందాక అన్నాను కార్ కూడా కొన్ని మాట్లాడే సిగ్నల్స్ లేకంటే టెక్స్ట్ డిస్ప్లే చేసే సిగ్నల్స్ ఉంటే ఆహా దాట్ విల్ బి ద బ్రిలియంట్ ఐడియా అండి. ఐ ఫీల్ లైక్ ఆ వెనకాల జస్ట్ కలర్ రెడ్ కలర్ బ్లింకింగ్ కలర్ అలా రాకుండా ఇప్పుడు ఏఐ అవన్నీ వచ్చేసాయి కాబట్టి ఐ మీన్ ఇఫ్ దెర్ ఇస్ అ టెక్స్ట్ ఆల్సో ఇట్ విల్ బి గ్రేట్ నో. ఐఎమ్ కమింగ్ అవుట్, ఐఎమ్ రివర్సింగ్ రైట్ నౌ, ఐఎమ్ గోయింగ్ హియర్, స్టాప్ సైన్, హాహా సైన్, ఇట్లాంటివి ఏవో ఒకటి ఫన్వి కూడా పెట్టచ్చు. సో అమంగ్స్ దోస్ ఇప్పుడు గనక మీరు బై మిస్టేక్ రాంగ్ లేన్ లో ఉన్నారు, మీరు ఎగ్జిట్ తీసుకోవాలి బట్ యు ఆర్ ఇన్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లేన్, సో మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటారు, కట్ అక్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా అన్ని లెన్స్ ని. సో అప్పుడు యువర్ కార్ కెన్ సెండ్ వన్ అపాలజీ వెరీ ఈజీగా. హౌ కూల్ ఇట్ విల్ బి కదా, సారీ సారీ సారీ అని మనం డ్రైవర్ సీట్ లో కూర్చొని ఎన్నిసార్లు చెప్పినా లేదా ఎన్నిసార్లు తిట్టుకున్నా తిట్టే సిచ్యువేషన్స్ లలో బయట వాడికి ఏం అర్థం కాదు కదా, అన్లెస్ మీరు ఐ టు ఐ కాంటాక్ట్ లో ఉంటే తప్ప, లేదంటే మీ జెస్చర్స్ ద్వారా తెలుస్తుంటే తప్ప. సో ఈజీగా కార్ కి కూడా కమ్యూనికేషన్ సిగ్నల్స్ పెట్టేస్తే ముందో వెనకాల ఎక్కడో ఒకటి హ్యాపీగా సారీ చెప్పాల్సిన టైంలో సారీ చెప్పొచ్చు, ఇంకా వేరేవి ఏమన్నా సిగ్నల్స్ పంపించాలనుకుంటే అప్పుడు ఆ సిగ్నల్స్ కూడా పంపించవచ్చు. హౌ బ్రిలియంట్. ఎనీవే దీస్ ఆర్ జస్ట్ యూనిక్ థాట్స్, బట్ సీఎం లెవెల్లో ఇవి ఇంప్లిమెంట్ అవ్వాలనంటే డెఫినెట్లీ ఆల్ కార్ బ్రాండ్స్ హ్యావ్ టు కమ్ ఇన్ టు వన్ బోర్డ్ కాబట్టి అందుకని చెప్తున్నాను అనమాట ఇదంతా కూడా. సో ఎస్, మరి నేను గేమ్ సెగ్మెంట్ అన్నాను, అసలు ఆ క్వశ్చన్ అడగడం మీకు రిమైండ్ చేయడం గుర్తు నాకే గుర్తు రాకుండా పోయింది. సో హియర్ వి గో, పవన్ కళ్యాణ్ గారు, శృతి హాసన్ అండ్ నివేతా థామస్, ఈ త్రీ పీపుల్ చేసినటువంటి వన్ మూవీ వాట్ ఇస్ దాట్ ఇస్ ద క్వశ్చన్. ఇఫ్ యు నో ది ఆన్సర్ కాల్ చేసిన నంబర్ 9726361966. కమింగ్ అప్ ఇస్ అ బ్యూటిఫుల్, అంటే నాకు ఈ పాట ఈ మధ్య కాలంలో గుర్తొచ్చిన తర్వాత నుంచి బ్యూటిఫుల్ పాట. సో డెఫినెట్లీ మీతో అందరితో షేర్ చేసుకుని ఎంజాయ్ చేయాలనే నా ధ్యేయం కాబట్టి హియర్ వి గో.

ఎక్కడ మల్లీశ్వరి, ఎప్పుడు రిలీజ్ అయిన సినిమా, ఎప్పటి పాట, అసలు అప్పుడు కూడా ఎంత స్టైలిష్ పాట, వాట్ ఆర్ యూ టాకింగ్. అసలు మన వెంకటేష్ గారి సినిమా అంటే అసలు ఆ బ్లెండ్ చూసారా ఎంత బాగుంటుందో. అప్పుడప్పుడు అసలు గుర్తు తెచ్చుకుంటేనే మల్లీశ్వరి సినిమా మనకి వచ్చేస్తుందండి స్మైల్ ఆన్ అవర్ ఫేసెస్, రైట్? అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ దిస్ సచ్ బ్యూటిఫుల్ క్లాసీ సాంగ్ అని అంటే ఇంకేమన్నా ఎంజాయ్ చేసాం, దట్ ఈస్ ద ముఖ్యం, రైట్? ఎంజాయ్ చేస్తున్నాం, స్మైల్ వచ్చేసింది మన ఫేస్ లో అని అంటే ఆబ్వియస్లీ మన స్మైల్ ని మనం కేర్ తీసుకోవాల్సిందా లేదా చెప్పండి. అప్పటికప్పుడు మంచి స్మైల్ రావాలి, ఎప్పటికీ అలానే ఉండాలంటే కుదరదు కదా. అప్పుడప్పుడు మనం దానికి కూడా కేర్ తీసుకుంటూ, అప్పుడప్పుడు దానికి కూడా రిపేర్లు అన్ని చేయించుకుంటూ మంచిగా చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మీకు మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచించాల్సిన ఇంకో పనే ఉండదు. ఇఫ్ యూ happen to be with Dallas Smiles Dental and Orthodontics. ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. కాబట్టి యూ కెన్ కాల్ దెమ్ టుడే అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. అమేజింగ్. సో నేను అడిగిన ఆ ముగ్గురు కాస్ట్ మెంబర్స్ కలిసి చేసినటువంటి సినిమా ఏంటి అని అన్నాను, పవన్ కళ్యాణ్, శృతి హసన్ అండ్ నివేత థామస్ అంటే మనకు గుర్తు రావాల్సిన సినిమా వకీల్ సాబ్. ఎస్, వెరీ రెవల్యూషనైజింగ్ వకీల్ సాబ్. నేను ఆబ్వియస్లీ నా టాపిక్ కి కూడా బాగా సెట్ అయిపోయినటువంటిది. పవర్ఫుల్ పొజిషన్స్ లో ఉన్నటువంటి వకీల్ సాబ్ అండ్ హౌ మచ్ ఇంపాక్ట్ దే కుడ్ బ్రింగ్ జస్ట్ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్, ఎవిడెన్స్ తీసుకురావడం.

అవన్నీ అవన్నీ జరిగినాయి కాబట్టి ఎస్ మానస యు ఆర్ రైట్, ఉష గారు యు ఆర్ ఆల్సో రైట్. ఆబ్వియస్లీ సాటర్డే ఎలా జరిగింది అని అడుగుతున్నాను. అండ్ ఒకరేమో టెంపుల్కి వెళ్లారు, టెంపుల్ తర్వాత మూవీకి వెళ్లారు. ఏ మూవీ మళ్ళీ, అది కూడా ఒడిస్సీ మూవీకి వెళ్లి చాలా జ్ఞానం తీసుకుని వచ్చారు వెనక్కి. నేను ఇప్పుడు దాకా చూడలేదు, చూడాలన్నా ధైర్యం చేయట్లేదు, బికాజ్ చాలా రీసెర్చ్ చేయాలంట కదా. హోంవర్క్ చేసి పోవడం ఏంది, నాకు మూవీకి అర్థం కావట్లేదు. బట్ యూ గైజ్ ఆర్ బ్రేవ్ సోల్స్ హు ఆర్ డూయింగ్ దాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. సో ఆ తర్వాత రేడియో సర్వీ వింటూ ఉన్నారు కాబట్టి ఐ ఎవ్రీథింగ్ మాఫ్ హే. బట్ ఉషా గారు ఆన్ ది అదర్ సైడ్ యు ఆర్ డూయింగ్ ద ఫన్ థింగ్స్ టు డూ, విచ్ ఇస్ ఇన్ ద అడల్ట్ సీజన్ ఈస్ గ్రోసరీ షాపింగ్ అండ్ స్టాకింగ్ అప్ యువర్ కిచెన్ అండ్ ఫీలింగ్ ఆహా మన వీక్ అంతా సెట్ అయిపోయింది అని అనుకున్న ఒక రిలీఫ్ మూమెంట్ లలో మీరు ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో కూడా రేడియో సర్వీని వింటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీయా? ఆబ్వియస్లీ వినిపిస్తోంది, రెడీ అని చెప్పినట్టు. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, నాగ చైతన్య వీళ్ళు ముగ్గురు కలిసి చేసినటువంటి సినిమా ఏంటి? కీర్తి సురేష్, విడి విజయ్ దేవరకొండ అండ్ నాగ చైతన్య ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో కాల్ చేయాల్సిన నంబర్ నాకు చెప్పడానికి ఆన్సర్ 972-636-1966. అండ్ అనదర్ చిరంజీవి గారి పాట టుడే బికాస్ వీర్ ఇన్ ద డాన్సింగ్ మూడ్.

ఎస్, ఏడు నుంచి స్టార్ట్ అయ్యా అవ్వాలో కన్ఫ్యూజన్ అవుతానే అని ఎండ్ అయింది ఈ పాట. అయితే మాత్రం మీకు మాత్రం కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా గ్రోసరీస్ కోసమైనా వరలక్ష్మి వ్రతం గురించి ఎలా ఎక్కడి నుంచి ఎలా తీసుకురావాలి అనే కన్ఫ్యూజన్ అక్కర్లేదు, బికాస్ ఇండియా బజార్ హ్యాస్ ఎవ్రీథింగ్ యూ నీడ్. ఫ్రమ్ శ్రావణ మాసంస్ ఒథెంటిక్ పూజా స్పెషల్స్ టు ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ్ అండ్ బీటల్ లీవ్స్. యాక్చువల్లీ విల్ పాజ్, విల్ టేక్ ద కాలర్ ఆన్ ఎయిర్. హలో అండి, you're on air, you've called Radio Surabhi.

0: మీ పేరు?
1: నా పేరు రవి అండి.
0: రవి గారు, మీరు హౌస్ మీ టెంపరేచర్ డాలస్ తట్టుకోలేకపోతుందండి రవి గారు.
1: అవునండి, 100 పైన ఉందండి.
0: ఆ ఏంటండి రవి గారు, కొంచెం తాపం తగ్గించండి. ఆ చెప్పండి. లేదంటారు ఇక్కడ, మీ ప్రతాపం ఇలానే ఉంటుంది. ఓకే, వీ విల్ ఓన్లీ అడ్జస్ట్. మీరు మాత్రం అలానే అలానే హైలో ఉండండి. చెప్పండి రవి గారు, వాట్స్ ది ఆన్సర్ యూ థింక్?
1: సినిమా వచ్చేసి మహానటి అండి.
0: మహానటి, కరెక్ట్. అసలు నేను ఎక్కడో కార్నర్ లో ఉన్న క్యారెక్టర్లు పట్టుకొని వచ్చి చెప్తే అయినా చెప్పకుండా పోతారనుకున్నాను, బట్ యు గైజ్ ఆర్ స్మార్ట్ యాజ్ యూజువల్. సో కరెక్ట్ ఆన్సర్, మహానటి ఇస్ ద రైట్. ఆసమ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ ఎంజాయ్ యువర్ వీకెండ్. కీప్ లిస్నింగ్ టు రేడియో సురభి. చాలో, బాయ్ బాయ్. ఆసమ్. సో ఎస్, నేను ఇందాక ఇండియా బజార్ గురించి చెప్తున్నాను, బికాజ్ శ్రావణ మాసంలో మనకి పూజా ఎసెన్షియల్స్ చాలా అవసరమే ఉంటుంది కదండి. ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, బీటల్ లీవ్స్, డెకరేటివ్ పూజా ఐటమ్స్ కావాల్సి వస్తుంటాయి. స్వీట్స్, స్నాక్స్, అబ్బాబా, అవన్నీ ఒక్క రూఫ్ కింద కావాలి అని అంటే ఇండియా బజార్ ఇస్ యువర్ ప్లేస్. మేక్ యువర్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఈజీ విత్ ద వైల్డెస్ట్ సెలెక్షన్ అండ్ వైడెస్ట్ సెలెక్షన్ అట్ అన్బీటబుల్ ప్రైసెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. విజిట్ యువర్ నియరెస్ట్ India Bazaar today and celebrate this auspicious festival with tradition, quality and savings. Mari ee tinadaniki ekkadiki okadiki ellali amma naaku recommendation cheppu ani annarante matram here we are. India Today just got even more interesting. They have something new coming up on the menu this week and there are plenty of reasons to stop by. So happy hour kosam chustunte, obviously that is every day from 4 to 7 p.m. with $1 bar snacks and $2.99 draft beers anmata. Thursday chart night from 5 to 9 p.m. or just $6.99 per person kuda untundi. And this Independence Day weekend, enjoy their special buffet on August 14th, 15th, 16th. Kabati rep kuda undandi for you to go enjoy their special buffet from 12 o'clock to 3 p.m. anmata. So India Today ni meeru happy ga all days, all occasions enjoy cheyadaniki vellipochu. Celebrate their with their delicious food and great deals at India Today, 151 North Nolan Drive, South Lake is the address. So on that note, nenaithe just 2 minutes away from closing my segment and show today. Thank you very much for all the calls and today was a great day because powerful topics gurinchi maatladukunnamu. We said manaki tax returns gurinchi, financial independence gurinchi, vitanit gurinchi kuda education system lo inclusion undali, safety paranga elanti techniques pettukovali so that attacks ayana jarigithe manaki manam will be you know in the know of how to deal with it ani. So ila chala topics gurinchi maatladukunnamu and then fun segments lallo we always said చాలా కాన్వర్సేషన్స్ లలో ఎలాంటి రూల్స్ పెడితే మన కాన్వర్సేషన్స్ చాలా ఈజీ అయిపోతాయి అని చెప్పేసి. సో ఐ హావ్ ఎంజాయ్డ్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ ఎక్స్ప్లోరింగ్. ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్డ్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ లిస్నింగ్ టు ఇట్. ఆన్ దాట్ నోట్, టేక్ కేర్, స్టే హైడ్రేటెడ్, బాగా తాగండి నీళ్లు అండ్ యా హ్యాపీ హ్యాపీగా ఉందాం అమ్మా. చాలా ఈజీ అంట హ్యాపీగా ఉండడం, అదేందో మనం కూడా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఆన్ దాట్ నోట్, మగువా మగువా పాట వచ్చేస్తోంది బికాజ్ మానస గారు రిక్వెస్ట్ చేశారు వకీల్ సాబ్ నుంచి. అండ్ దిస్ గోస్ అవుట్ టు ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్ అండ్ men who celebrate the women, especially this Shravana Masam season. Take care, bye bye. Signing off, Anuhya here.
2: సౌజన్యంగా ఇల్లు పూర్తయిపోయి జల్దీ ఇండ్లకి రావాలని ముక్కుకోండి.